0: it doesn't increase in its quantity. So in summer, it doesn't get decreased. In rainy season, it doesn't get increased. So you find that it remains the same.
1: Hindi kadu. సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకుని ఇట్టిస్తుండదు కానీ తనలో పెట్టుకోవటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్ బట్ వాట్ డస్ ఇట్ డూ వేవ్స్ ఆఫ్టర్ వేవ్స్ కమ్ అండ్ వాష్ అసైడ్ అండ్ వాష్ అషోర్ దిస్ డర్ట్ అండ్ ఫిల్త్ అండ్ ద లైఫ్ టు ద
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని పైకి బయటకు నెట్టాలి.
0: ద లెసన్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ వాట్ ఎవర్ బి ద ఈవిల్ అండ్ ద వికెడ్ థింగ్స్ విచ్ మైట్ కమ్ యూ షుడ్ గివ్ నో రూమ్ వాట్స్ ఎవర్ ఫర్ ఇట్ ట్రై టు రిమూవ్ ఇట్ దెన్ అండ్ దేర్.
1: ఇంతే కాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
0: అండ్ దెన్ అగైన్ యూ ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వీ హ్యావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
1: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
0: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
1: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతూ ఉండాలి.
0: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
1: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
0: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్ make secure the precious pearls within.
1: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ కీప్ ద సద్గుణాస్ ద గుడ్ ట్రైట్స్ డీప్ విథిన్ యూ రిమూవ్ ద డర్ట్ అవుట్ సైడ్ అండ్ రిమూవ్ దెమ్ ఆల్.
1: ఇంతే కాదు, పైన అనేక విధములైనటువంటి అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది.
0: దెన్ అగైన్ వి ఫైండ్ వేవ్స్ అటాప్ ద ఓషన్ సర్ఫేస్ గివింగ్ యూ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్ బట్ డీప్ విథిన్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ అండ్ సెరీన్.
1: మనకు పైభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
0: సో ఆల్సో అవుట్వర్డ్లీ పర్టైనింగ్ టు అవర్ ఫిజికల్ అండ్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ వి మైట్ బి సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ ద లైక్ బట్ వి షుడ్ ఎవర్ రిమైన్ కామ్ అన్రఫుల్డ్ అండ్ సెరీన్ డీప్ విథిన్.
1: కనుక నిజమైన ఆధ్యాత్మికమంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కావాలి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity where you remain unruffled, where you remain calm and take everything as they come.
1: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uleka pathanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu kontha vicharana chestu ravali.
0: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed like japa, dhyana or reading from the scriptures and the like.
1: Tananu taru telusukolani untu vyakti itannu ye reethiga sadhinchagaladu.
0: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
1: Kanuka taru manchi padi itarnu manchi cheyataniki ponukovali.
0: He should prosper first, then he can take care of others.
1: Kanuka manava jeevitamu chaala viluvainatuvanti jeevitamu.
0: So man's life is something precious.
1: Ee viluvainatuvanti jeevitamunu pavithramaina margamlo pravesha
0: and this precious life should be diverted for a good cause.
1: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
0: And the greatest of feelings one could have is that of service to others.
1: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనల యందు మనకు లభించదు.
0: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
1: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
0: Try and broaden your vision.
1: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటది.
0: Reach the stage where you talk of expansion love.
1: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: There should be no room whatsoever for a narrow and contracted vision.
1: కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
0: So in this body, this aspect of your existence wherein you keep asking about your own self,
1: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
0: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the jalakasa.
1: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
0: Now this I, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called jatrakasa.
1: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This third one, jatrakasa, is also called దహరాకాశ.
1: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
0: Over and above this, you have got the chidakasa, where you are a mere witness.
1: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
0: And then you have the మహదాకాశ, where you have no thought of any nature whatsoever.
1: Kanuka manamu aham aneetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasamlo manam cheripovali.
0: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
1: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
0: నౌ దిస్ మహదాకాశ ఇస్ ది స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
1: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
0: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
1: కనుక మనము ఈనాడు చేయవలసినంత ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు, సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడాను ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
0: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
1: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనా శక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
0: Now some people talk about the Kundalini Shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
1: ఈ దర్శన శక్తులు ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
0: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will really be able to aware of what you really are. And the seventh stage consists in your merging in God.
1: ఇంకా ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
0: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
1: ఈ పని చేసినా దైవ భావంతో మనం చేయాలి.
0: Whatever we do is for God.
1: శబరి చక్కని ఆదర్శం.
0: It's for God. Take the example of Sabari in this context.
1: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
0: She has not studied anything.
1: ఎట్టి వేదమును తెలియదు.
0: She has not studied any Vedas.
1: ఎట్టి శాస్త్రమును తెలియదు.
0: Now she is well versed in
1: Shastra. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
0: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
1: With wife.
0: With his wife.
1: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
0: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
1: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
0: She goes about it and then she feels if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
1: the house. ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం.
0: So she starts clearing a bowlder and then she feels, oh, if Sri Rama were to come, she could ask me, is there anything for me to eat?
1: Anaga nirantaram kodunu ramachintanlone pandu cheruthundali, ramachintanlone road clean chestundali, ramachintanlone gundanta nayam chestundali, ramachintanlone pogalanta periki vestu anta ramachintani sarvam ramamayam anetundi diniga undatam chetane ramulu ravatam sabarini anugrahinchatam jarigindi.
0: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
1: కనుక మనం చేసేటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను మామూలు గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది.
0: So as Marvin Kurve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
1: దీనిని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది.
0: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it, it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
1: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
0: బై ది సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మీరు సేవన చేయండి.
0: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ యాక్టివిటీస్.
1: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
0: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God's
1: work. Yes, area lo manam pan chestunnamu, ee vedavaniki pan chestunnamu, ee specialist anta vachesi ai camp lo pan chestunnamu ani ee rakamga manam pettuko, evvariki chesina naa daivaniki chestunna ee bhavam chaala uttamainatundi bhavam.
0: That you are serving God himself. So constantly have this feeling. You might be working in the slum area, you might be giving some medical assistance by the specialist, or you might be doing anything by way of the seva activities. Be convinced in the first place that you are serving God himself in such manifold ways.
1: Manam ee naadu jagattunaku aadarshavantanga choopinchavalsinatundi.
0: This is the ideal that we have to uphold to the world at large today.
1: Satya sai samastaniyandu pratyekamainatundi ee uttamainatundi bhavanni, sakramainatundi bhavanni, shastrottamainatundi bhavanni manam aacharinchali.
0: Now this feeling which permeates the Satya sai organization is the most laudable aspects of our organization. This is what makes it unique in terms of all that goes on.
1: ఇలాంటి సమయంలో ఎవరేం అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడాను లక్ష్యం చేయకూడదు.
0: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బి
1: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
1: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
0: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హూ ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
1: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
0: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
1: కాదు, మనం ఈ చిలుకలు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: Certainly not. It's the parrot that you go after and you want to cage it.
1: Parrot చాలా అందంగా ఉంటుంది.
0: Because the parrot is so wonderful to look at.
1: చాలా ప్రీతిగా ఉంటుంది.
0: And something which gives you a lot of
1: చాలా మంచిది కూడాను.
0: It's a good one.
1: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: Because it is such an ennobling one. You find
1: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
0: So you find that parrot which is basically good is caged and imprisoned in.
1: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
0: Just because a crow has not been caged, does anybody say the crow is greater as the two?
1: అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతనే అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful
1: idol.
0: It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: మనకు కూడాను అనేక నిందలు నిష్ఠూరములు కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఆల్ దిస్ క్రిటిసిజం, ఆల్ దిస్ రిడిక్యూల్ విచ్ ఇస్ బీయింగ్ హర్ల్డ్ ఎట్ అవర్ ఆర్గనైజేషన్స్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ద గ్లోరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ దిస్ సెటప్ విల్ బి షోన్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్.
1: కనుక పవిత్రమైన పాదంతో విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
0: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
1: ఒక్క బొమ్మాయి లోపలే 1000 మంది ఆఫీసర్స్ బేరస్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరస్ కావాలి బొంబాయిలో.
0: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
1: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
0: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
1: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి. మరి
0: you must also look to the quality part of it. Now just because Swami has said don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number, you must try and make a case for the quality part too.
1: Kanaka ee Mumbai pattanam lopala modati nunchi kodanu చాలా గొప్పగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా మీరు నిరూపిస్తున్నారు. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతముల వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడా ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ lofty in their aims and ambition, and they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years you would grow from strength to strength, strengthen your activities, build upon what you have already achieved, and finally do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here, and be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: శాశ్వతమైనది సత్యమొకటే.
1: Things that are beautiful, things that bring fame, can be only impermanent, but the only permanent thing is truth.
0: రాజ్య భోగములను రావచ్చు పోవచ్చు, శాశ్వతమైనది సత్యమొకటే.
1: You can have the pelf and power of kingdoms, but that which is permanent is only truth.
0: Bratalu bandhul ravachu povachu,
1: relations and brothers may come and go.
0: Shashvitamainadi satyam okate,
1: the only thing that is permanent is truth.
0: Lokamandu అధికార భోగము రావచ్చు పోవచ్చు.
1: ఇన్ ద వరల్డ్ స్టేటస్ అండ్ పవర్ మే కమ్ అండ్ గో.
0: శాశ్వతమైనది సత్యం ఒకటే.
1: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
0: సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి,
1: the easy path to good conduct and righteousness.
0: Amrutambu adiye sakala saubhagyamandu,
1: the path of righteousness is the only thing that brings prosperity and auspiciousness.

0: సత్యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాం.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In woman there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనాలు నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధంగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములైనటువంటి యొక్క విత్తనాలను మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: So the mother's womb should be full of good thoughts, good words and good deeds.
0: అప్పుడే మనకు సత్పుత్రులు సదాచార సంపన్నులు సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: It's only then we get virtuous and good conduct from children who are born.
0: కాని ఈనాడు దుర్గుణములు దురాలోచనలు దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి ఆర్యాంబ.
1: Earlier, Aryamayi was a very good woman.
0: Ame Kerala desham lopala kaladi anetundi intlo undedi. Kerala desham kaladi.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: Ame nirantaram kudunu daiva chintane chestu daiva karyamulu yende nimagulai undetundi vaadu.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: Deeni tatpalitamga ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence and of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: ఐదర్ రామకృష్ణ ఆర్ వివేకానంద ఆర్ వాట్ దే ఆర్ బికాస్ ఆఫ్ దే ఐడియాస్ ఆఫ్ దేర్ మదర్.
0: పుత్రీదేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: యు ఆల్ నో పుత్తలి దేవి, షీ వాస్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: షీ వాజ్ అండర్ టేకింగ్ అ వౌ అండ్ ఆఫ్టర్ ద ఫినిషింగ్ ఆఫ్ ద వౌ షీ వెయిటెడ్ ఫర్ ద కుక్కు టు సింగ్.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: టిల్ షీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ ద కుక్కు షీ వుడ్ నెవర్ పార్టేక్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి అమ్మ కోకిల కూసింది ఇంకా మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, Mother, you can now partake of food.
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells
0: lies? నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: చాలా విలపించింది.
1: She felt very sad and cried.
0: ఈ విలాపము చూచి కుమారుడు దుఃఖించి నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షలు కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతుల యందే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: After the Rangoon War,
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మద్రాస్ చేరారు.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: కాని వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి బిచ్చం తేవటము కుమారునికి కొంత పెట్టడము తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమున కూడాను క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు సరికాదు అని
1: This is not correct.
0: ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: ఎప్పటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు భిక్షవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయన నీవు పోనక్కర్లేదు నేనే దీన్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు భిక్షవెత్తటము నేను సహించలేను భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదపట్టాడు.
1: And the son cried out, Oh sir, we are hungry, we are hungry.
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులు, నీవు భుజించి పోమన్నారు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, no, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసరు తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya adhikari modaru na talliki.
1: Oh officer, first it is for my mother.
0: Tarvada nen tintanu.
1: And it's afterwards my son.
0: Ani swaram raanatvanti dintlo deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: modalu ammaku ammaku ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku ammaku ani cheptu pranam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakal nimittamai kumarudu tana pranaanni kudunu arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారులు కాని ఈనాడు ఎక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటి చదువులు.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము కుటుంబము దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రమూ సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదటి తన కుటుంబ క్షేమాన్ని దృష్టి యందు ఉంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి యందు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: One mother was very very strict with her children and that's the way she was bringing them up.
0: ఆమె దగ్గర యదా రాజా తదా ప్రజాని, యదా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం కలిగిన తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Ame peru Ramba.
1: A worker came, her name was Ramba.
0: Atti aa Ramba sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadtu vacheetunte.
1: So that Ramba who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Ramba, Ramba, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Ramba, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why
0: are you afraid? చెడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: Why are you afraid when God, the all protector, is with us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: ఇది రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
1: Can we see such type of workers or servants today?
0: ఆనాడు అట్టి తల్లులు అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: It's because there were such mothers, such those who served, that women were very virtuous and they prospered.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వర్ చంద్ర దయాసాగర్.
1: You know Vidyas Chandra Dayasagar. Vidyasagar.
0: Aina chala bidavadu.
1: He was a very poor man.
0: Talli kudanu yetti shakti lenatundi.
1: The mother also did not have much to give.
0: Kani taanu edo vidhanga koncham sampadinchi biddaku pettedi taanu migilite tineatundi.
1: Somehow she should get something for her son and the remaining part she would take it.
0: Aa vidhanga kaalam gadaputu పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son.
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart, there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: ఇన్ కల్కత్తా డ్యూరింగ్ నైట్స్ ఇన్ ద స్ట్రీట్ లైట్స్ దిస్ చైల్డ్ వుడ్ గో అండ్ స్టడీ.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: హీ స్టడీడ్ ఇన్ దట్ ఫ్యాషన్ అండ్ బికేమ్ అన్ ఎమినెంట్ మ్యాన్.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: హీ స్టడీడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: అండ్ ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ఇట్ హీ ట్రైడ్ ఫర్ అ జాబ్.
0: ఉద్యోగం లభించింది.
1: హీ గాట్ అ జాబ్.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: హీ యూజ్డ్ టు డూ ద జాబ్ అండ్ ఇన్ దోస్ డేస్ ద పే వాస్ వెరీ లెస్.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: విదిన్ దట్ స్మాల్ ఎమోల్యూమెంట్ హీ యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్ అండ్ హిమ్సెల్ఫ్.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: సో ద మదర్ డిసైడ్ desire that she should go for some mela because everyone in the village
0: talli kudunu paata cheera kattukoni aanu kudunu tirnalaku devuni darshanam kosam poyindi.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: Appudu ee drushyanni chuchadu.
1: She saw the sight.
0: Talli chuchi amma nee ee vidhamaina petti dustulato tirnalaku povatamu naaku chaala kashtanga undi.
1: Mother, you going in this type of sari, I do not like it, I feel bad.
0: Nu sariyinaatundi dustulu nee teesko.
1: Please wear the proper clothes.
0: Naa jeevitham anta kuda neege arpitam chestanu.
1: I shall offer my whole life to you.
0: Ani aanam sayankala vellaadu manchi cheeralu teeskon vachadu.
1: So that very evening he went and bought a nice sari.
0: Mari oka dinam sayankalam vennallo kurchoni iddaru sambhashana chestunnaru.
1: One day in the evening, both mother and son were talking to each other.
0: Amma nee abhishtamemo telipiti tappaga nen dani nerveristanu naa shakti kolladi annadu.
1: Mother, if you tell me your desire, I shall try to fulfill it to the best of my effort.
0: Nayana naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నాను.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: కన మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: If you can please get a borewell board and a well, I shall be so happy.
0: ఈ పిల్లవాడు బోర్వెల్ వేశాడు.
1: This boy got a borewell jug.
0: Chakkani neeru vachi prajalakantarki dahane teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundali.
1: And then the mother said, son, I am so happy.
0: Dahame pradhanamainatundi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: nice. Appudu neeru ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చోనుండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: Nayana, naaku marokati chinna korika untundali.
1: Son, I have a small desire.
0: Mana gramamlonu chinna chinna pillalandaru kudanu chaduvukovatanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: Chinna school kattinchadu.
1: A small school was built.
0: Aa school lopala pillalandaru chaala navutu aadutu paadutu aanandanga kaalam gadutu vacharu.
1: So the children in that village would sing and dance and were very happy.
0: Ee drishyanni thalli kuda choochindi.
1: And the mother saw the sight.
0: Nayana, idi maroku upakaram. నాకు కాదు, మన గ్రామంలో కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: దిస్ హస్ బికమ్ ఎన్ ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోల్ నేషన్.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: సో షీ బికేమ్ వెరీ హ్యాపీ దట్ ద సన్ హడ్ అచీవ్డ్ సచ్ ఎ గ్రేట్ థింగ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: సో వెన్ దే వర్ స్పెండింగ్ టైమ్,
0: మరి ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: Amma, enduku ninna varaku chaala aanandanga undinaave, ee naadu deeni kaaranam emiti ani prashninchadu.
1: Mother, till yesterday you were so happy, why are you now downhearted?
0: Nayana, neeru andinchavu, school kattinchavu, kaani ee pillalu sareinatundi sthitilo leka anarogyavantulaipoyi chaala kashtapadutunnaru.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్డ్, ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: హీ బిల్ట్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: దేర్ వాస్ ఓన్లీ వన్ డాక్టర్ అండ్ వన్ నర్స్.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: అండ్ ద మదర్ వెన్ హి డిడ్ దిస్ షీ డిడ్ కుడ్ నాట్ కంటైన్ హర్ జాయ్.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖము కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉండినాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: ఈ దేహమునకు తల్లి.
1: Gruham amma came upstairs. She was the mother to this body.
0: Em inaadu paiku vachavamma annanu.
1: Why have you come up, mother? I said.
0: Meer bon cheyandi tarvata nen cheptanu annanu.
1: You eat then afterwards I will say, she said.
0: Bhojanam aina tarvata,
1: after finishing my food,
0: swami, mana palle chaala kukgramam.
1: Our village is a very very small one.
0: Ikkada vaidyame lekunda chaala baadha padutunnaru.
1: There's absolutely no medical facilities
0: here. Sanula chantipidini ettukoni bukkapattanam parigettunnaru.
1: And because of that many people go to bukkapattanam.
0: Vaadu nadachaleka kruchoni aneka samala padutunnaru.
1: They cannot walk the distance, though they sit and they suffer a lot.
0: Appudu nenu cheppanu.
1: Then I said,
0: ledu ee gramamlone oka hospital kattistanu annaru.
1: I said, in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి, మీరేమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్, స్వామి, డోంట్ థింక్ అదర్వైజ్, ఐ హావ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another
0: thing? Ni vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa koriku maatram enduku teerchakoodadu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked. Then she said,
0: mana gramamlo ekkada chusina kaani neeru lekunda anta endi pothunnayi.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: Em kavalannanu?
1: What do you want, I
0: మన గ్రామంలో చిన్న బావిని త్రవ్వించండి అని.
1: In our village, please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well dug.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in
0: our village. గ్రామం జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని.
1: Then she came the third time and said, Swami, I am very, very
0: కాని మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక ఆదుపే లేదు.
1: For desires, there is absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to
0: study. వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
1: Then she said, enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దాట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ. ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna bore well lo oka chinna baavino vesi neeru ippistunnatunte vaanni ee naadu mana jillaku antakunu pipes veyinchi chakkani neeru andincharu.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: dai tegalatundi shakti samarthyamulu kodunu chekuchukuntai.
1: So he gets the strength and the power to do
0: this. Bharat desham yokka pavitrata evaru kodunu sariga gurtinchaleru.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: Kani satsangalpamulo manavuni endu kariginappudu adi tappaga pavitramainatundi abhiruddhikostundi.
1: So we ask for wealth and for power.
0: Adi chaala balahinata.
1: That's weakness, mental weakness.
0: Manchi cheyalani neevu sankalpinchukunte tappaga adi jarigipothundi.
1: If you resolve to do something good, always
0: nee sankalpa balame deeniki tagineatvanti shaktini andistundi.
1: The power of your thoughts will give you the strength.
0: Okara kutalani lopala Sachi Devi chaitanya teeskoni padi.
1: So one day Sachi Devi took Chaitanya.
0: Appudu pavitramaina kshetraniki vellaadu.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: Where have we gone? I've gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్ పాలకుడు.
1: You are the one who will redeem the world.
0: లోక పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You're a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహం వంచలేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life
0: ఐహిక ఆముష్మికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్మికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: The only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు. నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
1: చైతన్య, give me the power to love you. That's enough for me.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
1: బికాజ్ యూఆర్ ద వెరీ ఎంబాడీమెంట్.
0: ప్రేమనే మా ప్రాణము.
1: అండ్ లైఫ్
0: ప్రేమనే మా జీవితము.
1: లవ్ ఇస్ ప్రేమ.
0: ప్రేమ ఎందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్, అవర్ వెరీ
0: ప్రేమ ఎందే పుట్టి
1: వి హావ్ బీన్
0: ప్రేమ ఎందే పెరిగి
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
0: నిన్నుంచును ప్రేమ మహిమ.
1: అండ్ వి హావ్ గాట్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించి చాలు.
1: గివ్ మీ ద లవ్ దట్ ఐ కెన్ లవ్ యూ టోటలీ. దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: సచిదేవ్ వచ్చి, ఏమిటి నాయన నీవు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవని నీడ ఉండాలి కదా, ఇవి ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని అన్నారు.
1: Oh, you've got to live, Sachidevi said. You've got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kuda nu bhagavantuni tattvanni kinchittena kuda nu gurtinchukolekapothunnavu.
1: Mother, though you have become so old, you're not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manu andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmammu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God's
0: love. ఈ జగత్తంతకును ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిల్లల చిల్లల కోరికలు కోరుకొని.
1: Do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బోన్ ఫ్రమ్ హిస్ మదర్ హి వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకుని పోయేటు.
1: When he went around doing the bhajan of Krishna, even the wicked ones.
0: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always
0: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also darkness.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు, తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: So Chaitanya went about singing the bhajans of God, having the conviction.
0: క్రమక్రమేణా వీధి భజన చేస్తూ పోతుండగా,
1: when as he was singing along the streets,
0: కొంతమంది తోటి పిల్లలంతా కూడా చేరి,
1: there were other children who joined.
0: తాళాలు చితికలు తీసుకుని వచ్చి వాడు కూడా భజన చేస్తూ వచ్చారు.
1: They also brought these different type of instruments and started singing along with
0: him. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని మందలించారు.
1: Then they also scolded the children.
0: కాస్తుంటాయి.
1: Where there is light there is also darkness.
0: మంచి వారికి అన్ని కష్టాలే కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those

0: these different type of instruments and started singing along the
1: way. But the parents also scolded.
0: Then they also scolded the children. But Chaitanya, they did not give up. Chaitanya.
1: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
0: He used to keep the children with him and do the bhajan.
1: మంచికి ప్రక్కలో చెడ్డ వస్తుంటాడు.
0: Where there is good, there can always be bad.
1: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
0: In the world, without good, no bad.
1: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
0: Without bad, good cannot happen.
1: మంచి చెడ్డలు రెండుగా పొంది ఉండు.
0: Both together are good and bad.
1: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
0: To separate them, no body can
1: do. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: Pleasure is not by itself alone good.
1: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
0: Without suffering, you cannot attain happiness.
1: కనుక మన సుఖమంతా కూడా కష్టం నందే ఉంటుండాలి.
0: So our pleasure is
1: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
0: So he went on telling that good is in bad and our happiness
1: also. తల్లి యొక్క ప్రభావం చేతను, తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద మదర్ అండ్ బికాస్ ఆఫ్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద మదర్ ద సన్ బికేమ్ ఎ వెరీ గ్రేట్
1: బీయింగ్. కనుక ఈనాడు లోకము లోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
0: సో ద మదర్ షుడ్ హ్యావ్ ప్యూర్ థాట్స్ విత్ ఇన్ దెమ్.
1: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
0: దే విల్ హ్యావ్ టు విల్ టు డు ద గుడ్ థింగ్స్.
1: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
0: దే హావ్ గాట్ టు గో ఇన్ ద రైట్ వే.
1: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే విల్ గెట్ ఎగ్జెంప్లరీ సన్స్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమి.
0: In the ancient days, from the ancient days, Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
1: Yanta tyagam manaku chestamo,
0: the amount of sacrifice that we do,
1: anta tejamu manayandu utti padutundi,
0: and within us will come the tremendous power.
1: Oka chinna vishayam meeku cheptunnanu,
0: a small thing I'm going
1: na
0: to tell you.
1: Naaku ippudu kuda tejam untune untundadi.
0: I'm always having that strength within.
1: Kaani kontha mandi 15 dinamal nunchi vachinatunti varu, swami మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
0: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
1: ఇంతకు పూర్వం అంతా కూడాను
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్
1: పిల్లల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
0: I would have the welfare of people within
1: me always. కానీ హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్ వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
0: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
1: ఒక నెలకు పూర్వము
0: a month ago
1: నేను కుర్చీలో కూర్చొని
0: when I was sitting in the chair
1: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
0: something reported in the paper was there. I read it.
1: ఆ పేపర్ లో
0: in that paper
1: ఒక తల్లి
0: one mother
1: కుమారుడు ఉన్నాడు
0: and a son.
1: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
0: How are they existing?
1: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది.
0: She could not bear the hunger of a son.
1: Amma naaku aakali aakali ani vachadu.
0: He came crying out, mother, I am hungry.
1: Nayana ippudu ekkadi chusina varshalu vastunnayi, poyina nelle jarigindi idi.
0: So from then so much of rain is coming.
1: Varshamulu adhikanga kurustu vachayi
0: because there's too much of rain.
1: కనుక ఈ బిచ్చాలి కుడును పోవడానికి వ్యవధి
0: లేదు.
1: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోతున్నాను.
0: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
1: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
0: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
1: కానీ నా కుమారుడు నేను ఏ రీతిగా అన్నం పెట్టాలి?
0: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
1: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి. ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలిపింది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది.
0: I cannot go because it's raining so bad. So she got some poison with the administer to the animals. She gave something to of it to
1: the paper lo evaro dinni vesaru.
0: She partook it and they died.
1: Paper vaadu kuda nu ilanti cheddave chikkutayi gaani manchi chikkavu.
0: So I saw this in the paper. The papers always
1: okavela manchi chikkina daani gamanamlo teeskoraru.
0: They did not think of publishing good
1: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి యొక్క అదృష్టవంతులుగా ఉండేటువంటి వారి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
0: So those who want to publish the truth will say so.
1: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటినంతా వెతుక్కొని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
0: So they'll take wicked things and always publish.
1: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలు.
0: To publish good things and neither do they.
1: అది వాళ్ళ యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
0: So the life of those people is full of
1: challenges yoka bhavamle veeliki moola karanamulu.
0: Because of their thoughts all the bad is due to them.
1: Naaku chaala kashtam esindi.
0: I felt very sad.
1: Chi idi pavitramaina bharat desham.
0: The pure bharat desha.
1: Ee tyaga bhoomi.
0: This is full of
1: amrita vanshamu.
0: And there's a wonderful
1: ilanti pavitramaina amrita bhoomi lopala.

0: ఇన్ దిస్ ప్యూర్
1: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం,
0: దిస్ ప్యూర్ కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ,
1: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
0: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
1: భావం నాకు కలిగింది.
0: I felt very sad.
1: తక్షణమే ఇంక అన్ని కార్యములు వదిలిపెట్టాను.
0: సో ఐ మేడ్ ఐ విల్ దట్
1: విలేజ్ విలేజ్ కూడాను,
0: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
1: వంటలు చేయటము పంపటము.
0: So that we would cook here and send the food.
1: ఈ విధమైనటువంటి ప్రజలకందరికి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
0: సో ఐ వాంటెడ్ ఎవ్రీ సిటిజన్ టు ఫీల్ హ్యాపీ.
1: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
0: Our children also are like gold.
1: ఎంత కష్టంలైనా చేపడ్డారు.
0: They underwent all lots of difficulties.
1: తెల్లవారు మొదలుకొని రాత్రి వరకు సంచరించి
0: they went from morning
1: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
0: and with a lot of enthusiasm would come back.
1: ప్రతి ఇంటి ఇంటికి చేరారు.
0: They went to each house.
1: ప్రతి పల్లె పల్లెకు వచ్చారు.
0: They went to each village.
1: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
0: And those people gave a lot of comfort to them.
1: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
0: And from then on my heart is full of
1: త్యాగం చేసిన చెల్లనే తేజం పెరుగుతూ ఉంటుంది.
0: If anybody sacrifices, I'll do anything for them.
1: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
0: I'm not, I don't eat much.
1: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
0: Earlier also I was not eating very less.
1: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
0: What I was eating then, I'm eating now.
1: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
0: After the bhajan in the morning.
1: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి, లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
0: I'll eat a little ragi rice and a little chutney.
1: ఆ దీంట్లో ఏ మాత్రమూ మార్పు కలగలేదు.
0: There's absolutely no difference from then to now.
1: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Because of the meager food that I take, I get a tremendous strength.
1: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
0: Because I always think of the welfare.
1: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
0: I feel very happy when I think of the welfare of
1: people. ప్రజాక్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
0: So one gets a lot of enthusiasm, strength, and one thinks of the welfare of the people.
1: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే,
0: when I was walking earlier,
1: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలికి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
0: Many devotees felt, why is Swami walking so slowly?
1: నాకెట్టి దెబ్బ తగలలేదు.
0: Maybe
1: నాకెట్టి జబ్బులు రాలేదు.
0: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
1: నేను ఎలా ఎందుకు నడుస్తున్నా అంటే, అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
0: I walk very slowly only because I like to get darshan to
1: everyone. నాకు నొప్పులు లేదు.
0: I do not have any pain in the
1: legs. బాధలు లేవు.
0: I do not have any disability.
1: ఆనందంగా ఉంటున్నాను.
0: I am very happy.
1: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
0: From then on my blessing
1: is మన ప్రజాసేవనే మనకు ప్రాణ సమానమని మీరు అందరూ భావించాలి.
0: You have got to understand that serving humanity is what I am.
1: నీ తేజస్సు కూడాను దైవ తేజస్సుగా మారుతుంది.
0: You will also become very brilliant. దైవం
1: ప్రత్యేకంగా లేదు.
0: Divinity is not separate.
1: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
0: Divinity is not in a temple or anywhere else.
1: దేహో దేవాలయ ప్రక్తు జీవో దేవ సనాతన.
0: God resides within you.
1: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
0: Our body is a temple of God.
1: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
0: And the life that is within the body is God.
1: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
0: You need not search for God here and there.
1: మనసును లోపల మరచు.
0: Go and look within yourself.
1: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
0: Try to inculcate
1: నీకు ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
0: The inside and you will find the blissful form.
1: కనుక దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
0: So God is not something different from us.
1: Maname daiva swaroopamu.
0: We are the very form of divinity.
1: Meer manavudu manavudani dehaadmanam cheta chaala parabadutunnaru.
0: You think of yourself as men because you have the body consciousness.
1: Ee dehaadmanamni kramakramena sannigilpa cheskovali.
0: You have got to decrease this body consciousness.
1: Daivaadmanamni penchukuntu raavali.
0: You have got to increase your love for divinity.
1: Anni vidhala kodanu manavudu devudaipothadu.
0: Then man himself becomes divinity.
1: Kanaka manavudu devudu pratyekam kaadu.
0: It's not man who is separate.
1: రెండు కొడును బింబ ప్రతిబింబములి.
0: They are only the image and the reflection.
1: కనుకనే ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకటం.
0: We should not think them separate, they are one.
1: కానా దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
0: God is within us forever.
1: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
0: This body is something without life.
1: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
0: Because God is within, it's full of life.
1: ఈ వైబ్రేషనే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
0: So this is the one that is within, which is the
1: దీన్ని ఆలోచించేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
0: So if you separate them, it is ignorance.
1: ఈ వైబ్రేషన్ ప్రాణము.
0: Vibration is life.
1: ఆ విజ్డమ్ పవర్ అని పెట్టింది జ్ఞానము.
0: ద విజ్డమ్ పవర్ ఇస్ కాల్డ్
1: రెండు కూడా దైవం యొక్క శక్తులే.
0: సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్ దట్ ఇస్ గివెన్ టు యు బై గాడ్.
1: సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ.
0: Truth, wisdom, and this.
1: సత్య మార్గములో మనం ప్రవేశిస్తే అదే బ్రహ్మతత్వం.
0: If you go on the righteous path, that is the way to Brahma.
1: బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఎక్కడో మనం ప్రాక్ పోవడానికి ఎక్కడ.
0: To know the principle of Brahma, we need not go.
1: ఎక్కడ ఉన్నా దేవం నాలోనే ఉన్నాడు. ఈ దేహమే తన యొక్క ఇల్లు అని మనం భావించాలి.
0: We have got to think that the body is a temple of God.
1: మనకి ఎక్కడ లేని ఆనందం ఉట్టి పడుతుంది.
0: It's only then we get extreme.
1: ఎక్కడ లేని శక్తి మనలో ప్రవేశిస్తుంది.
0: We get a tremendous strength.
1: సర్వశక్తులకు మనమే అధిపతులైపోతాం.
0: We became the repositories of tremendous power.
1: మన శక్తికి శక్తి మరొకటి లేదు లోకంలో.
0: The strength that we have within is not anywhere else.
1: కనుక ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
0: So foster this strength and make an effort.
1: ఇది అంత సులభంగా రాదు.
0: It cannot come so easily.
1: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటాది.
0: The deservedness you get after taking birth again and again.
1: ఏ పనినైనా చేయండి.
0: Do any work.
1: ఇదంత దైవ కార్యమే.
0: Think that it's the work of God.
1: ఆపకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
0: Some people ask, going to office, how can it be God's work?
1: దైవం కానటువంటి ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
0: How can you think that any work is without God?
1: అంతా దైవమే.
0: The whole thing is
1: సర్వతో పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వతో స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
0: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
1: ఏ కర్మ చేసినా కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
0: Any action that you undertake, think that is the offering to God.
1: ఈ విధమైన యొక్క సద్భావమును ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
0: Because the mothers fostered in those days such type of
1: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
0: That's why they got illustrious.
1: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందుంటున్నది.
0: భారత్ ఈజ్ అ కంట్రీ విచ్ ఇస్ లైక్ అ టీచర్ టు ఆల్ ద నేషన్.
1: గత జీవుడగు పతి బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
0: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
0: Chandramati, who did she not assist her husband in his endeavor?
1: Kula satitvam agni gundana prakatinche Sita Bharata dara jatagade.
0: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
1: Kinisi durmada kiratiyu bhutigavinche Damayanti Bharata ramanigade.
0: Was not Damayanti a great illustrious woman of Bharat?
1: సత్వ సాగర వేష్టి తక్ష్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
0: సో భారత్ ఈజ్ ల్యాండ్ వేర్ ఇన్ ఇట్ ఈస్ అ హార్వెస్ట్.
1: అఖిల దేశాలకి ఉపాధ్యాయ కాదే.
0: గ్రేట్ ఇలస్ట్రియస్ విమెన్ ఆర్ దేర్ అండ్ ఇట్స్ అ టీచర్ టు ద వరల్డ్.
1: ఈ భారతదేశము ఉపాధ్యాయ స్థానంలో ఉంటుంది.
0: భారతదేశ ఈజ్ అ వరల్డ్ టీచర్.
1: కానీ మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
0: So we are forgetting the great works that we have got to do.
1: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
0: How many pandits are there in this?
1: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
0: How many scholars are there in this country?
1: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
0: There are intellectuals in this country.
1: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళలో అభివృద్ధి కావడం చేత అంత కూడా క్షీణించిపోతుండాలి.
0: Self interest and selfishness it is that is making everything.
1: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే తప్పు చేసినప్పుడు మందలించాలి.
0: Whether it's a son or her husband, the mother has got to take them to task.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
0: That is the illustrious example.
1: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
0: That is the truth which leads to progress.
1: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి కానీ క్షమిస్తూ పోకూడదు.
0: Wherever an error is committed, one has to be reprimanded for it. You should not forgive it.
1: ఆ క్షమించడం కూడా సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
0: సో వీ హావ్ గాట్ టు టెల్ దెం టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెం.
1: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
0: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్.
1: ఆఫీసర్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
0: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get two beatings.
1: హృదయానికి ఆనందమును కష్టము లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
0: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
1: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: So the country of Bharat has been an illustrious example from time immemorial.
1: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
0: So you have got to be the illustrious examples of Bharat.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Premanu penchukondi.
0: You foster love.
1: Satyanni vachinchandi.
0: You have truth in you.
1: Edo chadu chadu chadu ani chadu kosam kaalanni vyartham cheyakandi.
0: It's not merely study and study. Yemi
1: chadu.
0: What is this education?
1: Kevalam pustakalu chadivinanta matrame na chadu.
0: If you read books, is that enough?
1: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
0: Is education merely going to the college?
1: కాలేజీకి పోయి డిగ్రీలు తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
0: If just go to the college and get degrees, is it education?
1: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
0: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
1: కనుకనే మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం
0: చేసుకోవాలి. With good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
0: try to foster such qualities.
1: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We have got to resurrect the old traditions.
1: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We'll have to resurrect them again.
1: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
0: We'll be the people who will be called an example to the others.
1: యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: So you've got to make these efforts and start right in your lives.
1: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ
0: whatever we practice,
1: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
0: It should, God's name should be right within, coursing
1: in our veins. ఆడకపోతే ప్రాణం లేనట్టే.
0: If your pulse doesn't act,
1: నామం చెప్పకపోతే అది కూడాను ప్రాణం లేనట్టే.
0: So if you do not chant the name of God, it's as if
1: నాడులు ఆడినంత మాత్రమున బ్రతికినట్టు అనుకుంటారా?
0: So as long as the pulse is there,
1: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
0: So the pulse should be functioning, only then you're alive.
1: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
0: Then you'll feel the truth that your pulse is really functioning.
1: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
0: Those who have taken some kind of
1: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
0: Anesthesia, the pulse is working, but they're not able to.
1: కాదు కాదు.
0: It's not that.
1: కనుకని ప్రతి ప్రాణం కును దైవనామమే నాడిగా పెట్టుకోవాలి.
0: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫన్.
1: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే
0: ఇఫ్ యూ foster such good thoughts,
1: అదే సదాచారంగా మారిపోతుంది.
0: దట్ టర్న్స్ ఇన్ గుడ్ యాక్షన్.
1: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
0: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
1: కనుక
0: దేర్ఫోర్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: Righteous conduct and truth, we have got to foster them, we have got to practice them,
1: అందించాలి,
0: we have got to always
1: disseminate,
0: we have got to feel happy,
1: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి,
0: and we have got to give it to others, share it with them.
2: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధన నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kaadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kaadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kanukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: దైవ చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: వి హావ్ గాట్ టు గెట్ అవర్ సెల్ఫ్ ఇన్వాల్వ్.
0: వీరు పరాయివాడు వీరు నావాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: ఇన్ ద సర్వీస్ ఆఫ్ సొసైటీ డోంట్ మేక్ డిఫరెన్సెస్ బిట్వీన్ పీపుల్ అండ్ పీపుల్.
0: అది రెండు కూడా ఒకటి గానే అని భావించాలి.
1: People who are different from us, they are not there. They are
0: one. They are
1: all my own.
0: We are all one family members.
1: We are all one family members.
0: ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. మీరు
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరు చూసినా గాని దేహో దేవాలయంతో జీవో దేవస్థానం ఆ దేహం దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వాడికి నమస్కారం చేసుకో.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts, then God materializes himself to you.
0: సంతోషం బంగారు.

ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాద పాలింప పరమపురుషు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాద పాలింప పరమపురుష. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు

ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు. కరినిగా చెడితరి కమలనయను ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు.

0: కుచేలుని ప్రోవ వీద చరితుడు. ఆ గుణంబే గణించి ఆర్యవంధుడు అవతరించిన భూమిపై అవనీయందు
1: Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎక్కడ ఎట్లు అవతరించను ఎక్కడ అవతరించను అనేటువంటి ప్రశ్నలు కాలహారణంగా కలిగేటువంటివి.
1: వేర్ ఇస్ గాడ్? హౌ హ్యాస్ హీ మేనిఫెస్టేటెడ్? హౌ హ్యాస్ హీ ఇన్కార్నేటెడ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్.
0: లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి.
1: ఫర్ ఎనీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ మెటీరియలైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్ అండ్ ఎన్ ఎఫెక్ట్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, సర్వులు భగవత్ స్వరూపమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. All are the embodiments of the divine.
0: ee naadu ramana puttina dinamu krishna puttina dinamu jesus puttina dinamu ani perlu veri veri roopamga varlinchi aa namamunku birthday chestunnaru.
1: We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday.
0: Nijanga ee vidhamga cheppukoni aaradhinchatam cheta adi oka birthday avutaya kaavu.
1: Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No.
0: Bhagavantudu samvatsaram okatori janminchadu.
1: You don't find God taking birth once every year.
0: Prati manavuni uchchasam nishwasamule bhagavat swaroopalu.
1: God is the very breath, the inhalation and exhalation.
0: Adi om tat sat.
1: That's what it is. Om tat sat.
0: Tat adi.
1: Tat that.
0: చిత్ ఇది,
1: చిత్ దిస్,
0: అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నావు కానీ అతను ఇతను అనేటువంటి భేదం లేవు.
1: దో దీస్ టూ వర్డ్స్ దట్ అండ్ దిస్ ఆర్ దేర్ బట్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ విదౌట్ ద సెకండ్.
0: భగవంతునకు ఎట్టి జన్మములు లేవు.
1: గాడ్ ఈజ్ బియాండ్ బర్త్.
0: ఎట్టి గమ్యములు లేవు.
1: నో గోల్ వాట్స్ ఎవర్.
0: కానీ పాపములు అయినటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు.
1: హౌఎవర్ ద బిగినర్స్ ద ఇన్నోసెంట్ టేక్ దిస్ వే టు నో గాడ్ అండ్ టు బి నియర్ హిమ్.
0: భగవంతుడు పుట్టుకునే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటుంది కదా.
1: When once you say that God has a beginning, you should also be able to explain the end of God.
0: దీనికి పుట్టుక చావులు రెండు కూడా లేవు.
1: God has neither a beginning nor an end.
0: అంతా కూడాను మానవుని యొక్క భ్రమనే.
1: That is all human imagination.
0: దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు.
1: Basing on the body, we go by the birthday for celebration.
0: ఇది కేవలము భక్తుని యొక్క భ్రమలే కాని సత్యములు కావు.
1: That is all the feeling of a devotee and not the truth at all.
0: లోకములో ఎందరో జన్మిస్తున్నారు.
1: Many people are born in this world.
0: ఎందరో మరణిస్తున్నారు.
1: People leave this world.
0: మరణం అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి?
1: What is birth? What is death?
0: దేహము కనిపించడమే జననము.
1: The appearance of the body is birth.
0: దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము.
1: The disappearance of the body is the end of life or death.
0: కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకుని భ్రమిస్తున్నాడే కాని భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు.
1: Therefore, man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death.
0: Sarvata Panipadam, Tas Sarvata Uchi Siromukham, Sarvata Sutimalloki, Sarvama Vrtishtati. మానవుడు జన్మించినాడని మరణించినాడని జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలము ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబం.
1: టు కన్సిడర్ దట్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ స్పెండింగ్ హిస్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పం లే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: మనం ఉచ్ఛ్వాసను తీసుకోవటం ఆ విశ్వాసాన్ని వదలటము ఈ తీసుకోవటమే బర్త్ వదలటమే డెత్.
1: వి బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. బ్రీదింగ్ ఇన్ ప్రాసెస్ ఇస్ బర్త్, బ్రీదింగ్ అవుట్ ఇస్ డెత్.
0: ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకుని కేవలం కాలంలో స్వల్పంగా వాడు వినియోగించుకుంటున్నాడు.
1: బేసింగ్ ఆన్ ది బ్రీదింగ్ ప్రాసెస్ మ్యాన్ మేక్స్ యూజ్ ఆఫ్ హిస్ లైఫ్ టైం.
0: ప్రేమమూర్తి అయినటువంటి పరమంతుడు ప్రేమస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. హీజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ సర్వుని యందు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసముగా కనిపిస్తూనే ఉన్నది.
1: దిస్ లవ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్.
0: లోకములో ఇట్టి మార్పులను గుర్తించుకోవడానికి అనేక పర్యాయములు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు చేస్తున్నారు.
1: టు నో ద వేరియస్ చేంజెస్ పీపుల్ హ్యావ్ బీన్ అటెంప్టింగ్ రిపీటెడ్లీ టు నో ద మిస్టరీ బిహైండ్ దిస్ చేంజెస్.
0: ఈ చావు పుట్టుకలను గుర్తించుకునే నిమిత్తమై అనేక శాస్త్రములు అనేక వ్రతములు అనేక సన్నిధులు ఎంతో పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎ లాట్ to get into the significance of the inner secrets, mystery behind the birth and death.
0: Anta varaku manam ponakkaledu manam dharinchinatundi oka dehame manaku rendintini chana chana nandu kudanu chupuchunnadi.
1: In fact, we don't need to go that far. The body, the vesture that we have put on will indicate the secret behind birth and death.
0: Ee swasanu teeskovatame birth.
1: The respiratory process, breathing in, is birth.
0: Swasam vadatame death.
1: Breathing out is death.
0: Ee rendinti yokka janana maranala lopala ivu deni premistunnavu?
1: In between these two, birth and death, what is that you love?
0: Kaani deni kudunu premichatam ledhu.
1: In fact, you are not loving any.
0: Kaani prema ni endu leda unnadi.
1: That doesn't mean that there is no love in you. There is.
0: మనం ఇచ్చేటువంటి విలువలంతా కూడాను ప్రేమకే కాని ప్రాణికి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి అటాచ్ వాల్యూ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ నాట్ మియర్లీ టు ది ఇండివిజువల్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సో పోయింది ప్రాణం లోపల.
1: వెన్ సే సో ద లైఫ్ హెస్ గాన్ ఇన్ టు ద బాడీ.
0: హమ్ వచ్చింది ప్రాణం.
1: When once you say hum, naturally it goes out.
0: ఈ సోహములు రెండు కూడాను ఎప్పుడు మనకు జరుగుతున్నాయి?
1: సో హమ్, when do they happen?
0: ప్రతి క్షణమును కూడాను ఇవి రెండు కూడాను మనకు బోధిస్తూనే ఉన్నాయి.
1: This happens in every moment of our life.
0: ఈ శ్వాసం ఉండినంత వరకు కూడాను మానవుని జీవుడు అన్నారు.
1: We can claim ourselves alive so long we breathe.
0: ఈ జీవితం ఉన్నంత వరకు ఇది జన్మము అన్నారు.
1: This is life so long there is respiration.
0: ఈ సోహం అనేటువంటిది నిలిచిపోయినా ఇది మరణం అంటున్నారు.
1: Then once this soham process, respiration comes to a halt, it means it is death.
0: కనుక జనన మరణాలు రెండు కూడాను మన యొక్క ప్రాణం నుంచి జరిగినటువంటివి.
1: Therefore birth and death are related to life.
0: ఈ రెండింటి యందు కూడాను ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు?
1: When these two things are happening in such a mysterious way, who can deny the existence of God?
0: ఉన్నాడని కొంతమంది, లేడని మరి కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలంలో వ్యక్తం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు.
1: పీపుల్ వేస్ట్ దే టైమ్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ సమ్ సే వెల్ సమ్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్
0: కానీ అది ఉన్నది ఎప్పటికీ ఉన్నది.
1: గాడ్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్ ఎవర్ వానిషెస్.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం.
1: ఆల్ దీస్ కన్క్లూజన్స్ వీ హావ్ కమ్ టు బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఏ హృదయం మనసుకి ఈసి నాకు మగిడి దానినే అర్పించి మహితమూర్తి పలగ వేరేమి నెత్తు నీ పాద అర్చనకును అంతలకటింతో అందుకోవయ్య నీవు.
1: ఓ లార్డ్ యు హావ్ గివెన్ మీ దిస్ సీక్రెట్ హార్ట్ I'll give it back to you as my offering. What else can I give you, offer, O Lord?
0: కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కానీ నిజమైనటువంటి సత్యములు కావు.
1: These two are the imaginations of man, but they are not basically true.
0: లోకములో ఎంతనో జీవులు కలుగుతున్నాయి.
1: We find many beings in this world.
0: ఎన్నో జీవులు మరణిస్తున్నాయి.
1: Many beings die with the passage of time.
0: ఈ జన్మ మరణములు రెండు కూడాను కాలములకు సంబంధించినవే కాని కాయములకు సంబంధించినవి కాదు.
1: ది బర్త్ అండ్ టైమ్ ఆర్ రిలేటెడ్ టు ది ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
0: బర్త్ అండ్ డెత్
1: ఆర్ రిలేటెడ్ టు ది ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
0: కనుక మానవుడు తన యొక్క సత్వంనే తాను పోల్చుకుంటూ ఉన్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ గోస్ బై హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్.
0: దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి యొక్క బ్రహ్మందని నా సంబంధ బాంధవ్యం భావిస్తున్నారు.
1: అండ్ సో హీ ఎస్టాబ్లిషెస్ ఇంటర్ రిలేషన్షిప్స్ అండ్ ఇంటిమసీ బేసింగ్ ఆన్ ద బాడీ.
0: ఇది కూడా చాలా పొరపాటే.
1: దిస్ ఈజ్ ఆల్సో మిస్టేక్.
0: దేహం ఉండినంత వరకును నా సంబంధం.
1: సో లాంగ్ ద బాడీ లాస్ట్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు యూ.
0: కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు.
1: The moment body disappears, you have no more of relationship.
0: Sambandham kalagatamu povatamu rendu kudanu dehamulato kaligetuntivu kadu.
1: In fact, the relationship is beyond the body that appears and leaves.
0: Evariki evari sambandham?
1: Who is related to whom?
0: Ayana nee puttakamurpu unnada?
1: Did that person exist prior to your birth?
0: Velin tarvada nee kanipistada?
1: Would you be able to see him after you leave this world?
0: Ledu.
1: No.
0: ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే.
1: బోత్ ఆర్ ఫాల్స్.
0: ఇది భ్రమలతో కూడి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి అనేక విధముల పాటు పడుతున్నారు.
1: దిస్ ఇస్ ఆల్ అవర్ ఇల్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ వీ వాంట్ నో ద రియాలిటీ.
0: కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరి అయినటువంటి అర్థం తెలుసుకోవటం లేదు.
1: Therefore, we are not understanding the true nature, the importance of the reality, because we think from the worldly, physical point of view.
0: అసలు తాను ఎవరో అనేటువంటి దాన్ని గుర్తించుకోవటమే నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice consists in investigating one's own true nature.
0: Who am I? కనుక నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం కోసమని ఇన్ని విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am I? The I in me is uniformly present in everyone. We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జనన మరణములు దేహములకే కాని జీవులకు లేవు.
1: బర్త్ అండ్ డెత్ రిలేట్ టు ద బాడీ అండ్ నాట్ టు ద బీయింగ్.
0: ఇది ఉన్నది లేదు అనేటువంటి నిర్ణయించడం కూడాను మనసు యొక్క కల్పనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ రిఫర్స్ టు బర్త్ అండ్ డెత్. ఇట్స్ ఇమాజినేషన్.
0: అన్ని మానవుని యొక్క కల్పన చేతనే జరుగుతున్నాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ ఓన్ క్రియేటివిటీ.
0: కనుక జీవితమే ఒక విధమైనటువంటి కళ.
1: ద హోల్ లైఫ్ ఈజ్ అ డ్రీమ్.
0: ఇట్టి డ్రీమ్ లోపల సత్యం ఎక్కడ నీవు గుర్తించగలవు?
1: ఇన్ దిస్ డ్రీమ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో ద ట్రూత్?
0: కనుక ఇవన్నీ కూడా భ్రాంతులే.
1: సో ఆల్ దీస్ ఆర్ ఇల్యూజన్స్.
0: ఈ భ్రాంతి ఉండినంత వరకు కూడాను బ్రహ్మం నీకు కనిపించడు.
1: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూజన్ యు కెనాట్ నో బ్రహ్మ.
0: ఏనాడు ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు.
1: ద డే యూ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్ ఆర్ డిల్యూజన్ యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: మొట్టమొదట శంకరుడు కూడాను ఇదే విధంగా సందేహించాడు.
1: This has been the teaching of Shankara to begin with.
0: Neen evaru? Neen evaru? Neen evaru? Ani prashninchukuntu vachadu.
1: He has put this question to himself. Who am I? Who am I?
0: Kaani oka naati ratri nayana neevu neeve neevu maraka padarthamu kaavu.
1: One night he got this answer. You are you, none else.
0: Kanuka నేను ఎవరు అనేటువంటి దానికి గుర్తించాలంటే శ్వాసంతోనే మనం గుర్తించవచ్చు.
1: సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, ద బ్రీతింగ్ ప్రాసెస్ విల్ ప్రొవైడ్ ది ఆన్సర్.
0: ఇలాంటి సులభమైనటువంటి మార్గమును వదిలి అసలు కష్టమైనటువంటి దానిలో ప్రవేశించి కంగారుకు జీవితాన్ని విసుగు చెందుతున్నాడు.
1: వీ హావ్ గివెన్ అప్ సచ్ అన్ ఈజీ సింపుల్ పాత్ బట్ వీఆర్ ఆఫ్టర్ వెరీ టఫ్ అండ్ రఫ్ పాత్స్ అండ్ వేస్ట్ అవర్ టైమ్.
0: కనుక ఈ టఫ్ రఫ్ ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ రఫ్ అండ్ టఫ్ పాత్స్ విచ్ యూ హావ్ బీన్ అడాప్టింగ్ సో ఫార్.
0: కాలంలో ముళ్ళు ఉండినంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ థార్న్ ఇన్ యువర్ లెగ్ ఇట్ గోస్ ఆన్ పించింగ్ యూ హర్టింగ్ యూ.
0: ఆ ముళ్ళను తీసి పారవేస్తున్నా మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: ద మోమెంట్ యూ రిమూవ్ ద థార్న్ యూ విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
0: ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దాంతో బాధపడుతున్నాము.
1: ద సఫరింగ్ ఇస్ డ్యూ టు బాడీ ఐడెంటిఫికేషన్.
0: ఈ యొక్క భావం పూర్తి తీసివేస్తేమా నీవెవరో నీకే తెలుస్తుంది.
1: ద మూమెంట్ ద బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ టోటల్లీ గివెన్ అప్ గాట్ రీడ్ ఆఫ్ యూ విల్ నో యువర్ ట్రూ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా నీ భ్రాంతులతోనే జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఓన్ ఇమాజినేషన్స్.
0: పునరపి జననం పునరపి మరణం.
1: You are born again and again. You are born and you die and again born. Time and again, you are there in the womb of your mother.
0: Iha samskare bahudustare.
1: This ocean of life is so difficult to swim across.
0: Kripaya pare pahi murari.
1: O merciful Lord, help me to cross this ocean of life.
0: తన లోపల ఉన్నటువంటి ఒక శ్వాసని తెలుసుకోమని పోషిస్తుండాలి.
1: ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ టీచింగ్ టు నో ది ఇన్హరెంట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్.
0: తెలుసుకున్నట్టుకు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ టు నో దిస్.
0: భజ గోవిందం భజ గోవిందం.
1: Sing the glory of God. Sing the glory of Govinda.
0: Govindam bhaja mudamate.
1: O foolish man, sing his glory. Chant his name.
0: Iha samskarem bahudustare. Krupaya pare pahi murare.
1: This ocean of family, the life of this, is so difficult to cross. O God, please be merciful unto me.
0: ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: లైక్ దిస్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో దట్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
0: తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది.
1: హీ డ్రీమ్స్ ఆన్ వన్ డే.
0: ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు.
1: దేర్ ఇన్ ది డ్రీమ్ హీ హాస్ ఎక్స్పీరియన్స్డ్ డెత్.
0: కానీ అక్కడ నేను మరణించానని బాధపడుతున్నాడు.
1: హీ ఫీల్స్ సో సాడ్ బికాస్ ఆఫ్ డెత్ ఇన్ ది డ్రీమ్.
0: లేచి చూసేటప్పటికే తాను దేహంతో ఉన్నాడు.
1: యాజ్ హీ వోక్ అప్ హీ కుడ్ నోటీస్ హిస్ బాడీ.
0: అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ వాజ్ అండర్ ద ఫీలింగ్ ఆఫ్ ద డెత్?
0: ఇది కూడా మనోకల్పనే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కానీ నిజమైన సత్యములు కావు.
1: Therefore, all are the creations, imaginations of the mind only.
0: నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లి అంటారా?
1: The intimate associations and relationships of the claim, like so and so is my daughter, my son, they are all of our own making at the realm of the mind.
0: ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకుని, ఈ భ్రాంతుల చేతని పెంచుకుని తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టమును గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అస్యూమ్డ్ ఇమాజినేషన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే.
1: In fact, they are all the expressions of love.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు.
1: In fact, when there is true eternal principle of truth within you are not carried away any longer by imagination.
0: ప్రేమ ఒక్కటి.
1: Love is one and the same.
0: ఇది రెండు రకములైనటువంటి కాదు.
1: It cannot be diversified.
0: శారీరకంగా ఉండేటువంటి ప్రేమ ఇది అసత్యమైనటువంటిది.
1: The physical love is false.
0: దీంట్లో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది ఏ సత్యమైనటువంటిది.
1: బట్ లవ్ ఇన్ రియాలిటీ ఈజ్ ట్రూత్.
0: కనుక సత్యమని మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ట్రూత్ యూ మస్ట్ ఇన్వెస్టిగేట్.
0: కనుక ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గోదావరి నదికి లేక గంగానదికి ప్రయాణం అయిపోతున్నప్పుడు,
1: సపోజింగ్ యూ గో ఆన్ పిల్గ్రిమేజ్ టువర్డ్స్ గోదావరి,
0: ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని రుక్కుంకరణి రుక్కుంకరణి రుక్కుంకరణి అని చెప్తున్నాడు.
1: దేర్ వాజ్ ఎ పర్సన్ హూ సాట్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్, డుక్రుంకరణి డుక్రుంకరణి.
0: ఇది పాణిని గ్రామం.
1: దిస్ ఇస్ పాణిని గ్రామర్.
0: అప్పుడు శంకరుల వారు ఒక శిష్యుణ్ణి అతని దగ్గర పంపించాడు.
1: శంకర sent one of his disciples to that person.
0: అతను ఎవరిని స్మరిస్తున్నాడు తెలుసుకుని రమ్మన్నాడు.
1: He wanted his disciple to know what that person was doing.
0: అప్పుడు తన యొక్క ఆత్మతత్వాన్ని తాను బోధించుకుంటున్నాడు అని చెప్పాడు.
1: And the answer was that he is just reminding of his true identity.
0: ఆ విధంగా చెప్పడం చేత నీకేమైనా బాధ తగ్గిందా?
1: By repeating the rules of grammar, are you free from suffering?
0: అప్పుడు నేరుగా శంకర్ల వారే వచ్చి,
1: Shankara himself personally came.
0: Pichivada dukkum karane dukkum karane dukkum karane edi dukkum karane.
1: He said, oh man cap, what is this dukkum karane? The rules of the grammar.
0: Bhaja govindam bhaja govindam govindam bhaja mudamate samprapte sannite kale nahi nahi rachati tukrunkarane.
1: O man cap, sing his glory, chant his name. When the end is nearing, none of these factors would come to your refuge or rescue.
0: కనుక ఈ రెండును నీయందే పుట్టినవి కాని, నీయందే అడిగినవి కాని, బయట నుంచి వచ్చినవి కాని, లోపల నుంచి పోయినవి కాని కాదు.
1: Therefore, both are present within you. Not that the special is solicited or asked for.
0: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి.
1: సో వెన్ వన్స్ వీఆర్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఆర్ థాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుకని బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు బ్రహ్మ తన యందు ఉండనే ఉండదు.
1: వెన్ వన్స్ యూ నో ద యూఆర్ డివైన్, యూ విల్ నాట్ బి డెల్యూటెడ్ ఎనీ లాంగర్.
0: కానీ నిజంగా నా దగ్గర లేదు భ్రమ అనేటువంటిది తీసుకుంటడం చాలా సులభం.
1: It's quite simple to know that you are not carried away by any imagination. That's after all your thought.
0: ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పము అంటున్నావు.
1: As I hold this flower, I call that's mine.
0: కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు.
1: The moment I drop this flower, it's no longer mine.
0: అదే విధముగానే,
1: similarly,
0: దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్ అటాచ్మెంట్ విత్ ద బాడీ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఈ బాడీ పోయిన తర్వాత తనకు ఏ చింతను లేదు.
1: ద మూమెంట్ బాడీ ఈజ్ గాన్
0: అప్పుడే నిత్యానందం పరమ సుఖదం తాను అప్పుడు నిత్యానందంగా ఉంటుంటాడు.
1: దెన్ హీ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఇవి రెండూ కూడా తెలుసుకుని తానే బాధపడుతున్నాడు.
1: Because he knows he is carried away by illusion, he suffers.
0: Prema swarupulara,
1: embodiments of law.
0: Mana sukha dukkhamulu rendu kudanu manam kalpinchukunnave kaani bhagavantudu prasadinchinavi kaadu.
1: pain and pleasure are of our own making, nothing to do with the divine.
0: ఇది రెండింటిని మనమే కల్పించుకొని రెండింటి ద్వారా మనమే బాధపడుతున్నాము.
1: ది పెయిన్ అండ్ ప్రెషర్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ వీ ఎక్స్పీరియన్స్ బోత్.
0: ఎవరు మనకు బాధను అందించేటువంటి వారు ఈ జగత్తులో కనగారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ టు గివ్ యూ ఎనీ పెయిన్.
0: ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కనగారు.
1: దేర్ ఆర్ నన్ హూ ఆర్ పుట్ టు సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్.
0: ఇవి రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఇవి రెండు కూడా నీకు బ్రహ్మనే.
1: దట్స్ యువర్ ఇమాజినేషన్.
0: ఆ బ్రహ్మ తన యందు ఉండినంత వరకు సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు.
1: సో లాంగ్ దిస్ ఇల్యూజన్ ఇస్ దేర్ యూ కెన్ నాట్ నో ది ట్రూత్.
0: కనుక ఈ భ్రమను మనం వదులుకోవాలి.
1: సో వీ మస్ట్ షెడ్ దిస్ ఇమాజినేషన్.
0: సుఖ దుఃఖంలో రెండు కూడా భ్రమలే కాని మరొకటి కావు.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఈక్వలీ ఫ్లీటింగ్ ఇమాజినరీ.
0: బిడ్డ తల్లి అనేటువంటిది కూడాను ఒక భ్రమలే కాని నిజంగా బిడ్డ తల్లిలు కారు.
1: ద చైల్డ్ అండ్ మదర్ are also imaginations but not true.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ విషయంలో ప్రవేశించినప్పుడు అన్ని కూడాను భ్రాంతులే.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గాడ్ ఆల్ అవర్ థాట్స్
0: తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడా మనకి ఈ బ్రహ్మదేవాలకు జీవితాన్ని కల్పిస్తున్నాయి.
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్

0: నీ కన్ను తెరిచి చూసినప్పటికి ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: When you open your eyes, you see so many heads here.
0: కానీ కన్నులు మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు.
1: The moment you close your eyes, you don't see even one head.
0: ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి?
1: What happened to all the heads?
0: ఆ చిత్రం ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from have they come?
0: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి.
1: They return to the place of their origin.
0: ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు.
1: You don't know where from.
0: ఎక్కడ పోయిందో నీకు తెలియదు.
1: You also do not know where they left.
0: కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకొని మనం బాధపడుతున్నాము.
1: We suffer in order to know which is unknown.
0: ఈ తెలియని దాని కోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము.
1: It's total madness to worry for that which is not known.
0: ఇది ఏది నేను కాదు నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు.
1: If you know the reality that none belong to you, that you are none of these, then you'll never suffer.
0: కనుక అన్ని కూడా మన భ్రమలతో కల్పించుకున్నామే కానీ సత్యమైనటువంటిది ఒక్కటి కూడా లేదు.
1: Therefore, everything is illusion of our own making. Nothing is total truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమ అనేటువంటిది ఒక్కటే మాత్రము మన వెంట అదంతా ఇంటా ఉంటుండదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద లవ్ దట్ ఈస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే మానవుడే లేడు.
1: Without love, man cannot live.
0: కనుకనే ప్రేమ అనేటువంటిది మనకు నిజమైన ప్రాణము.
1: Therefore, love is life.
0: ఆ ప్రేమనే మనకు లైట్.
1: This love is light.
0: Love is light.
1: Love is light.
0: ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానం అనే చీకటే మనకు గోచరం కాదు.
1: When we have this light of love, the darkness, ignorance would be dispelled.
0: దీనిని పురస్కరించుకుని పునరపి జననం పునరపి మరణం.
1: Basing on this, it's only said repeated life cycle.
0: ఏది కనిపించేదో అది కనిపించకుండా పోతుండాలి.
1: So what that you see, you do not see later.
0: కనిపించకుండా ఏది పోయేదో అది తిరిగి వచ్చి కనిపిస్తూనే ఉండాలి.
1: The non apparent becomes apparent or conspicuous subsequently.
0: రెండు కూడాను ఆ వస్తువు యొక్క పరిణామములు కాదు.
1: Nothing to do with the changes in the material.
0: వస్తువుల యొక్క దీనిపైన ఉన్నటువంటి మానవుని యొక్క ప్రభావమే.
1: It is only human relations with the material objects that would make him feel so.
0: మానవుడు ఇట్టి ప్రభావానికి గురి అయిపోయి ప్రమాదం కల్పించుకుంటున్నాడు.
1: Man is subjected to effects of such imaginations relating to the objective world, and so he suffers.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది.
1: లవ్ ఈజ్ ఇమ్మార్టల్, డెత్లెస్.
0: అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ.
1: దట్ ఇమ్మార్టల్ లవ్ ఈజ్ ట్రూ లవ్.
0: వచ్చి పోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
0: ఈ దేహం పెరుగుతూ ఉండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి.
1: ద బాడీ గ్రోస్ అండ్ ఆల్సో డికేస్.
0: ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నీవు సత్యమని భావిస్తున్నావు.
1: హౌ డు యూ కన్సిడర్ దిస్ ట్రూ? వేర్ దిస్ బర్త్, గ్రోత్ అండ్ డెత్
0: కాదు. ఈ సర్వభ్రాంతులకు ఈ దేహమే మూల కారణం.
1: ఫర్ ఆల్ దిస్ ఇమాజినేషన్స్ ద బాడీ ఇస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోండి.
1: దేర్ఫోర్ యు హావ్ టు రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ డే బై డే.
0: ఈ తగ్గించుకోవటమే చాలా ప్రధానమైన యొక్క తత్వం.
1: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఇది నీ యొక్క తెలియని సాధన.
1: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధనగా జపము, తపము, యోగము, ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది.
1: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ డస్ నాట్ మీన్ వర్షిప్, మెడిటేషన్, పెనెన్స్ అండ్ సో ఆన్.
0: నేను దేనిని భావిస్తున్నానో, ఏం సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి.
1: దట్ వాట్ యు కన్సిడర్ ట్రూ, ఇట్ మస్ట్ బి గివెన్ అప్.
0: అది వదలటం చాలా సులభమైనటువంటిది.
1: It's quite easy to give up this false
0: identification.
1: But you do not know why you are suffering.
0: We
1: experience bliss so long we are
0: in this body. The
1: moment it is gone, we suffer, we grieve.
0: కనుకని ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణము.
1: సో ఫర్ బర్త్ అండ్ డెత్ ఇట్స్ ఓన్లీ అవర్ థాట్.
0: ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ థాట్స్.
0: దేహాభిమానములను కొంచెం వరకు తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది.
1: యాజ్ యూ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రిడ్యూస్ ఇట్ డే బై డే, ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్.
0: అది ఏది నిజమైన సాధన.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ సాధన అంటే ఏమిటి?
1: What is spiritual practice?
0: ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా?
1: Do you mean to say that spiritual practice is the one to lose what
0: you have? కాదు కాదు కాదు.
1: No.
0: పోయేదాన్ని నాదనుకుంటున్నావా? అది కాదు.
1: Do you have a claim on that which is lost?

0: నో
1: ఉన్నది కానీ పోయినది కానీ రెండు కూడా నీది కాదు.
0: దాట్ విచ్ ఎగ్జిస్ట్ దాట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ డు నాట్ బిలాంగ్ టు యు ఈదర్.
1: కలలో కనిపించినటువంటి స్వప్నములు అదే
0: దే ఆర్ లైక్ డ్రీమ్స్.
1: ఆ భ్రాంతులు నిన్ను తప్పింపు చేస్తున్నది.
0: అండ్ ఇట్స్ ఓన్లీ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వుడ్ కన్ఫ్యూజ్.
1: అన్నింటికీ మూల కారణం ఒక్కటే.
0: ఫర్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మెయిన్ కాజ్.
1: చూడండి ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఇల్యూమినింగ్.
1: ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి.
0: యూ కెన్ కౌంట్ దే ఆర్ మెనీ.
1: ఇన్ని నంబర్స్ అయినటువంటి బల్బులు అన్నింటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ ఆల్ దీస్ బల్బ్స్.
1: ఆ కరెంట్ ఒక్కటే మాత్రమే సత్యమైనటువంటిది.
0: దట్ కరెంట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ రావటము పోవటం అంతా కూడా మన భ్రాంతి యొక్క భ్రమనే.
0: దేర్ఫోర్ ద పవర్ సప్లై అండ్ అబ్సెన్స్ ఇస్ ఓన్లీ యువర్ థాట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడ్మెంట్
1: ప్రేమను మాత్రం అభివృద్ధి చేసుకోండి.
0: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఎవరిని చూసినా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీవన్.
1: నీ యొక్క ఎదురున్నటువంటి వాడు నీకు ద్వేషి కాదు.
0: దేర్ ఇస్ నో పర్సన్ హూ హేట్స్ యూ.
1: నీకెవరు కూడా విరోధం కాదు.
0: నన్ ఆర్ ఎనిమీస్.
1: నీకందరూ ప్రేమించుకోవలసిన వాడే.
0: దేర్ఫోర్ ఆల్ డిజర్వ్ యువర్ లవ్.
1: కనుక నువ్వు ద్వేషించినటువంటి వాడు నావాడు కాదనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ఎ పర్సన్ హూ హేట్స్ యూ యాజ్ యువర్ ఎనిమి.
1: ప్రేమించిన వాడే నావాడు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ ద పర్సన్ హూ లవ్స్ యూ యాజ్ యువర్ ఓన్.
1: రెండు కూడా నీది కానే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ డోంట్ బిలాంగ్.
1: వచ్చిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్స్ అండ్ ద మైండ్ దట్ బ్రాట్ ద డిస్టింక్షన్.
1: ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఎన్నో సాధనలు చేస్తున్నారు.
0: Today, to know the divinity, people follow many spiritual disciplines.
1: ఏంటి ఈ సాధనలు?
0: What are they?
1: ఈ సాధనలో భగవంతుడు వస్తున్నాడా?
0: Is it possible to experience him?
1: ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా?
0: Do you mean to say that he would leave if you don't pursue?
1: భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి.
0: It is only the thoughts, imaginations that appear and vanish.
1: కనుక ఈ భ్రాంతులను పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి.
0: We should make every effort to be free from the thought process.
1: నేను నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదలకో.
0: Give up this body identification mind.
1: Appude neeku ee bhranti povutundi.
0: Then you will be free from the delusion.
1: Appude neeku etti bhranti kuda undadu, neeku bhaya bhranti kuda undavu.
0: Then you will never be affected by any sense of fear or delusion.
1: Kanuka manam ee naadu mana sadhana cheyavalsindi emti?
0: What is that we should do?
1: Dhyanamlo kurchovatamu, japamlu cheyatamu, సాధనలు తలపెట్టము ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు.
0: యు థింక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ యూ సిట్ టు మెడిటేట్ యూ వర్షిప్ యూ వాంట్ టు డూ పెనెన్స్ బట్ దట్స్ ఆల్ యువర్ ఓన్ థాట్ యువర్ ఓన్ మైండ్.
1: ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు.
0: గివ్ అప్ ఆల్ దీస్.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము.
0: Strengthen the thought that I am God, I am God.
1: I am God, I am God, I am God and that's go. Nive God aipothavu.
0: Think repeatedly, I am God, I am God.
1: This body only the vastram.
0: This body is only the vesture, the dress.
1: Nenu dharinchinatvanti oka vastrame kaani idi puttinatvanti vastram kaadu.
0: Body is the dress you have put on. The dress has not taken any birth.
1: Ee dehabhrantini penchukoni penchukoni penchukoni dukham marinta perigipothundadi.
0: The suffering is more and more because of this body identification.
1: Teja durjana samsargam.
0: Run away from the bad company.
1: Bhaja sadhu samagamam.
0: Be in good company.
1: Kuru punya mahoratram.
0: Do good deeds day and night.
1: Ik kavasindi nichedi okati.
0: That's what is required.
1: Ekkada chusina lokamulopala.
0: In this world wherever you see.
1: Aneka mandi kanipistunna unnaru.
0: You see many people.
1: Kani kanipiche vaaranta aneka manda.
0: Do you mean to say that you meet many people?
1: Kaane kaadu.
0: No.
1: Anni okkate.
0: In fact all are one.
1: Talli taane, tandri taane, bidda taane, tal chellu taane, akka taane.
0: It is only this oneness that has expressed in the form of multiplicity.
1: Peru manam pechukuntunname kaani idi edi kaadu.
0: It is all based on nomenclature, the name, the truth is one.
1: Karuka, fruit is one.
0: Truth is one.
1: ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి.
0: ద ట్రూత్ ఈజ్ వన్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ.
1: అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది.
0: అండ్ దట్ లీడ్స్ టు ఇన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి.
0: ఇన్ దిస్ రివర్ ఆఫ్ లవ్ యూ స్టాండ్
1: స్టిల్. దాంతో మునిగిపోవాలి.
0: గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్ ఆఫ్ లవ్.
1: ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా ప్రేమను మాత్రం మార్చుకోకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ లూజ్ లవ్.
1: ఎవరైనా వచ్చి నీకు ద్వేషలేనటువంటి వాడు బిజారులో కనిపించినప్పుడు వీడు నా వాడే, నా తండ్రి, నా తమ్ముడే, నా తమ్ముడే అని.
0: ఎనీ పర్సన్ హూ హేట్స్ యువర్ ఎనిమీ యూ మే మీట్ హిమ్ ఆన్ ద స్ట్రీట్ బట్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్.
1: వీరు నా దేశాన్ని అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది.
0: బట్ ఇఫ్ యూ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్, వెల్ యూ మిస్ ద బాస్.
1: అంత ఒక త్యాగంలోనే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్
1: త్యాగమే నిజమైనటువంటి యోగము.
0: సాక్రిఫైస్ ఇస్ యోగా.
1: ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము.
0: Without this yoga, the spiritual discipline of tyaga, sacrifice, we suffer roga afflictions.
1: Kanuka ee tyagam ane danni manam penchukovali.
0: So we have to develop the spirit of sacrifice.
1: Ee sacrifice chesukunnappude nijamainaatundi baadha manike em maatram kaligadu.
0: When once you are prepared to sacrifice, you will never suffer.
1: కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ ఇంటెండెడ్, ఈజ్ ఎయిమ్డ్ అట్ గివింగ్ అప్ ది ఇమాజినేషన్, ఇల్యూషన్.
1: దేహాలు పెరుగుకొనేది కూడాను మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి, కానీ తరగటం లేదు.
0: డే బై డే యాజ్ వీ గ్రో అండ్ ఏజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్.
1: మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి,
0: ఓన్లీ వన్ థింగ్ వీ హావ్ టు నో,
1: ఇది నాది కాదు,
0: దిస్ ఇస్ నాట్ మైన్.
1: నాదనేది ఏమిటి? నా ఎందున్నటువంటి నేనే నేను.
0: హూ యామ్ ఐ? ద రియల్ సెల్ఫ్ ఇన్ మీ.
1: కనుకనే మనం ఐ యామ్ ఐ అనుకో, నిన్నెవరూ బాధించలేరు.
0: దేర్ఫోర్ వెన్ యు గో ఆన్ రిపీటింగ్ ఐ యామ్ ఐ, నో వన్ కెన్ హర్ట్.
1: ఐ యామ్ జీవ, యు ఆర్ దేవ అనుకుంటేనే బాధ కలుగుతాయి.
0: ఇఫ్ యు అబ్జర్వ్ డిఫరెన్సెస్ ఐ అండ్ యు ఆర్ బౌండ్ టు సఫర్.
1: ఐ అండ్ యు ఎక్కడవుతుంది?
0: How can you say I and you?
1: నేను నీవు అనేటువంటి ఎక్కడ వచ్చి పుట్టాయి?
0: వేర్ ఫ్రమ్ దే?
1: మనం కల్పించుకున్నవే.
0: దట్స్ ఆల్ యువర్ ఓన్ క్రియేషన్.
1: మనం నేను నీవు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది.
0: బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ దేర్ దిస్ వర్డ్ వి.
1: ఈ ఊ అంటే,
0: అండ్ ఇఫ్ యు సే వి అండ్ హీ,
1: తర్వాత హీనే అవుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ హీ, గాడ్.
1: నో ఐ, నో యు.
0: ఇన్ దట్ హీ ద డివైన్, దేర్ ఇస్ నీదర్ ఐ ఆర్ యు.
1: No we.
0: There's no we either.
1: ఒక్కటే అవుతుంది.
0: Only he got that last.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: so embodiment of
1: సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు.
0: We follow many spiritual disciplines.
1: ఏదో జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము.
0: Some meditate and some do penance.
1: కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి.
0: They are just waste.
1: అయితే కొంతకాలంకు ఇవే మార్పులు కలుగుతాయి.
0: హౌఎవర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు సత్యమైనటువంటి కాదు.
0: దే మే కన్ఫర్ సమ్ టెంపరీ రిజల్ట్స్ బట్ దే వుడ్ నాట్ గివ్ పర్మనెంట్.
1: సత్యమైనవి కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ.
1: ఎంత అనిత్యం, అనిత్యం, అనిత్యం.
0: దే ఆర్ ఆల్ జస్ట్ టెంపరీ.
1: ఈ టెంపరీ అనేటువంటి దానికి మనం ఏమాత్రం విచారించలేకూడదు.
0: దేర్ఫోర్ లెట్స్ నాట్ గెట్ వరీడ్ ఆఫ్ ది టెంపరీ రిజల్ట్స్ ఆర్ టెంపరీ.
1: ఈ వరీనే మనకు ఎక్కువ వరీ చేస్తుండాలి.
0: సో దిస్ ఓన్లీ,
1: నాది నాది అనుకోవటమే వరీ.
0: ద క్లెయిమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వరీ.
1: ఈ వరీ అనేటువంటిది ఎంతవరకు వస్తుంది?
0: హౌ లాంగ్ ది వరీ లాస్ట్?
1: హరి అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు వరీ మనం వెంటాడుతుండాలి.
0: అంటిల్ యు నో హరి, ద వరీ విల్ బి ఆఫ్టర్ యు.
1: కనుక నీవు వరీ పడటము దేనివల్ల?
0: వై డు యూ వరీ?
1: నేను నేను అని భ్రాంతి వల్లనే పడుతున్నాను.
0: బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైన్, ఐ.
1: నేను కాదు, ఇది హరి. హరియే వరీ.
0: అండ్ దేర్ ఫోర్ హరి ద సెల్ఫ్ ఐ, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరీ.
1: కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్, ద రియాలిటీ.
1: ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడా మనం కంటిదారులు కాచకూడదు.
0: Under any circumstances, we should never shed a tear.
1: దేని కోసం మనకు బాధపడుతున్నాం?
0: Why do you suffer?
1: ఇది నాది అనుకున్నంత వరకే, అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధన ఉండదు.
0: Because of the claim of ownership, belonging, you cry.
1: కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేను నేనే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: Never feel sad. In order to be happy, know that this principle, I am I.
1: ఇట్టి దాన్ని మీరు సాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు.
0: ఇఫ్ యూ హావ్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ యూ నెవర్ సఫర్.
1: కానీ ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది, దేహాభిమానము, దేహానికి సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రం పెంచుకోకండి.
0: వాట్ వీఆర్ సపోజ్ టు నో టుడే ఇస్ దిస్, వీ షుడ్ నాట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి దీంతో నేను త్యాగం చేసుకుంటే అన్ని విధాల ధన్యుడు అవుతావు.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్.
1: మీరు సాధించవలసినటువంటి త్యాగమే కానీ భోగం కాదు.
0: వాట్ యూ షుడ్ సీక్ ఈజ్ సాక్రిఫైస్, నాట్ అఫ్లూయన్స్.
1: నాకు కావాలి కావాలనుకున్నటువంటిదే భోగము.
0: In fact, the desire is bhoga, affluence.
1: నాది కాదు అనుకోవటమే యోగము.
0: The denial is yoga.
1: కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము.
0: This yoga, the spiritual practice, is bala, the strength.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of law.
1: ఇట్టి బలమును గుర్తించుకునే నిమిత్తమే జీసస్ అన్ని సాధనలు చేస్తూ వచ్చాడు.
0: To know the spiritual strength behind every person, Jesus has undertaken many spiritual disciplines.
1: కానీ కొంతకాలమునకు తనకు ఈ బాధ కలిగి ఎక్కువైపోతూ వచ్చింది.
0: At one time, he had to face this unbearable suffering.
1: ఒకతూరి జెరూసలంలో ఒక తిరునాల్ జరుగుతూ వచ్చింది.
0: In there in Jerusalem, there was a fair in that village.
1: Jerusalem. ఆ తిరునాల్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు.
0: And Jesus was taken there by his parents to that village, Jerusalem.
1: ఈ జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
0: In the crowd, the boy is lost.
1: కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు?
0: Where is the boy?
1: లోపల ప్రవేశించి
0: he has gone in.
1: ఆ ప్రీస్ట్ చెప్తున్నటువంటి విషయాలంతా చక్కగా వింటున్నాడు.
0: And the boy has been listening to the teachings of the temple priest.
1: తల్లిదండ్రులు ఎక్కడ వెతుకుతున్నారు? దేవాలయానికి చుట్టూ వెతుకుతున్నారు.
0: The parents are in search of the boy in the premises of the temple around.
1: ఇంతవరకు వెతికినప్పటికీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు కూడా వెతికారు.
0: The parents were in search of the boy who was found missing right from dawn to dusk.
1: వారిని కనిపించలేదు.
0: They could not find him.
1: ఈ మేరీ జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు.
0: Mary and Joseph felt very sad.
1: తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒకతూరి ఆ పిల్లవాడు కనిపించాడు.
0: After the daily worship, they could find the boy.
1: నాయన ఎక్కడ పోయింటివిరా? తెల్లవారి మొదలుకొని నేటి వరకు మిమ్మల్ని అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము.
0: Then they asked him, boy, what happened to you? Where have you gone? We have been in search of you.
1: అమ్మా, నేను ఎక్కడికి పోలేదు.
0: The boy replied, I have not gone
1: anywhere.
0: I have not gone anywhere.
1: నేను లోపలే ఉన్నాను.
0: And there inside.
1: ఏం చేస్తున్నావు?
0: What are you doing?
1: ప్రీస్ట్ చెప్పేటువంటి విషయాలంతా నేను తప్పగా జరిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను.
0: The boy said, I am listening to the teachings of the priest.
1: అప్పుడే తన ఎందున్నటువంటి ఒక తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు.
0: To know the latent divinity within, man is searching outwards, externally.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకటము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుని ఏమాత్రం తన కనిపించడం లేదు.
0: Man is in search of God in the outer world. He is not making any search within.
1: తన ఎందే ఉంటున్నాడు భగవంతుడు.
0: God is in you.
1: తానే భగవంతుడిగా ఉన్నాడు.
0: You are God.
1: కానీ తన్ను బయట తట్టు వెతుకుతూ ఉన్నాడు.
0: But yet man is in search of him outside.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: A small example.
1: నీవు ఇక్కడే ఉన్నావు.
0: You are here.
1: నీవు బయట తట్టుపోయి నిన్ను నీవు చూడాలనుకుంటే వీలవుతుందా?
0: Is it possible for you to find yourself outside?
1: నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు?
0: How can you find yourself?
1: చూడటమే వీలు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: అంత మాత్రం చేత నేను లేననుకుంటావా?
0: దట్ డజంట్ మీన్ దట్ యు కెన్ డినై యువర్ సెల్ఫ్.
1: అంత వెతుకుతూ ఫలానా అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా ఫలానా అబ్బాయివి అని అడు చెప్తా.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, సమ్ స్ట్రేంజర్ విల్ టెల్ యూ ఆర్ ది పర్సన్ హూమ్ ఆఫ్టర్ యూఆర్ సర్చింగ్ ఫార్.
1: అప్పుడు తనదండి ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ విత్ హిమ్.
1: ఈ ఏకత్వాన్ని గురించి చర్చించుకోవటం చాలా సులభమే కానీ దాన్ని నమ్మాలి బాగా.
0: ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు నో దిస్ వన్నెస్, బట్ వన్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్.
1: నేను అనేటువంటిది నాకంటే బయట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఈజ్ విత్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
1: నేను నా యందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు.
0: ది ఐ ఈజ్ విత్ ఇన్ మీ, నాట్ అవుట్ సైడ్.
1: నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు.
0: దట్ విచ్ ఈస్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఈజ్ నాట్ మైన్.
1: కనుకనే తపస్తత్వ శక్తి చేత తన బయట లోపల రెండు దగ్గర కూడా కనిపిస్తూనే ఉంటాడు.
0: Therefore, out of inquiry, one would know inside and outside the reality.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of law.
1: ముఖ్యంగా మీరు వెతకవలసింది నీ ఎందున్నటువంటి నిన్నే వెతకాలి.
0: In fact, you have to search yourself within.
1: నిన్ను నీవు వెతుక్కోవటమే ఇది నిజమే సాక్షాత్కారం.
0: ద సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: అది తెలుసుకుంటే ఇంకే బాధలు ఉండవు నీకు.
0: ద మూమెంట్ యు నో యు విల్ నాట్ సఫర్ ఎనీ లాంగర్.
1: కనుక మీరు ఏమాత్రం కూడా బాధపడుకోకుండా దైవ సాక్షాత్కారం కాలేదని మీరు వచించకండి.
0: నెవర్ ఫీల్ సాడ్, నెవర్ సే దట్ యు హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కనుక తన తానేందే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: ఒకడు పుస్తకం చదువుతున్నాడు.
0: One was found.
1: ఆ చదువుతూ ఉన్నప్పుడు 10 రూపాయల నోటు ఆ పుస్తకంలో పెట్టాడు.
0: అండ్ హీ కెప్ట్ ఎ 10 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ద బుక్.
1: కానీ మర్చిపోయినాడు.
0: హి హస్ ఫర్గాటన్.
1: మరి ఒకనాడు అందరినీ ₹10 ఇస్తావా అని అడిగాడు.
0: హావింగ్ ఫర్గాటన్ ద లాస్ట్ నోట్ అండ్ హి హస్ బీన్
1: ఇస్తాను మై ఫ్రెండ్
0: టెన్ రూపీస్ నోట్ ఫ్రమ్ సంబడి
1: ఇస్తాను కూర్చోమని చెప్పాడు.
0: సమ్ పర్సన్ సెడ్ yes I'll give you
1: this seat అని దాన్ని తీసుకుని చదువుతూ వచ్చాడు.
0: అండ్ హి వాస్ గోయింగ్ త్రూ ద బుక్ placed in front of him.
1: ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది.
0: దేర్ హీ కుడ్ నోటీస్ ద 10 రూపీ నోట్.
1: అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడూ పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను.
0: Then the man replied, I kept 10 rupee note in this book long back. I have forgotten. And therefore I wanted 10 rupee note from you.
1: 10 rupees naaku akkarledu.
0: Well, I don't need your 10 rupee note.
1: Nenu pettina 10 rupees naaku chikkindi.
0: I have got this 10 rupee note with me now, which I kept it in the book long back.
1: Appudu neeku ye vidhamainatundi runamo undadu.
0: Then I am not indebted to you in any way.
1: Neevu daanini marchi vitam daggara 10 rupaya note teeskunte neevu eppudikaina vaadiki runapadi untavu.
0: If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him.
1: కనుక ప్రతి తత్వమును కూడా తనయందే వెతకాలి, కానీ బయట ఏ మాత్రం వెతకనక్కర్లేదు.
0: Therefore every principle must be sought after in the interior, not outside.
1: కనుక ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు.
0: This truth can be known in a very simple way.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: ఈ విద్యార్థులు కూడాను ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆల్సో మేక్ సో మెనీ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్.
1: మీరు ఏ వస్తువులు మీరు తెలుస్తున్నా బయట మాత్రం వెతకండి.
0: నెవర్ సర్చ్ ఫర్ ఎనీథింగ్ అవుట్ సైడ్.
1: మీ అందే ఉంటున్నది.
0: ద రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: మీ సర్వస్వము మీ అందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: బయట వెతికేదంతా కూడా కల్పనలే.
0: ఆల్ దట్ యు ఆర్ ఇన్ సర్చ్ outside is imaginary.
1: I imagine it with that tattukondi.
0: Face that imagination, resist that.
1: Appude meeku shanti kalugutundi.
0: Then you will be peaceful.
1: Appude meeku sarvainatvanti jam nenu nene.
0: Then you will know the truth behind this dictum, I am I.
1: కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా ఫలితాలు జరుపుతూ ఉంటున్నారు.
0: To know these simple truths, you go through so many sacred texts.
1: కనుక ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి.
0: బ్రష్ అసైడ్ ఆల్ దీస్ టెక్స్.
1: నీ టేస్ట్ ని మాత్రం నీవు చక్కగా పట్టుకో.
0: గో బై ద టేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నాట్ ది టెక్స్.
1: నీ టేస్ట్ నిన్ను చూడాలని నీవే.
0: ద టేస్ట్ ఈజ్ ద టేస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద టేస్ట్ ఆఫ్ ద రియాలిటీ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ హ్యావ్ టేస్ట్ ఆఫ్టర్ ఎనీథింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం
2: భజ గోవిందం
1: గోవిందం భజ మూఢమతే
2: గోవిందం భజ
1: ఇహ సంస్కారే బహు దుస్తారే

Bhajagovinda.

0: కర్మలందు జన్మ కలుగుచు నుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు, సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్చర్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి యందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattam chetane samastam kudanu jarugutunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattamunu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni manavattam yokka kartavyanni nirvartinchakanaka taamu తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: మెన్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ అగెయిన్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్.
0: కారణం ఏమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ ఈజ్ బీయింగ్ రీబోర్న్ అగెయిన్ బికాస్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ యాక్షన్స్.
0: కనుకనే ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలున్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కాని ఇది శ్రేయస్సే ప్రేయస్సే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కానీ ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that dehadharma, dharma associated with body, is always expecting fruits thereof and therefore
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainatuntidiga kudanu manam visvasinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manaki e matram kudanu artham kaadu.
1: While performing actions, we really do not understand the implications.
0: Mundu raboyetunti yokka vicharamulaku manam e matramu gurtinchukolekapothunnam.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: Bonulo undinatunti yokka ullipaya vasanakai urukulettetunti elukulavale mundu emi jaruguno em avutundo em unnado anetunti vishayanni kuda manam visvaristunnam.
1: We are something like rats which are attracted by the onion in the cage. we are not knowing what is going to happen in future when we perform some actions.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: Whatever actions are performed temporarily expecting some fruits are going to bind us in future.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make an effort to perform good actions.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
0: ఇది కేవలము
1: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
0: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
0: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ belongingness and attachment, these are all rajasika karmas.
0: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ జనరలీ బై ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: పృథ్వీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఆన్ ఎర్త్ టెన్స్ టు పర్ఫార్మ్ రాజసిక్ కర్మాస్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ నంబర్.
0: వీటిని సాత్వికంగా మార్చుకున్నటకు ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు సాత్విక్ యాక్షన్స్.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాలను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ కంపాషన్ లెస్.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: Entirely and absolutely selfish they are.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: These tamasic actions are very dangerous.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: in order to overcome the bad implications of these actions,
0: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: ఒకటి దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
0: రెండవది పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
0: మూడవది భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్య యజ్ఞ.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితంలో తన ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ a number of insects and living beings die.
0: Manaku teliyakundane rubbutalo danchutalo noorutalo aneka pranulu pranamulu povuchunnavi.
1: When we are performing actions of pounding, grinding and such other activity, a number of living beings, they lose their life.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: These are things which are performed not knowingly.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of a number of living
0: పాపముల యొక్క పరిహార నిమిత్తమై దేవయజ్ఞము అని నిర్ణయించారు.
1: In order to overcome the sinful implications of these actions, deva yagna is prescribed.
0: Intiye kaaka,
1: not merely this,
0: mana dehamunandu anga angamunandu kudanu rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angi rasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of Angirasa.
0: కనుక రసస్వరూపులై మన అంగములను పోషించుతూ రక్షించుతూ ఉండటం చేతనే వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కొన్ని స్మరించటము, భ్రమించటము, కొంత చింతించటము, ధ్యానించటము, ఇలాంటి కార్యములు యందు స్వాధ్యాయము జరపటము మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: Therefore, these gods who have been protecting various limbs, who have been fostering various limbs, they will have to be remembered and they will have to be pleased. And actions which are performed to please them is called deva yagna, deva sacrifice.
0: Nidra avasthali yandu, sushupti avasthali yandu, manaku teliyanikunti samayamulu yandu, ee dehamunu aa devatale rakshistu vastuntaru.
1: During periods of sleep and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ఈ పవిత్రమైనటువంటి దేహము కర్మాచరణ నిమిత్తమై కలిగినదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ కాయమును పోషించేటువంటి ఒక దేవతలకు కృతజ్ఞత తెలపటము వారి కర్తవ్యం.
1: పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ పర్ఫార్మింగ్ యాక్షన్ అండ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టెడ్ బై దీస్ వేరియస్ గాడ్స్, యూ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ దిస్ ఈస్ డన్ బై దేవ.
0: శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం అని ఈ యొక్క ధర్మ సాధనకు ఈ శరీరమే మూలాధారము.
1: ఫార్ పర్ఫార్మింగ్ ధర్మ దిస్ బాడీ ఈజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ బేసిక్ సపోర్ట్.
0: కనుకని ఈ అంగ దేవతలైనటువంటి యొక్క వీరికి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని స్మరిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ, చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ makes us remember with a sense of gratitude, offering worship, remembering with a sense of love those gods who have been protecting and giving this particular body.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: We have to firmly believe that this particular yagna has to be performed in order to overcome and remove the sins arising out of killing of a number of living beings by acts which we do not know, unknowingly we perform them.
0: The pitru yagnam,
1: the second one is pitru yagna.
0: Ee pitru yagnam yokka antarathani kuda manam vicharinchali.
1: We have to understand the inner meaning and significance of pitru yagna.
0: Kattalu kottunappudu,
1: while preparing the fuel,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది బ్రాంచెస్,
0: పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైవ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ us.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి.
1: We have to recognize this particular fact that would be responsible for killing a number of living beings in these actions. In order to remove the sins arising out of this, we have to perform pitru yagna.
0: Intiye kaaka ee dehamunaku moolakarakulu talli dandrulu.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, మన యొక్క తెలివితేటలు, ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ అవర్ ఫిజికల్ బాడీ, ద బ్లడ్, ద ఫుడ్ అండ్ ద హెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: హెడ్ అండ్ బ్లడ్,
1: ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్, దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
0: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మము అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
1: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
0: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
0: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
0: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
0: ఈ కారణ నిమిత్తమే పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
1: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
0: భూత యజ్ఞము,
1: ద థర్డ్ వన్ ఈజ్ భూత యజ్ఞ.
0: మనము స్నానము చేయునప్పుడు,
1: వైల్ టేకింగ్ బాత్,
0: ఇల్లు ఊడ్చునప్పుడు,
1: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్,
0: బట్టలు ఉతుకునప్పుడు,
1: వైల్ వాషింగ్ ద క్లోత్స్,
0: ఎన్నియో ప్రాణులు మరణించుచున్నవి.
1: ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూత యజ్ఞము అనగా భూత ప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: భూత యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
0: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
0: ఋషుల ఆశ్రమంలో. సాత్విక స్వరూపులైనటువంటి జింకలను, నెమళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ద డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్యపిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమ్నెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు, కుక్కలు, పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ రెగ్నైజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము,
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మానవ యజ్ఞ,
0: మనుష్య యజ్ఞం అంటారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనుష్య యజ్ఞ.
0: మనము పొయ్యి రగిలించే సమయం నందు, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
1: వైల్ వాకింగ్, వైల్ కటింగ్ ది వెజిటబుల్స్, వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్స్.
0: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము, పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ బ్రహ్మ యజ్ఞ, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఋషి యజ్ఞ.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దిస్ బర్త్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్
0: దుర్లభో మానవ జన్మ, ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు గెట్ ది హ్యూమన్ బర్త్.
0: ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను, భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నంతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్డ్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడాను వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనినటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు.
1: The rules and regulations which do not apply to the birds and animals have been prescribed for man.
0: కారణం ఏమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక, నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక, ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఇస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడాను మానవునికి మాత్రమే ఉన్నవి కాని మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాసనములను కూడాను మానవునికి నియమించినారు కాని పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములను కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాని పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts.
0: శాపములను కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివి కాని పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగు కూడాను ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధములైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హావ్ లేడ్ డౌన్ రైట్ రాయల్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి, వారిని స్మరించి, వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు,
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is plowing the land in order to cultivate and
0: raise crops.
1: He is making the land.
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crops.
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధములైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all this activity in associated with agriculture, a number of
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: Rushi yagna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశి పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crops.
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధములైనటువంటి ప్రాణులు నశిస్తున్నాడు.

0: ఉన్నటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: నాట్ నోయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ హిస్ డే టు డే లివింగ్.
0: ఈ జగత్తునందు అహింసాతత్వమును బోధించి అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
0: అహింసాతత్వమును బోధించేటువంటి అధికారం కూడా ఎవరికీ లేదు.
1: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
0: అనగా
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవులకు తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: వెన్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
0: మనం నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధనలు ఎందు కూడా అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనల్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్.
0: అయితే
1: బట్ దెన్
0: మనము తెలిసే మనము చేయకూడదు పాపం.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్స్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఎ పర్సన్ నోయింగ్.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్
0: పాపములు కాదు.
1: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్
0: పొరపాటు అని చెప్పవచ్చు.
1: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ రూమ్ ఫార్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫార్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఈస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
0: మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
0: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్కగానే అట్టి వృక్షంగానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్ హౌ కెన్ యూ రీప్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాపకర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యు డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ

0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూ హవ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్ ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా నువ్వు పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాతః పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాతఃసంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ద ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
1: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
0: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
1: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
0: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
1: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
0: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
1: కనుకనే త్రిసందలి యందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
1: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
0: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
1: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
0: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
1: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
0: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి,
0: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: దేవతలను చింతించి,
0: రిమెంబరింగ్ ద గాడ్స్.
1: మన ఇంటి ఎందు ఉన్నటువంటివో లేక బయట ఉన్నటువంటి యొక్క ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి,
0: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్, ఎ లిటిల్ ఫుడ్ టు,
1: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి,
0: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బేగర్,
1: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి,
0: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
1: కనుకనే
0: దేర్ ఫోర్

0: ఏది జగదీతపము కన్నా సత్యశీలంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దెర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దెర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దెర్ బి ట్రూత్ విచ్ ఈస్ greater than tapas? Compassion is greatest form of dharma, and anger is greatest form of sin, and taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chaala utkrishtamainatundi, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందాం అనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ unwise to think that by merely repeating some mantras would be able to just make our lives
0: mantramula cheta mana paapam pariharam kaadu.
1: Through mantras you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku naina jarpukovachunu.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalanu nirvartinchadaniki taginatuvanti shakti samarthyamulu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevitamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu,
1: whatever type of joy that you are enjoying today is only mean one.
0: Chanikamaina aanandamulu,
1: it is a temporary joy.
0: Anityamaina aanandamulu,
1: it is impermanent joy.
0: Asatyamaina aanandamulu,
1: it is untrue joy.
0: Ee aanandamula cheta మనము హృదయము ఏ మాత్రము కూడా పరిశుద్ధం కానేరదు.
1: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్ హావింగ్
0: శుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డూయింగ్ ఆచారస్ వితౌట్
0: శుద్ధి లేని పాకం ఎలా?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ విత్ వెసల్స్ విచ్ ఆర్ నాట్ ప్యూర్?
0: నీ హృదయం అనేటువంటిది శుద్ధంగా లేనప్పుడు నీవు ఎన్ని కర్మలు ఆచరించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ ప్యూర్?
0: అసలు కర్మలు ఆచరించడమే చిత్తశుద్ధి నిమిత్తము.
1: ఇన్ ఫ్యాక్ట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
0: మన కర్మల ద్వారా చిత్తం మరింత అశుద్ధం గావించుకోవటము, ఇది మరింత అజ్ఞానము.
1: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెంట్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ అండ్ పొల్యూట్ అవర్ ఓన్ హార్ట్.
0: కానీ ఈనాడు అనేక విధమైనటువంటి వేదాంతములు ఉచ్చరించవచ్చు.
1: Today what is happening is we are uttering Vedanta and we are preaching
0: Kani
1: Vedanta.
0: Acharinchatam chala kashtamu,
1: but practicing Vedanta is
0: aa kashtamaina acharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works he gets
0: kashtamunande manaku sukham unnadi kani sukhamunandu sukham ledu. Na sukhar labhyate sukham,
1: there is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
0: Kanaka manamu నిత్య జీవితం లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్, బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ great tapas etc without performing, when he has the capacity
0: varaku nu manam dana dharmamulu cheyali.
1: You must offer things in charity so long as you have the capacity.
0: Kanukane dhanamukku kuda nu naluguru shatruvulu untunnaru.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
1: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చింది.
1: మెనీ పీపుల్
0: ఇలాంటిది చేసేది. నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
1: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot and also knowing fully
0: kalpane parama bhaktudaina tyagaraju kudanu telisi rama chintana cheyave.
1: Tyagaraju also has described that oh mind you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta cheyi manasa.
1: ఓ మై ఆఫ్టర్ నోయింగ్ వెల్
0: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించన్నాడు.
1: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: So long as you are in the shrine, you will be experiencing immense peace.
0: Bhagavantuni chaala praarthistu untaru.
1: You will be offering and praying to the Lord from the core of the heart.
0: Aa gadi daati yuvutala adugu pettina inga pani vaari paina vaari paina veeri paina aneka rakamainatvanti okka udrekaalu bayalu deertuntai.
1: The moment you step out of the shrine room, you become agitated and go on shouting on everyone that you come
0: across. Idi kaadu mana nijamainatundi yogamu. Idi kaadu mana nijamainatundi dhyanamu. Idi kaadu mana nijamainatundi bhakti.
1: This is not true yoga, true dhyana or true devotion.
0: Satatam yoginah. Nirantaram kudanu shantito, premato, satyamuto jeevitanni ankitam gavinchali.
1: One should be in a state of yoga continuously. And continuously one should practice love and devotion.
0: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
1: Before God, different types of
0: ee vinaya vidheyatalu anetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God, all these things are shown as an exhibition.
0: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: Once you are out of sight, you become your own real self. And
0: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
1: Depending upon the circumstances, you may change your tone and words used.
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: But you should never change your heart.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
1: the heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: Kanuka manamu chuchutaku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reethiga manaku praaptistundi.
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: Eenadu prapanchamulo manavattam anekundi ekkadi kuda nu kanipinchatam ledhu.
1: The human nature and human qualities are not seen in this world in any small little
0: measure. Anekamandi sadhakulanta kudanu bhagavantuni anveshistunnamu bhagavantuni vetuktunnamu bhagavantuni vetuktunnam antunnaru.
1: A number of aspirants say that they are searching for God.
0: Sarvatra untinatundi bhagavantuni vetakatam enduku?
1: When God is omnipresent, where is the need for searching?
0: Tanu bhaktudu kaadu kanukane vetuktunnadu.
1: Because he is not a devotee, he is making a
0: nijamaina bhaktudaithe vetakanakkaraledu.
1: For a true devotee, there is no need for searching.
0: Sarvata paadipadam tas sarvato cheesiromukam sarvata srutimalloki sarvatra taane untunnadu.
1: For a true devotee, he finds God everywhere.
0: Eenadu భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీఈ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతా కూడాను రివర్స్.
1: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్ ద రివర్స్.
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ విల్ హావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
0: Kanukane karmaacharana dwara kayamunu saatakam chesukoni kaalamunu pavitramu gaavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
1: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
0: Mana hrudayamu okkate.
1: Our heart is only one.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒక్కతూరి ఒక్కరు, మరొకతూరి మరొకరు, మరొకతూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు అవర్ హార్ట్.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందుకు ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సారో, ఇన్ ద జాయ్, ఇన్ ద డిఫికల్టీస్, ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్.
0: పది మంది పొగిడితే మనము 50 pounds ఉండేటువంటి వాడు 100 pounds మనం పెరిగిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్, సెన్సర్స్ అస్, వీ ష్రింక్.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: To get elated is a sense, is a type of ego.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: We should not give room for either of them.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: I have held the feet. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: come. కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jiduaka vidivakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talaputiriduaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina bravavalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: నాట్ ఫర్గెటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ షుడ్ గో ఆన్ ఆస్కింగ్.
0: అంతేకాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: But then, it is not a true quality of a good devotee to go away just like that.
0: Idi bhaktuni yokka lakshanalu.
1: These are the qualities of a devotee.
0: Itti lakshanalu manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanalu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu taginatundi aadarshanni andinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni vidimistunna.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు రేపు.

ఎరుపు తనువు నిత్యముగాదు సంసారమది భ్రాంతి తనువు నిత్యముగాదు సంసారమది భ్రాంతి అని

అనర్హమంచు ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు ఏచ్చు ప్రకృతి జనని

0: జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తి నేను, హింసించినటువంటి వ్యక్తి నేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్ వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధలు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములు కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత తమకంబు తగదంచు, తనువుపై మనకింత తమకంబు తగదంచు, చలి ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్
0: దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారం చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
0: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ, దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
0: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
1: Mountains are not covering themselves with any
0: adikamagan unnave ani ee hill station ko vellatam ledu.
1: They are not
0: ee air condition lo veskotam ledu.
1: When they are faced with severe heat, they are not resorting to any other hill station to get a comfortable cool.
0: Varaki ee vidhamga bharinchali anetunte oka branch cheta thane godugulu pattatam ledu.
1: They are not trying to hold any umbrella to them to save themselves from rain.
0: Kevalamu ee chali enda valalu dehamunaku maatrame kaani aatmaku sambandhinchinavu kaadaneetundi satyanni gurtinchukuneetundi parvathamulu మానవునికి అనేక విధములుగా ప్రబోధన సరుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
1: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫార్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
0: రేపు మాపటి కంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్య గరుపు. పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాటం నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
1: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
0: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హెస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు. రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
1: వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వుడ్ బి లివింగ్ ఫర్ వన్ మోర్ డే టుమారో? యు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి నీటి పొడుగు వంటి ఈ జీవితములకు రేపు మాపు అని అనేక విధములుగా కూడా మనం ప్రాకులాడి ఈ జీవితమును కాలమును వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యుడ్ హ్యావ్ ఇట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్? వై షుడ్ యు సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్?
0: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేరదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చున్నాయి.
1: ది బర్డ్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు మ్యాన్ దట్ దిస్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ మ్యాన్ టు వరీ హిమ్సెల్ఫ్ అండ్ ఫీల్ యాంగ్షియస్ అబౌట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.

0: వారు మనకంటెదుట ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళుతున్నారు, ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్.
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూజన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ద ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడా కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
0: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇన్ ఎక్సలెంట్ వే.
0: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్ అగెయిన్.
0: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగెయిన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నది.
1: ద వరల్డ్ ఈస్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగెయిన్.
0: గురువు గురువు గురువు ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యూ సే మాస్టర్ అండ్ మాస్టర్ హూ ఈస్ ద రియల్ మాస్టర్?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ a true guru and a true master as it is teaching all these subtle and very important lessons to us?
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: This world itself is our guru, master.
0: విశ్వమే కార్యము.
1: The world itself is
0: విశ్వమే కారణము.
1: And God is the cause.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: This world is based upon the relationship between cause and effect.
0: హరిమయము విశ్వమంతయు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్
0: హరి విశ్వం అయుండు.
1: అండ్ ఇన్ హరి యు కెన్ ఫైండ్ ద వరల్డ్.
0: సంశయము పని లేదు.
1: డు నాట్ ఎంటర్టైన్.
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీళ్ళను పరికించినచో.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
0: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానసు విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకనే ఈశావాస్యమిదం జగత్. అంతైకుడును భగవస్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: This is the beginning of all the things.
0: Periginanta varaku perigi vikasinchinanta varaku nu vikasinchi.
1: It grows as long as it wants, blossoms when it wants.
0: Taru paripurna prakashamu nonduchunnadi.
1: And it gets fulfillment when it wants.
0: Kanuka kanulaku kanipinchi chevulaku vinipinchi tanuvunu kaliginchi manasunu maripinchi manuvatanu vikasimpajeseetundi ee jagat.
1: This world can be seen by the eyes, it can be experienced by the mind, it can be enjoyed by the heart. Such is the nature of the world.
0: Itti pavitramaina jagattuku trigunamule aadharamulu.
1: These three qualities are the basis of such a world.
0: Trigunamul yokka vikarame
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్,
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్స్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఏ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకొని

0: குரு பிரம்மா, குரு விஷ்ணு, குருதேவோ மகேஸ்வரா, குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹா அன்னார். எவரி குரு?
1: Who is this Guru? He is described as Brahma, Vishnu and Maheshwara.
0: Guru Brahma. E Brahma yavaru?
1: When you say Guru is Brahma, who is this Brahma?
0: E srishti ante ikunu Brahma swarupame.
1: This nature itself is the very form of Brahma.
0: E srishti ki karanam kudanu parabrahmane.
1: The cause for this nature and creation also is Brahma.
0: కనుకనే సృష్టి స్థితి లేమనప్పుడు ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఈజ్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి, యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇది ఏ పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్.
0: ఏమని చెప్తుంది?
1: What does Shruti say?
0: Satyajnanam anantam brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is brahma.
0: Satyam paramatma swarupamu.
1: Truth is the very form of brahma.
0: Prema paramatma swarupamu.
1: Love is the form of paramatma.
0: Shanti paramatma swarupamu.
1: Peace also is the form of paramatma.
0: Ee satya, prema, shanti swarupamainati manavudukudunu paramatma swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakruti e manaku prathama guru.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరీయ ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్రే ఉపనిషత్ దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఇస్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu vishnu swaroopudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada brahma ku vishnu ku bhedam ledu.
1: There is no difference between brahma and vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame maaruga untunnavi kaani swaroop swabhavam rendu okkati.
1: The form and nature are the same, but there is only a difference in the name.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఇస్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిస్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలోకి వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యూ కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏ తావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamutu Kudina 20 Brahma Vishnu Maheshwaru Prakuti Yokka Akara Swarupule.
1: Brahma Vishnu Maheshwara, who are associated with the three qualities of Satva, Raja and Tamo, are verily nature itself.
0: Itti Manavunaku Udattata Udarata Pradharamaitunti Yokka Jeeva Nalamulu.
1: For men who are basically God Himself should have these two qualities, Udattata and Udarata.
0: Satyam Vada Dharmam Chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడాను సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్నెస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాజ్ హీ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాజ్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ డెల్యూడెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడు అందరూ కూడాను కేవలము ప్రాకృతమైన యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్

0: రియల్ సమన్వయ రికన్సిలియేషన్
1: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇక్కడే భావాద్వైతము, క్రియాద్వైతము, పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
1: భావాద్వైతము,
0: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
1: ఇది ఒక వస్త్రము.
0: హియర్ ఇస్ ఎ క్లాత్.
1: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
0: Without threads, it is not possible to have this cloth.
1: పత్తి లేక దారం కాలేదు.
0: It is not possible to have threads without cotton.
1: ప్రతి దారము వస్త్రము మూడు ఒక్కటే.
0: Therefore, cotton, threads and cloth are essentially same.
1: కనుకని దీనికి ప్రతి అనేటువంటిది ఉపాధాన కారణం.
0: ఫర్ దిస్ దిస్ కాటన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఉపాధాన.
1: మగ్గము నేసేటువంటి వాడు కేవలం నిమిత్త కారణం.
0: ద వీవర్ అండ్ ఆల్సో ది వీవింగ్ దట్ ప్రాసెస్ మే బి కన్సిడర్డ్ యాజ్ ది ఉపాధాన.
1: ఇది ఒక ఎండి టమ్లర్.
0: హియర్ ఇస్ ఎ సిల్వర్ టమ్లర్.
1: అయితే దీనికి ఉపాధాన కారణము వెండి.
0: ఫర్ దిస్ ది ఉపాధాన కారణ ఈజ్ సిల్వర్.
1: దీనిని ఏర్పరిచినటువంటి వాడు కంసాలి, దీనికి నిమిత్త కారణము.
0: ది సిల్వర్ స్మిత్ హీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ నిమిత్త కారణ.
1: అయితే ఉపాధాన కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపం చేర్చుకోలేదు.
0: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా వితౌట్ హ్యావింగ్ ఉపాధాన కారణ, ఓన్లీ విత్ నిమిత్త కారణ.
1: కనుకనే భావాద్వైతమనగా అన్నింటి ఎందుకుండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: భావాద్వైత రెఫర్స్ టు రికగ్నైజింగ్ ద బేసిక్ యూనిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద థింగ్ దట్ యు సీ.
1: ప్రతి దారము వస్త్రము మూడు ఒక్కటే, ఇదే భావాద్వైతం.
0: భావాద్వైత మీన్స్ రికగ్నైజింగ్ కాటన్, థ్రెడ్స్, క్లోత్ యాజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఇంకా క్రియాద్వైతం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై క్రియాద్వైత?
1: మనం ఎన్ని రకములైన కర్మలు ఆచరించినప్పటికీ,
0: వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ వీ అండర్టేక్?
1: నేను చేస్తున్నాను, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీ ఈజ్ ద డూయర్, హీ ఈజ్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
0: ఇఫ్ యూ కెన్ ఆఫర్ whatever you do, whatever you see, whatever you achieve as an offering to the Lord, that becomes kriyadvaita.
1: Kanukane bhavamunu bhagavantuni pai nunchi karmalu enni aacharinchinappatikini idi advaita roopakamane doggocharistundi.
0: If your feeling is fixed on God, whatever work you do, then it becomes advaita kriyadvaita.
1: Inka padarthadvaitam.
0: The next third one is పదార్థాద్వైతం.
1: ఈ పదార్థాద్వైతం అనేటువంటిది ఈనాడు మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ పర్టికులర్ అద్వైత పదార్థద్వైత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్.
1: ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి ప్రాణి కూడాను పంచభూతములతో కూడినటువంటి వాడే.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఎవరీ పర్సన్ ఈజ్ ఎసెన్షియల్లీ
1: శబ్దము, ఆకాశ స్వరూపము.
0: సౌండ్ ఈజ్
1: గాలి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
0: The wind is our inhaling and
1: exhaling. మన యొక్క టెంపరేచర్.
0: అండ్ ఫైర్ ఇట్ గివ్స్ ది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ.
1: మన చెమటలు, మన యొక్క మూత్రము ఇవన్నీ కూడా జలస్వరూపము.
0: వాటర్ బికమ్స్ స్వెట్ అండ్ వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్.
1: మన దేహం అంతా కూడా మృణ్మయ స్వరూపమే.
0: అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్.
1: ఈ పంచభూతములు పరమాత్మ స్వరూపం కదా.
0: ఆర్ నాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్
1: ఎంబోడిమెంట్? మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడాను ఒక్కటే. ఇది అద్వైతం.
0: యాజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, వీ షుడ్ సే ఎవ్రీ మ్యాన్ ఈజ్.
1: ఈ దేహమునందు ఏది ఉన్నదో మీ దేహమునందు కూడాను అదే ఉన్నది.
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
1: మీ దేహమునందు ఏది ఉన్నదో ఈ దేహమునందు కూడాను అదే ఉంటుంది.
0: వాట్ ఎవర్ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ మై బాడీ.
1: ఉపనామములు వేరు కానీ పదార్థములు ఒక్కటే.
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
1: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్.

0: that in every human being the same divinity is existing.
1: కనుకొ జగత్ అంతైకున్ను కేవలం అద్వైతమయమైనటువంటిది.
0: Therefore, the entire world is basically full of Advaita.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. రెండవది లేనే లేదు.
0: There is no second entity at all. There is only Brahma.
1: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
0: if you want to attain that state,
1: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to understand the teachings of our ancient
1: religion. కానీ దురదృష్టవశాత్తు,
0: but unfortunately,
1: ఈ ఉపనిషత్తులకు గాని, ఈ బ్రహ్మసూత్రములకు కాని, ఈ వేదములకు కాని సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
0: As there are no people who can view the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
1: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
0: Everyone is interpreting according to his own light, his own likings.
1: ప్రేమ స్వరూపులారా, సర్వులకుడును ప్రేమమయమైన యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి, అందించాలి.
0: Embodiments of divine love, we should experience and offer love, which is our very basic nature.
1: ఈనాడు ప్రబోధించేటువంటి వ్యక్తులు కూడాను ఇతరులకు ప్రబోధించినటువంటి విషయమును తమకు కూడాను అన్వయిస్తాయనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు.
0: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable to
1: మనుషులకు మాత్రమే మనం ప్రబోధిస్తున్నామని భావిస్తున్నారు.
0: They are satisfied only with teaching.
1: కనుకనే వారి యొక్క ప్రబోధనలు కూడా విలువ లేకపోతున్నాయి.
0: దట్ ఇస్ ద రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
1: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ద పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 అదర్ పీపుల్.
1: ఈనాడు పవిత్రమైన భారతదేశం నందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
0: దిస్ ఇస్ ది రీజన్ వై ద ఏథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
1: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
0: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుకనే ఇక్కడ త్రికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
0: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈస్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
1: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము,
0: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
1: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
0: అండ్ దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ వాట్ ఆర్ యువర్
1: త్రికరణ శుద్ధి. ఏ మానవత్వం,
0: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రీకరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: మన ఎందు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటిగా రూపొందుతూ ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
0: if you want to attain the divinity which is so sacred,
1: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should understand unity in its proper perspective.
1: ప్రపంచమంతైకుడును పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
0: The entire world is full, complete in itself.
1: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రమూ కనిపించదు.
0: There is nothing which is wanting in the world.
1: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
1: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
0: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
1: అదియు పూర్ణము. ఇదియు పూర్ణము,
0: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
1: పూర్ణమున పూర్ణం ఉదయించినటువంటిది పూర్ణము.
0: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
1: పూర్ణం నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
0: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వాట్ రిమైన్స్ ఆల్సో
1: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే,
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
1: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
0: Whatever you have enjoyed is full, whatever is remaining is full, whatever is present is full, everything is full and wholesome.
1: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాం.
0: On account of the delusion of the body, attachment to the body,
1: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
0: We may be performing different actions through the physical body and the sense organs.
1: ఇది కేవలము దేహం వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
0: These are all the activity of the physical body, but not the activity of ఆత్మ.
1: అనగా ఇదే దీనికి సరైనటువంటి ప్రమాణం.
0: ఆత్మ హ్యాస్ ఎ పర్టికులర్ ట్రూత్.
1: ప్రజ్ఞానమే ఆత్మ.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
1: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు ఇంద్రియములందు అంతఃకరణయందు వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
0: This constant integrated awareness is found in the physical body, in the sense of
1: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటాది.
0: They are mutually dependent and they are inextricably related.
1: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
0: You consider the eye has been.
1: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: Eye only is an instrument.
1: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుంది.
0: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
1: ఈ రంగులు చూసినటువంటిది కన్నులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్
1: ప్రజ్ఞనే,
0: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
1: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు.
0: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్
1: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
0: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
1: కనుక అన్నింటికి కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
0: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: ఇక్కడ వాక్కు మనసు ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్ the mind and life and life force, these three together, that is atma.
1: Vaku manasu pranamu moodinti yokka cherikine atma.
0: The combination of world, mind and life, this is atma.
1: Vaku tejomayam.
0: What is the nature of effulgence?
1: Manasu annamayam.
0: Mind is based upon food.
1: Inka pranamu rasamayam.
0: This life force is based upon rasa, liquids.
1: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
0: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
1: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
0: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
1: దీనిని ఉపనిషత్తులు రసో వై సహా అన్నారు. ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
0: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హ్యాస్ ది వెరీ ఎసెన్స్.
1: కాదు, అంగీర సహా అన్నారు. మన అంగము లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగం నందు కూడాను రసస్వరూపుడైనటువంటిది ఆత్మ.
0: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
1: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధముల సాధన చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
1: డిబ్రాకృతమైన జీవితం నందు
0: ఇన్ ది వరల్డ్లీ లైఫ్.
1: నిత్య ప్రపంచం నందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
1: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
0: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
1: హేతు అనగా ఏంటి? వాటి సృష్టికి అంతా కూడాను ఉపాధాన కారణము నిమిత్త కారణము తానే.
0: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాధాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
1: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
0: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్.
1: ఇతనికి మరొక పేరు కూడాను విచ్చరుడు అని మరొక పేరు.
0: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ది లార్డ్ ఈజ్ విచ్చరుడు.
1: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
0: ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ డికేస్
1: ఎన్ని క్షీణించినా ఎన్ని మార్పులు చెందినప్పటికీ భగవంతుని యందు క్షీణత సరేదు మార్పు కలగదు
0: When while all these objects undergo change and they get destroyed, there is no such thing in God.
1: భగవంతుని యొక్క ప్రేమ తత్వము అఖండమైనటువంటిదిగా ఉంటుంటాడు.
0: The principle of love in God is infinite.
1: అది తరిగేది కాని పెరిగేది కాని కాదు.
0: It never diminishes nor does it grow.
1: క్షణము లోపలే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
0: You cannot call that
1: chaavu puttukalenatti jeevi hrudini nitya nirmala jyoti negadu prema chanamu lopane puttuchu chanamulone perugunattidi eppudu prema kaadu.
0: You cannot call that love if it is born in a moment and if it grows.
1: Ee vaatimana premalu nee kudanu chanamulo purtundadi chanamulo marnistunnayi.
0: Today our love appears and disappears just like that.
1: భగవంతుని ప్రేమ అట్టిది కాదు, దానికి పుట్టుక లేదు చావు లేదు.
0: ఫర్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ నైదర్ బర్త్ నార్ డెత్.
1: ప్రేమనే అతని యొక్క స్వరూపము.
0: హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ లవ్.
1: ప్రేమనే అతని స్వభావము.
0: హిస్ నేచర్ ఇస్ లవ్.
1: దానికి ఒరిగేది కానీ తరిగేది కానీ పెరిగేది కానీ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ డిమినిషస్ విచ్ ఇంక్రీజెస్ విచ్ డిక్రీజెస్ సో ఫార్ ది గాడ్స్ లవ్.
1: చావు పుట్టుక కలిగిన దేహ వృధిని, ఈ చావు పుట్టుక రెండు ఉండినటువంటి యొక్క దేహుని యొక్క హృదయమునందు నిత్య నిర్మల జ్యోతి అయి నెగడుస్తుంది.
0: ఇన్ హ్యూమన్ బాడీ విచ్ అండర్ గోస్ బర్త్ అండ్ డెత్ దే ఇన్ హిస్ హార్ట్
1: అది ప్రేమతత్వము. అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా కూడా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
0: గాడ్స్ నేచర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ His infinite love among all people.
1: కనుకని ఓం విచ్చరాయన మహా అని పిలుస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర.
1: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా కూడా సమర్థంగా అందిస్తూనే పోతుంటాడు.
0: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిస్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
1: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరికొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
0: Some of you may be thinking that we are close to the love of the Lord sometime.
1: Idanna rakam distant vari bhava bhedamulu tappa bhagavantuni bhedam kaadu.
0: All the difference exists in their feeling. There is no difference.
1: Suddhamaina addam vantidi.
0: The entire nature is a pure mirror.
1: Aa addam mundu neevu ye vidhamainatundi cheryalu neevu chestavo dani pratibimbane nu anubhistavu.
0: What you see in the mirror is a reflection of your own actions.
1: Kanuka నీవు చేసినటువంటి మంచి చెడ్డలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
0: యువర్ ఓన్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ మేక్ యూ ఫీల్ దట్ యు ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
1: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: గాడ్స్ లవ్ ఈజ్ అన్చేంజింగ్.
1: ఆ ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: God's love is always constant, pure and never diminishing and never selfish.
1: ee naati premalanni kunu dehamunu aadharam chesukoni premalanu penchukotamu tinchukotamu jarugutundadi.
0: The love in human beings based upon the physical aspect it grows and it diminishes.
1: Prema swaroopulara dukkhamu kaani aanandamu kaani idi kevalam manavuniki swabhavulu kaadu.
0: Embodiments of divine love, sorrow and joy are not natural.
1: ఇది కేవలం కల్పితములు మాత్రమే.
0: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
1: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలము గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
0: పెనన్స్ ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఇస్ హిస్ నేచర్.
1: కారణం ఏమిటి, స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
1: బెల్లమునకు తీపి స్వభావము.
0: స్వీట్ టేస్ట్ ఈస్ ది
1: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
0: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
1: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు కనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
0: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్ వీ కెన్ ఓవర్కమ్ సారో.
1: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా మనస్సు యొక్క వికారములే.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మైండ్. మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
0: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
1: నిజముగా మనం ఆనంద స్వరూపులమే.
0: వీఆర్ బేసికలీ ది వెరీ అమృత
1: స్వరూపులమే.
0: ఇమ్మార్టాలిటీ
1: అనంత స్వరూపులమే.
0: ఇన్ఫినిటీ
1: అమరత్వమే.
0: వీఆర్
1: ఇట్ సత్యాన్ని మనం భావించాలి.
0: We should always consider ourselves.
1: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
0: Where can we be steady?
1: భగవత్ ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
0: Only when we develop and enjoy God's love steadily, we can have this kind of thing steady in us.
1: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనం మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
0: We should remove from us the feelings of I and mindness.
1: ఎవరికి కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
0: We should not feel that we should serve only a few people.
1: అందరి క్షేమాన్ని కోరాలి.
0: We should wish the welfare of all.
1: అందరి ఆనందాన్ని మనం ఆశించాలి.
0: We should aspire for the bliss of all.
1: అందరి అభివృద్ధిని మనం అభిలషించాలి.
0: We should wish the good for all.
1: ఇట్టి పవిత్రమైన భావం చేతనే ప్రాచీనులు సుఖినోభవంతు అని ఈ పవిత్రమైన సూత్రాలను అందిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆఫర్డ్ సచ్ లెసన్స్ యాజ్ లెట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ అండ్ లెట్ ది హోల్ వరల్డ్ ఎంజాయ్.
1: వేదమునందు కూడాను ఇట్టి సమత్వాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ది వేద ఆల్సో టీచర్
1: సహనోభవంతు సహ వీర్యం కరవావై. ఇవంతా ఏమిటిది? కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us live together, let us grow together, let us develop the intelligence which we have acquired.
1: Kalasi melasi kalata leka chelimito jeevinchudam anindi vedam.
0: Veda has declared, let us live without any misunderstanding and any quarrel.
1: Kalasi melasi kalata leka chelimito jeevinchudam anindi vedam. Kani ee naadu maadi meede anetunte oka beda bhavulaku choti vatam chethani kalatala abhirudhi ayipothunnayi.
0: On account of differences which are allowed between person and person, there have been quarrels these days.
1: Prema swaroopulara, ee divyamaina bhavanni mee yokka hrudayamulandu nimpukodaniki tagina krushi cheyandi.
0: Embodiments of divine love. Develop
1: dveshamu, asuya, ragamulu ilanti vantram mana hrudayamlo ee maatram kudunu praveshincharadu.
0: Do not give room for hatred and anger in your hearts.
1: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
0: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ధర్మజ క్వశ్చన్ కృష్ణ.
1: కృష్ణ, నిరంతరము కూడాను నిన్ను దూషించేటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
0: కృష్ణ, I was not able to hear whenever any person criticized you.
1: Shishupala Dantavakradulu mahapapulu.
0: This Shishupala and Dantavakra are great sinners.
1: Divyamurti ainatundi yokka Paramatmani inni vidhamuga nindistu vacharu.
0: They were criticizing in abusive terms.
1: Kani atti varu enatikaina kodunu ee papa phalam anubhavinchaka tappadani bhavinchanu.
0: I always felt such sinners will face their get the reward for what
1: ee maha sabhalopala.
0: But in this great assembly,
1: నేను నా కనులతో చూస్తూ ఉండగానే,
0: ఈవెన్ వెన్ ఐ యామ్
1: వాచింగ్, దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
0: ది ఫ్లేమ్ ఎంటర్డ్ ఫ్రమ్ దేర్ డెడ్ బాడీ.
1: ఇలాంటి పాపలు కూడా మీలో ఐక్యత ఉంటుందాదా అని ప్రశ్నించాడు.
0: హి క్వశ్చన్, డూ సచ్ సిన్నర్స్ ఆల్సో గెట్ ఎ ప్లేస్ ఇన్ యూ.
1: ధర్మజునికి ఒక చక్కని పేరు.
0: ధర్మజ హ్యాస్ ఎ గుడ్ నేమ్.
1: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
0: One of the titles is a sweet-tongued one.
1: Rajabhushana ani var rendu oka title.
0: Another one is Rajabhushana.
1: Rajabhushana, madhura bhashana. Idi kevalam nee bhranti tappa anyam kaadu annadu Krishnudu.
0: Krishna told Dharmaja, Rajabhushana, madhura bhashana, this is only your own deluded thinking.
1: Dushana bhushana tiraskara puraskaramulu dehamulaku maatrame kaani aatmaku levu.
0: Praise and censure are applicable only to the physical body. They are not applicable to atma, he said.
1: Dehame neenaneetundi oka mamakaram chetane nee ee badaku guri kavalsi vachindi.
0: You will be put to this kind of suffering when you identify yourself with the physical body.
1: Ee deha bhrantini nee abhruthi gaavinchukotam chetane atma bhrantini neeku addu tagilindi.
0: When you develop delusion about your own physical body, then you will not be able to understand atma properly.
1: Kanu ee dukhamulu kaani ఈ ఆనందమునకు కానీ ఈ క్రోధములకు కాని ఈ రాగములకు కాని నీ మనసే కారణం.
0: ఫర్ ది సారో ఆర్ జాయ్, ఫర్ ది అటాచ్మెంట్ ఆర్ హేట్రేట్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ మైండ్.
1: మనసును మంచిగా మరల్చుకో.
0: యు ట్రై టు చేంజ్ యువర్ మైండ్.
1: అంతేకాని ఎట్టి వారికైనా కూడా నా స్థానం ఉంటుండాలి.
0: దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మీ.
1: ఎచ్చట పుట్టి నచ్చటకి నేగుటనైతే ఓ ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పోక తప్పదు.
0: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హావ్ కమ్.
1: మట్టి నుంచి పుట్టినటువంటి కుండ,
0: ద పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్
1: మట్టి, ముక్కలై చూరుచూరై తిరిగి మట్టిలోనే చేరిపోతుండాలి.
0: When it is broken for a period of time, it gets and merges.
1: అది రీతిగా దేహం మృణ్మయం నుంచి వచ్చినటువంటిది మృణ్మయంలోకి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
0: ద ఫిజికల్ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ నేచర్. ఆత్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ పరమాత్మ అండ్ ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ పరమాత్మ హింసెల్ఫ్.
1: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: జ్యోతిర్మయమైనటువంటిది,
0: ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: అక్కడ బల్బు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ బల్బ్,
1: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించాలి.
0: బట్ ది లైట్,
1: ఈ వెలుతురుకు ఏమి రూపము?
0: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫామ్.
1: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
0: ఇట్స్ వెరీ ఫామ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
1: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
0: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
1: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
1: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
0: We only imagine according to our own qualities the form of Atma as such and such.
1: Divyatma swarupulara Bhagavat tattvam nandukari Bhagavat vakyamu nandukari ento vishalamaina anantamainatunti yokka arthamulu kaligi untuntai.
0: Embodiments of divine Atma, the words of the Lord and the feelings of the Lord are very very broad.
1: Ikkada oka chinna udaharanam.
0: Here is a small example.
1: Varnamulanta kudunu Bhagavantu srishtinchadu ani anukuntuntam.
0: We say that all these castes are created by God. అయితే
1: ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెందుతూ వచ్చాయి.
0: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
1: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
0: There are three colors for the sun. One is
1: ఈ తెలుపు, ఎరుపు, నలుపు,
0: బ్లాక్, వైట్ అండ్ రెడ్.
1: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
0: వైఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
1: రాత్రి చీకటి, అది నలుపు.
0: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
1: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుండాలి సూర్యకిరణములు.
0: వెన్ ది డే ఈజ్ అబౌట్ టు బ్రేక్ there will be this red rays of the sun.
1: ఈ యొక్క ఎరుపు రంగు బల్చిపోతు రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
0: When this redness matures itself, it becomes white.
1: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
0: From where did this red color
1: నుంచి వచ్చింది?
0: From darkness it came.
1: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
0: From where did this whiteness emerge?
1: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
0: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్పులు కూడాను శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
0: Therefore, in at the stage of birth, everyone is a శూద్రా.
1: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
0: When we slowly free ourselves from ignorance, we will be full of రజోగుణ.
1: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
0: This Rajoguna itself gets transformed into Sattvika Guna.
1: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu, erupu adine chatriyudu annaru.
0: A Kshatriya is one who is full of excitement, who is full of
1: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
0: Brahmana is really one who is full of sacred thoughts.
1: Mukattam chetanu ajnanam chetanu kumilipoyinatunti vaadu shuddhudu annaru.
0: The one who is full of ignorance, who is
1: andaru murkhulu kaadu, andaru veerulu kaadu, andaru saatvikulu kaadu.
0: All people are not ignorant or stupid. All people are
1: andaru endukunu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamuluga nirupistu vachindi.
0: On the basis of qualities found in man and also their actions,
1: andaru bhagavat swarupule.
0: Everyone basically is embodied.
1: Prati okka vyakti kudunu bhagavat aakarule.
0: Everyone is very far from God.
1: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
0: There are four sons for a mother.
1: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగా వేద అధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని
0: the eldest son has learned Veda.
1: స్థాయిలో పండితుడు అని పేరు పొందుతాడు.
0: And he gets a title that is a great scholar.
1: రెండవ వాడు
0: the second one
1: యుద్ధములో చేరి
0: he is a good fighter. He
1: గొప్పవాడుగా రూపొందుతాడు.
0: He becomes
1: యుద్ధవీరుడుగా ఉంటాడు.
0: He is a great hero, war hero.
1: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
0: He is we may describe as a soldier.
1: మూడవ వాడు
0: the third one
1: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
0: he enters into business.
1: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
0: He gets a good name, a very great name.
1: నాలుగో వాడు తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
0: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
1: నాలుగో వాడు
0: కర్షకుడు, హిస్ ఎ కల్టివేటర్.
1: మూడో వాడు వ్యాపారి.
0: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
1: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
0: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
1: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
1: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు, భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
0: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్
1: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా నువ్వు ఒక తల్లి బిడ్డలే.
0: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
1: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా నువ్వు పాటించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
1: కనుకని జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
0: If we show such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
1: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చరించాలి.
0: Every human heart must resound with the name of the Lord.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyin chudoyanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: Sai namame hai smariyin chudoyanchu. కుసుమముల్ ఊపుచు పలుకుచుండు.
0: ద ఫ్లవర్స్
1: కుసుమముల్ వాసనలు కురియుచుండు.
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ ద జాయ్. రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: సాయి నామే హై స్మరించుడో ఎంచు తుమ్మెదల్ ఝుమ్మని దొరచుచుండు.
0: ద బీస్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్. Repeat that name in your own heart.
1: Akasham nundi adi shabdambu vachu.
0: The sound emanating from the ether, the sky, also do the same thing.
1: Adi shabdam.
0: The sound coming from the earth also
1: do the same thing. Sai antu sarvadikkula nundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu namam pattiyandu.
0: It is resounding itself in Parthi.
1: Pikkatillu chundu Parthiyandu.
0: It is resounding in the land of Parthi.
1: Okkaru koorchu Sairam Sairam Sairam Sairam Sairam. Ee hrudayam anetuvanti enta pavitramainatuvanti reetiga roopanduthuntadi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okkaru peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti oka paramaatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti oka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushulanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharmam adugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilva nidaye lekunde neeti kechata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daubhagyam emi kala.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotu istunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neeti mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravamu neeti pai nilichunu.
0: The honor of the caste and religion
1: neeti lekayunna jati chedu.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinuvu vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manushya jatike triptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: roots. Idiye ee naati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు అస్.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోచరమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ,
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen, how can you love him?
1: Mottamodati nee talli dannu nee preminchu.
0: Therefore in the very first instance,
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధములైన ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి చెప్పలేనటువంటి మానవుడు,
0: ఇఫ్ మ్యాన్ కెనాట్ షో
1: దైవభక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: యూ వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హు హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: అదే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: అరోచమైనటువంటి దేవాలయం దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేరదు.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true
1: devotion. సజీవులను పూజించు.
0: Worship people with life.
1: ప్రతి మానవుడి ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
0: Have full faith that God dwells in every living being.
1: ఇదే సాయి ప్రబోధ.
0: This is the teaching of సాయి.
1: నిజముగా ఈ సమత్వాన్ని మీరు అభివృద్ధి గావించుకుంటే భారతదేశం యొక్క సంస్కృతి ఇంతకంటే మరొకటి లేదు.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: ఎవరిని మనం ద్వేషించరాదు.
0: Do not hate anyone.
1: కనుకనే వ్యాసులు,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: నాట్ మెర్లీ దాట్, ఇట్ ఈస్ సెడ్ దాట్ వ్యాస హింసెల్ఫ్ ఈజ్ నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఎ షేప్ ఆఫ్ లెటర్ అండ్ రైట్ ఎవ్రీథింగ్.
1: ఇతను అరంజ్యోతి యొక్క ముని మనవడు.
0: అరంజ్యోతి గ్రేట్ గ్రాండ్ సన్. హీఈస్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్
1: అరంజ్యోతి.
0: అరంజ్యోతి
1: ఇలాంటి మహర్షి ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి వేదాలను, అనేక రూపంలో ఉండేటువంటి వేదాలను మానవుడు ఇంత అనుభవించడానికి సాధ్యం కాదని గుర్తించి దానిని విభజించుకుంటూ వచ్చాడు.
0: హీ రికగ్నైజ్ దట్ వేదాస్ ఫర్ ఇన్ఫినిట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దట్. దేర్ ఫోర్ హీ డివైడెడ్ ది వేదాస్ ఇన్ టు డిఫరెంట్ వేస్.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: హీ వాజ్ బోర్న్ ఆన్ ది ఫుల్ మూన్ డే ఆఫ్ ది మంత్.
1: కనుకని ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: దట్ ఈస్ ది రీజన్ వై టుడే ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వ్యాస పూర్ణిమ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: వ్యాస ఈజ్ వన్ హూ హ్యాస్ డిక్లర్డ్ ద డివినిటీ విచ్ ఈస్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: 18 పురాణములు కూడా రాసి,
0: ఈ రోడ్ 18 పురాణ,
1: ఈ 18 పురాణములు కూడాను అందరూ పఠించడం సాధ్యం కాదని గుర్తించి,
0: ఈ రికగ్నైజ్ దట్ ఎవ్రీవన్ మే నాట్ బి ఏబుల్ టు రీడ్ దిస్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమని రెండు వాక్యం లోపలే దాని యొక్క సారాంశాన్ని ముగించాడు.
0: హీ సమ్డ్ అప్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ 18 పురాణ ఇన్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అందరికీ సహాయం చేయి ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణ సార్, హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి.
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సేక్రెడ్ థింగ్స్ టు ద వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: యాజ్ వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ సచ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ టు ద వరల్డ్, హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్.
1: గురువు అనగా అంధకారమును నిర్మూలము గావించినటువంటి వాడు.
0: గురు మాస్టర్ స్టాండ్ ఫర్ వన్ హూ డిస్ట్రాయ్స్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే నిజమైనటువంటి గురువు భగవంతుడే.
0: దేర్ ఫోర్ ది ట్రూ మాస్టర్,
1: ఈ అంధకారమని అజ్ఞానం నిర్మూలం గావించేటువంటి శక్తి సామర్థ్యం అతనికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది.
0: ఓన్లీ గాడ్ హ్యాస్ ది పవర్ అండ్ ది కెపాసిటీ టు డిస్ట్రాయ్.
1: మిగిలినటువంటి విషయాలంతా కూడా లోక సంబంధమైనటువంటి విషయాలను బోధించేటువంటి వారు, వారు ఉపాధ్యాయులు కావచ్చును లేక అధ్యాపకుడు కావచ్చును,
0: ది అదర్ టీచర్స్ హూ
1: టీచర్, ఎవరు గురువులు కానే కాదు.
0: they cannot be called gurus. They may be called
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు.
0: Everyone who teaches cannot be called a guru.
1: గురువర్ గురుహు ఆరికందరికి గురువు అయినటువంటి వాడు భగవంతుడు.
0: God is the master of all these masters, the teacher of all these
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడినే గురువుగా భావించాలి.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: ఈ గురు పూర్ణిమ అని చెప్పింది కేవలం గురువులకు పూజలు చేయటము, పండ్లు ఇవ్వటము, దక్షిణ ఇవ్వటం, ఇది కాదు గురు పూజ.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving Dakshina and what
1: is Dakshina Loka Guruvulu. Dakshina Loka Guruvulu. Dakshina Lokeshaguru.
0: Dakshina or offerings may be given to this worldly teacher.
1: Ee naati Guruvulanta kodanu, kevulo mantram chetulo dabbu. Idi Bada Guruvulu, Bodha Guruvule kaani, kevalam nijamainatuvanti Guru Bhagavantu okkade.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukane Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara. Bhagavantude Guru annaru. Aa Bhagavantude evaru? Prakruti manaku Bhagavat swaroopamu.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kalukane manaku ee nature, ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore, the world, this nature itself, is the best teacher.
1: Kanuka vishwam lopala prati pachi prati vruchamu prati sila anni kuda manaku aneka rakamulaina upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many lessons.
1: Adavulanta kuda kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kuda kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kuda kevalamu mrunmayamu.
0: Earth is earth.
1: దేహమంతా కేవలం మాంసమయము.
0: The physical body is full of.
1: ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially.
1: దీనికంటే
0: made up of five elements.
1: ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore, this world is the greatest teacher.
1: ఈ విశ్వం యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వి మే గో టు బెడ్ అర్లీ,
1: కానీ
0: అనదర్ డే వి మే గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్,
1: ఈ సూర్యోదయ సూర్యాస్తములు ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: ది సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈస్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకని ఈనాడు మానవునికి ఆ ధర్మ సర్వధర్మములు అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈస్ మెంట్ మోర్ దన్. పశువులు
1: తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: Beasts are also observing the rules.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుందాది.
0: They have a reason and a season.
1: ఏ సీజన్ ఏ రీజన్ లేకుండా ప్రతిపించేటువంటి వాడు మానవుడే.
0: It is only the man who does not have any season and any reason.
1: కనుక అట్టి మానవునికి ఈనాడు సుబోధలు అత్యవసరము.
0: Therefore, it is all these teachings are meant.
1: అట్టి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character are
1: necessary. నీతి ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations
1: spirituality. ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనము ఈ ప్రేమను పొందాలనుకుంటే,
0: యు వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సగులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: టుడే యు హవ్ టు రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: కర్మానుబంధీని మనుష్య లోకే.
0: It is given for action, for doing, for undertaking action.
1: కనుకనే కార్యకలాప సముదాయములన్నీ కూడాను ఈ కాయముతోనే కూడి ఉంటున్నాయి.
0: All the activity is associated with the physical body.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
0: హీఈస్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, the world will be happy, the country will be prosperous.
1: Evari kosamo neevu yochinchavaddu.
0: Do not think that you are doing it.
1: Nee kartavyanni neevu acharinchu, inkoru tana kartavyanni thana achi, appudu okarikoru cheppanakkaledu.
0: If each one goes on discharging his duties, there is no need for one teaching another to do one's work.
1: Ye yokka jadamainatundi machine kudanu parichayakapothe tuppu pattipothundi.
0: Even a lifeless machine gets rusted if it does not work for some time.
1: Manishi pai cheyakapothe vaadu tuppu pattada.
0: Would not man rust if he does not work?
1: Kalukulu pani cheyinatundi okka manavudu manavude kaadu.
0: A man who does not work cannot be called a human being.
1: Kalukulu edo okka pani chestu pothundam antante kaadu, samaja sevalo palgonali.
0: He should not be some work or the other. One should undertake the service of the society.
1: Ee samaja sevane sarveshuni yokka seva.
0: Service to the society, service to the Lord.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యూ వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రం ఎవరు కూడా ఊరికో కూర్చోవడానికి వీల్లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చేయాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంతా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎందు జీవితం సార్థకం అవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతనే ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్ ది
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: కింకరత్వమే సంకరత్వాన్ని పోషిస్తుంది.
0: It is the attitude of service.
1: నేను గొప్పవాడు గొప్పవాడు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: There should not be any room given in human heart for ego.
1: ఈనాడు ధనం చేత బలవంతుడు కాదు.
0: A wealthy person should not.
1: విద్య చేత బలవంతుడు కాదు.
0: An educated person.
1: జనం చేత బలవంతుడు కాదు.
0: A person who has.
1: నిజమైన బలం ఏమిటి? Morality and purity are the only strength. Morality and purity
0: are the only
1: ఇదే మానవుని యొక్క నిజమైన బలము.
0: This is true strength for every human.
1: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనము?
0: What is the use of this physical?
1: గుండు పోయొచ్చు, బండ పోయొచ్చు.
0: You may carry a big stone or a boulder.
1: కాదు, మన దుఃఖాన్ని కూడా భరించుకునేటువంటి బలము నిజమైనటువంటి బలం అది.
0: We should have that particular power which can help us to bear.
1: సత్యవంతులు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two, we should undertake service activity.
1: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed.
1: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ఈగో ఇన్ యూ, సర్వీస్ అలోన్ ఈస్ ద బెస్ట్ పాత్.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ఆరంభిస్తాం.
0: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. He should not become a master in the beginning.
1: అప్పుడే నిజమైనటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరిన వారం అవుతాం.
0: Then only would have properly,
1: అప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం పోషించిన వారం అవుతాం.
0: Would have developed humanity and proper lines.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా సేవలో పాల్గొనాలి.
0: Everyone should undertake service.
1: ఇతరులకు మనం ఏమి చెప్తున్నామో అదాన్ని మనం చేసి చూపించాలి.
0: We should practice what we are teaching.
1: దాన్ని నేను చేస్తున్నాను.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాను.
0: That is why I have every right.
1: అందరినీ ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడూ తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go
1: on. నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be. Do you know?
1: Happiness is my form. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఈ
1: ఆశలు లేవు. అది నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: పెంచుకుని పెంచుకుని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్, యువర్ జాయ్ గెట్ డిమినిష్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరిని ఒకరిని ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love. Each one should love.
1: ప్రేమించడం అంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: ఆమె చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డూ నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యూ నీడ్ నాట్ డూ ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: Whatever work you do, carry on this namasmarana.
1: Namame ee samsaramainatunte sagaranni daatincheetunte nava.
0: It is the name which will be compared to the boat which can take you across the ocean.
1: Tuchchamaina palahinamainatunte yokka maatalu cheta manaki ee maatramo prayojanam ledu.
0: Do not waste your time by merely useless words.
1: Kaalam chaala bhagavat swaroopamu.
0: Time is very important.
1: Don't waste time. Time waste is life waste. Time is God. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవస్వరూపునిగా విశ్వసించాలి.
0: కన్సిడర్ టైమ్ ఇట్సెల్ఫ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ క్యారీ ఆన్ యువర్ యాక్టివిటీ.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక

रसो वैसह अनुसूक्ति की रंजिल नुनप तलच।

0: If all the tasks thought over are reversed, the one who accepts it with all the smile, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum raso vaisaha, the center of God in a sense, that is the personification.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమును సృష్టించినది, పోషించినది, రక్షించినది, అంతిమ గావించినది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
0: Many declare that God is responsible for this creation, sustenance, protection and annihilation.
1: కానీ దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని రక్షిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు.
0: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్?
1: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
0: The five elements in this universe, they are divine.
1: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైన కూడా జగత్తు ఏ పని చేయలేదు.
0: The world cannot sustain nor maintain without the five elements.
1: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
0: God has no specific, definite name.
1: కేవలము శబ్ద స్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
0: The five senses constitute the divinity.
1: ఇందులో మొదటిది భూమి.
0: The first one is earth.
1: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
0: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాస్మస్ ఇన్ జనరల్.
1: ఈ భూమి కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
1: ఈ భూమి పైన గొప్ప గొప్ప పర్వతములున్నవి.
0: You have mountain range over earth.
1: అడవులు ఉన్నవి.
0: Forests.
1: కొండలున్నవి.
0: Hills.
1: సముద్రమున్నది.
0: Oceans.
1: నదులున్నవి.
0: Rivers.
1: గ్రామములున్నవి.
0: Villages.
1: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
0: With so many, the organic and inorganic, the earth is so heavy, the entire creation.
1: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్ రివర్స్ అండ్ ద ట్రీస్ దే ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్.
1: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు.
0: బట్ సైంటిస్ట్ హెస్ ప్రూవ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇస్ నాట్ స్టాటిక్.
1: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా, ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి యొక్క పర్వతములు కూడాను తిరగాలి కదా.
0: As the earth revolves, its natural corollary that mountains also
1: నదులు కూడాను తిరగాలి కదా.
0: So also rivers.
1: సముద్రం కూడాను తిరగాలి కదా.
0: The ocean also should move.
1: అడవులు కూడాను తిరగాలి కదా.
0: And forests too.
1: ఇవి ఏవి తిరగటం లేదు.
0: They don't move, they don't shake.
1: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి అందున్నది.
0: The earth has got the capacity to keep them all stable and steady.
1: కదిలేటువంటి ట్రైనుకు కింద పట్టములు ఉంటున్నాయి.
0: The train that moves has got the support of the track that does not move.
1: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
0: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
1: కనుకనే ఈ భూదేవి యందే సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
0: This planet Earth has got all the potentialities.
1: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడాను ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
0: All that is needed for human life and for all the rest of the beings are present in this earth.
1: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను భూమి యందే లభ్యమవుతున్నవి.
0: All the material that man needs is available in earth.
1: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి ఒక శక్తి స్వరూపిణి.
0: Therefore, it is the planet Earth that protects the entire humanity.
1: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక
0: man is not able to know this truth.
1: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
0: Man moves about, carries on his livelihood thinking that there is some other mighty power behind this protection.
1: కాదు కాదు.
0: No.
1: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
0: Five elements protect every being, every creature.
1: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
0: In fact, for all the human activity, the nature is the foundation.
1: ఈ భూమియే స్తంభించినా సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
0: If the earth remains standstill, the whole creation comes to a stop.
1: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
0: Earth does not mean merely the sand that you find.
1: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలభాద చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
0: For the last thousands and crores of years, the earth has been passing through certain changes, such that it has got ups and downs at various levels.
1: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
0: Earlier, the earth was plain enough.
1: ఇలాంటి సమానమైనటువంటి ఒక భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుపుక వర్షం కురిచింది.
0: The earth that was plain went through the downpour of rain crores and crores of years ago.
1: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయినాయి.
0: Because of the water there appeared the ups and
1: సముద్రం కూడా ఏర్పడింది.
0: There formed the ocean.
1: అంతకు పూర్వం ఏమీ లేదు ఈ యొక్క జగత్తునందు.
0: Prior to that there is nothing whatsoever in this creation.
1: ఇంకా రెండవదైనటువంటిది జలము.
0: The second is water.
1: ఈ జలము ఇక్కడ అక్కడ అని ఎక్కడ చెప్పుచినా సర్వత్రా నిండినటువంటిది.
0: The water is present everywhere.
1: కానీ ఇట్టి జలమయమైనటువంటి యొక్క సముద్రము, జలమయమైనటువంటి నదులు, జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
0: We are able to see water there in ocean, water in rivers, water in the human body too.
1: ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In fact, every human notices water in the form of sweat.
1: ఆ జలమే లేకపోయినా మానవుడు క్షణమైన జీవించలేడు.
0: Without water in him, man cannot live.
1: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
0: Therefore, water is life in one way.
1: ఇంకా మూడవది ఉష్ణము.
0: Third one is heat.
1: ఈ ఉష్ణము మీకందరికీ తెలుసును.
0: You all know about this heat.
1: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
0: The heat maintains life.
1: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా
0: without
1: 98.4 అనేటువంటి యొక్క ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
0: Without heat in the human body, 98.4, it cannot continue to live.
1: ఇంత మాత్రమే కాకుండా ప్రతి మానవుని యొక్క జఠరాగ్ని యందు కూడాను అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటున్నది.
0: In fact, there is fire in jathara, the dominant part.
1: ఈ విధంగా ఒక రాతికి కొట్టినప్పుడు రాయి యందు కూడాను అగ్ని ఉన్నది.
0: When you strike two stones against each other, you find the fire.
1: గాలికి కొమ్మని కొమ్మలు రాసుకున్నప్పుడు అందులో కూడాను అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
0: Likewise, when two branches rub against each other, you find the fire.
1: సముద్రమునందు కూడాను అగ్ని ఆవిర్భవిస్తుండాలి.
0: There is fire in the ocean also.
1: దానిని బడభాగ్ని అన్నారు.
0: The fire of the ocean is called
1: బడభాగ్ని. అగ్ని అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
0: The fire has got so many forms and names that we make use of.
1: ఇంకా నాలుగవది,
0: the fourth one,
1: వాయు.
0: the wind.
1: ఈ వాయువే సర్వజీవులకు ప్రాణము.
0: Wind is the life of living beings.
1: ప్రతి మానవుడు కూడా జీవించవలనన్న ఈ వాయువు చేతనే జీవించగలుగుతున్నాడు.
0: Man carries on his life sojourn, breathing.
1: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
0: This wind is present all over.
1: ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
0: You cannot specify the location for the wind
1: as it is everywhere.
0: Wherever you find, wherever the place is there, there is wind.
1: దీని వలన అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
0: Because of this air, so many creatures live.
1: ఇంకా ఐదవది ఆకాశం.
0: The fifth one is the space.
1: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
0: It is the one of the sound.
1: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి ఒక భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: It is out of this sound only the rest of the elements came to existence.
1: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటివి కనుక.
0: Since they have come out of this space, the sky.
1: ఈ యొక్క భూమి.
0: The earth.
1: ఏక జలము.
0: Water.
1: అగ్ని.
0: Fire.
1: వాయువు.
0: The wind.
1: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
0: They are all the products of this space and the sky.
1: ఈ ఐదు కూడాను చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్.
1: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు.
0: Therefore the five elements that protect us in every way.
1: మానవుడు గుర్తించుకోలేక.
0: Are not understood by man.
1: తనను రక్షించేటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడని.
0: And he thinks that God is elsewhere.
1: ఇతను ప్రత్యేకించినటువంటి రూపం కలిగినటువంటి వాడని.
0: That God has a specific form.
1: సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉన్నాడని.
0: That though he is everywhere that he is not seen.
1: అనేక మంది అనేక రకములుగా దీనిని వర్ణిస్తూ వచ్చారు.
0: People interpret and narrate in various ways.
1: ఇది కేవలము వారి ఊహంలే కాని ఇది సత్యములు కాదు.
0: That's all their imagination but not the reality.
1: దీనినే గుర్తించుకుంటున్నాకని బుద్ధుడు అనేక రకమైనటువంటి సాధనలు చేశాడు.
0: To recognize, to experience, Buddha undertook so many spiritual
1: activities. గ్రంథములన్నీ కూడాను పఠించాడు.
0: Has gone through all sacred texts.
1: పెద్దలందరినీ దర్శించాడు.
0: He met many noble people.
1: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
0: He listened to all conversations.
1: కట్టగడపడికి మనసుకు తృప్తి లేకపోయినది.
0: He had no satisfaction.
1: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
0: He could know that the five elements are the mighty powers.
1: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
0: The mighty power has got to be cognized.
1: అని విచారణ చేసినప్పుడు.
0: When he investigated.
1: అంతా తనయందే కనిపించినది.
0: He could notice all elements within him.
1: భూమి.
0: The earth.
1: జలము.
0: Water.
1: అగ్ని.
0: Fire.
1: వాయువు.
0: The wind.
1: ఆకాశము. అంతా తనయందే ఉంటున్నది.
0: Are all within him.
1: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకును సంచరిస్తూ ఉన్నవి.
0: The physical five elements are present in a subtle form within a living being and operate.
1: ఈ ఆకాశమునకే ఆత్మ అని పేరు పెట్టారు.
0: This space akasha is called atma.
1: ఆకాశం గగనం శూన్యమన్నారు.
0: And it's empty and infinite.
1: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
0: Atma, the self, has no form.
1: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
0: Buddha made several attempts to visualize the self or atma.
1: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: Where is this self, atma?
1: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: He just investigated further by turning inwards.
1: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
0: Then he could see the effulgent, brilliant form.
1: ఈ తేజస్సు కూడాను అగ్నియే.
0: This brilliance is the fire.
1: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడాను చింతించాలి.
0: So one has to think of the divinity in the form of the spark. Of the fire.
1: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
1: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
1: ఈ విధంగా సంచరిస్తూ రాగా.
0: యాజ్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ లైక్ దిస్.
1: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
0: You could also notice so many the beings and the creatures moving about with the three basic attributes.
1: ఇందులోపల కొన్ని భేదములు కనబడుతూ వచ్చాయి.
0: You could also find diversity.
1: ఒకరిని ఒకరు తిట్టుకోవటము.
0: One accuses the other.
1: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
0: One extols the other.
1: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
0: One respects the other.
1: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
0: One humiliates the other.
1: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
0: When things were happening so, he went on interpreting.
1: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
0: He has put unto himself all these queries.
1: తిట్టిన ఎవరు?
0: Who accused you?
1: తిట్టించుకున్న వాడెవరు?
0: Who is the accuser? The accused.
1: పూజించేది ఎవరు?
0: Who praises you?
1: పూజింపబడేది ఏమిటి?
0: Who worships? Worship.
1: అవమానపరిచేది ఎవరు?
0: Who humiliates you?
1: అవమానం అనుభవించేది ఎవరు?
0: Who is humiliated?
1: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందుకును ఒక్కటే తనకు గుర్తింపు వచ్చింది.
0: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
1: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
0: for the man to develop of many attributes,
1: ద్వేష అసూయ హింసలను అభివృద్ధి పరచుకోవడానికి,
0: for all the rise of the bad tendencies like hatred and jealousy,
1: చింతించడం చేతనే ఈ రకమైనటువంటి భేదత్వము ప్రాప్తిస్తూ వచ్చింది.
0: He goes on thinking of the people, there lies the diversity or the differences.
1: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
0: సో దేర్ ఇస్ నో డ్యువాలిటీ అస్ సచ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ నాన్ డ్యువాలిటీ వన్నెస్ దట్ ప్రివైల్స్.
1: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మైటీ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ఐన్స్టీన్.
1: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
0: The object has no form.
1: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
0: Living beings have no form.
1: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
0: They have no form as such.
1: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
0: But the whole world is in the form of energy, the power.
1: అందు నుంచి కొన్ని రకములైనటువంటి ఒక స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Out of this we find so many sounds.
1: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
0: And the sounds lead to forms.
1: కనుక ఉన్నది ఒకే శక్తియే.
0: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ.
1: ఆత్మశక్తి.
0: దట్ ఈస్ దట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు.
0: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్.
1: పూజించిన వారి యందు, పూజింపబడిన వారి యందు.
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్డ్.
1: ఉన్నది ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
1: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేదే కలగదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
1: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
0: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాక్ ఇట్ టు మెనీ.
1: ఎవరికి ఎవరు?
0: హూ ఇస్ హూ?
1: ఈ దేహములే మాత్రమే మార్పు.
0: ఓన్లీ చేంజ్ ఇస్ నోటీస్ ఇన్ ద బాడీ.
1: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్.
1: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
0: సో ఆల్ ద హేట్రెడ్ జెలసీ ప్రైడ్ పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ relate to the body only.
1: కనుకని దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
0: Therefore one has to give up body attachment.
1: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: In fact he belongs to the royal family.
1: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
0: He himself is a king.
1: కానీ బిచ్చమెత్తడానికి ఏమి కారణము?
0: What made him to beg?
1: అదనికి ఏమి తక్కువ?
0: What is that he runs short of?
1: కాదు కాదు కాదు.
0: No dearth.
1: తక్కువై కాదు.
0: Not a shortage.
1: ఏదో ఒక విధంగా బిచ్చాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం, శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
0: The food is required for the maintenance of the body, so also the cloth to wrap the body.
1: అన్నం భుజించాలి.
0: So one has to eat.
1: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదం లేవు.
0: The hunger and protection is beyond the two.
1: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self is same.
1: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
0: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్
1: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
0: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్
1: అందరు కూడా ఒక్కటి.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి యొక్క భావం ఏర్పడుతుంది కానీ భిన్న భావం మనకు కలగవు.
0: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్ we'll have that unity, the divinity, giving no scope for diversity.
1: కనుక ఉపనిషత్తులు అన్ని కూడాను ఏకాత్మ భావాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: సో ద టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్స్ ఈజ్ ఓన్లీ దాట్ ఆఫ్ వన్నెస్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్. స్కాలర్స్ రిఫర్ టు ఇట్.
1: సత్యం ఒక్కటే కానీ రెండు కాదు.
0: ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: రెండుగా ఉంటే సత్యం ఎట్టవుతుంది?
0: వెన్ ఇట్ ఈస్ టూ యూ కెన్ కాల్ ఇట్ ట్రూత్.
1: ఏకం సత్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: సత్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది సత్ ట్రూత్?
1: మీరందరూ చాలా వరకు విని ఉంటారు సత్ చిత్ ఆనందము అన్నారు.
0: యూ మస్ట్ హావ్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్
1: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. సత్
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఈస్ చేంజ్ లెస్.
1: చిత్ అనగా అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్.
1: దీనిని గుర్తింపజేసేటువంటి శక్తి.
0: చిత్ helps you to recognize this.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
0: The combination of such chit is equal to bliss.
1: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
0: not merely
1: మృగముల యందు కూడాను ఆనందం ఉంటున్నది, పక్షుల యందు కూడాను ఆనందం ఉంటుంది, క్రిమికీట కాదుల యందు కూడా ఆనందం ఉంటుంది,
0: ఇన్సెక్ట్స్ అండ్ వర్మ్స్
1: ఇంకా చీమల యందు కూడాను ఆనందం ఉంటుంది, దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
0: ఇన్ యాంట్స్ అండ్ మస్కిటోస్ టు దేర్ ఇస్ బ్లిస్.
1: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడాను సర్వజీవులు యందు కూడా ఉంటున్నవి.
0: ద క్వాలిటీస్ ఇన్ మ్యాన్ కైండ్ ఆర్ ఈక్వలీ నోన్ ఇన్ రెస్ట్.
1: కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
0: యాజ్ దే ఆర్ స్పీచ్ లెస్,
1: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
0: దే డోంట్ హావ్ లాంగ్వేజ్ టు
1: కమ్యూనికేట్, అవి నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
0: దే కుడ్ నాట్ డిక్లేర్ దేర్ ఐడెంటిటీ.
1: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుణ్ణి అని చెప్పగలదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈవెన్ ద డాగ్ వుడ్ కమ్ అండ్ సే ఐ యామ్ మ్యాన్ ఏ హ్యూమన్ బీ.
1: ఆత్మ ఒక్కటే అయినప్పటికీ
0: దౌ ద స్పిరిట్
1: దేహం చేత ఆవిర్భవించినటువంటి భాషలు విధ విధంగా ఉంటున్నాయి.
0: దౌ ద స్పిరిట్ ద సెల్ఫ్ బీయింగ్ ద సేమ్ బేసింగ్ ఆన్ ద నేటివిటీ ద లాంగ్వేజ్.
1: ఈ భాషల కోసం లొంగి
0: one submits to the language
1: bhavanni manam marchipothunnamu
0: and we go by the language and forget the
1: brahma cheta manam lungi
0: we submit to the illusions
1: brahmanu marchipothunnamu
0: and we are submit to the brahma the imagination
1: brahma cheta manam sarvamnu anubhavinchali kani brahma cheta anubhavinchinatundi asthiram le.
0: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
1: కనుక బ్రహ్మను మనం దూరం చేయాలి.
0: So we have to give up this imagination.
1: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: To reach the state one has to understand the five elements.
1: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
0: When the nature of the elements is understood, he can know the unity.
1: కనుక
0: so
1: పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
0: God is the very personification of the five elements.
1: అంటే ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: God has no specific name.
1: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మనుష రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
0: Experts and sacred texts say God has a name and they give him a name and describe
1: విష్ణు అని అతనికి సహస్ర శీర్షములు కలవని
0: that he has got thousands of heads.
1: Vedamanandu cheppinattuga sahasra shisha purusha sahasraksha sahasrapat.
0: As it is said in Veda, God has thousands
1: of heads. Veda netram untunnavi ani chepparu.
0: And it said that he has thousands of eyes.
1: Aneka shirasulu untunnavi ani chepparu.
0: And he said that he has thousands of heads.
1: Ee shirasulu okarike aneka shirasulu kaadu.
0: Not that one has made thousands of heads.
1: Okarike aneka hastamulu kaadu.
0: Not that one has thousands of hands.
1: Ee unnatundi varandariki enni shirasulu untunnayi.
0: All of your heads.
1: Enni hastamulu untunnayi.
0: You have hands too.
1: Enni netramulu untunnayi.
0: So also eyes.
1: Kanukani ivanni kudunu kevalamu daiva swaroopaniki varninchinatundivi.
0: All hands are his, all heads are his. All belong to the divine.
1: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటి కాదు.
0: They don't belong to one entity.
1: ఇవన్నీ కూడా కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
0: That is all the painting of Ravivarma. And so we think God has many heads.
1: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
0: The painter is Ravivarma.
1: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
0: And Kavivarma the poet.
1: అతని కవి ఇతను రవి.
0: One is Ravi.
1: కవి రవి యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Therefore the Ravi and the Kavi the both together brought forward this plurality.
1: కనుక రవి కవులను మనం దూరం పెట్టి,
0: so we have to be away from
1: దేహాభిమానము దూరం గావించి,
0: give up the body attachment.
1: ఆత్మాభిమానము అభివృద్ధి పరుచుకున్నప్పుడు,
0: develop attachment to the spirit.
1: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
0: Then we can experience truth.
1: మన యొక్క జీవితము
0: our life
1: పంచభూతములతోనే ఉన్నది.
0: Is full of five elements.
1: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
0: The life cannot continue with one of the elements missing.
1: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
0: All elements must necessarily be present.
1: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
0: If there is the shortage of air, naturally you need oxygen.
1: ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
0: If one of the five elements missing in the human body, they are supplied to you artificially.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవతత్వాన్ని గుర్తించడానికి,
0: టు నో ద డివినిటీ,
1: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
0: బి రెస్పెక్ట్ఫుల్ టు ది ఫైవ్ ఎలిమెంట్స్, దెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
1: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
0: యు హావ్ పుట్ ఆన్ ద ఫ్యాన్.
1: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్స్ రివాల్వింగ్.
1: అక్కడ లైట్ వేసుకున్నావు,
0: లైట్
1: నీకు వెలుతురునిస్తుండాలి.
0: లైట్ షెడ్స్ లైట్,
1: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టెన్ ఎక్స్టెంట్,
1: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ, యూ బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ.
1: ఈ ఫ్యాన్ కూడా అమితంగా వేసుకుంటే నీవు కూడా భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
0: ఇఫ్ ది ఫ్యాన్ ఈజ్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్, యూఆర్ మిస్యూజింగ్ ఇట్.
1: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడాను దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంత దుష్టులమైపోతున్నామని భావించాలి.
0: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
1: సమస్త దుఃఖములకు,
0: ఫర్ ఆల్ ద మిజరీ,
1: సమస్త బాధలకు,
0: ఫర్ ఆల్ సఫరింగ్,
1: సమస్త విచారములకు,
0: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
1: పంచభూతములు దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
0: ద మెయిన్ రీజన్ ఈస్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి ఒక్కటి కూడా భగవత్ యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
1: ప్రతి క్షణం కూడాను కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే.
0: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి.
0: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
0: వి స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
1: మన నాలుగు పైన ఎన్నో 3 కోట్ల టేస్ట్ బడ్స్ అంతా ఉన్నాయి.
0: ద టంగ్ హాస్ గాట్ 3 crores ఆఫ్ టేస్ట్ బడ్స్.
1: ఈ టేస్ట్ బడ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
0: బికాస్ ద టేస్ట్ బడ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: కనుల యందు కాంతి,
0: ద లైట్ ఇన్ ది ఐ,
1: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
0: అండ్ ఇట్ హాస్ గాట్ లక్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్.
1: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
1: అనగా ఇది మనం చిన్న విషయంలో మనం సాక్షాత్కరించుకోవచ్చును.
0: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే.
1: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
0: హియర్ యు ఫైండ్ ద లైట్.
1: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మ చచ్చును నువ్వు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
0: యూ కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
1: దీని అర్ధనిమేష నేత్రంతో చూడు.
0: వాచ్ విత్ ది హాఫ్ క్లోజ్ ఐ.
1: కిరణములంతా కూడా రూపొందుతాయి.
0: యూ ఫైండ్ ద లైట్ రేస్.
1: ఈ కిరణములంతా ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములే.
0: దే ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద ఫైర్.
1: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఫాలో ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అన్ని కూడా పంచభూతములు ఏందే మనకు గోచరమవుతున్నాయి.
0: వీ ఫైండ్ ఎవ్రీథింగ్ కంటైన్డ్ విద్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత,
0: బికాస్ ఆఫ్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ టుడే,
1: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
0: భగవాన్ is relating in terms of science.
1: కాని నేటి సైన్స్ దకొడను కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ మోడర్న్ సైన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది ఎంక్వైరీ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫీల్ ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు థింక్ ఆఫ్ గాడ్.
1: కేవలం అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
0: వేర్ హస్ మ్యాగ్నెటిజం దే అండర్స్టాండ్ వెల్.
1: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
0: లైట్ దే కన్సిడర్ టు
1: బి. అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
0: ద ఫైర్ దే కన్సిడర్.
1: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
0: They consider magnet mighty.
1: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
0: దే థింక్ ద లేజర్ పవర్ ఇస్ సో
1: గ్రేట్. ఇవన్నీ కూడాను ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపం లేదు.
0: దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
1: దీనిని
0: దిస్
1: ఒక సైంటిస్ట్
0: వన్ సైంటిస్ట్
1: అతను చెప్పాడు.
0: హీ సెడ్
1: ఇవంతా అనేకములు కాదు.
0: That is not multiplicity.
1: అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
0: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం.
1: దీనిని న్యూటన్.
0: దిస్ వాస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: న్యూటన్ చాలా గొప్పవాడు.
0: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
0: He has observed the gravitational force.
1: తానున్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
0: Gravitation is not limited to
1: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది ఈ ఆకర్షణ శక్తి.
0: The gravitational force is present all over earth.
1: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
0: సో ఎవ్రీ పవర్, ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
1: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్.
1: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే.
1: కాంతి కిరణములు కాదు.
0: నాట్ ఇల్లీ లైట్ రే.
1: స్వయంశక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద.
1: ఇదంతా కేవలం ఒక్క ఏకశక్తి చేతనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
1: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
0: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్
1: ఆత్మనే చైతన్య శక్తి అని పిలుచుతూ వచ్చారు.
0: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి.
1: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
0: This, in other words, called conscience.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుండి వచ్చింది.
0: The conscience has come out of consciousness.
1: సర్వత్రా నిండినటువంటి కాన్షియస్నెస్.
0: Consciousness is present all
1: over. అదే దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: Just as the divine energy is present all over.
1: అదే చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The divine power is present all over.
1: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
0: the divine energy present
1: everywhere.
0: It's just brought down to a limited
1: way. తగిలించుకున్నట్టుగా
0: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్డ్ ద
1: బాడీ ఒక దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
0: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
0: వెన్ ది డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇట్ ఇస్ ఆత్మా ద స్పిరిట్.
1: ఇది ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
1: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
0: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
1: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్ట్ కల్పించినటువంటి ఒక కల్పనలే కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రెస్ట్ యూ ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్ నథింగ్ టు ద రియాలిటీ.
1: సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
0: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆమ్నిషియంట్.
1: అనంతం లోపల అణు మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
0: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఎ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
1: ఈ అణు మాత్రమునకే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
0: హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్ హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: కనుక సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
0: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హూ హాస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
1: మన వెంకట్రామన్ కూడాను,
0: అవర్ వెంకట్రామన్
1: సార్ సివి రామన్ దగ్గర,
0: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్
1: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
0: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
1: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
0: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
1: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతుంది.
0: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
1: అనంతమైనటువంటి ఒక శక్తి,
0: ది ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ,
0: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ,
1: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ,
0: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్,
1: ఎప్పటికీ మారదు,
0: ఈస్ చేంజ్లెస్.
1: దాని ఏ విధంగా అనుకుంటే,
0: and how is it?
1: Sarvatra gali untundali.
0: You find the air all over.
1: Galini manam chudalemu.
0: You cannot see it.
1: Galini manam pattalemu.
0: You cannot catch hold of it.
1: Kani oka balloon techi dantu udinappudu aa balloon roopane dharistundi aa gali.
0: But you can blow the balloon and then inflate the balloon.
1: Aithe ee balloon ku enta varaku thickness undalo anta varaku ubbutundi.
0: The balloon goes on, gets inflated depending upon its thickness of the balloon.
1: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికీ ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
0: As it gets inflated more and more, it bursts all of a sudden.
1: కనుకనే
0: సో
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
0: ద డివైన్ ఎనర్జీ విదిన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ టు బి రికగ్నైజ్డ్.
1: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
0: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఇస్
1: కాల్డ్ విల్ పవర్. కానీ జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
0: బట్ యు కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
1: కానీ అతీతమైన శక్తిని తరకూడను.
0: The transcendental energy.
1: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
0: దట్ విచ్ ఇస్ బియాండ్.
1: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
0: వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే.
1: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత,
0: ఇఫ్ యు గో స్టిల్ బియాండ్,
1: ఫ్రీ విల్ అన్నారు.
0: యు కాల్ ఇట్ ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
0: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
1: ఫ్రీ విల్ అనేటువంటి ఒక దైవానికి తప్ప అందరి ఎందు ఈ ఫ్రీ విల్ ఉండదు.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
1: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
1: మానవునికంతా కూడాను ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
1: తను ఎంతవరకు చదవగలడో,
0: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్
1: రీడ్, ఎంతవరకు అర్థం చేసుకోగలడో,
0: టు వాట్ ఎక్స్టెండ్ హీ
1: కుడ్ అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి.
0: హీ కెన్ రీచ్ దట్ లెవెల్ లైక్ దట్ ఆఫ్ ఎ బెలూన్.
1: తర్వాత కొంతకాలమైన అది కూడా పగిలిపోతుంది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బర్స్ట్.
1: అదే న్యూస్ చెప్పాడు.
0: అండ్ దట్స్ వాట్ హస్ బీన్ సెడ్.
1: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది.
0: Therefore Newton said it is changeless.
1: న్యూటన్ ఈ యొక్క ఐన్స్టీన్ అనేటువంటి మార్పు చెందేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ చేంజెస్.
1: అయస్కాంతం ఏనాటికి కూడా చేంజ్ కాదు.
0: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్.
1: ఎవరు సృష్టించలేరు.
0: నో వన్ క్రియేట్.
1: ఎవరు మార్చలేరు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: దీనిని అనేక రకములుగా కొన్ని రూపంలో మార్చవచ్చును.
0: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్.
1: ఆయన విధంగా ఈ సైంటిస్టు ఆనాడు చాలా అమితమైనటువంటి యొక్క విధానము మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈజ్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్. ఐన్స్టీన్ అంటే వాడు
1: చాలా గొప్ప సైంటిస్ట్.
0: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్.
1: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రము చోటు ఇవ్వక,
0: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్.
1: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు.
0: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్.
1: భారతీయులందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికని వెళితే,
0: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్,
1: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒకటి దర్శించి రావాలన్నారు.
0: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్.
1: పోయేటప్పటికే అతను అందరినీ తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ చూపించాడు.
0: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్.
1: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి.
0: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
1: ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఈ యొక్క భగవద్గీతను, ఉపనిషత్తులను ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు.
0: In fact, Einstein relied totally depended on
1: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను.
0: The modern scientist today,
1: ఒక PhD తీసుకున్నామన్నట్టుకే,
0: by the time they get a PhD,
1: అహంకారంగా తిరుగుతూ ఉంటాడు.
0: He is highly egoistic and terribly proud.
1: సైంటిస్ట్ కు అహంకారమే ఉండకూడదు.
0: A scientist should never be egoistic.
1: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు.
0: బికాజ్ హీ హస్ వెరీ లిటిల్ పవర్.
1: వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, దీనిపైనే పోతున్నాడు తాను.
0: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, వాట్ ఈస్ దిస్.
1: గొప్ప సైంటిస్ట్ అంతా కూడా వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అని పోయారు.
0: బట్ ఎ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే, వాట్ ఈస్ దట్
1: అనగా, దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది,
0: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ,
1: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది,
0: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు యు,
1: దేనికి దగ్గరగా ఉంటుండాలి, సెన్సెస్ కు దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
0: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో,
1: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
0: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుకనే దానిని పూర్ణమద పూర్ణమిదం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
1: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
0: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
1: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
0: సైన్స్ ఈజ్ మిస్టేకెన్.
1: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ ద సైంటిస్ట్ నో,
1: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఏ సెకండ్ ఫామ్.
1: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
0: ఏ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హాస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసం లేదు.
0: అండ్ సైంటిస్ట్ హాస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
1: విశ్వాసమే లేనిటువంటి వాడికి దేన్ని వాడు నమ్మగలడు.
0: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
1: కనుక నీ విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము.
0: దేర్ ఫోర్ ద వన్ విదౌట్
1: వాడు ఏమైనా సైంటిస్ట్ కాదు.
0: హీ నాట్ ఎ సైంటిస్ట్.
1: అలాంటి వాడు సరి అయినటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ షీ డెవలప్ దిస్ ప్రజ్ఞాన, దిస్ స్పిరిచువాలిటీ.
1: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ దట్ యు నో ఎవ్రీథింగ్, దో యాక్చువల్లీ యు నో లిటిల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సైన్స్ నందు కానీ, ఆధ్యాత్మిక నందు కానీ, నైతికం నందు కానీ, భౌతికం నందు కానీ, అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ, అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ ఎనర్జీ, ద డివైన్ పవర్ ఈజ్ ది అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్, ఎథిక్స్, స్పిరిచువాలిటీ అండ్ టెక్నాలజీ.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
0: దే ఆల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్.
1: మానవుని ఎందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు థింక్ ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆమ్లం అనేటువంటి ఒక శక్తి మానవుని ఎందు ఉండటం చేతనే అనేక రకములైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది
1: ఆమ్లం,
0: యాసిడ్. Because of this acid amlamo within him, he is able to see so many.
1: ఇది ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుందది?
0: Where from he got this?
1: దీని చక్కగా మనం విచారణ చేస్తే,
0: if you inquire well,
1: చింతపండు పులుసు నుంచి వస్తుంటుంది.
0: And this acid is out of this tamarind.
1: ఇంతే కాదు,
0: not on this,
1: నిమ్మ పులుసు నుంచి వస్తుంటుంది.
0: And you also get out of
1: ఆపిల్ నుంచి వస్తుంటుంది. ఆపిల్ నుంచి,
0: apple fruit.
1: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడాను ఈ ఆమ్లం.
0: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యూ పార్టే.
1: ఇవన్నీ కూడా మానవుని ఎందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
0: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
0: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
1: దిన్నము మనం ఊరగాయ తింటుంటుంటే, ఇది ఏమిటా ఊరగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
0: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీ డే వి థింక్
1: నిమ్మకాయ ఊరగాయ చాలా గొప్ప ఆమ్లమాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
0: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
1: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
0: And this acid is the combination of the two objects.
1: కనుకని ఈ శక్తిని మనం ఎక్కడి నుంచినో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
0: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
1: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
0: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
1: కనుకని చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
0: అండ్ ది టామరిండ్ హాస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
1: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
0: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
1: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్టెన్ లిమిట్స్
1: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
0: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్.
1: కనుకనే ఇలాంటి పరిస్థితులు ఎందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్ విత్ క్లారిటీ.
1: కనుక ఉపనిషత్తులను ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి. ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది? ఉపసమీపే ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే ఉపనిషత్తు అన్నారు అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
0: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
1: దైవత్వం యొక్క సమీపత్వాన్ని నిరూపించేటువంటి ఉపనిషత్తుడు.
0: ఇట్ ప్రూవ్స్ క్లియర్లీ ది ప్రాక్సిమిటీ నియర్నెస్ టు గాడ్.
1: ఉప అనగా సమీపము.
0: ఉప మీన్స్ నియర్.
1: నీ కూర్చో.
0: నీ సిట్.
1: షత్.
0: షత్.
1: ఉండు.
0: రిమైన్.
1: ఈ విధంగా ఉప నీ షత్. అది ఉపనిషత్తు.
0: ఉప నీ షత్ మీన్స్ సిట్. నియర్.
1: షత్ అనగా సిట్ అని.
0: షత్ మీన్స్ సిట్.
1: కూర్చో.
0: సిట్ డౌన్.
1: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్నారు.
0: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
1: అనగా ఏమిటి? ఎవరికి కింద కూర్చోవాలి?
0: వేర్?
1: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
0: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ ది టీచర్స్.
1: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
0: సిన్స్ యు ఆర్ ఎ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
1: దగ్గరగా కూర్చో.
0: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
1: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
0: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
1: మెల్లగా చెప్తాడు గురువు.
0: అండ్ టీచర్ విల్ టీచ్ యు సాఫ్ట్లీ.
1: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మార్పు అవుతుంది.
0: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
1: కనుకనే గురువుకు సమీపంలో కూర్చో.
0: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
1: వినయంగా నీవు ఆలకించు.
0: బీ హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
1: ఉప నీ షత్.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉప నీ షత్. సిట్ డౌన్.
1: ఒక్కొక్క అక్షరమునందు కానీ,
0: ఎవ్రీ లెటర్,
1: ఒక్కొక్క పదమునందు కానీ,
0: వర్డ్,
1: ఒక్కొక్క వాక్యమునందు కానీ,
0: సెంటెన్స్,
1: ఎన్నో రకమైనటువంటి యొక్క అర్థములంతా ఉంటున్నాయి.
0: సో మెనీ మీనింగ్స్.
1: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీని తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
0: Whereas we want to verify our dictionary and know the meanings of words.
1: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటి కాదు.
0: ఇట్ ఇస్ నాట్ నథింగ్ టు ది డిక్షనరీ.
1: నుంచి వచ్చేటువంటివి హిస్టరీ నుంచి వచ్చేది.
0: నథింగ్ టు డిక్షనరీ ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ.
1: కనుక ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు.
0: కృష్ణదేవరాయట్టు
1: తిక్కల సోమయాది, ఎర్రాప్రకడ, మాదగా, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాల, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజాలుగా ఉంటున్నారు.
0: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
1: ఈ నన్నయ్య బట్టు అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
0: అండ్ ఫస్ట్ వన్ వెంట ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్.
1: తిక్కన తాను జగనేని జవాబు చెప్తూ వచ్చాడు.
0: అండ్ అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
1: రామరాజభూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
0: రామరాజభూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
1: కానీ రామకృష్ణ గారు క్వైట్ గా వింటూ వచ్చాడు.
0: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
1: అతనే తెనాలి రామకృష్ణుడు అన్నారు.
0: హీస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
1: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
0: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
1: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
0: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
1: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
0: అండ్ ఏ వర్డ్ దట్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
0: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
1: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
0: హూ విల్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్
1: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
0: టు నో దిస్ హి స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
1: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: ఈ ఐదు అక్షరములు,
0: ఫైవ్ లెటర్స్.
1: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
0: అండ్ ది ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్
1: ఐదు భాషల్లో కూడా ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
0: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్, ఈచ్ లెటర్ షుడ్ కన్వే
2: have the same meaning as that of the other.
1: Aidu bhashaluga undali.
2: It's five languages.
1: Aidu bhashalu yokka arthamu okati gaane undali.
2: The meaning should be same.
1: Neenu repati tellavari 7 gantalaku evaru deenni sariyainatundi javabu teesukonostaro vaalaku sabha nenu prarambhistan annadu.
2: Whosoever who would be able to give the answer tomorrow morning at 7, he is going to be rewarded.
1: Sare తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
2: as it was not possible for Ramakrishna to go all the way and return,
1: తన బావగారి ఇంటిలోనే అదే గ్రామంలోనే ఆ రాత్రి జీవిస్తూ వచ్చాడు.
2: He was residing in his relation's house.
1: బావగారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు.
2: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హీ వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్ దట్.
1: బావగారు క్షమించండి.
2: Brother-in-law, please excuse
1: me. రేపటి దినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి.
2: Tomorrow I must find out the answer.
1: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
2: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ
1: మస్ట్ లేకుండా దీన్ని ఆచరించాలి.
2: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
1: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
2: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గోడౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
1: ఈ కౌషెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
2: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి 1 గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
2: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్
1: డెలివరీ
2: డెలివర్డ్.
1: అప్పుడు తలుపు కొట్టాడు ఆవుల కొట్టం నుంచి.
2: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
1: బావా బావా బావా బావా అన్నాడు.
2: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
1: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
2: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
1: బావా ఆవు ఈనుతుండాలి వచ్చి చూసుకోండి అన్నాడు.
2: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్.
1: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు.
2: అండ్ దెన్ హి ఆస్క్డ్ విచ్ కౌ.
1: ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను.
2: ఈచ్ కౌ హాస్
1: సపరేట్లీ లక్ష్మి ఒకటి సరస్వతి ఒకటి పార్వతి ఒకటి సరస్వతి ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
2: హి నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి సరస్వతి పార్వతి.
1: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు.
2: అండ్ హి ఆస్క్డ్ విచ్ కౌ బావా.
1: ఈ 5 పదములు చేర్చాడు.
2: అండ్ ఆల్ ది 5 వర్డ్స్ జాయిన్.
1: అప్పటి నుంచి ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా.
2: అండ్ దెన్ హి వెంట్ ఆన్ థింకింగ్ ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా.
1: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
2: అండ్ విన్ బ్రదర్ లా కేవి
1: ఈయన కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
2: అండ్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ క్వశ్చన్ ఏ ఎవరా బావా విచ్ కా.
1: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావ గారు లోపలికి వెళ్లిపోయారు.
2: అండ్ బ్రదర్ లా థాట్ హి హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
1: ఇతను ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలోకి వెళ్లాడు.
2: హి వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఏ ఎవరా బావా. Spent the whole night and got up next morning, went to the
1: court. And
2: Krishna has put this question, who came with the answer?
1: అందరి లోపల రామకృష్ణుడు లేచాడు.
2: రామకృష్ణ గాట్ అప్.
1: ఇంకెవ్వరూ దానికి జవాబు తీసుకుని రాలేదు.
2: నో వన్ హాస్ ఎనీ రిప్లై.
1: 5 భాషలు రావాలి.
2: 5 లాంగ్వేజెస్ షుడ్ బి.
1: 5 భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
2: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై 1 లెటర్.
1: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో 5 లీటర్లకు అదే అర్థమే ఉండాలి.
2: ద మీనింగ్ ఆఫ్ 1 లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ దట్ అనదర్ లెటర్.
1: చాలా అసాధ్యమైనటువంటిది అనుకున్నాడు.
2: ఎవ్రీబడి థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు.
2: బట్ దెన్ రామకృష్ణ ఇస్ డివోటీ అండ్ హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
1: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
2: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ హి సెడ్ ఐ యామ్ విత్ ఎన్ ఆన్సర్.
1: చెప్పావన ఏ ఆవ్ రా బా వా ఇది 5 అక్షరాలు ఉన్నాడు.
2: ఇట్ ఇస్ నౌ 5 సెంటెన్స్ ఏ ఆవ్ రా బావా.
1: ఏ ఆవ్ రా బావా.
2: అండ్ హియర్ వి ఫైండ్ 5 లెటర్స్ ఏ ఆవ్ రా బావా.
1: ఏమిటి 5 అక్షరాలు చేస్తే దీనికి ఏం అర్థం అండి.
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్.
1: ఏ మరాఠీలో రా అని అర్థం.
2: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
1: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
2: ఏ మరాఠీ ఇస్ కమ్.
1: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
2: ఇన్ హిందీ ఆవ్ కమ్ ఆన్
1: రా తెలుగులో రామని అర్థం.
2: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
1: బా కన్నడంలో రా అని అర్థం.
2: బా ఇన్ కెనడా కమ్.
1: వా అంటే మా యొక్క తమిళ లోపల రా అని అర్థం.
2: బా ఇన్ తమిళ్ ఇస్ కమ్.
1: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
2: సో ఏ ఆవ్ రా బా వా మీనింగ్
1: మరాఠీ హిందీ కన్నడము తమిళ్ ఈ విధమైన తెలుగు ఈ 5 అక్షరాలతో చేరిన 5 భాషలు చేరినాయి.
2: సో ఆల్ ది 5 లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై 1 లెటర్.
1: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
2: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
1: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
2: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
1: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
2: నో వన్ కెన్ గో టు
1: ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
2: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
2: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: ఆ రాత్రి అంతా కూడాను దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
2: రామకృష్ణ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇస్ దట్ నైట్.
1: ఈ విధంగా దైవశక్తి చేత ఎలాంటి కష్టమైన కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
2: విత్ ద డివైన్ సపోర్ట్ హీ వాజ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్.
1: అందువల్లనే తెనాలి రామకృష్ణుడు అంటే గొప్ప బిరుదు, గొప్ప హాస్యగాడు అని కూడా అర్థము.
2: దేర్ఫోర్ తెనాలి రామకృష్ణ స్టాండ్స్ ఫర్ ఫన్, హ్యూమర్ అండ్ ఫ్రాలిక్.
1: కానీ ఫన్ అని అంటున్నారు కానీ అది కాదు, సరైన అర్థాన్ని గుర్తించుకొని చెప్పేటువంటి వాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ దట్ హ్యూమర్స్ బట్ హీ గివ్స్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: ఈ విధంగా భాషలు ఎందుకు కాని, పదములు ఎందుకు కాని, అర్థములు ఎందుకు కాని, ఆనందమున్నది కాని, ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
1: ఐదు ప్రాణములు.
2: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఐదు ప్రాణములు ప్రతి మానవుని ఎందు ఉంటున్నాయి.
2: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
2: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ఐదు ప్రాణములు మానవుని ఎందు కూడా ఉంటున్నాయి.
2: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: లేకపోతే మానవుడు నిలచలేడు.
2: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
1: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
2: ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: ప్రతి జీవ మొదలుకొని బ్రహ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
2: రైట్ ఫ్రమ్ యాండ్ టు ది కాస్మిక్ ఫామ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద
1: దీన్ని ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
2: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
1: అనగా మందిరములు కడితే
2: then mandir temple is built.
1: మొట్ట మొట్ట ప్రాణశక్తిని పూజిస్తూ వచ్చారు.
2: ఫస్ట్ ది లైఫ్ ఎనర్జీ ఇస్ వర్షిప్డ్.
1: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదట ఆరాధన చేస్తూ వచ్చాను.
2: తిరుపతి ప్రాజెక్ట్
1: ప్రాణమే అన్నింటికి మూలాధారము.
2: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
1: ఈ ప్రాణమే శివము.
2: ద లైఫ్ ఇస్ శివం.
1: ఇది పోతానే శవం.
2: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం, ద డెడ్ బాడీ.
1: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
2: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ లైఫ్ సస్టైనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
2: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతముల నుంచి వచ్చినటువంటివి.
2: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్.
1: అంత దూరం మీరు పోనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన లోపల.
2: యాజ్ యూ ప్లే ఆన్ హార్మోనియం.
1: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
2: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
1: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
2: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్
1: సారి గామా పాదాని
2: అండ్ యూ గెట్ ఆల్ దీస్ సౌండ్ సారి గామా పాదాని
1: సారి గామా పాదాని
2: సారి గామా పాదాని.
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్థంతో వస్తుంటున్నాయి.
2: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సౌండ్స్ దట్ కెన్ బి ది మీనింగ్.
1: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
2: బట్ ది సేమ్ ఎయిర్
1: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
2: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్
1: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
2: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
1: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే
2: సో
1: ఆనాడు
2: దట్ డే
1: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
2: టు ఎక్స్ప్లెయిన్ ది డివినిటీ
1: శంకరాచార్యుల వారు కూడాను
2: శంకరాచార్య
1: అనేక పరిశోధనలు చేసి
2: ఎక్స్పెరిమెంట్
1: అనేక సంస్కృతం నందు భాషలంతా ఉచ్చరింపజేసి
2: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్.
1: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయీ అన్నాడు.
2: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మమయీ.
1: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
2: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
1: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
2: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్. సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
1: చరాచరమయీ ఈ శబ్దం సర్వత్రా వ్యాపించిపోతున్నది.
2: Sound has got this motility, mobility.
1: Vaangmayi, adhe mana yokka hrudayamlo cheri vaak swaroopamlo vastundadi.
2: That is present in your heart that comes out as expression.
1: Ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi.
2: And that gives you eternal bliss.
1: Parakramayi.
2: That is supreme bliss.
1: Mayamayi.
2: And this is our illusion. And that's one of affluence.
1: నిత్యానందమయ్యి,
2: ఆత్మరమయ్యి,
1: మాయామయ్యి, శ్రీమయ్యి.
2: Illusion.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయ్యి.
2: They are all out of this sound.
1: శబ్దం నుంచినే వచ్చినాయి.
2: శబ్ద బ్రహ్మ.
1: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
2: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
1: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
2: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్. సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
1: చరాచరమయ్యి ఈ శబ్దం సర్వత్రా

0: అని ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయ్యి.
1: దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్.
0: శబ్దం నుంచినే వచ్చినాయి.
1: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సౌండ్.
0: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే.
1: దేర్ ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద ఫామ్.
0: అది ఆకాశం నుంచి శబ్దము.
1: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్
0: ఆఫ్ ది స్పేస్. ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము.
1: అండ్ ది డివినిటీ యు ఫైండ్ దేర్ ది
0: సౌండ్. దీంతో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము.
1: వి గివ్ ది దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు
0: మహేశ్వర. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు.
1: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ
1: దేర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్
0: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు.
1: నో వన్ ఎవర్ సా దిస్.
0: లేదు,
1: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా.
0: అయితే
1: హౌఎవర్
0: దీన్ని ఏ రీతిగా సృష్టించారు?
1: బట్ హౌ ఇస్ దట్ దేర్
0: అనగా దీనిని తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు.
1: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్ ద మదర్ ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: బ్రహ్మ మాతృదేవి.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్.
0: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదో
1: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్,
0: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండది.
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: కానీ విష్ణువు
1: అండ్ విష్ణు
0: తన రక్షకుడు.
1: ఇస్ ద సస్టైనర్.
0: అతనే తండ్రి.
1: సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్.
0: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి.
1: బికాజ్ ది చైల్డ్ హాస్ గాట్ టు బి ప్రొటెక్టెడ్ బై
0: ఫాదర్. నేర్పించాలి.
1: అండ్ ద ఫాదర్ హాస్ టు ట్రైన్.
0: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి.
1: అండ్ ఫాదర్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
0: శక్తి కలిగినటువంటి వాడు అతనికి విష్ణువు అన్నారు.
1: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర
0: మహేశ్వర.
1: మహేశ్వర
0: మహేశ్వర అనగా ఏమిటి? ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ యొక్క గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకుని
1: అండ్ వెరీ టీచర్ నారాయణ
0: ఏం కావాలి, ఏం చదవాలి, ఏ విద్య నేర్పాలని దాన్ని చక్కగా వర్ణనం చేసి వారికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్మనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్ హిమ్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా మాతాపిత గురువులు.
1: దేర్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ మదర్ ఫాదర్ అండ్ టీచర్.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
1: సో ఇట్ సేస్ దట్ మదర్ is God, father is God, teacher is God.
0: ఆచార్యుడు కూడా ఒక గురువే.
1: సో
0: ఆచార్యుడు కూడా ఒక దైవమే.
1: సో టీచర్ ఇస్ డివైన్.
0: ఈ విధంగా దైవత్వాన్ని అనేక రకమైనటువంటి మార్గంలో ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: Therefore divinity has been propagated and taught in varied forms.
0: కాన మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి.
1: Therefore we should never act depending on all that you hear.
0: అని వారి వారి భావన పురస్కరించుకుని ఉంటాయి.
1: పీపుల్ స్పీక్ బేసింగ్ ఆన్ దేర్ ఫీలింగ్స్.
0: నో అని వారికి నో అనురా, ఎస్ అని వారికి ఎస్ అనురా. నో ఎస్సులు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: ఇఫ్ యూ సే ఎస్ యూ గెట్ ద రెస్పాన్స్ ఎస్. ఇఫ్ యూ సే నో యూ గెట్ ది ఆన్సర్ నో. ఎస్ నో రిలేట్ టు అవర్ టంగ్.
0: సాంస్కృతము సనాతనము సాంఘిక సాంస్కృతిక సనాతనం ఈ మూడింటికి మాత్రం ఎస్.
1: దేర్ఫోర్ గాడ్ సేస్ ఎస్ టు సోషల్ స్పిరిచువల్ అండ్ దట్ విచ్ ఈస్ ఎన్షియంట్.
0: ఈ మూడింటి ఎందుకు దైవత్వం ఎస్ ఎస్ ఎస్.
1: ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ గాడ్ సేస్ ఎస్.
0: మిగతా దానికంతా కూడా బ్లాక్.
1: బట్ ది రెస్ట్ ఆఫ్ ది సిమ్స్ సింపుల్ బ్లాక్ దేర్ నో.
0: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది.
1: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్.
0: కంటితో చూచేది కానీ చెవుతో వినేటువంటిది కానీ మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్నీ కూడా చలించనమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్, అండ్ దట్ విచ్ ఇస్ థాట్ ఆఫ్ బై ద మైండ్.
0: మాకు చెందేటువంటి వాటినంతా మనం భుజించి చెరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిలీవింగ్ ఆల్ దిస్ విచ్ ఇస్
0: మాకు చెందనటువంటి దానిని మనం దర్శించాలి.
1: You should experience that.
0: మాకు చెందనటువంటి దానిని మనం స్మరించాలి.
1: We should think of that which is changeless.
0: అది ఏ దైవత్వము?
1: That is divinity.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందదు.
1: Divinity is changeless in all the three periods.
0: ఆ డివినిటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: So we should make every attempt to know this existence unique.
0: కానీ పూలిషులంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు చేసుకోలేకుండా దీనికి అనర్థాలు తెలుసుకొని దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
1: Therefore fools do not understand artha, the meaning. They go by the diverted distortion anartha and ruin their lives.
0: కనుకని ఇలాంటి ఫులిష్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
1: నెవర్ పే హీడ్ టు ది ఫూలిష్ వర్డ్స్.
0: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
0: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
1: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
0: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్
0: స్పాయిల్స్. తేజ దుర్దన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ది బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.

0: speaks all the time.
1: చూచారు ఎంత బాగుండది. తేజస్సుచ్చిన సంసర్గం.
0: Run away from the bad company.
1: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
0: If you are in the bad company, you turn bad.
1: వాడికంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
0: యూ బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెమ్.
1: వాడు ఎంత బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
0: హీఈస్ ఆల్రెడీ బ్యాడ్.
1: ఆ బ్యాడ్ బ్యాడ్ ఏ.
0: అండ్ హీ కంటిన్యూస్ టు బి బ్యాడ్.
1: నీ గుడ్ కావాలి.
0: బట్ యూ షుడ్ బి గుడ్.
1: తేజజుజ్జన సంసర్గం.
0: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
1: సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: అదే సత్సంగం.
0: దట్ సత్సంగం.
1: అదే సత్.
0: దట్ ఇస్
1: సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
0: ది సత్ ఈస్ ఎటర్నల్.
1: చెప్పాను సత్ చిత్ ఆనందము.
0: సత్ చిత్ ఆనంద.
1: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: సత్ చిత్తులే ఆనందము.
0: సత్ and chit are the combination.
1: Chittu rendu lekapothe aanandame ledu.
0: There cannot be bliss ananda without sat and chit.
1: Sat chakkara.
0: Sat is the sugar.
1: Eppatiki teepu gane untadi.
0: Sat the sugar is always.
1: Ye padarthamana vesthaagu teeyagane untadi.
0: You can mix it with any material.
1: Ye vantalaina cheyi adi teeyagane untadi.
0: You make any preparation.
1: Ye padarthamana nevu cheyi teeyagane untadi.
0: Anything you can make.
1: Ye maatram maarpu raadu.
0: And there is no change in the taste.
1: Adi sat.
0: That is sat which is changeless.
1: Chaitanyam tho chernatvanti oka water.
0: Chit is the water awareness.
1: కాబట్టి ఇది వాటర్.
0: వాటర్
1: చిత్ చక్కెర.
0: షుగర్ ద సత్.
1: చక్కెర వాటర్ రెండు విడిగా తెచ్చుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
0: అండ్ సత్ ద షుగర్ అండ్ చిత్ ద వాటర్ ఈ షుగర్ యూస్లెస్.
1: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
0: అండ్ ద షుగర్ అండ్ వాటర్
1: చిత్ రెండును చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
0: వెన్ యూ కంబైన్ జాయిన్ బోత్ దేర్ విల్ బి బ్లిస్ ఆనంద.
1: కనుక నేను సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును,
0: ఎటర్నల్ ట్రూత్,
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును,
0: ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్
1: మనం ఏకం చేయాలి.
0: హావ్ గాట్ టు బి యూనిఫైడ్.
1: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
1: డివినిటీ లేనిటువంటి వ్యక్తి లేవు.
0: నో పర్సన్ వితౌట్ డివినిటీ.
1: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ హి ఇస్
1: హియర్. ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నా.
0: వేర్ ఎవర్ యూ సెర్చ్ యూ విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
1: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
0: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
1: Amanta vakati.
0: And everything is one.
1: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam cheppani, anniti yandu satyam vakate.
0: Whatever might be, Upanishad or Grandharaj, Bible or Quran, essence is same.
1: Peru veru vere kani,
0: names are different.
1: Satyam vakate.
0: Truth is one.
1: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
0: Every religion will be accepting the five elements.
1: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
0: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ బ్రహ్మా విష్ణు మహేశ్వర తత్వాన్ని,
0: ద నేచర్ ఆఫ్ బ్రహ్మా విష్ణు మహేశ్వర,
1: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
1: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రమూ గుర్తించడానికి వీల్లేదు.
0: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ అస్
1: డైవర్సిటీ. అది చాలా చెడ్డ.
0: దట్స్ వెరీ బ్యాడ్.
1: కాదు, అది
0: ఇట్స్ నాట్ సో.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ అబ్జర్వ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అది ఆ యూనివర్సిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
0: అండ్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ, యూ నో ద రియాలిటీ.
1: యూనిటీ కావాలి మనకిప్పుడు.
0: యూనిటీ ఇస్ నెసరీ.
1: యూనిటీ లేకపోవడం చేతనే,
0: బికాస్ అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ,
1: హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
0: దేర్ నో యూనిటీ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్.
1: ఎనిమిటి వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
0: అండ్ వన్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్, వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ లైఫ్?
1: హృదయమే కాదు,
0: ఇస్ నో హార్ట్ అట్ ఆల్.
1: రాతి కప్ప.
0: అండ్ ఇట్స్ ఎ స్టోన్ సో హార్డ్.
1: కానీ భగవంతుడు అన్నింటి ఎందు చూసుకుంటూ ఉంటున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కళ్ళనల్లి హుట్టిద హూగు ఆ ప్రాణికి అల్లి ఆహారం నిర్మిస్తున్నప్పుడు యారు కర్ణంలో చెప్పాడు పురంధర్దాసు.
0: పురంధర్దాస్ సెడ్ ఇన్
1: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
0: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
1: బెట్ట తాగుడి ఎల్లి హుట్టిదా వృక్షకే కట్టెను కట్టి నీరు తవ్వారు. కొండపైన రాతి పైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
0: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది ఎ స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
1: అది అంత దైవమే.
0: ఇస్ ఓన్లీ గాడ్.
1: మంచి మెత్తని నేలలో పెట్టి మంచి చెట్టు తెచ్చిపెట్టి నిత్యము నీరు పోస్తున్నావని అది బ్రతకదు.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో ఇన్ ది వాటర్.
1: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే యారు?
0: సో హూ ఫెడ్ ద ఫ్రాగ్ ఇన్
1: రెండు సందులుగా ఉంటే ఆ సెండు సందు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
0: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ విత్ ఇన్ ది స్టోన్.
1: దానికి ఎక్కడ ఆహారము?
0: హౌ డస్ ఇట్ ఫైండ్?
1: బండను కొట్టినప్పటికి అది చీడిపోతే ఆ బండను కప్ప బయలుదేరుతుంది.
0: యాజ్ యూ బ్రేక్ ది స్టోన్ యూ ఫైండ్ ద ఫ్రాగ్ జంపింగ్.
1: కనుక దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
0: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ టు ఆల్.
1: అదే అనేటువంటి భేదము లేదు.
0: దేర్ నో డిఫరెన్సెస్.
1: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
1: కానీ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోర్
1: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవులకు.
0: ఇట్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
1: ఏది చెప్పినా దానికి కాదని వాదించుకోవటం.
0: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
1: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
0: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
1: ఇది ఒక చెడ్డ వ్యాధి.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
1: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
0: ఇట్ హ్యాస్ నో క్యూర్.
1: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
0: క్యాన్సర్ హ్యాస్ ఎ క్యూర్.
1: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హ్యాస్ నో క్యూర్.
1: ఇంతతోనే ఇంతతోనే హతం హతం హతం హతం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ కిల్లింగ్ హింసెల్ఫ్ బై ఎంటర్టైనింగ్ డౌట్.
1: కనుక మానవత్వం అనేటువంటి పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ హైలీ సెక్రెట్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ డివైన్.
1: ఆనందమయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
1: ఇటువంటి ఆనందమయమైనటువంటి మానవత్వాన్ని ఎందుకు ఈ విధంగా ఏడ్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు?
0: ద బ్లిస్ఫుల్ లైఫ్ కెనాట్ బి స్పెంట్ క్రయింగ్ ఆల్ ద వే.
1: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
0: వీ ఫైండ్ వీపింగ్ ఫేసెస్.
1: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
0: వీ డోంట్ ఫైండ్ స్మైలింగ్ ఫేసెస్.
1: ఏమి కర్మ?
0: వై వాట్ ఇస్ ఇట్?
1: ఏమి దురదృష్టము?
0: వాట్ ఆ బ్యాడ్ లక్.
1: ఇట్ ఇస్ బ్యాడ్ లక్.
0: ఇట్ ఇస్ ద బ్యాడ్ లక్.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండాలి.
0: బేర్ స్మైలింగ్ ఫేసెస్.
1: స్మైలింగ్ ఫేస్.
0: స్మైలింగ్ ఫేస్.
1: అదే దైవత్వానికి మూల కారణము.
0: దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దివినిటీ.
1: హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈస్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈస్ యూనియన్ విత్ గాడ్.
1: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంటారు.
0: బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యు క్రై.
1: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: బి హ్యాపీ.
1: ఆనందమే దైవత్వానికి సరైనటువంటి రాజమార్గము.
0: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది డివైన్.
1: ఎన్నైనా రాని ఎన్నైనా పోని.
0: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
1: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
0: జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
1: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
0: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
0: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
1: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
0: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
1: స్టార్ట్ ఎర్లీ.
0: స్టార్ట్ ఎర్లీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: రీచ్ సేఫ్లీ.
0: రీచ్ సేఫ్లీ.
1: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
0: అండ్ యూ షుడ్ లెర్న్ పికప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
1: తర్వాత ధనం సంపాదించుకోండి.
0: యు కెన్ ఎర్న్ మనీ లేటర్.
1: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
0: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
1: ఏ విధమైన యొక్క మార్గమైనా అనుభవించండి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
1: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షను పూనేటువంటి వాడే అదృష్టవంతుడు.
0: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
1: బుద్ధునికి ఏమి తక్కువ ఉండదు.
0: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్.
1: అంటే రాజకుమారుడు
0: ఈస్ ద ప్రిన్స్.
1: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయి రాలేదు.
0: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్.
1: రామునికి ఏమి తక్కువ?
0: రామ వాట్ ఇస్ హి రన్ షార్ట్ ఆఫ్.
1: అన్ని సత్యంగానే ఉంటున్నాయి, అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ విత్ హిమ్.
1: కానీ రామునికి ఏ మాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
0: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ.
1: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే.
0: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ ఆఫ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
1: లక్ష్మణ భరత శక్తులంతా పిలుచుకుని వచ్చేసి వాళ్ళతో భుజించేటువంటి.
0: ఇన్ ఫ్యాక్ట్ హి ఏట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
1: ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు.
0: హి ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వ్ టు హిమ్ అలోన్.
1: కానీ ఎప్పుడు చూసినా కూడాను.
0: బట్ ఎవ్రీ టైమ్
1: తల గోక్కుంటూ.
0: బట్ హి స్క్రాచెస్ హిస్
1: ఏదో పరధ్యానంలో ఉంటుంది.
0: అండ్ హి ఇస్ అబ్సెంట్ మైండెడ్.
1: చేతులు తిప్పుకుంటూ.
0: అండ్ హి వెంట్ ఆన్ వెయిటింగ్.
1: ఏదో ఒక దేవుడి యొక్క నాటకం ఆడుతుండేటువంటి.
0: అండ్ హి వాస్ జస్ట్ యాక్టింగ్ సమ్ డ్రామా.
1: వశిష్ఠుల వారిని పిలిపించి.
0: అండ్ హి సమన్డ్
1: రాముని యొక్క ఈ చర్యలకంత మూల కారణం ఏమిటి అన్నారు.
0: వాట్ హౌ ఇస్ ద డ్రామా ఇస్ యాక్టింగ్ దిస్ వే.
1: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు.
0: అండ్ వశిష్ఠ సాట్ ఇన్ మెడిటేషన్.
1: కేవలం దివ్యత్వం యొక్క తత్వము ఇవన్నీ.
0: హి సెడ్ దిస్ ఇస్ ది యాక్షన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు.
0: హి మే బి కన్వర్సింగ్ విత్ ది బీయింగ్స్.
1: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు.
0: అండ్ హి హస్ నో బాడీ అటాచ్మెంట్.
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు.
0: అండ్ హి ఇస్ అటాచ్డ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కాబట్టి ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని.
0: అండ్ దిస్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డివినిటీ.
1: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
0: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్
1: విశ్వామిత్రుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ విశ్వామిత్ర కేమ్.
1: విశ్వామిత్రుడు రాముని తీసుకుని పోవడానికి వచ్చాడు.
0: అండ్ విశ్వామిత్ర కేమ్ దేర్ టు టేక్ రామ.
1: సిద్ధంగా ఉన్నాడు.
0: అండ్ రామ వాస్ రెడీ.
1: చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: వెరీ రెడీ.
1: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు.
0: సో హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం.
1: రాముని తీసుకుని పోవాలంటే వెంట పోయాడు.
0: అండ్ హీ ఫాలోడ్ విశ్వామిత్ర.
1: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ లిసన్ టు హిస్ ఫాదర్స్ ఆబ్జెక్షన్స్.
1: చిన్నవాడే, రాక్షసుల్ని ఎప్పుడు చూడలేదే, వాళ్ళు చూస్తే భయపడతాడో ఏమో, ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
0: ఫాదర్ గేవ్ సో మెనీ ప్లీస్ సచ్ ఎన్ యంగ్ బాయ్ హూ నెవర్ సా ఎనీ డెమన్స్ హీ కాంట్ బేర్ ద సఫరింగ్ దేర్.
1: రాముని చెప్పాడు నాకే భయము లేదు.
0: రామా సెడ్ ఐఎమ్ ఫియర్లెస్.
1: వారి వశిష్ఠులు వారి విశ్వామిత్రుడు కూడా చెప్పాడు.
0: విశ్వామిత్ర ఆల్సో సెడ్
1: ఇతను బాలుడు గాని భావిస్తున్నావు దశరథ.
0: దశరథ యు కన్సిడర్ మీ బాయ్.
1: బాలుడు కాదు, బాలుడు కాదు.
0: హి ఇస్ నాట్ ఏ బాయ్.
1: బ్రహ్మదేవుడు ఇతను.
0: హి ఇస్ నాట్ ఏ బాయ్ బాలా బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
1: నా వెంట పంపు అన్నాడు.
0: సెండ్ హిమ్ అలాంగ్ విత్
1: మీ. నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు
0: సచ్ విశ్వామిత్ర హూ కాల్స్ సో నైస్లీ. సయూతి
1: వెళ్ళేటప్పటికే
0: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్
1: టు ద రివర్ రా అన్నాడు.
0: హి కాల్డ్ రామా క్లోజ్ బాయ్.
1: నీవు ఏనాడు కూడా రాక్షసును చూడలేదు.
0: యు హావ్ నాట్ సీన్ ఎనీ డెమన్.
1: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు.
0: డెమన్స్ ఆర్ అప్రోచింగ్.
1: నా చూస్తే నీకు భయం వేస్తుంది.
0: యు మే బి అఫ్రైడ్ ఆఫ్ దెం.
1: నీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
0: సో ఐ విల్ టీచ్ యు సమ్ మంత్రస్.
1: అది మాయా.
0: దట్ ఇస్ ఇల్యూజన్.
1: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ ఆఫ్ రామ.
1: మాయా వచ్చి అడ్డం చేసింది.
0: బట్ దేర్ నౌ హి ఇస్ డెల్యూటెడ్. నేను
1: చేవించాడు.
0: అండ్ దేర్ఫోర్ హి సెడ్
1: బల అబల.
0: అండ్ హి టాట్ దిస్ టు బల అబల.
1: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు?
0: బల అబల ఆర్ టాట్ హిమ్.
1: ఇక్కడ దీక్షను పూనాలి.
0: హాస్ టు డిటర్మిన్ హియర్.
1: యజ్ఞ దీక్షను పూనాలి.
0: వాట్ డిటర్మినేషన్.
1: కానీ యజ్ఞ దీక్షను పూనప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు?
0: అండ్ దెన్ హూ ఆర్ దే టు కుక్ ఫర్ దెమ్.
1: కాబట్టి అక్కడ ఏ మాత్రముకు కుక్కులు లేరు.
0: దేర్ ఆర్ నో కుక్స్ దేర్.
1: డైనింగ్ హాల్ లేదు.
0: దేర్ నో డైనింగ్ హాల్.
1: డ్రాయింగ్ రూమ్ లేదు. ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి.
0: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్. అప్పుడు
1: చెప్పాడు
0: దెన్ హి సెడ్
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర
1: రామా
0: రామా
1: నీకు చేతగా కాదు.
0: నాట్ దట్ యు
1: భయం అవుతుందని కాదు నేను ఈ మంత్రం నేర్పించి.
0: నాట్ దట్ యు
1: ఆకలి దప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను.
0: సో దట్ యు కెన్ అఫోర్డ్ టు బి స్లీప్లెస్. యు విల్ నెవర్ బి హంగ్రీ.
1: బలా ఆకలి లేకుండా పోయింది.
0: బలా విల్ మేక్ యూ టు బి అబల.
1: అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది.
0: అబల యూ కెన్ బి స్లీప్.
1: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ యూ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్
1: నిద్ర లేకుండా ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చాయి.
0: టీచింగ్ ఈస్ గివెన్ టు యూ టు బి అవేర్ బియాండ్ ది స్లీప్.
1: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
0: గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద రీజన్.
1: కనుక
0: సో
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: గర్ల్స్,
1: జయమ్మ చెప్పింది అన్ని దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి, కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
0: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్.
1: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండూ లేదు ఇష్టాలు.
0: స్వామి హ్యాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్.
1: టైమ్ ఇంపార్టెంట్.
0: టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
1: టైం వస్తే నేను వస్తుండే ఉంటాను.
0: అట్ అప్రోప్రియేట్ టైమ్
1: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
0: ఎర్లియర్ భగవాన్ యూస్ టు విజిట్ అనంతపూర్ ఎవ్రీ వీక్.
1: సాటర్డే ఇక్కడ బయలుదేరి చేస్తే అక్కడ సండే అంతా ఉండి మండే పొద్దున్నే వచ్చేటువంటి వాడు.
0: యూస్ టు స్టే స్పెండ్ ద హోల్ సండే దేర్ అండ్ రిటర్న్ నెక్స్ట్ డే.
1: కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి.
0: దేర్ సో మెనీ చేంజెస్ ఆల్ అలా.
1: కారణం ఏమిటి?
0: వై
1: పరిస్థితుల యొక్క ప్రభావము,
0: ఎఫెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్,
1: కొంచెం మానవుల యొక్క ప్రభావము,
0: అండ్ ఆల్సో హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్,
1: భక్తుల యొక్క శ్రద్ధలు,
0: అండ్ ది స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ద డివోటీ.
1: గుంపులంతా రావడం చేత అక్కడ పోతే వీళ్ళందరూ అక్కడ పోయి చేరిపోతారు.
0: సో మెనీ గ్రూప్స్ స్టార్టెడ్ కమింగ్. They may all go over there.
1: ఒక్క కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి.
0: స్వామి స్టార్ట్స్ ఇన్ ఎ సింగిల్ కార్ దట్ విల్ ఫాలోడ్ బై హండ్రెడ్ ఆఫ్ కార్స్.
1: ఎవరు అన్నం పెడతారు?
0: అండ్ హూ విల్ ఫీడ్ దెమ్ దేర్?
1: నాకు పర్వాలేదు, నేను ఎట్టేనే ఉంటాను.
0: స్వామి కెన్ రిమైన్.
1: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా.
0: దే నీడ్ ఫుడ్.
1: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటాడు.
0: అండ్ స్వామి విల్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫెయిల్.
1: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
0: అండ్ భగవాన్ ఈజ్ రిఫ్లెక్షన్.
1: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
0: దేర్ సో మెనీ రీజన్స్ వై భగవాన్ హాస్ నాట్ విజిటెడ్.
1: అక్కడ ఒక మాత్రం ఉండేకి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్టే.
1: ఉండేకి రూములు ఉన్నాయి.
0: దేర్ ఆర్ రూమ్స్ దేర్.
1: కానీ అది సరైనటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ రైట్ వన్.
1: నేను ఆదర్శ మానవుడను.
0: భగవాన్ ఈజ్ ఐడియల్.
1: ఆదర్శ శక్తిని.
0: ఈజ్ ఎన్ ఐడియల్ పవర్.
1: ఆదర్శ పురుషుడను.
0: అండ్ ఇస్ ఐడియల్ మ్యాన్.
1: ఆదర్శ ఆనందాన్ని.
0: అండ్ ద బ్లెస్.
1: ఆ కాలేజ్ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
0: అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ దట్ కాలేజ్.
1: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది.
0: హౌ కెన్ ఇస్ భగవాన్
1: ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి.
0: అండ్ దిస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు యువర్ సెల్ఫ్.
1: అందుకోసం అదే నేను అక్కడ వెళ్ళటం లేదు.
0: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్.
1: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
0: అండ్ దే కమ్ హియర్ భగవాన్ టాక్స్ టు దెం.
1: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
0: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో.
1: కానీ పాపం వారికి అందుకే చాలా బాధగా ఉంటుంది.
0: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్.
1: స్వామి ఒక్కతూరి ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
0: స్వామి యు కమ్ హియర్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ది ఈవినింగ్.
1: వస్తాను వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను నేను ఎప్పుడు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: అది నా స్వభావమే. వస్తాను వస్తాను వస్తాను.
0: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్.
1: నేను సంతోషం సంతోషం సంతోషం.
0: యు విల్ సే yes it is good.
1: స్వామి నాకు కడుపు నొప్పిగా ఉంటుంది చాలా సంతోషం అంటాను.
0: ఇఫ్ యు సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్.
1: స్వామి మా బిడ్డ చనిపోయినాడు అన్నాడు చాలా సంతోషం అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్ చాలా సంతోషం గుడ్.
1: మా నాన్నగారు పోయినారు అంటారు చాలా సంతోషం.
0: ఇఫ్ ఎనీవన్ సే మై ఫాదర్ డైడ్ ఇట్ గుడ్.
1: నేను సంతోషమే సంతోషమే సంతోషం.
0: యు విల్ సే సంతోషం గుడ్ గుడ్ ఆల్ ది టైం.
1: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పదము.
0: దట్ ఈస్ ద వర్డ్ దట్ హీ ఆఫర్.
1: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
0: హ్యాపీ హ్యాపీ.
1: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ.
1: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
0: సో ఆల్ ద వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
0: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: ఒక ఆమె వచ్చింది స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
0: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్
1: మై వరండా లేదు.
0: There was no veranda earlier.
1: నాలుగు అడుగులు వరండా మాత్రమే ఉండేది.
0: And this is very small veranda.
1: అక్కడ నుంచి చూచాను. ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను.
0: And Bhagavan asked, why are you crying?
1: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
0: Swami, my husband died.
1: చాలా సంతోషం ఉన్నా.
0: He said, very good.
1: ఆమె కోపం వచ్చింది.
0: She was so angry.
1: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
0: Swami, why are you happy when I lost my husband?
1: నేను చెప్పాను నాకెప్పుడు ఆనందమే కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
0: Swami, I'm always happy, so now also I'm happy.
1: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్
1: ఆనందం. నా యొక్క స్వరూపము.
0: బ్లెస్ ఈజ్ హిస్ ఫామ్.
1: నవ్వటం నా యొక్క స్వభావము.
0: స్మైలింగ్ ఈజ్ హిస్ నేచర్.
1: ఎప్పుడు నేను నవ్వకుండా ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
0: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్
1: ఫేస్. లవ్ ఈజ్ మై ఫామ్. ట్రూత్ ఈజ్ మై బ్రెడ్. దిస్ ఈజ్ మై ఫుడ్. లవ్ ఈజ్ మై ఫామ్. ట్రూత్ ఈజ్ మై బ్రెడ్. This is my food. My life is my message. The expansion is my life. No season for love. No reason for love. No birth. No death. Love is my form. Truth is my bread. This is my food. ఇది నా యొక్క స్వభావము.
0: This is Bhagavan's nature.
1: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
1: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను.
0: హిస్ ఆల్వేస్.
1: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపడుతుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ జెలస్.
1: సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
0: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
1: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే.
0: పెద్ద
1: హాస్పిటల్ అంతా కట్టారు. పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు. చదువు సంస్థలంతా పెట్టాడు. ఒక్కటైనా వరీ చేయటం లేదే.
0: అండ్ ఇట్ డజంట్ వరీ.
1: ఎందుకు వరీ?
0: వై వరీ?
1: ఎందుకు వరీ?
0: వై షుడ్ యు వరీ?
1: జరగవలసిన జరిగేది ఉంటుంటాయి.
0: వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ విల్
1: హ్యాపెన్. సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరీ లేనే లేదు.
0: భగవాన్ హ్యాస్ నో వరీ ఎట్ ఆల్.
1: ఎప్పుడు లేదు ఎప్పుడు రాదు.
0: హీ నెవర్ వరీడ్ నార్ వుడ్ ఎవర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఓ చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: నేను ఎంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తాను.
0: భగవాన్ wants to pretend to be sad in front of a sad man.
1: ఏదో ఒక విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
0: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
1: నాకు ఏం చేసినా రావటం లేదు.
0: హి నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
1: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
0: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్?
1: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు నవ్వు వస్తుంది నాకు.
0: if he wants Swami puts the question, how are you? He starts smiling.
1: కనుకు ఇవన్నీ నాకు కల్పితమైనటువంటివి నాకు ఎప్పుడు అర్థం కాదు.
0: And these are all unnatural. He doesn't.
1: అదంతా కూడా natural.
0: Bhagavan is everything is natural with
1: natural,
0: him.
1: Natural, natural.
0: Everything is natural with him.
1: కనుకు నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
0: Bhagavan is naturally blissful.
1: నాకు ఎంతో డబ్బు కావాలి.
0: He needs so much of money.
1: ఎంతో పనులు చేయాలి.
0: So many projects.
1: ఎన్నో కోట్లంత ఖర్చు పెట్టాలి.
0: Crores have to be.
1: కానీ దేనికి నేను విచారం చేయటం లేదు.
0: Bhagavan never worries.
1: ఎందుకు ఈ విచారం చేయాలి?
0: Why should you worry?
1: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
0: When Bhagavan wills, it is bound to happen.
1: దానికి విచారం చేస్తే రాదు.
0: It's not out of anxiety or worry.
1: అందరికీ తెలుసును.
0: You all know this.
1: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడా ఎంతో నేను చెప్పాను.
0: Your కృష్ణాష్టమి భగవాన్ said.
1: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
0: హీ వాంటెడ్ టు డు ఇట్ ఇన్ ఎవ్రీ వే.
1: హాస్పిటల్ కట్టాము.
0: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
1: ఈ హాస్పిటల్ అంత నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
0: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్
1: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
0: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ హాస్పిటల్?
1: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ట్రస్ట్.
1: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన మార్గాన్ని చూపించాలి.
0: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
1: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
0: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
1: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఇస్తారు నయా
0: పైసా.
1: ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
0: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీస్ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
1: దేశాలకంతా సంచరిస్తున్నారు.
0: దే గో అబ్రాడ్.
1: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువ అయితే అప్పుడంతా ఎయిర్ప్లేన్ టికెట్ ఉంటారు.
0: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారెన్ కంట్రీ.
1: తిరిగి తిరిగి తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు బెగ్గర్స్.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
1: కానీ అలాంటి నాలో ఎప్పుడూ లేదు.
0: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
1: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ.
1: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
0: ద వన్ హు ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
1: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
0: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్.
1: నేను ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి 800 కోట్లంతా వచ్చేసేసింది.
0: యాజ్ హీ విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
1: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్?
1: పోయి బ్యాంక్ వాళ్ళు అడుగు.
0: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
1: అన్నెందుకు అడుగుతావు?
0: వై డు యు ఆస్క్ భగవాన్?
1: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
0: అండ్ ద బ్యాంక్ పీపుల్
1: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
0: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
1: ఎందుకంటే
0: వాయ్
1: నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
0: భగవాన్ హాస్ నో డిజైర్.
1: నాకున్నది ఒకే ఆశ.
0: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
1: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
0: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్.
1: సుఖినో భవంతు.
0: హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
1: నాకు ఇది అదే అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
0: హాస్ నో డిజైర్ దట్ అండ్ దిస్ వాస్.
1: ఆశలు ఉన్నటువంటి వానికే దుఃఖము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
1: ఆశలు ఉన్నటువంటి వానికే విచారము.
0: హిస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
1: విచారము లేవు.
0: భగవాన్ హాస్ నో వరీస్.
1: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగానే
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
0: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ వన్స్.
1: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapralanamlo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గంలో ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కానీ మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై కల్టివేటింగ్ ఇట్ in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundi de ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందుని, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక, పొంగక, కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It's the chief value, human value.
1: ఈ మానవతా విలువ అయినటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten this chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini, enni kashtamulu pramtaptamainappatikini, enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chamacheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this perseverance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితంలో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధిగా చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని, the pleasure is an interval between two pains. అని.
0: So pleasure is an interval between two pains.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: It's only the difficulties that will make you realize the value of human life.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: The problems will express the manifest the human life and quality.
1: పంచ పాండవులు కష్టములు ఎందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sukham andinchetundi sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanukunu samayasputtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali aneetundi vidividananni manam gurtinchali.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: Muhammad Gori Prithvi Raju paina 17 paryayamulu dandetti vachadu.
0: Ghori tried to invade and attack Prithviraj 17 times.
1: Kani ee 17 paryayamulu kudanu ee Ghori apajayanni pondadu.
0: But Ghori was defeated all the 17 times.
1: Kani vishala hrudayudu pavitra bhavamu kaliginatundi vadu ee Prithvi Raju.
0: Prithviraj is broad minded and has sacred thoughts.
1: Chama atani yokka swabhavamu.
0: The patience is his quality nature.
1: Ee 17 paryayamulu kudanu tana cheta chikkabadinappatikini chaminchi atanni vadali pettu vachadu.
0: Though Ghori was caught captivated all the 17 times, he pardoned him and let him go.
1: Kani Ghori deeniki taginatvanti oka krutagnatanu velubuchaka krutagnuduga maaripoyadu.
0: But Ghori, instead of expressing his gratitude, he became ungrateful wretch.
1: Manavunaku ee krutagnata anetuvantide teliyadu.
0: The man doesn't know what gratitude is.
1: Swarthamo saprayojanamlo munagatam chetane manavattam inni vidhamainatuvanti chikkuluku urigi avalsi vachindi.
0: The human life is full of problems because of this selfishness and self-interest.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: ఈవెన్ సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్
1: స్వప్రయోజనములకు ఒక పరిమితం ఉండాలి.
0: ఈవెన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
1: కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: బట్ గోరి డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
1: జైచంద్రుని యొక్క సహవాసం చేత జైచంద్రుడు
0: బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ జైచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: Kani padipe 17 paryayamulu chaminchinatunte Prithviraju paina krutagnata choopaka Prithviraju yokka kannulanu teeyinchadu.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: Chusara ee chama elanti krurula daggara kudanu manam kontha varakunu parimitham pettukovali.
0: And this patience, perseverance should be there.
1: Chama manchide
0: is good.
1: Kani mitimiri nadichetvanti okka vyaktulu daggara ee chama emaatram kodanu upakaram cheyadu.
0: But those people who do not understand this principle, it won't help you, fetch you.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: With all forms of knowledge you can be successful in a court of scholars.
1: Purnudai ranamandu poravachu.
0: You can participate, fight with all the valor and courage in the battlefield.
1: Raja rajai putti rajyam elagavachu.
0: You can also rule this kingdom as a king.
1: Kema godanamulliyavachu.
0: You can also offer golden cows in charity.
1: Enni chesinappatikini ee manavattam anetuvanti danini lakshyamanam dunchukoniye pravartinchali.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: With all the accomplishments, what is quite possible, with total control over his body, the senses and the mind, he cannot remain inward with the steadiness and equanimity. The sense control is absolutely necessary.
1: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
1: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
0: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్ సెల్ఫ్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ఇస్ ట్రూ.
1: క్షమనే దైవము.
0: This forbearance
1: truth
0: is God.
1: Is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
0: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
1: సక్కుబాయి,
0: సక్కుబాయి
1: పండరీపురం పోగోరి,
0: she wanted
1: రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షీ వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ, కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తల చేత అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
0: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
1: No, husband and
0: husband and mother-in-law. And mother-in-law.
1: కానీ ఈ క్షమనే ఆమెకు అంత బలమును అందిస్తూ వచ్చింది.
0: It is only the patience that gave her all the strength.
1: క్షమ సర్వస్వంభు సర్వలోకమునందు.
0: In this entire creation.
1: ఈ సక్కుబాయికి ఆ క్షమాగుణమే ఇంత శాంతి ఓర్పును కలిగింపజేసింది.
0: ఇట్ ఇస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
1: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
0: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
1: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
0: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
1: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: Am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగానే నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer?
1: నాలో ఏదో దోషం ఉన్నది.
0: There must be some mistake.
1: నాలో ఏదో అపచారం ఉన్నది.
0: There must be some sin with me.
1: కనుక నీ ఇంత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడు ఈ యొక్క సక్కువ బావిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కువ బావి.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా జగత్ అంతా కూడా బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవ నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్, దేర్ ఇస్ నో నేమ్ విదౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: He sent Sakubai to Pandarpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all
1: work. దైవం ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఇందుకరడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not
1: there. సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే కలడు అందందే కలడు.
0: God is everywhere. Wherever you search you will find him there.
1: కాని నీ హృదయం పరిశుద్ధం కావాలి కాని దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: Daiva darshanam anta sulabhamainatundi.
0: The vision divine is so simple and easy.
1: Kaani nee hrudaya malinyam chetane aa daivanni nee pondalekapothunnavu.
0: Because of dirt and filth in your heart you are not able to see him.
1: Prakashanga prakashistunnatundi suryuni chudalante nee kannulu nerchali.
0: In order to see the shining sun you should open your eyes.
1: Suryudu prakashistunnappudiki nee kannulu moosukunte suryudu ee reethiga kanipadagadu.
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకని మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: తర్వాత పాణిపాదం తత్సర్వతో చీసిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It is full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It is full of ephemeral transient desires.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: Mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: వితౌట్ దిస్ కెమికల్ స్మేరింగ్ ఆన్ ద రివర్ సైడ్ యు కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్ దేర్.
1: పాదరసమే ప్రేమ.
0: దట్ మెర్క్యూరీ ఇస్ లవ్.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైంగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్ because of his own misunderstanding he ruins himself.
1: తన భావమే తనకు ఆ విధంగా ప్రతిబింబిస్తుండాలి.
0: His own feelings come as a reflection.
1: అంతే గాని దైవమునందు ఎట్టి మార్పులు కూడా ఉండవు.
0: In God there is no change.
1: దైవం ఎప్పుడు కూడా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కాని మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావం కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కానీ నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కానీ లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగనడెనడుగు వెడ వెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలం అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగినా తన మగడు నుడుగనడ నెడనుడుగు.
0: Even if she asks for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida tu jedimi nadugida nadalan. Munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kodanu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Addangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్తాడో చెప్పడో.
0: ఈవెన్ షీ వాస్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ది డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది.
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమ తత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సబ్డ్యూ దిస్ ఈగో, యూ హావ్ ది డివినిటీ.
1: ఈ అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో, అగ్రాండైజ్మెంట్, జెలసీ, వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైచ్యూస్నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమలు కేవలం పలుకులలో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజన్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వి జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హ్యాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వీ ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
1: ఇది ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్ దేర్ ఇస్ నో లవ్.
1: ప్రేమనే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకనే తమ సర్వస్వమును కూడాను భగవంతునికి అర్పిస్తుంటారు.
0: Therefore, we tribute many of the things.
1: భక్తుడు పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There is no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of love is fearless.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: Love has no anger.
1: ద్వేషము లేదు.
0: Love has no hatred.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: Love is always pure.

0: లేదు.
1: There's no other job.
0: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
1: The devotee thinks of God and God thinks of his devotee.
0: కోవా గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
1: It is the quality of a true preceptor to teach what is good for the devotee.
0: శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా.
1: A devotee should have devotion, a disciple should have devotion towards
0: ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
1: To follow the command of God is the quality of a devotee.
0: ఈ రెండింటిని విస్మరించి,
1: forgetting these two,
0: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: Man today is following unnecessary paths.
0: ఇది సరైనటువంటి కాదు.
1: It is not proper.
0: శ్రమ ఎలాంటిది?
1: What sort of quality is this perseverance?
0: ద్రౌపది తన యొక్క 5 పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
1: అశ్వత్థామ killed all the 5 sons of ద్రౌపది in the dark room.
0: ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు.
1: They are quite innocent.
0: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
1: They are tiny tots.
0: కట్టగడపటి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
0: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
1: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
0: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
1: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ ఆఫ్ గ్రేట్ ఇట్ ఈస్.
0: పరగం మీ మా మగవారలందరూ బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: All the 5 have learned this archery from Dronacharya, the preceptor.
0: Putrakruti nunna dronudavu nee chittambulo lesamu karuna sanghamuleka shishya sutulan kandimpagam padiya. Praptistundadi.
1: She was praying to Sudhama, being the son.
0: Yanti kasagandalu gontulu goyatam nyayama neeku?
1: Are you justified in killing these children like that? Is it justice on your part?
0: యుద్ధమునందు లేరు.
1: దే ఆర్ నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అస్త్రములను చేపట్టలేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్ ఆన్ హ్యాండ్.

0: అవుతుంది. బికాస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ మై ఓన్ చిల్డ్రన్ సో ఆల్సో బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: అశ్వత్థామను చంపకండి.
0: దేర్ఫోర్ డోంట్ కిల్ అశ్వత్థామ.
1: ఇంత ప్రాధేయపడింది భీమార్జునుల పాదములు పట్టుకొని.
0: అండ్ షీ ప్రేడ్ టు భీమా అండ్ అర్జున.
1: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
0: Will any mother this day maintain that forbearance and patience?
1: Adiye Draupadi.
0: That is Draupadi.
1: Agni swaroopamlo undinatvanti Draupadi.
0: She is the very form of fire.
1: Adi aidu senses kunu control chesinatvanti Draupadi.
0: She had full control on the five senses.
1: Alanti sati manalu Bharat desamunandu aneka mandi udbhavinchatam chetane ee Bharat desam yokka samskrutini aneka vidhamuluga kodanu prakatistu vachindi anadi kalam nundi.
0: Because of such women in this country Bharat, the culture has come to be known everywhere.
1: Bharat desham yokka samskrutini evvaru kodanu artham chesukolekapothunnaru.
0: No one is able to fully comprehend Bharat the culture.
1: Artham chesukolekapothunnaru.
0: Even Bharatiyas do not know that.
1: Kanukani భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఎలాంటి కష్ట సమయంలో ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డిఫికల్టీస్ యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ పేషెన్స్ అండ్ పీస్.
1: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుని యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
0: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiyas.
1: Kanukane shanti aneetvanti maharishulu yokka saujanyamainatvanti yokka saundaryam.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: Aneka samvatsaramlo tapasya chesinatvanti yokka maharishulu kodanu taamu bhrashtulaipoyaru.
0: Because that quality is gone, many of the sages saints, they were ruined.
1: Rajadi rajulu kodanu ee chama lekapovatam chetane tama rajyallu kolipothu vacharu.
0: Kings also have lost their kingdom because they were in need of this particular patience.
1: ఈ చమన కోల్పోవడం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
0: As the perseverance is gone, even scholars are also gone.
1: కనుకనే క్షమ అనేటువంటిది సర్వ రక్షలుగా మనం భావించాలి.
0: Therefore, consider this forbearance that gives protection.
1: అది గొప్ప కవచము మనకు.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
0: we forget that protective armor.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
0: but we go by this
1: దీనిని భరించలేక
0: ephemeral pleasure
1: అనేక బాధలకు గురి అవుతున్నాము.
0: We suffer furthermore as we could not bear the suffering.
1: కనుక విద్యార్థులారా
0: students
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: This forbearance is very
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
0: Under any circumstances be patient.
1: పడకండి.
0: Never be in a
1: hurry. Waste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. Do not be in a hurry.
1: So do not be in a hurry. మీరు తొందరపాటు పడకండి.
0: So do not be in a hurry.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: Be patient for some time.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection. Don't be in a hurry.
1: The
0: hot blooded students should be watchful of this.
1: కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం.
0: This patience is most essential for students.
1: అనేక పరీక్షలు ఎందుకని మరే విధమైనటువంటి ఒక దీని ఎందుకని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతైనా మనం ఓపికను భరించాలి.
0: In times of all tests and challenges, you should maintain patience.
1: ఇతరులు ఎన్ని దుర్భాషలు ఆడినప్పటికీ మనం ఓపికగా దాన్ని తీసుకోవాలి.
0: Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలు అల్పంగా ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువలేనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: దేర్ఫోర్ నెవర్ లూజ్ దిస్ డైమండ్ క్వాలిటీ. For just for a coal.
1: Samane oka maanikyamu.
0: And this patience is a diamond.
1: Karuka parulu enni vidhamulu nindaaraapulu chesinappudiki ee maatram kodadu manam jankakodadu.
0: Others may blame you, but never shake.
1: Appude manam ee oopikani manam saadhinchali.
0: Then be patient then.
1: Ee naadu ee oopika lekapovatam chethane.
0: Because that patience is gone today. The whole life is wasted. Every moment we are angry.
1: Ee koopam maha paapamu.
0: And it's the worst of the sins.
1: Kaari kontamandi భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము.
0: దో వీఆర్ ఇన్ ప్రేయర్ బట్ వీ యూజ్ వెరీ హార్ష్ వర్డ్స్ ఇన్ లౌడ్ వాయిస్.
1: భజన్ లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: సపోజ్ దట్ ఎ పర్సన్ బై యువర్ సైడ్ ఇన్ భజన్.
1: ఆమె కొంత స్థలం ఇవ్వడం లేదు.
0: And you don't give, she is not giving the place.
1: Kaani chaala kashtanga bharinchukuntundi akada bharinchukovali mari.
0: But you have to be patient in accommodating yourself.
1: Kaani prakka vyakti paina kopam vachi.
0: But because of anger,
1: bhajan anta aina tarvata,
0: at the end of the bhajan,
1: ee shanti cheppesam shanti shanti shanti, ee kopani ee shanti lo pravesha pettunnaru.
0: As you finally utter these words, shanti, peace, they say it very harshly.
1: Bhaktulu emi shantini sadhinchagalaru?
0: What is that peace you can achieve such a devotee?
1: Ee oka naaku pariksha,
0: is a test.
1: Ani entaru shanti shanti shanti. Aa shanti kuda shantanga cheppali.
0: You should tell this word peace peacefully.
1: Kaani ee shanti kodani ippudu raudranga bayalderutundali.
0: But we say this peace in an agitated way.
1: Adi bhakti rahitamainatundi yokka aatalu.
0: That's all the play of person without devotion.
1: Nijamga aa bhaktiye untunte ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకోను సహన భావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ట్రూ డివోషన్ యు విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వి ఆర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: కల్లోలం చేస్తున్నాము.
0: వి జస్ట్ వాంట్
1: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింప చేస్తున్నాము.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యు బీ ఇన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది ఫ్యామిలీ
1: సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: That's your duty.
1: అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం.
0: On the other hand, you don't have peace and see that there's no peace in society. It's the worst of the sins.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, we have to develop this perseverance as a main chief quality, as the very life itself, and develop it.
1: Vahe Guru, Vahe Guru, Vahe Guru Ji, Bolo.
2: Vahe Guru Ji,
1: Bolo. Vahe Guru, Vahe.

0: అతని గుండె పండినట్టి గుండె, అతని గుండె పండినట్టి గుండె.
1: ఇఫ్ ఆల్ ఆఫ్ ద టాస్క్స్ థాట్ ఓవర్ ఆర్ రివర్స్డ్, ఇఫ్ వన్ ఈజ్ టు ఫేస్ నెగటివ్ రిజల్ట్స్, వన్ నీడ్ నాట్ వేవర్ నార్ ఎఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Matamunaku aadhyatmikamunaku educare kukudanu unnatundi sambandha bandhavyamulu మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్ బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
0: మొట్టమొదట రిలిజియన్ అంటే ఏమిటి దీన్ని అర్థం చేసుకోండి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ in the first instance what religion is.
0: Religion means realize is religion.
1: Religion means realization is religion.
0: Deni realization cheyali.
1: What has got to be realized?
0: Neevevaro mottamodu neevu gurtinchinappude ee religion neeku chakkaga artham avutundi.
1: If you know who you are in the true sense, then you can understand what religion is.
0: Adhyatmikam ante emti?
1: What is spirituality?
0: Kevalamu bhajanalu cheyatamu, poojalu cheyatamu, aaradhanalu salpatamu, devalayamulaku povatamu, yatralu salpatamu ityadi satkarmalanni kudanu కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
0: ఇది కాదు ఆధ్యాత్మికము.
1: దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ.
0: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వలయందు ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్ యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్, దట్ రియలైజేషన్ ఈ స్పిరిచువాలిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికం.
1: స్పిరిచువాలిటీ వాంట్స్ అస్ టు నో యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు కన్నులు మూసుకో.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
0: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
1: యు కెనాట్ సీ ఈవెన్ వన్ పర్సన్.
0: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
1: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్.
0: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
0: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
0: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
1: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ హెడ్స్?
0: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
1: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
0: వీరందరూ ఎవరు?
1: హూ ఆర్ దే ఆల్?
0: ఈ శిరస్సులు ఎవరివి?
1: టు హూమ్ డు దే బిలాంగ్?
0: అని విచారణ చేస్తే,
1: if you inquire,
0: inni sirasulu nee yokka netramlande unnavu kaani baita nunchi raaledu.
1: All these figures, the heads are in you only, in your eye, not from outside.
0: Kanukane anni bhootamulu kudanu nee yende unnavi.
1: Hence all elements, beings are in you.
0: Neevu anni bhootamulu yende untunnavu.
1: Likewise you are present in all of the beings.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ to understand and experience oneness in multiplicity.
0: నేను ఏకుణ్ణి కాదు అనగా నీకు ఒక్కడు కాదు.
1: It means I am not only one alone.
0: అనేకత్వంలో నేను ఒక్కడు.
1: I am one among the many.
0: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
1: Spirituality will make you recognize this factor first.
0: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
1: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
1: ఆది ప్లస్ ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
0: అది అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
1: ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈజ్ నాట్ సెపరేట్.
0: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ద సెల్ఫ్ బీయింగ్ సెపరేట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హెన్స్ వీఆర్ పుట్ టు సఫరింగ్ డౌట్స్ సస్పిషన్స్.
0: ఇది అన్నీ కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ఎమనేట్ అవుట్ ఆఫ్ యువర్ లవ్ ఓన్లీ.
0: కనుక మతమునకు అనగా రిలీజియస్ కు ఈ యొక్క ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం.
1: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్ స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
0: ఈ మూడు కూడాను వేరు కాదు.
1: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
0: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము.
1: Realization is religion. To know thyself, the self, is spirituality.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఇది నా కర్చీఫ్.
1: This is my kerchief.
0: ఇది నా టంబ్లర్ ప్లేట్.
1: This is my tumbler plate.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా చెయ్యి.
1: This is my hand.
0: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
1: You claim all these mine.
0: కానీ who are you?
1: Then who are you?
0: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
1: సిన్స్ యు ఆర్ దేర్ యు క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
0: ఇది నా కర్చీఫ్.
1: దిస్ మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ మై బాడీ.
0: బాడీ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: బాడీ ఈజ్ సెపరేట్ ఫ్రమ్
0: నాట్ ది బాడీ.
1: ఐఎమ్ నాట్ ది బాడీ.
0: బట్ హూ ఆమ్ ఐ?
1: దెన్ హూ ఆమ్ ఐ?
0: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
1: యాజ్ వి ఎంక్వైర్ క్లియర్లీ వీల్ ఐడెంటిఫై దట్ సెల్ఫ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ కంపోనెంట్స్ టుగెదర్.
0: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
1: సో ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఈజ్ యు.
0: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ మెటీరియల్.
0: కనుకనే master the mind be a master mind.
1: Master the mind be a master mind.
0: కనుక ఇవన్నీ కూడాను అన్నిటికీ నీ నీవే మాస్టర్.
1: You are the master for everything.
0: ఆ మాస్టర్ ఏ ఆత్మ.
1: That master is atma, the self.
0: ఆత్మనే సర్వుల యందు ఉన్నటువంటిది.
1: The same self is present in all.
0: అదే నీలో కూడా ఉన్నది.
1: That is in you also.
0: కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది.
1: It is easily understood, this uniform self in everyone.
0: Inka educare annaru.
1: Then educare.
0: Meeru educare anetvanti danni telusukoledu ante meeru educated people ett avtaru.
1: If you have not understood educare, how can you call yourself educated?
0: English padam nunchi education ani vachindi.
1: That it's a derivative of education in English.
0: Vidya ane arthamu.
1: It is education, vidya.
0: Education, not education.
1: Education.
0: Education anetvantidi kevalamu oka vidya.
1: Education is a form of vidya.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఎడ్యుకేషన్?
0: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
0: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
1: ఆరిజిన్ ఇస్ ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ డిరైవ్డ్ అవుట్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేషన్ రెండు వేరు కాదు.
1: ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ సెపరేట్.
0: రెండు ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్.
0: అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం.
1: హవెవర్ ఎడ్యుకేషన్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం.
1: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
0: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు.
1: దిస్ కుడ్ బి మేడ్ పాసిబుల్ బై టూ వేస్.
0: ఒక్కటి
1: ఫస్ట్
0: జీవనోపాధి.
1: వన్ ఈజ్ లివింగ్.
0: రెండవది జీవిత పరమావధి.
1: సెకండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం.
1: వాట్ వీ డు నాట్ నో వీ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: మనకు తెలియనటువంటిది ఎన్ని లోపల అగోచరంగా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ వీ డు నాట్ నో.
0: వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి.
1: అవుట్ ఆఫ్ ఎఫర్ట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఫ్రమ్ విదిన్.
0: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: ద బిగినింగ్ యూ హావ్ లెర్న్డ్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి.
0: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
1: దీస్ ఆర్ ద లెటర్స్ దట్ యూ హావ్
0: లెర్న్డ్. భౌతికమైనటువంటి యొక్క లక్షణం.
1: దేర్ ఆర్ ఫిజికల్.
0: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేసినప్పటికీ ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
1: లెటర్ ఇఫ్ యు పుట్ దీస్ లెటర్స్ జి ఓ డి దట్ ఈస్ ద వర్డ్ గాడ్.
0: మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే.
1: దిస్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లెటర్స్ వర్ దేర్ ఎర్లియర్.
0: అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
1: ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్ ఇన్ బ్రింగింగ్ దీస్ లెటర్స్ టుగెదర్ టు మేక్ ఏ వర్డ్.
0: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లో నుంచి కూడా మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్ వాట్ ఆల్ దట్ ఈస్ నోన్ అండ్ వాట్ ఆల్ దట్ ఈస్ నాట్ నోన్.
0: ఎడ్యుకేర్ అనేది ఏమిటి? లోపల నుంచి తివ్వటము అని దీనికి అర్థం.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ విదిన్.
0: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టు బి బ్రాట్?
0: ఎడ్యుకేషన్ ను ఎడ్యుకేర్ నుంచి తివ్వాలి.
1: ఎడ్యుకేషన్ ఈస్ టు బి బ్రాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: అది కూడా మనల్ని ఏందే ఉంటున్నది.
1: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
0: ఉన్నదాననే మనం తీవటం.
1: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్.
0: కనుక
1: సో
0: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకును, మతమునకును ఎట్టి భేదము లేదు.
1: హెన్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్ ఎడ్యుకేషన్.
0: ఇది రిలీజియన్.
1: యు సే రిలీజియన్.
0: రిలీజియన్ అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజియన్
1: రిలీజియన్ డజంట్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్.
0: రిలీజియన్ అనగా లవ్.
1: రిలీజియన్ మెంట్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
0: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
0: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
0: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
0: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
0: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
0: అతను చెడ్డవాడు కాదు.
1: He is not bad truly.
0: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: Your feeling towards him is bad and he is not bad in the true sense.
0: ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు.
1: యు కాల్ అనదర్ పర్సన్ గుడ్,
0: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ సీ హిస్ గుడ్నెస్.
0: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గుడ్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ అపియర్స్ యాజ్ రిఫ్లెక్షన్.
0: కనుక మంచి చేయటాలు అన్ని కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్ లే
1: is all your own reaction, your own reflection and your own resound.
0: Kanuka prati daniki kudanu tana tattame tanaku baita swaroopakanga kanipistu untadi.
1: And so in every matter your own true nature appears outside.
0: Kanuka evvarini kudanu manamu cheddani bhavinchakoddu.
1: Therefore we should not judge anyone as bad.
0: చెడ్డని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
1: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
0: అతని చెడ్డతనం అనేటువంటిది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు?
1: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
0: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతనికి చెడ్డవాడంటున్నావు.
1: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్ యు కాల్ హిమ్ బ్యాడ్.
0: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
1: He may be having many, plenty of good.
0: అవి నీకు ఏమాత్రము గుర్తించడానికి వీల్లేదు.
1: And it's not possible to you to know them all.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఇప్పుడు
1: now
0: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
1: You say Anil Kumar is a name given to identify him.
0: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
1: He has put on cream colored coat.
0: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
1: He has glasses.
0: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
1: And he is holding pen.
0: ఐదడుగుల 2 inches ఉన్నాడు.
1: And his height is 5 feet 2 inches.
0: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
1: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
0: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
1: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్డ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
0: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
0: హైట్, ఫ్యాట్, వెయిట్, కలరు మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
0: కానీ
1: బట్
0: అతని ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
1: How many good qualities are there in him?
0: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
1: There may be compassion.
0: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
1: There may be love in him.
0: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
1: There may be anger.
0: కానీ అవి నీకు కనిపించడం లేదే.
1: You don't see them.
0: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
1: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ద ట్రూ సెన్స్.
0: గుర్తించినటువంటివి ఎన్నియో అతని యందు ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్.
0: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యూ విల్ బి నో యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
0: కనుకనే ఈనాడు లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: ఆకారమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫామ్
0: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యాక్షన్
0: అతని మంచి చెట్టులుగా నీవు నిరూపిస్తున్నావు.
1: వి జడ్జ్ దెమ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: నీలో ఎలాంటి తప్పులున్నాయో
1: మిస్టేక్స్ ఇన్ యూ
0: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
1: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
0: అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
1: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్
0: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
1: సో మిస్టేక్ ఇస్ నాట్
0: నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
1: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
0: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
0: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగా కనిపిస్తారు.
1: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
0: కనుక ఇవి వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
1: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.
0: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
1: A fool only goes on criticizing others, harming others, angry with other people because he does not know the reality.
0: కనుక నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తి యందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
1: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
0: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వమునందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
1: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
0: భగవంతుని యందు ఎన్నియో ఉంటున్నాయి.
1: ఇన్ గాడ్ దేర్ ఆర్ మెనీ.
0: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్.
0: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
1: ఇన్ గాడ్స్ స్టోర్ లిమిట్లెస్ థింగ్స్ ఆర్ దేర్.
0: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
1: బట్ వన్ కమ్స్ అండ్ ఆస్క్స్ ఫర్ ఎ లాకెట్.
0: ఎందుకు నీవు ఈ లాకెట్ అని అడుగుతున్నావు?
1: వై డు యూ ఆస్క్ ఫర్ ఎ లాకెట్?
0: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో?
1: వాట్ మోర్ ప్రెషస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆర్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యు.
0: గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
1: Without knowing them, you want a petty things.
0: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ మెనీ మోర్.
0: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: నథింగ్ దట్ హీ రన్స్ షార్ట్ ఆఫ్.
0: ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి.
1: హైలీ వాల్యుబుల్స్ ఆర్ విత్ హిమ్.
0: అలాంటి విలువైనటువంటివంతా ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
0: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
0: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడు, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడు.
1: బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ పొజిషన్, వాట్ ఈజ్ హి గోయింగ్ టు గివ్ టు మీ.
0: కనుక నీ దేశ పాత్ర పురస్కారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ సర్కమ్స్టాన్సెస్
0: అనుసరించి,
1: అలాంగ్ విత్
0: టైం ఆచరిస్తుంటాడు.
1: గాడ్ డస్.
0: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
1: సమ్టైమ్స్ హీ హింసెల్ఫ్ ఆస్క్స్ అండ్ కన్ఫర్స్.
0: కనుక దైవత్వం యొక్క విషయంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
1: వన్ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ ఇన్ ఫుల్.
0: అర్థం చేసుకోలేని మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి,
1: ఓన్లీ ఫూల్స్ హూ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ దే ఆర్ పర్వర్టెడ్.
0: యథార్థాన్ని మర్చిపోయి,
1: దే ఫర్గెట్ ది రియాలిటీ.
0: వివేకమైనటువంటి ఏమాత్రం గుర్తించుకొనక,
1: they lose their discrimination.
0: Anarthalnu penchutunnadu.
1: And then they go on increasing this confusion.
0: Ilanti deeniki manamu lobadakoddu.
1: We should never succumb to these factors.
0: Mana yokka hrudayam nandunnatvanti pratibimbamle manaku kante eduruga kanipistunnayi.
1: What all that you find in front of your eye is your own reflection.
0: Kanuka educate anetvantidi kani, aadhyatmikam anetvantidi kani, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేర్ స్పిరిచువాలిటీ రిలిజన్ ఆర్ నాట్
0: సెపరేట్. మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: వీ టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
0: ఇది ఒక ఉంగరము.
1: దిస్ ఈజ్ ఎ రింగ్.
0: ఇది ఒక చైన్.
1: దిస్ ఈజ్ ఎ చైన్.
0: ఇది ఒక కమ్మలు.
1: అండ్ ఇయర్ రింగ్స్.
0: ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
1: దీస్ ఆర్ డిఫరెంట్ జ్యువెల్స్ విత్ ఎ ఫామ్.
0: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద సేమ్ గోల్డ్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వమైనటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: So divinity is only one.
0: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
1: You may see many forms and names in
0: కానీ
1: the divinity.
0: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
1: Love is the primordial foundation.
0: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
1: So share love and receive love.
0: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
1: దిస్ ఈజ్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ అక్సెప్టెడ్.
0: అవి రెండింటి ఎందు ఉండేటువంటి ఒక దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
1: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
1: దేర్ఫోర్ బ్రష్ అసైడ్ రిలిజియన్. రిలిజియన్
0: రిలిజియన్ ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ రిలిజియన్.
0: రిలిజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
0: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
1: దెన్ కమ్స్
0: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
1: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
0: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
1: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఈస్ డివోషన్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
1: ఇఫ్ యూ నో దిస్,
0: ఏ ఎడ్యుకేర్ను మనం యోచించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
0: ఏ మతాన్ని మనం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజన్.
0: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
1: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
0: అందరూ ఐకమత్యంగా కూడి,
1: ఆల్ విల్ బి యునైటెడ్.
0: అందరూ ఆనందంగానే ఉంటారు.
1: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
0: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడములు జరుగుతుంటాయి.
1: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
0: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
1: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
0: మానవులందరూ ఒక్కటి.
1: ది ఎంటైర్ హ్యుమానిటీ ఇస్ వన్.
0: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
1: హ్యూమన్ రేస్ ఇస్ వన్, దట్స్ రిలిజియన్.
0: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
1: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
0: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ దిస్ రైట్.
0: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మనం క్వశ్చన్ వేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు.
0: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్.
1: You are man, I am also a man.
0: You are humanity, I am humanity.
1: We belong to humanity, you and I.
0: ఆ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
1: We have to know this humanness, that is enough.
0: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
1: When once we know the human values,
0: మతములన్నీ వేరు.
1: Religions are different.
0: మార్గము ఒక్కటే.
1: Path is one.
0: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
1: ఇఫ్ యు నో ద పాత్, ఆల్ రిలిజన్స్ విల్ బి యూనిఫైడ్.
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ ది అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజన్ ఇస్ బ్యాడ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ సన్ ఆఫ్
0: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
1: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజన్స్.
0: మతములేమని చూడకూడదు.
1: డోంట్ గో బై ద రిలిజన్.
0: మతిని చూడు.
1: Think of your mind.
0: నీ గతిని చూడు.
1: And your destination.
0: నీ స్థితిని చూడు.
1: And your position.
0: నీ సంపత్తిని చూడు.
1: And your affluence.
0: అది ఏ నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what you have to learn.
0: మతి గతి స్థితి సంపత్తి.
1: మతి గతి స్థితి సంపత్తి.
0: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఏమిటి ఉంటున్నది.
1: There's human quality in all these four.
0: కనుక
1: so
0: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
1: వి డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్?
1: వాట్ ఇస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
0: కనుకనే ఎడ్యుకేషన్ కును ఎడ్యుకేర్ కును ఏమాత్రము భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్.
0: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
1: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.
0: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
1: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
0: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు కొత్తది.
1: When once you see it for first time, it is new.
0: Tarvada idi mana hrudayamlo cheriteppudike adi mana paatadaipoyindi.
1: Then once it is imprinted in your heart, it is old. It is printed there.
0: Printed ainatundi dani tirigi manam teesukovali.
1: And that which is imprinted in the heart must be brought out.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Bhagavantudu
1: God
0: oka vyaktiki mukti nivvalani atani daggariki vachadu.
1: Wanted to confer liberation to a person and came close to him.
0: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వముగా యముణ్ణి పంపించాడు.
1: ప్రయర్ టు హిజ్ అరైవల్ దేర్ హీ సెంట్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడు.
1: హీస్ హైలీ ఇంటెలిజెంట్.
0: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్ మేక్ సమ్ ఎంక్వైరీ.
0: ఆ యముడు వెళ్ళాడు.
1: యమ, గాడ్ ఆఫ్ డెత్ వెంట్ దేర్.
0: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్, డు యు నో హూ ఐ యామ్?
0: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
1: దట్ పర్సన్ సెడ్, ఐ డు నాట్ నో, యు ఆర్ న్యూ టు మీ.
0: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
1: దెన్ హీ సెడ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వెన్ వన్స్ యూ నో మీ లేటర్.
0: మరి మూడు దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
1: ఆఫ్టర్ త్రీ డేస్ యమ, గాడ్ ఆఫ్ డెత్ కేమ్ వన్స్ అగైన్.
0: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
1: దెన్ హీ ఆస్క్డ్, డు యు నో హూ ఐ యామ్?
0: నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
1: హీ సెడ్, ఐ నో బికాజ్ ఐ సా యూ ది అదర్ డే.
0: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడో దినం పాతవాడు.
1: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇట్ వాస్ న్యూ, లేటర్ ఇస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
0: అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
1: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ.
0: తర్వాత అన్ని మనకు పాతవే.
1: లేటర్ యు గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
0: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
1: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్, యు కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
0: తర్వాత భేదములే దూరం చేస్తాం.
1: When once they are known, there will be no difference.
0: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: When there are no differences, then you can know the unity.
0: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: We have to develop this unity.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
1: Have strong faith that same principle of self atma is in everyone.
0: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్య సాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
0: ఇక్కడ సత్య సాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్ ఉన్నాయా?
1: Are there two forms of education? One Satya Sai education, another government education.
0: Vakate education.
1: Education is one.
0: Aithe.
1: However,
0: government danikini manadeenikini unnatundi sanni sambandhanni manam yochin cheyali.
1: However, we must investigate the relationship between our institution and government institution.
0: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
0: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
1: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
0: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
1: బట్ గవర్నమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎవ్రీబడి.
0: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద గవర్నమెంట్.
0: వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
1: ఆబ్జెక్ట్స్ దేర్ సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిఫరెంట్.
0: దానికి కొంత నీవు విరుద్ధంగా పోతే ఏంటంటే దానిపైన చర్య తీసుకుంటారు.
1: ఇఫ్ యూ యాక్ట్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్,
0: కనుక గవర్నమెంట్ రూల్స్ కు
1: ప్రొసీడ్ అగేన్స్ట్ యు,
0: విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ గో అగేన్స్ట్ గవర్నమెంట్.
0: గవర్నమెంట్ రూల్స్ ను మనం అనుసరిస్తూ పోండి.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
1: Our institution has no rules.
0: Mana rules anta okkate.
1: We have only one rule.
0: Love is rule.
1: Love is the rule of our institution.
0: Aa prema cheta mana rules nu manam follow chestam.
1: We follow our rules with this love.
0: Hrudayapurvakanga preminchi aa yokka dinni sadhanalo pettukundam.
1: We love wholeheartedly and practice.
0: Kaka neevu government school lo chadutunnaa kodanu సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
1: వైల్ స్టడింగ్ ద గవర్నమెంట్ స్కూల్ యూ కెన్ స్టిల్ ఫాలో సత్యసాయి ఎడ్యుకేషన్.
0: సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు.
1: సత్యసాయి ఎడ్యుకేషన్ రిఫ్లెక్ట్స్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో.
1: యూ హావ్ టు అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూ.
0: దాన్ని నిలబెట్టుకుని నీవు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
1: విత్ హ్యూమన్ వాల్యూ ఫాలో ద గవర్నమెంట్ education policy.
0: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
1: We should not differentiate the government institution and our institution.
0: మనం గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటూడను
1: while studying in government institution
0: దీనికి నాకు అవసరం లేదని చెప్పని సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ ను మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
1: If you simply drop it there and join satyasai human values,
0: కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
1: The government has got specific rules and regulations.
0: కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
1: We should never disobey the rules and regulations of the government.
0: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
1: We are born in this world.
0: ప్రపంచంలో చదువుతున్నాము.
1: We study here.
0: ప్రపంచంలో ఉంటున్నాము.
1: We live here.
0: వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
1: When once we follow rules and regulations, you get a certificate and get a job anywhere.
0: కనుకని దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
1: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
0: దాన్ని ఫాలో చేస్తూ
1: ఫాలోయింగ్ ఎట్ ది సేమ్
0: టైం కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
1: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: మానవునికి దినమునకు 24 గంటల సేపు ఉన్నది కాలం.
1: 24 అవర్స్ ఆర్ గివెన్ టు యూ పర్
0: డే. గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
0: అక్కడంతా చేర్చి తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
1: యూ హావ్ 3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 3 అవర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్.
0: 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
1: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 అవర్స్.
0: ఇంకా ఉంది 18 గంటలు.
1: యూ హావ్ 18 అవర్స్ స్టిల్.
0: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
1: 6 అవర్స్ యూ స్లీప్.
0: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైము.
1: 6 అవర్స్ ఫర్ యోన్ సింగింగ్, ఫర్ యోన్ ఎంటర్టైన్మెంట్.
0: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
1: స్టిల్ దర్ 6 అవర్స్.
0: ఆ 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
1: డ్యూరింగ్ దీ 6 అవర్స్ డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: కనుక నీ మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
0: ఒక భాగము స్వార్థమునకు.
1: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్.
0: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
1: సెకండ్, టు అటెండ్ యువర్ డ్యూటీస్.
0: మూడవ భాగము నిద్రాహారములకు.
1: థర్డ్, ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: నాలుగవ భాగము ఆధ్యాత్మికమునకు.
1: ఫోర్త్, ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక నీ ఈ విధంగా మూడు నాలుగు భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
1: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్, దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదం అనేటువంటిది మీరు పాటించకూడదు.
1: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
0: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
1: Ours is real education of truth.
0: అది కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: The other one is bookish knowledge.
0: మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: Ours is practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కిని బుకిష్ నాలెడ్జ్ కి మనం సంబంధం తీసుకోకూడదు.
1: We cannot bring out any relationship between bookish knowledge and practical
0: knowledge. దాని దాని ప్రకారం నెట్టకూడదు.
1: You cannot neglect bookish knowledge totally.
0: దాని కూడా ఇహమున సుఖింప హేమతారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: The bookish knowledge is necessary for our living. While practical knowledge is for
0: యమునకు పరమునకు రెండు విద్యలు అత్యవసరము.
1: టూ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నెసెసరీ. యమునకు
0: గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
1: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
1: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: ఈ రెండింటిని కూడా తీసుకుని
1: we have to take these.
0: ఈ రెండు కూడాను ప్రత్యేకంగా భావించకూడదు.
1: We should never differentiate.
0: ఒక కాయనుకు రెండు సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
1: It is like two surfaces of the same coin.
0: ఒకటే కాయిన్.
1: కాయిన్ ఈజ్ వన్.
0: దానికి రెండు వైపులు ముఖములు ఉంటున్నాయి.
1: ఇట్ హెస్ టూ సర్ఫేస్.
0: ఆ రెండింటినీ మనం రెండు స్వీకరించాలి.
1: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
0: కానీ దీంట్లో మనం భేదాలు ఏమాత్రం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్ క్వశ్చన్, యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్, హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్.
0: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్లా ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ టూ సర్ఫేసెస్ ఆఫ్ ది సేమ్ కాయిన్.
0: ఒకటే కాయిన్.
1: కాయిన్ ఈజ్ వన్.
0: దానికి రెండు వైపులు ముఖములు ఉంటున్నాయి.
1: ఇట్ హెస్ టూ సర్ఫేసెస్.
0: ఆ రెండింటినీ మనం రెండు స్వీకరించాలి.
1: బోత్.

0: విద్యార్థుల మనసు ఎట్ట ఉంటాదో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
0: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
1: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
0: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
0: నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: కనుక మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
1: యూ హ్యావ్ టు ఫాలో ద కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు?
1: హౌ ఈస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్?
0: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు?
1: హౌ డస్ హి కండక్ట్ అట్ హోమ్?
0: ఏ విధంగా ఉంటున్నాడు?
1: అండ్ ఈస్ దేర్ అట్
0: స్నేహితులతో చేరినప్పుడు ఎట్ట ఉంటాడు?
1: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్?
0: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
1: యూ హావ్ టు ఎంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ అట్ హోమ్.
0: అప్పుడు ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
0: నీవు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకునలేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు?
1: విదౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీ ఈస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్?
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
1: Parents give too much of freedom to children.
0: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండటం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: దేర్ఫోర్ children behave with absolute freedom at home.
0: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
1: Friends also absolutely free.
0: వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛను ఇస్తుంటారు.
1: They too give you too much of freedom.
0: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
1: When once he comes to school there are restrictions.
0: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
1: We have to see how he is there in other two places, how he is there in this place and change.
0: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
1: You cannot know him at home.
0: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛ ఇస్తుంటారు.
1: Out of love, parents give too much of freedom to
0: అయితే
1: but
0: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
0: ఈనాటి తల్లిదండ్రులు
1: పేరెంట్స్ టుడే
0: ది మోడర్న్ ఏజ్
1: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్
0: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
1: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
0: కావలసినంత ధనం ఇస్తున్నారు.
1: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
1: ద చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్. ద మిస్టేక్ లైస్ 99% విత్ పేరెంట్స్ ఓన్లీ.
0: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
1: ఐ షుడ్ గివ్ ఫ్రీడమ్ టు మై సన్.
0: వాడికి ఒక మనసు ఉంది.
1: యెస్ మైండ్.
0: వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: ఈ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
1: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
0: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
1: When he is free, you should be happy.
0: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
1: Why do you cry?
0: ఇదే తప్పు.
1: This is a mistake.
0: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: Therefore, you should control your children from the beginning.
0: మన కార్లంతా కొన్ని మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్ గా పోతుంటాము.
1: You can drive your cars when the road is
0: fine. కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో
1: when there's traffic jam,
0: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల
1: when there are so many turnings,
0: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
1: There you find speed breakers along the way.
0: ఎందుకోసము?
1: Why?
0: కొంతవరకు క్షేమం కోసమని.
1: It's for your security.
0: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
1: It is safe and secure for you, so also other passengers.
0: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
1: So we have to apply brakes while giving freedom to our children.
0: ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
1: Freedom, it should be given to certain things and not to other aspects.
0: వాడేదైనా చెడ్డ మార్గంలో కూడా ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
1: When the child goes along the wrong path, you should punish him.
0: వాడికి ఫ్రీడమ్ ఏ ఇవ్వకూడదు.
1: You should not give him freedom.
0: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: No matter if a boy is to die, but you should never give him freedom.
0: మంచి దానికా నీకెంతైనా ఇచ్చేసేయి.
1: For good things you can give
0: any
1: amount of freedom. Give money also.
0: Vastuvulu ichese.
1: Give objects.
0: Kani venaka vaipu watch cheskuntu po.
1: But yet you watch him from behind.
0: Appude aa pillavaadu manasi sarina margalaki raagaladu.
1: Then the boy will be perfect.
0: Kanukane pillalnu manam sarina reetilo techukotam mottamodati baadhyata tallidi.
1: Therefore the first responsibility lies with the

0: to train the child.
1: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
0: Here also we find some differences.
1: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
0: If son is spoiled, the mistake lies with the father.
1: డాటర్ గని తప్పైపోతే మదర్ మిస్టేక్.
0: If daughter is spoiled, the mistake lies with the mother.
1: కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి.
0: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
1: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
0: ఇఫ్ ది డాటర్ ఇస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
1: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
0: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
1: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
0: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
1: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
0: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్, ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
1: తండ్రి సరైన రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు.
0: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
1: ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
0: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
1: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూల్ అని మూడవది ఒకటి పెట్టారు.
0: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
1: అక్కడ టీచర్స్ వీళ్ళని సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
0: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
1: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
0: Teacher will have to tell the child, you are behaving outside.
1: నీ పేరు పాడైపోతుంది.
0: You will get a bad name tomorrow.
1: నీ పేరు మాత్రమే కాదు, తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది.
0: Not only that you get a bad name, your parents also get a bad name.
1: పేరే పాడైపోతుంది.
0: In fact, your whole family will get a bad name.
1: నీ గృహం పేరు నిలబెట్టు.
0: So you have to uphold
1: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
0: Keep up the name of your
1: parents. స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
0: And also the reputation
1: of the
0: institution.
1: మంచి మార్గంలో మంచి బోధన చేస్తూ రావాలి.
0: So the teacher should teach well in the right direction.
1: కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చిపెట్టుకోవచ్చు.
0: We have to speak them in a nice way and conduct them in the right direction.
1: అనేక విదేశాల లోపల
0: in foreign countries
1: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
0: Children do not know what humility is, what obedience is.
1: అలాంటి వారికందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
0: సత్యసాయి స్కూల్ టీచర్స్ explain clearly.
1: నాయనా నీవు మానవుడిగా పుట్టావు.
0: You are born as a human.
1: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
0: You are not animal to frighten others.
1: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
0: To be afraid of others, you are not animal.
1: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
0: You should not frighten others, not be afraid of others.
1: నీవు మానవుడవు.
0: You are a human.
1: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: You should never be afraid of anybody nor frighten others.
1: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
0: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్
1: వాళ్ళు సరైన మార్గంలోకి తిప్పాలి.
0: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
1: లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
0: Life is a long journey.
1: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటి కాదు ఇవన్నీ.
0: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్డ్ ఆర్ ఇంటరప్టెడ్.
1: ఇది షార్ట్ కట్ అయిపోతే ఎన్ని గుజాల పోయినా పర్వాలేదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ ఇన్ విచ్ ఎవర్ వే యు గో. లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ.
1: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి.
0: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
1: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
1: దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హ్యాస్ టు బి ఎస్పైర్డ్.
1: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి ఆ తల్లిదండ్రులను పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
0: ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లేడ్ బై ద పేరెంట్స్ ఇట్ ఇస్ రాంగ్.
1: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్.
1: నీవు ఆచార్యుడవు.
0: యు ఆర్ ఆచార్య.
1: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
0: ఆచార్య ఇస్ నాట్ మీర్లీ టీచర్.
1: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్.
1: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్.
1: నీవు అనుసరించి పిల్లలకు బోధించు.
0: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
1: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
0: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఆ అభ్యాసాలు మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
0: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
1: టీచర్ కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
0: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
1: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్ కు వచ్చేస్తాడు.
0: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
1: ఎందుకంటే నీవు స్మోక్ చేస్తావు అని టీచర్ చూస్తాడు.
0: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్.
1: సార్ మీరు చేస్తున్నారు కదా.
0: సార్ యు ఆర్ స్మోకింగ్.
1: దానికి ఏం జవాబు చెప్పగలడు.
0: దెన్ వాట్ రిప్లై యూ గివ్.
1: నో రిప్లై.
0: నో రిప్లై.
1: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
0: he merely applies, but there is no reply.
1: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
0: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
1: కనుక ఏది మంచిదని నువ్వు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
0: Whatever you want to teach, first you should practice. You should not commit anything bad.
1: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
0: You do good and ask them to be good.
1: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము, సరైన విద్య యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ది ప్రాపర్ టీచింగ్ అండ్ ద ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విధానములు తనకు బయటపడుతుంటాయి.
0: దెన్ ఆల్ ద గుడ్ ఇన్ ఎ స్టూడెంట్ విల్ కమ్ అవుట్.
1: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు, టీచర్ దగ్గరకు వచ్చి సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
0: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
1: ఇది నాకు బాగా తెలుసు.
0: This Bhagwan knows well.
1: Endukatte nenu enno vidhamuluga kodanu pillalnu kontha shikshistuntanu.
0: Bhagwan punishes boys in different ways.
1: Arustu untanu.
0: He shouts at them.
1: Cheptu untanu.
0: He goes on telling.
1: Mari premistuntanu.
0: But he loves.
1: Anni istuntanu.
0: He gives them all.
1: Kaani konni konni samayallo apalanu chaala kathinanga untanu.
0: At times he is so strong, harsh.
1: Appudu pillale vachi swami నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
0: బాయ్స్ దెమ్సెల్వ్స్ విల్ కమ్, దే సే స్వామి వి హావ్ కమిటెడ్ మిస్టేక్స్,
1: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను,
0: ఐ డిడ్ ప్రాక్టీస్ వాట్ యు సేడ్,
1: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను,
0: నౌ ఐ రియలైజ్ ద ట్రూత్ ఇన్ ఇట్,
1: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను,
0: ఐ విల్ నాట్ కమిట్ మిస్టేక్స్ వన్స్ అగైన్.
1: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
0: దెన్ స్వామి మెల్ట్స్.
1: నాయన ఇంక పైన నీవు బాగుండు.
0: బాయ్ బీ గుడ్ హియర్ ఆఫ్టర్.
1: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
0: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
1: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
1: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకు ఆ విధంగా బోధించాలి.
0: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్. ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
1: అది చాలా ఇంపార్టెంట్.
0: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
0: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
0: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
1: నేను చిన్న చిన్న విషయం ఒకరి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
0: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
1: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
0: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
1: అది ఏమి చదువు? నా చదువు 3వ క్లాస్ 4వ క్లాస్.
0: హి స్టడీడ్ 3rd class and 4th class ఓన్లీ.
1: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
0: వైల్ హి వాజ్ స్టడీయింగ్ దేర్,
1: హెచ్ఐంగార్ అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
0: హెచ్ఐంగార్ వాజ్ ద టీచర్.
1: ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
0: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: గురువును చూస్తే చాలా గౌరవము, భయము.
0: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
1: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాళ్ళం.
0: వెన్ ద టీచర్ గోస్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
1: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
0: This was noticed by the teacher.
1: అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
0: Finding out that I'm walking this way, you are going that way, I know.
1: కాలేజీకి స్కూల్కు పోయిన తర్వాత,
0: after reaching school,
1: అక్కడ ఆ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
0: Who is the monitor of the class?
1: నేనే.
0: భగవాన్ is the monitor of the class.
1: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది.
0: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
1: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపరలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
0: యాజ్ ది టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
1: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
1: కర్ర తీసుకున్నాడు.
0: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
1: రాజు రా.
0: He said, Raju, come here.
1: నేను ధైర్యంగా వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
1: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
0: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
1: కనుకని నీవెందుకు నన్ను చూచి ఆ సందులోకి వెళ్ళినావు అన్నాడు.
0: The teacher asked, why did you go that way watching me?
1: మిమ్మల్ని నేను చూడలేదు.
0: And in fact Bhagwan didn't see him.
1: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్బుక్ ఉంటుండాది.
0: There Bhagwan's notebook was at the residence of the teacher.
1: ఆ నోట్బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
0: In fact he went there to collect his notebook.
1: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
0: I have not seen you, sir.
1: సత్యం చెప్పాను.
0: He said truth.
1: ఏయ్ చూడలేదా అని గట్టిగా అరిచాడు.
0: The teacher shouted, have you not noticed me?
1: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
0: Swami said, I have not seen.
1: నిన్ను కొడతాను అన్నాడు.
0: He said, I'll beat you.
1: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చెయ్యి ఇచ్చాను.
0: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
1: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఎం గారికి కంటిదారులు కారినాయి.
0: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: దగ్గరికి వచ్చాడు. రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసు.
0: He said, Raju, I know you don't do mistakes.
1: కాని నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
0: I know that you never commit a mistake, but having noticed one, I was so angry.
1: కాని నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
0: You will never commit a mistake.
1: నాకు తెలుసు.
0: I know.
1: అని తర్వాత పిలిచి,
0: he called him later.
1: చాలా సంతోషించి,
0: he was very happy with him.
1: రేపటి దినము నువ్వు స్కూలు అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
0: He said, tomorrow as you return home you follow me, you visit my residence and go, it is on the way.
1: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
0: He was proceeding as per the command of the teacher.
1: వరండాలో వెళ్ళినాను.
0: He approached veranda.
1: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
0: He didn't go straight away into the house.
1: ఈ లేడీస్ అంతా ఉంటారు.
0: There are ladies at home.
1: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వరకు వెళ్ళాను.
0: Without the permission of the teacher, he should not go inside. So he was waiting there.
1: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
0: The teacher told his wife, the boy will be coming, usher him in.
1: ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంది.
0: The wife of the teacher came and said, are you Raju?
1: అవును మా అన్నాను.
0: And Swami said, yes.
1: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్న.
0: Your teacher is calling you, come in.
1: లోపల వెళ్ళాను.
0: Bhagwan went in.
1: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
0: There are no limits for the love of the teacher towards him.
1: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
0: అల్యూమినియం ప్లేట్.
1: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
0: అండ్ ఈ సర్వ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
1: రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
0: ఐ షౌటెడ్ అట్ యు.
1: నాది చాలా తప్పు.
0: ఇట్స్ మై మిస్టేక్.
1: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
0: యూఆర్ సో గుడ్, బట్ ఐ హావ్ మిస్టేకెన్ యూ. ఐ వాంటెడ్ టు బీట్ యు.
1: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
0: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యు నౌ.
1: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
0: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
1: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
0: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
1: మీరెక్కడ
0: సార్? వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఎమ్ ఐ?
1: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
0: సిన్స్ యూ హావ్ స్టిల్ దట్ డిఫరెన్సెస్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
1: వయసు ప్రధానం కాదు.
0: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్
1: ఇంపార్టెంట్. చదువు ప్రధానం కాదు.
0: నాట్ ఎడ్యుకేషన్.
1: మానసిక హృదయం ప్రధానము.
0: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ, ది హార్ట్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీవు చాలా గుడ్ బాయ్, గుడ్ బాయ్ అన్నాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
1: నాయన బాగానే చదువుతున్నావా అన్నాడు.
0: ఆర్ యూ స్టడీయింగ్ వెల్?
1: చదువుతున్నాను సార్ అన్నాడు.
0: స్వామి సెడ్ yes sir, I'm studying.
1: వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
0: Next month we are going to examinations. He said, study well.
1: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
0: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
1: నేను రాస్తున్నాను.
0: భగవాన్ వాజ్ రైటింగ్.
1: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైమ్.
0: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైమ్.
1: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
0: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
1: పెట్టేశాను.
0: రెడీ.
1: వెళ్లిపోయినాను.
0: స్వామి రిటర్న్.
1: ఆయన చూస్తున్నాడు.
0: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
1: ఈమె రాజు ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
0: రాజు, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటన్ ఎనీథింగ్.
1: సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
0: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ది స్క్రిప్ట్.
1: నేను రాశాను.
0: ఐ
1: అన్ని కరెక్ట్ గా రాశాను.
0: ఐ రోట్ కరెక్ట్.
1: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
0: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
1: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
0: And he has collected Swami's paper script first.
1: చూచాడు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
0: హీ స్టార్టెడ్ కరెక్టింగ్ ది స్క్రిప్ట్ అండ్ హీ ఫైండ్స్ ఇన్ స్వామి స్క్రిప్ట్ సర్టన్ థింగ్స్ నాట్ నోన్ టు ద టీచర్ హిమ్సెల్ఫ్.
1: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్
0: అండ్ ద టాప్ ఆఫ్ ది పేపర్ హీ రోట్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్.
1: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీసుకు పంపించే పద్ధతి లేదు.
0: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
1: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
0: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
1: ఆ విధంగా చేసి రెండో దినం పిలిచాడు.
0: అండ్ హీ కాల్ స్వామి నెక్స్ట్
1: భార్యతో చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్
1: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
1: నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
0: రాజు హ్యావ్ సమ్ కాఫీ.
1: సార్ నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
0: సార్ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
1: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
1: పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
0: అట్లీస్ట్ యాక్సెప్ట్ వన్ దోశ.
1: కాని సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
0: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో
1: నాట్ ఎనీ టైమ్.
0: ఎనీ టైమ్ దిస్ నాట్ ద రైట్ టైమ్ టు ఈట్.
1: తయారీ నేను తీసుకుంటాను సార్.
0: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
1: నా తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయినా.
0: టీచర్ సెట్ టు సాటిస్ఫై.
1: ఆ తృప్తి కోసం నేను తీసుకున్నాను.
0: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు
1: సాటిస్ఫై. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
0: స్టూడెంట్స్ హావ్ వైడ్ స్కోప్ టు మేక్ దెన్ టీచర్స్ హ్యాపీ.
1: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
0: ఇన్ఫాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
1: కానీ నాకు భయం లేదు.
0: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నో మిస్టేక్.
0: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
1: ఎందుకు భయపడాలా?
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
1: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
0: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
1: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే,
0: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్,
1: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్,
0: ఇంగ్లీష్ టీచర్
1: మహబూబ్ ఖాన్
0: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
1: అతను ఇంగ్లీష్ టీచర్.
0: హి వాజ్ ఇంగ్లీష్ టీచర్.
1: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
0: హీస్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇన్ హిస్ క్లాస్.
1: ఎవరో ఒకరు వచ్చి ఉంటే తరతరగా వెళ్ళిపోవను అనేది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్ హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
1: నేను క్లాసుకు పోయేటప్పటికి
0: బై టైమ్ హి వెంట్
1: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్డ్ టు ఆస్క్ స్వామి గో టు హిమ్ గో టు యువర్ టీచర్.
1: చేసేది ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
0: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆ స్వామి టు కమ్ క్లోజ్.
1: తలంతా నిమురుతూ ఉంటాడు.
0: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్
1: హెడ్. అంతా పట్టుకుంటాడు.
0: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ హెడ్.
1: అంతా గిల్లుతాడు.
0: అండ్ ద పించింగ్ హిస్ చీక్స్.
1: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
0: అండ్ యూజ్డ్ టు ఫాండల్ హిమ్ కరెస్.
1: అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు.
0: అండ్ హీ హస్ నో చిల్డ్రన్.
1: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
0: హీ ఇస్ 50 ఇయర్ ఓల్డ్.
1: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
0: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్.
1: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
0: ఎవ్రీడే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
1: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
0: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
1: ఆనాడు ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
0: టిల్ దట్ డే he was leading everybody in prayer.
1: In head of the department.
0: And this he is the
1: head of the office also.
0: He is head of the office and of the department.
1: Cheppevadu Raju itra anevadu.
0: Raju come here.
1: Neevu repati nunchi neevu prarthana cheyali.
0: You should lead everybody in prayer.
1: Ee prarthana maaku andariki hrudayanni karigippa chestundi.
0: And in fact the prayer that you offer will convince everybody, make everybody happy.
1: Neevu oka prarthanaku neeve paata paadu.
0: So you start singing first.
1: నీవే రాయి అన్నాడు.
0: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
1: సార్ నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
0: సార్ హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్.
1: నేనే చేయగలము.
0: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
1: తప్పక చేయన్నాడు.
0: డూ ఇట్ డెఫినెట్లీ.
1: అప్పుడు చెప్పాను నేను.
0: దెన్ స్వామి సేడ్,
1: అహర్హత ఆహ్వాన ప్రచారిత సునిత ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆదా జయగణమని అది ఆయక జయహే జయగణమన అది నాయక జయహే చెప్పి మహమ్మద్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
0: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్డ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హస్ బీన్ మేడ్.
1: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
0: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్.
1: ఆనాడే సర్వమత సమతం అనేటువంటి నేను బోధిస్తూ వచ్చాను.
0: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
1: ఆ పాట రాసిండేది నేనే.
0: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
1: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
0: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
1: నేను సాయిని తెలియము నిక్కముగను.
0: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
1: మమత బాయము యత్నములు మానుకొనుము.
0: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
1: మీతోటి సంబంధం ఇంకా.
0: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యు.
1: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
1: నేను నుంచి వెళ్ళొచ్చాను.
0: అండ్ దెన్ హీ రిటర్న్.
1: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
0: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
1: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
0: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
1: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
0: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
1: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
1: నేరుగా వచ్చాను.
0: హీ కేమ్ స్ట్రైట్.
1: ఆ ఉరవ కొండ లోపల
0: అంజనేయులు
1: అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
0: అంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
1: ఆ తోట లేక నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్ ఇన్ దేర్.
1: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
0: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
1: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
0: భగవాన్ స్టార్టెడ్
1: మానసపతిరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
0: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
1: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
0: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
1: రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలా?
0: వై షుడ్ వీ స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ ఇస్ నో
1: రాజు? ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
0: దెర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
1: ఆయన రిజైన్ చేశాడు.
0: హీ రిజైన్డ్.
1: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
0: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
1: రాజు ఇక్కడ లేడు.
0: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
1: పోతానన్నాడు.
0: ఐ విల్ గో.
1: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
0: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
1: నాకు ఇక్కడ పని లేదు.
0: ఐ కెనాట్ వర్క్.
1: రాజు ఉండినాడు కాబట్టి అతన్ని చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
0: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈజ్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
1: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
0: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
1: రెండవ దినము
0: సెకండ్ డే
1: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
0: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హీ హస్ గాట్ గుడ్ వాయిస్.
1: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
0: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
1: ఎక్కేటప్పటికి
0: at that moment
1: swami kanipinchaledu.
0: He could not see swami.
1: Okay, edupu.
0: He started crying loudly.
1: Atanu edchetappudike paata paadaledu.
0: He could not sing.
1: Andaru edcharu.
0: All cried there in the school.
1: Aanaatu nunchi aa stage ni maanesesaru.
0: Since that day that practice was discontinued.
1: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
1: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవశం చేసుకోవచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
1: స్టూడెంట్స్ కూడా మనం వశం చేసుకోవచ్చు.
0: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
1: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
0: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
1: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
0: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్.
1: మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం.
0: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
1: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదట వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చెర.
0: ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ దీస్ టు ఆర్ ఎంఫసైజ్డ్. స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పడుకునేవాడిని.
0: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్.
1: ఇప్పుడు కూడా పిల్లలకు అదే చెప్తుంటాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
1: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
0: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
1: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
0: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
1: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
0: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
1: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
1: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
0: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
1: కనుక అధ్యాపకులారా,
0: సో టీచర్స్,
1: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
0: While controlling your students, you should show love, express love.
1: వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
0: If they have committed any mistakes, explain them clearly, correct them.
1: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
0: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
1: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
0: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
1: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి తప్పులు చేయకుండా ఉండాలి.
0: హౌఎవర్ దే షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తుంటే ఎంతనూ దేశానికి ఉపకారం చేసిన వారవుతారు.
0: ఇఫ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ బై టీచర్స్ యూ విల్ బి హెల్పింగ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: దేశం అంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లల పైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ద టీచర్ షుడ్ హ్యావ్ ఎగ్జెంప్లరీ లవ్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్.
1: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
0: దెన్ యూ కెన్ సెండ్ ఫోర్త్ ఇన్ టు సొసైటీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
1: ఇంకా ఐదవది,
0: ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేర్ విత్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ స్లమ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బ్రోకెన్ హోమ్స్ హూ ప్రెజెంట్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ క్లాస్.
1: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
0: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ
1: ఎక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్,
0: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
1: క్లీన్ గా ఉంటుండాలి,
0: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
1: చిన్నదైనప్పటికీ
0: హౌస్
1: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
0: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
1: ఇది చదువులో వచ్చే కాదు,
0: దట్ యూ డోంట్ గెట్ అవుట్.
1: కానీ ఈ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
0: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
1: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్క లేదు బాబు, మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
0: వెన్ యూ స్టార్ట్ విజిటింగ్ విలేజెస్ అండ్ క్లీన్ ద ప్రెమిసెస్, దే దెమ్సెల్వ్స్ విల్ కమ్ లేటర్ అండ్ సే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, వీల్ మెయింటైన్ క్లీన్నెస్ ఫర్ అవర్ సెల్ఫ్.
1: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
0: టీచర్స్ కెన్ టేక్ అప్ టు దిస్ సోషల్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ద స్టూడెంట్స్.
1: ఇంకోటి,
0: సిక్స్త్ క్వశ్చన్, హౌ డూ వీ మోటివేట్ చిల్డ్రన్ ఇన్ ది ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్
1: పాసిబుల్. వారి వయసు చాలా తక్కువది,
0: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
1: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టచ్చు.
0: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
1: అంటే దానికి పూర్వం అంతా కూడా నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
0: Prior to that, you can tell them, you should have good thoughts
1: in mind. ఈ చదువులో కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
0: You can say,
1: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంత బలిపితం చేశాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ట్రూత్.
1: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
0: You can tell them the stories of great noble people.
1: ఏ దేశంలో ఉన్న కూడా ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
0: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ.
1: వీళ్ళకే వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
0: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
1: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
0: లైక్ దాట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
1: ఇంకోటి,
0: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
1: ఇది చాలా అవసరమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
0: పేరెంట్స్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సాయిబాబా.
1: మన స్కూల్ కు వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
0: యాజ్ చిల్డ్రన్ అటెండ్ అవర్ స్కూల్స్ దే నో.
1: అలాంటి వాళ్ల లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
0: అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అమౌంట్ చిల్డ్రన్.
1: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
0: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
1: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
0: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ, సాఫ్ట్లీ.
1: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
0: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
1: అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు, సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
0: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path.
1: నిజంగా సాయి బాబా స్కూల్ కేకిని పోకుండా పోతే ఏ విధంగా పాడేయండేటువంటి వాడను.
0: జస్ట్ ఇమాజిన్, ఐ వుడ్ హావ్ బీన్ స్పాయిల్డ్ మై కెరియర్ హ్యాడ్ ఐ నాట్ ఫాలోడ్ సాయి బాబా పాత్.
1: స్కూల్ పోవటం చేతనే నేను ఇంత మంచి వాడిగా తయారైనాను.
0: బికాస్ ఐ హావ్ బీన్ అటెండింగ్ సాయి బాబా స్కూల్ ఐఎమ్ సో గుడ్.
1: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
1: నీవు భోంచేసి సమయం లోపల కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మావీర్ బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు,
0: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
1: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి.
0: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యువర్ డివోషన్.
1: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
0: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
1: కనుక భగవంతుడికి అవి ఇచ్చినప్పుడు అది ఫుడ్గా ఉండదు.
0: వెన్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
1: ప్రసాదంగా మారిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
0: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
1: కనుక ఈ విధంగా తల్లిదండ్రులకు చెప్తుంటే వాళ్ళు కూడా ఆశపడి వాళ్ళు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
0: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
1: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
0: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
1: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించాలని ప్రయత్నించాలి.
0: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
1: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
0: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
1: ఇంటికి పోయినప్పటికి బయట తట్టిపోయి వచ్చి పరిశుద్ధం చేయాలి.
0: బై టైమ్ వీ రిటర్న్ హోమ్ వీ షుడ్
1: ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
0: వీ షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
1: వాళ్ళు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి.
0: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
0: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, how do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the Satya Sai schools?
1: Schools lopala manam tallidandulaku amitanga manam bodhinchadaniki veelu kaadu.
0: It's not possible to teach parents in schools.
1: Pillaliki manam aacharalo pettalani taginta bodhinchi vaari dwaraane tallidandulaku taginatundi margaanni andinchali.
0: We should encourage our students to practice Sai teachings so that parents will learn from them.
1: కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్, వీ కాంట్ గో దట్
1: ఫార్. మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
0: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
1: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
0: వెన్ దేర్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్ దేర్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
1: ఓ చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇంటి లోపల
0: ఎట్ హోమ్
1: ప్రతి వారం కూడాను
0: ఎవ్రీ వీక్
1: మటన్ చేసేటువంటి వాళ్ళు.
0: Every week, once a week, they used to make non-vegetarian
1: food.
0: Our children, when they go home, The parents come and say, oh my son, you have been there in Puttaparthi, you have never had any kind of non-vegetarian stuff, and they start feeding you with the non-vegetarian food, fish. The boy should say,
1: అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
0: మదర్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
1: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
0: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
1: ఇది నాకు మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
1: నీవు దేహాన్ని ఇస్తున్నావు.
0: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
1: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
0: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
1: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
0: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
1: పవిత్రమైన యొక్క భోజనం భోజించాలి.
0: అండ్ వీ హ్యావ్ టు పార్టేక్
1: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
0: అండ్ వీ హ్యావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
1: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానేస్తారు.
0: వెన్ వన్స్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్, దే విల్ చేంజ్ దేర్ పేరెంట్స్.
1: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
0: భగవాన్ నోస్ మెనీ మెనీ.
1: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మనసు భక్షణ మానేసేసినారు.
0: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్.
0: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
1: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
0: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్. ఇది
1: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
1: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు. ఇంకా ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేం అర్థం?
0: పేరెంట్స్ దెమ్సెల్వ్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్?
1: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
0: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ పేరెంట్స్ విల్ ఫాలో యూ. టెన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
1: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుండదు.
0: భగవాన్ సేస్ టెక్నాలజీ ఈజ్ ఎ ట్రిక్నాలజీ.
1: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
0: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
1: మీకు తెలిసి నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
0: For the last 5 years he has been telling us.
1: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
0: He said the computer also will have sickness, bug.
1: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
0: Yes, computer is not a bar, it is all suffering from computer bugs.
1: అప్పుడు నేను చెప్పాను.
0: భగవాన్ said,
1: నీవు కంపోజర్ కాని కంప్యూటర్ కాకూడదు.
0: యు ఆర్ ద కంపోజర్, నెవర్ బి ఎ కంప్యూటర్.
1: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
0: కంప్యూటర్ మే బి స్పాయిల్.
1: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
0: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ స్పాయిల్.
1: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినట్టుగా మీరు ఏమైనా చేసుకోండి.
0: టెక్నాలజీ ఇన్ రిలేషన్ టు సైన్స్ యూ మే డూ ఎనీథింగ్.
1: నా టెక్నాలజీ ఏమిటంటే మొట్టమొదట మన కంప్యూటర్ లో దీంట్లో దాంట్లో పోయేదానికి మొట్టమొదట మన కంప్యూటర్ చక్క చేసుకోవాలి.
0: భగవాన్స్ టెక్నాలజీ ఎంఫసైజెస్ ఆన్ దిస్, మేక్ యూర్ కంప్యూటర్ హెడ్ పర్ఫెక్ట్.
1: ప్రతిదానికి కూడా కంప్యూటర్ తూగుతుంటారు.
0: యూ గో ఆన్ అప్లైంగ్ కంప్యూటర్ ఫర్.
1: ఈనాడు ఆడవాళ్ళు కూడా ఒక షాప్ కు వెళ్తారు.
0: లేడీస్ గో టు షాప్.
1: వన్ శారీ, 2 బ్లౌజ్, 1 టవల్, 2 హ్యాండ్కర్చీఫ్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
0: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేజ్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
1: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది అదే.
0: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్ కంప్యూటర్
1: దీన్ని ఉపయోగపెట్టుకో,
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
0: యూ హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: దాన్ని నువ్వు ఉపయోగపెట్టుకుని నువ్వు తప్పక నువ్వు సాధించేసుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
1: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
0: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
1: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
1: నేను వద్దని చెప్పను.
0: భగవాన్
1: ఆయా స్టేజ్ అది చేసుకుంటూ రావాలి.
0: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
1: ఏదో కొత్తగా వచ్చినా అని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
0: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యూ ఆర్ ఆఫ్టర్ ఇట్.
1: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను, చక్కగా గుర్తించి వర్తించాలి.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
1: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
0: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
1: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పని చేసేటువంటి వాడు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్ వెరీ హార్డ్.
1: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
0: టుడే వాట్ హ్యాపన్స్?
1: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
0: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
1: ఒక సింగిల్ కంప్యూటర్ చేయడం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
0: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 ఆర్ అన్ఎంప్లాయిడ్.
1: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెద్ద మార్గం పడుతున్నారు.
0: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
1: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
1: అప్పుడు అంతా చేతికి పని చేస్తుంటారు.
0: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
1: జాబ్. చేతికి పని ఇవ్వాలి.
0: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
1: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
0: అండ్ దెన్ సప్లై వాటర్.
1: ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఒక ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
0: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఎ ఫ్యాక్టరీ, ఎ ప్లేస్ ఆఫ్ వర్క్.
1: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్ షాప్ గా పెట్టాలి.
0: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఎ వర్క్ షాప్.
1: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
0: దెన్ వీల్ ప్రాస్పర్.
1: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మెషినరీ.
1: ఈ మిషనరీ పైన పోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
0: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మెషినరీ. 11th question. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సక్సెస్ ఆ స్కూల్, వాట్ షుడ్ బి డన్?
1: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు ఎస్టాబ్లిష్.
1: అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
0: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ స్కూల్.
1: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
0: కమెన్స్ వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
1: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
0: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
1: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
0: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
1: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
0: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
1: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
0: దర్ సమ్ లేడీ టీచర్.
1: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
0: Today, one very important thing is to be said.
1: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
0: ద వర్క్ డన్ బై విమెన్ ఈజ్ నాట్ డన్
1: బై బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
0: లేడీస్ బాల వికాస్ టీచర్స్.
1: ఎక్కడ ఏ దేశం పోయినా కానీ
0: యు మే గో ఎనీ కంట్రీ.
1: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
0: దే డూ వెరీ గ్రేట్ వర్క్, వెరీ హై
1: మ్యాగ్నిట్యూడ్. సంసారం చూసుకుంటూ,
0: దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ,
1: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
0: టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
1: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
0: అండ్ సర్వ్
1: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
0: వెన్ దే ఫైండ్ సమ్ టైమ్, దే స్టార్ట్ బాల వికాస యాక్టివిటీ.
1: నిజంగా కలియుగం లోపల, ప్రారంభం లోపల, ఈ యొక్క బాల వికాసం లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
0: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
1: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
0: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
1: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
0: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
1: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
0: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
1: స్త్రీల మెన్ కూడా ముందు రావాలి.
0: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
1: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
1: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
0: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
1: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
0: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
1: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటారు.
0: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
1: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
0: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
1: నాయన సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, మానవతా విలువలు, ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించారు.
0: యూ కెన్ టీచ్ చిల్డ్రన్, మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
1: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
0: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th question, వాట్ ఈస్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సచ్ సాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
1: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
1: ఇప్పుడు ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తూ రండి.
0: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
1: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
0: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఫ్యూచర్ యోచన మీరు చేయకండి.
0: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
1: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈజ్ ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: ఆమ్ని ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ గా తీసుకోండి.
0: అండ్ గో బై దిస్ ఆమ్ని ప్రెజెంట్.
1: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు జరుగుతుంది.
0: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: అసలు ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
0: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యుల్ బి హియర్?
1: లేదు.
0: నో,
1: అదే వచ్చేసేస్తుంది.
0: ఇట్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంటారు.
0: యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్, వెల్ యూ విల్ బి ప్రమోటెడ్. 13th question, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ ఎట్ ఓల్డర్ ఏజెస్ టు ఏ సచ్ ఎ సాయి స్కూల్?
2: కేజీ నుంచి పెద్దయ్యాక చేర్చుకోవచ్చు.
1: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకోవాలంటే అట్టనే తీసుకోవచ్చు.
0: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, యాజ్ ద కేస్ మే బి.
1: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
0: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్.
1: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
1: దానికి నిర్బంధం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
1: 14th.
0: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
1: ఇది నేను చెప్పను.
0: భగవాన్ డస్ నాట్ సే దట్.
1: ఎందుకంటే
0: వై,
1: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
0: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దట్.
1: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తూ రండి.
0: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
1: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతము కాదు, ఒక దేశం కాదు.
0: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
1: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డెయిటీ.
1: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
0: ఇట్ హాస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
1: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: భూర్.
0: భూర్.
1: బాడీ, మెటీరియలైజేషన్.
0: బాడీ, మెటీరియలైజేషన్.
1: భువః, మైండ్
0: భువః, మైండ్.
1: స్వః,
0: స్వః,
1: రేడియేషన్.
0: రేడియేషన్.
1: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
0: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యూమానిటీ.
1: భూర్భువః స్వః.
0: భూర్భువః స్వః.
1: ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
0: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్.
1: తత్ అదే.
0: తత్ దట్.
1: సవితా వరేణ్యం అనగా అట్టు దాన్ని నేను వరిస్తున్నాను.
0: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
1: అట్టి దాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు.
0: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
1: ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో అనగా చీకటి.
0: భర్గ మీన్స్ డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్ అంటే అజ్ఞానము.
0: ఇగ్నోరెన్స్.
1: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
0: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
1: నాకు మంచి బుద్ధిని ఇచ్చేసేయి.
0: ధియో యోన
1: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
0: Anyone can follow
1: it of any country.
0: It is adoptable by anybody.
1: There are
0: no differences
1: here.
0: Correct my intellect.
1: నన్ను మంచి మార్గంలో ప్రవేశపెట్టి.
0: See that I am in the right path.
1: నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి.
0: Help me to dispense with all bad qualities.
1: ఇది వారి వారి ఇష్టమును పురస్కరించుకుని చేసుకోవచ్చు.
0: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్.
1: ఇందులో ఏమాత్రం వదిలినా తప్పులేదు, చేసినా తప్పులేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
1: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
0: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: నాదంతా సోర్స్.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
1: మిలిటరీ ఫోర్స్.
0: Force is military.
1: కనుక నేను ఆ మిలిటరీ పని నేను చేయను.
0: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
1: ప్రేమతో సోర్స్. Source, source.
0: He is all the source, all the love.
1: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
0: You can follow the path that makes you happy.
1: ఇంకా ముందుకు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
0: We have got program to follow.
1: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
0: There are number of questions put to.
1: ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
0: The answer also is same.
1: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
0: But Bhagwan explained to us in a brief way.
1: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
1: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసావహించండి.
0: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
1: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పులేదు.
0: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్ అల్లా.
1: బుద్ధ అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామ అనండి, కృష్ణ అనండి.
0: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్ అల్లా, జీసస్, రామ, కృష్ణ, జొరాస్ట్రియం.
1: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
0: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
0: థింకింగ్ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
1: Mukhyanga swami vishayamlo matram elanti deenikine avakasam ivvakoddu.
0: In respect of swami there are no differences at all.
1: Ee satya sai sambandhamainatvanti vishayamlo kala daggarunchi tala varaku swartame ledhu.
0: In respect of satya sai from top to toe there is no trace of selfishness.
1: Ee satya vahinchi cheyandi.
0: You follow whatever
1: that is good for you. Good for you. Good for you.
0: Everything is good for you. Good for you.
1: మీరు అనుసరించి
0: you follow
1: ఆనందించి
0: be happy
1: అందరికీ అంచిపెట్టండి
0: and share with everybody.
1: అది నేను ఆశించేది.
0: That's what Bhagwan expects.
3: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers Bhagwan Baba during the valedictory function of the first Sai Schools conference on 21st November 2001.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulara.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి,

0: ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
1: హీ ఈజ్ లూజింగ్ దిస్ డివైన్ పవర్ అండ్ ద శాంక్టిటీ గివెన్ టు హిమ్.
0: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
1: వి టాక్ మోర్ అండ్ మోర్ వి లూజ్ అవర్ మెమరీ పవర్.
0: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకోవడం క్షీణించిపోతున్నది.
1: ది కాన్సన్ట్రేషన్ ఆల్సో విల్ డిక్రీజ్.
0: తద్వారా మానవుని శరీరం ముందున్నటువంటి ఎనర్జీ దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: హీ ఆల్సో లూజెస్ ది డివైన్ ఎనర్జీ గివెన్ టు హిమ్.
0: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ హీ ఇస్ మోర్ అండ్ మోర్ హంగ్రీ.
0: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
1: యాజ్ హీ ఇస్ మోర్ అండ్ మోర్ హంగ్రీ హీ ఈట్స్ మోర్.
0: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
1: బై ఈటింగ్ టూ మచ్ హీ బికమ్స్ లేజీ.
0: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: బీయింగ్ ఏ డన్స్ హీ విల్ నాట్ బి సిన్సియర్ ఇన్ ఎనీ టాస్క్.
0: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
1: హీ ఈజ్ నాట్ ప్రిపేర్ టు రెండర్ సర్వీస్ ఇన్ ఎనీ ఫార్మ్.
0: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
1: అమంగ్ యూత్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
0: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సర్వ్ వీ షుడ్ ఈట్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: ఎక్సెసివ్ ఈటింగ్ ఇస్ డేంజరస్. వీ షుడ్ ఈట్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: వల్లభాయ్ పటేల్ కూడా చెప్పేటువంటి వాడు.
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై వల్లభాయ్.
0: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
1: హీ సెడ్ టాక్ లెస్ అండ్ వర్క్ మోర్.
0: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
1: నాట్ ఓన్లీ దిస్ హీ డిడ్ ఆల్ హిస్ వర్క్.
0: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
1: ఎవ్రీవన్ కాల్ హిమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్.
0: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
1: విదురు ఆల్సో సెడ్ by observing silence we'll have the power.
0: Anduvalne prachina maharshulu maunamunu aashrayinchi maunamudram chetane divyatvani pondagalavutu vacharu.
1: Therefore ancients observed silence and could attain divinity.
0: Aadhyatmika shakti kudanu ee maunam cheta abhruddhi ganchutundi.
1: The spiritual power will increase as we observe silence.
0: Atiga maatadatam cheta maanavuni endu oka nervousness bayal deertuntadi.
1: By talking too much we give a scope of being nervous.
0: ee nervousness valla edi maatadalanu edi maatadakoddu aneetunti vignata shakti kudanu kolipothuntadu.
1: Because of nervousness he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
0: Enta mitamuga manam maatadate anta sevalu manam aacharinchavachchu.
1: If we talk less we can serve more.
0: Aithe ee sevalu yella aneka vidhamainatunti yokka mitrutvanni kudanu abhruddhi gaavinchukovachchu.
1: Through service we can develop friendship.
0: ee mitratvam ante emiti?
1: What do you mean by friendship?
0: Kevalamu hello hello ani okari okaru palukarinchukovatam kaadu maitri.
1: It's not greeting each other by saying hello.
0: Anni samalemiyandu anni paristhitulu yandu anni rangamulu yandu kudanu taanu aikamatyamto pani chestaniki pugunukovali.
1: It is a kind of preparedness to work unitedly in all circumstances in all positions.
0: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు.
1: దిస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: సుహృద్ భావము అన్నారు. సుహృద్ అనగానే మంచి స్నేహితుడు ఎవరు ఈ జగత్తునందు?
1: హూ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్?
0: భగవంతుడే గుడ్ ఫ్రెండ్.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ గుడ్ ఫ్రెండ్.
0: తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా కుమారుడైనా ఇంకెవరైనప్పటికీ అంతో ఇంతో స్వార్థమనేటువంటిది స్వప్రయోజనమైనటువంటిది లక్ష్యం అందించుకుని ఇతరులను ప్రేమిస్తుంటారు.
1: ద మదర్ ద ఫాదర్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ద హస్బెండ్ అండ్ వైఫ్ దే హ్యావ్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ దేర్ ఫోర్ దే లవ్.
0: ఎట్టి స్వార్థము లేక ఎట్టి స్వప్రయోజనము లేక ప్రేమించేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: వితౌట్ అన్ అయోట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ లవ్స్ యూ.
0: ఎట్టి తత్ఫలితమును కూడా తాను ఆశించడు.
1: He doesn't expect anything in return.
0: ఎవరి నుండి కూడాను తాను ఏమిని అందుకోడు.
1: He doesn't receive from anyone.
0: తాను అందించడమే తన యొక్క లక్ష్యం కాని అందుకోవటం తన యొక్క లక్ష్యం కాదు.
1: He only gives and gives, he does not take.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు సరి అయినటువంటి యొక్క పద్ధతులను సరి అయినటువంటి నడతలను సరి అయినటువంటి గుణ

0: మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
0: ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం విచారణ చేస్తే తనకు తానే తన గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
1: There is a wide scope to understand one's own self regarding the presence of God.
0: ఎవరైనా నీ ఫ్రెండ్ ని ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
1: If you ask your friend where are you, he will say I am present at such certain place in a hotel or his own residence.
0: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
1: Who is the one that stays there in that hotel?
0: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
1: It's only the body that stays there in the hotel.
0: కానీ దేహమే తాన కాదు.
1: Is it the body? No.
0: కనుకనే తాను నివసించేది ఎక్కడ?
1: Where does he live?
0: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
1: He lives in his own heart.
0: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
1: That heart is called love.
0: కనుకనే ప్రేమ యందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
1: So man lives in love.
0: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
1: He carries out life so
0: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
1: The daily activity routine is because of love.
0: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
1: He fulfills his life by spending time from dawn to dusk.
0: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
1: So what is, where is his residence? Love.
0: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరి అయినటువంటి యొక్క ప్రవర్తన చేతను, సరి అయినటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
1: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటిది కూడా మాటల చేతను, చేష్టల చేతను, నడతల చేతను, ప్రవర్తనల చేతను కొంతవరకు పోషించుకోవచ్చు.
1: We can also develop our own character by making our words, the actions proper.
0: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
1: at one time when Baba was there in Shirdi,
0: Das Gan అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
1: There was a devotee by name Das Gan.
0: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
1: ఈ వర్క్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
0: శ్రీరామనవమి, మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
1: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
0: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
1: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
0: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
1: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
0: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
1: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్ దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
0: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
1: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
0: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
1: దాస్ గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యు పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ.
0: ఎవరొద్దన్నారు, తప్పక ఉండవచ్చును, ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
1: హి సెడ్ వై నాట్ యు కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈజ్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
1: యూ టూ కెన్ స్టే హియర్.
0: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
1: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్.
0: తప్పగా నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
1: హి సెడ్ సర్టన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
0: తరువాత మాట మర్చిపోయినాడు.
1: హి ఫర్గాట్ వాట్ హి
0: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
1: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
0: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
1: ఆఫ్టర్ 3 ఇయర్స్ హి కేమ్, భగవాన్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ప్రమోషన్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్.
0: కేవలం నా గౌరవ నిమిత్తమే నేను పాటుపడుతున్నాను, కానీ ధనం కోసం కానీ లేక పదవి కోసం కానీ కాదు అన్నాడు.
1: I'm just very much worried about the prestige and not for the position and wealth.
0: అయితే ప్రమోషన్ వస్తానే వస్తావా అన్నాడు బాబా.
1: బాబా సెడ్, విల్ యూ బీ హియర్ సూన్ ఆఫ్టర్ యు గెట్
0: ప్రమోషన్? అందిస్తే తప్పక ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
1: స్వామి, ఇఫ్ యూ హెల్ప్ మీ టు గెట్ ప్రమోటెడ్, ఐ విల్ సర్టన్లీ కమ్.
0: సరే పోమన్నాడు.
1: హి సెడ్ ఓకే.
0: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి ఒక వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
1: The moment he reported back to duty, he was promoted in a week's time.
0: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
1: He was promoted as circle inspector.
0: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
1: He has forgotten the promise he has given to Baba.
0: ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది.
1: 1-2 years passed.
0: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
1: Again he came on duty for these two festivals, Sriravana Moharam.
0: Marchava nee ichina mata annadu.
1: Baba said, Dasgan, have you forgotten the promise you have given?
0: Maravale swami, maravaledu.
1: Swami, I have forgotten.
0: Kaani ee promotion lopala kudanu inka chakkaga pani chesi nenu SP ga kavalani aasa untundadi annadu.
1: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
0: Sare pommannadu.
1: He said, okay, go.
0: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల
1: బై టైమ్ హి రిటర్న్ దేర్ ది స్టేషన్
0: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
1: ద స్టోలెన్ ఆర్టికల్స్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్ వర్ ప్రెజెంట్ దేర్ అట్ ది స్టేషన్.
0: కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
1: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ check the
0: police. ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు?
1: Where from you got this jewel?
0: ఎవరు తెచ్చి పెట్టారు?
1: Who brought them here?
0: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
1: దాస్గన్ said, I don't know anything.
0: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరుతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
1: You are in charge of this police station. Without your permission, how are they brought?
0: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతనిపైన పడింది.
1: And he said, you have stolen. That's how he blamed him.
0: ఇంక దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
1: That is followed by thorough inquiry.
0: అప్పుడు నేనిచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులు మీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చర్యలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
1: దాస్గన్ హ్యాస్ ఫుల్లీ రియలైజ్డ్ దట్ దీస్ ఫాల్స్ చార్జెస్ అండ్ అలిగేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు బాబా. దైవత్వం
0: ఎన్ని విధములైనటువంటి దీంట్లో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
1: దో గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ పర్సన్, మ్యాన్ ఫర్గెట్స్ ద ప్రామిస్ హి మేక్స్ అండ్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ వేరియస్ ట్రబుల్స్.
0: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
1: పెయిన్ అండ్ ఆర్ ప్లెజర్ ఈస్ నాట్ గివెన్ బై ఎనీవన్.
0: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత, తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
1: యువర్ ఓన్ థాట్స్ అండ్ యువర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
0: దేవుడు అనగా వేరు, దేశమందును లేడు. దేవుడు అనగా తన దేహమంది.
1: God is not in a foreign land. He is present in your body.
0: పాపం అనగా వేరు, పరదేశము లేదు. తాను చేయు పనులు తగిలియుండు.
1: Sin is not present in any other foreign country. It is attached to your action.
0: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
1: man doesn't recognize this truth.
0: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడా పరులపైన నెట్టి,
1: he blames someone else for his pain and pleasure.
0: పరుల వల్ల చేత, పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
1: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీవన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
0: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
1: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
0: మహాభారత యుద్ధ సమయం అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
1: అర్జున ప్రెషరైజ్డ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
0: కృష్ణ, నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
1: అర్జున ప్రేడ్, కృష్ణ, యూ బీ అవర్ ఎమిసరీ, యూ గో దేర్ యాజ్ అన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
0: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
1: The youngest of Pandava, Sahadeva, is an ordinary devotee.
0: Dharmajudu, Arjunudu, Bhimudu kudanu Krishnunni rayabariga pampadaniki oppukunnaru.
1: Dharmaja, Arjuna, Bhima accepted to send Krishna as an ambassador.
0: Kani Sahadevudu deeniki angikarinchaledu.
1: Sahadeva did not accept this proposal.
0: Krishnuni pai unnatundi prema abhimanam chetane Krishnuniki ee durmargulu daggariki etta pampali aneetundi okka దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
1: సహదేవ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
0: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
1: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
0: నిరంతరము కృష్ణ చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
1: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
1: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా భావన హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్.
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే 10,000 నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్ ఇస్.
0: అనగా పరమ భక్తుని యొక్క ప్రవర్తన, పరమ భక్తుని యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యు త్రో ది జాస్మిన్?
0: నుష్కరం బ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యు త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ టు ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దే
0: సాలిక
1: ఎనఫ్?
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియునా?
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏలా?
1: బి రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేసేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిట్ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్. Though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో.
1: How to bear the suffering, killing everybody, all relatives.
0: Krishna, నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: My eyes are reeling, head is reeling. Let's go back.
0: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers? How to bear it?
0: Puramanta kuda veellu bandhu mitrulu kadani teliyada athaniki bandhu mitrulani teliyada?
1: Does he not know beforehand that they are relatives?
0: Kani aa suratvam anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadi.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘంలో వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: The stage of youth comes in between and passes off.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టడం ఎందుకు?
1: Why do you pride yourself of this youth?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైం వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అంటుంటాము.
1: నౌ వి సే బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 18 20 ఇస్ యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండెంట్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: ది కమాండర్ ఇన్ చీఫ్ భీష్మ వాజ్ ఏజ్ 112.
0: అలాంటి 112 ఇయర్స్ ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు.
1: భీష్మ ఏజ్ 112 సర్వ్డ్ యాజ్ కమాండర్ ఇన్ చీఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణములు.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్ట్రెంగ్.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమునకు వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లేజర్ హ్యావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్
0: ఇన్స్టిట్యూషన్. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ హావ్ ఎనీ
0: కైండ్. విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యూ విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా యా అనగా ప్రకాశము. ఏది? విద్య అనగా ప్రకాశము.
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తినంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హి రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు
0: అస్. చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ వెరీ యంగ్ బాయ్స్ దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ ది రెస్పాన్సిబుల్ ఫర్
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: అబౌట్ నథింగ్. ఈ కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్ అట్ ఆల్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: దీనికి రూపం ఏమిటి? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్ సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: అండ్ యువర్
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: ద క్యారెక్టర్స్ లైక్ జెలసీ,
0: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: దే ఆర్ మీన్, సో లో, నో వాల్యూ.
0: విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క చమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: ఫర్ దీస్ వాల్యూలెస్ థింగ్స్ వై షుడ్ యు స్పాయిల్ సేక్రెడ్ క్వాలిటీస్ లైక్ ఫర్ బేర్ అండ్ పీస్.
0: పూర్వం చెప్పాను, పి
1: భగవాన్ రిఫర్ టు 3 P's.
0: పి ప్యూరిటీ.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
0: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్. దేనికి? వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డు చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up the determination, resort to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్, స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్.
0: నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరు కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాది.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer and a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name. కనుక
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటి చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఈస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలుగే ఈ టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది సన్ షైన్.
0: బీయింగ్, బీయింగ్,
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్టెన్స్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us, four
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Come to your conscience and you follow.
1: So follow your conscience.
0: Your conscience is your guru.
1: And your conscience,
0: conscience is your daivamu.
1: That's God.
0: Your conscience is your witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యర్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యర్ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachiteri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke chelududa kapovakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo, adagane adigitiri, adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padale katanaina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani. Niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality
0: adiye
1: of a devotee. That is determination.
0: Adiye determination.
1: That is determination.
0: Adiye pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్ సర్వీస్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్
0: ఆ మిత్రత్వం ఏమిటి
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్
0: అదియే దైవం.
1: No, friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend
0: shrut,
1: is only God.
0: Shrut ani cheppindi Gita.
1: Gita says to Shrut.
0: Ye vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ye danini kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ye vidhamainatundi danni korakunda.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో
1: విత్ టోటల్ రెనన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యు ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర కూడాను
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్ కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ వి షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గానీ ఒక పులితో సమానం అవుతుందా?
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు, ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్ పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మిన్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ది డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
0: మై డియర్స్ ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకు అంతా కూడా తామసిక ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైనా కూడా నువ్వు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్
0: డే. మనం సాత్విక హృదయలము.
1: యు హావ్ పయస్ హార్ట్.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: బికజ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్
0: ఎబిలిటీ. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: లెగ్స్ ఆర్ షార్ట్.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: ద మూమెంట్ ఇట్ కిక్స్ విత్ దట్ లిటిల్ లెగ్ ఆల్ ది ఇంటెస్టైన్స్
0: విల్ కమ్ అవుట్. అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: వి ఆర్ సో పవర్ఫుల్, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎ డాగ్?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All theirs were ready, passing the resolution unanimously.
0: కాని ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: Listening to the voice, One dog there in the forest barked loudly.
0: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరార్, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికను కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: Is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred
0: కాలం. ఏ విధంగా కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad company.
0: దుష్కార్యంలో ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్ ఎలాంటి
0: తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
0: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: ఎగ్జామినేషన్ ర్యాంక్, లైఫ్ ఇస్ బ్లాంక్.
0: ఉంటుంటాడు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ నౌ.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ ర్యాంక్.
0: ఏ విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్ ఎనీ టైమ్.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వి డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye.
1: Goodbye. That's
0: all. Amitanga maatadakoodadu.
1: You should not talk too much.
0: Amitanga maatadutupothe yeme mostayo inka manu nunchi.
1: By talking too much you indulge in vain gossip.
0: Ani unnecessary talk anta aipothundi.
1: Unnecessary matters.
0: Tadwara maname balahinulaipothamu.
1: Therefore we become weak.
0: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: మితంగా మాట్లాడి అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యూ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్
0: వే. ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: ది గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యూ లిసన్ టు ది వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యూ ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలు మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking too much is more. The action is less and less. Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు.
1: వి షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తైతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: ఎ స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫార్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ది మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ ఎవరు. హూ ఇస్ ది స్టూడెంట్.
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ది లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థ,
1: సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైన గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a student.
0: Manchi peru sampadinchali.
1: You should get a good name.
0: Intilo bayata kuda manchi peru techukovali.
1: At home and outside you should get good name.
0: Putrotsaham unadu. Putrotsaham puttina dachaname chakara panchukovatam kada putrotsahamu.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: Tandriki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsaham unadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivadu manchivadu ante appudu aa tandriki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: లెట్ మీ బి ఎ బ్యాడ్ సన్ బట్ దే నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఏ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. నీ శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యూఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: ఎంక్వైర్ క్లియర్.
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye, nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu, aa yokka shabdam andulo bayaldeerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani shabdam.

0: none of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ యూ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ 1 hour at least per day.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒకతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: ఇంద్రియములు విశ్రాంతి తీసుకున్నప్పటికీ రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can rest.
1: శాంతి నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలకు అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపజేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ఇస్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్యా విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ పవర్
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియా.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియా.
1: కనుక మనము తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియా.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: వి స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 pages.
1: ఏం ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 pages చదివావు.
0: యూ హావ్ గాన్ త్రూ 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 page ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో
0: స్లీప్
1: అర్లీ గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి. అప్పుడు అవసరం చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టం.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూఅవుట్ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రీసౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేతుల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమిత మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాటలు మాట్లాడుకోండి.
0: టాక్ వాట్ ఈస్ నెసెసరీ.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: యూ కెన్ టాక్ ఆన్ మ్యాటర్స్
1: హలో అంది హలో అని అంతే.
0: ఆల్రెడీ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కనిపించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగా అనేటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: రిగార్డ్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితో విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంతకాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: యూఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధన వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్,
1: లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వి షుడ్ సీ దట్ వి విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: హితముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యు టాక్ లెస్ యు విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలిచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వి షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: మతాంతరాలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశం భారతదేశం.
1: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్, రిచ్ ఇన్ కస్టమ్స్ అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్ బీన్ హ్యావింగ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ అండ్ రిలీజన్, ఇట్ హాస్ నెవర్దర్లెస్ సస్టైన్డ్ ఇట్సెల్ఫ్ అగైన్స్ట్ ఆన్సాట్స్ ఆఫ్ టైమ్.
0: ఏకత్వమే భారతీయుల యొక్క లక్ష్యం.
1: And has realized the principle of oneness in the many.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీనిని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
1: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
0: అన్ని మతములను, అన్ని తెగలను, అన్ని సాంప్రదాయములను, అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
1: ద గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ ఎన్షియంట్ ల్యాండ్ ఈజ్ దట్ అమంగ్స్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిలీజన్, కాస్ట్, ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ దేర్ ఇస్ ఎ బేసిక్ వన్నెస్ ఆఫ్ పర్పస్.
0: అదియే మన సంస్కృతి.
1: అండ్ దట్ ఈస్ దిస్ రిచ్ కల్చర్ ఆఫ్ ఆర్.
0: నారంజి పండు యందు అనేక తొనలు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
1: ఇన్ అన్ ఆరెంజ్ ఫ్రూట్ యూ కెన్ కమ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ విచ్
0: ఆరెంజ్. అయితే తొనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ పీసెస్ నో డౌట్ మేకింగ్ అప్ దిస్ ఆరెంజ్ ఫ్రూట్ బట్ ద స్కిన్ దట్ కవర్స్ దెమ్ ఆల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశం.
1: ఇన్ ద సేమ్ మేనర్ దో వి హావ్ బీన్ హావింగ్ థింగ్స్ లైక్ డిఫరెంట్ రిలీజన్స్, కాస్ట్, ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ ఎట్సెట్రా, దిస్ కల్చర్ హాస్ ప్రొక్లైమ్డ్ టు అస్ ద ట్రూత్ దట్ ఇట్ ఈస్ నాట్ ద కాస్ట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ బట్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్ దట్స్ ఇంపార్టెంట్.
0: జాతి కంటే నీతి ముఖ్యమని, మతము కంటే మమత అభివృద్ధి అని బోధించినటువంటి దేశం భారతీయ సంస్కృతి.
1: రాదర్ దాన్ ద రేస్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ రాదర్ దాన్ ద రిలీజన్ ఇట్ ఈస్ వన్స్ ఐడియల్ దట్స్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద లెసన్ గివెన్ డౌన్ టు అస్.
0: మతము ప్రధానము కాదు మమత ప్రధానము.
1: రిలీజన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాస్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్ సెల్ఫ్.
0: నీ జాతి ముఖ్యము కాదు నీతియే దీనిలో ముఖ్యము.
1: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
0: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
1: హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెర్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, స్ట్రెంగ్థెన్ ఇట్.
0: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
1: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య, ధర్మ, అహింస, శాంతి అండ్ ప్రేమ.
0: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
1: దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆర్ సచ్ వెరీ వన్ కెన్ రియలైజ్ వన్ సెల్ఫ్ బై బ్లాసమింగ్ ఫోర్త్ ఆఫ్ వన్స్ ఓన్ నేచర్, వన్స్ ఓన్ రియలైజేషన్ అండ్ వన్స్ ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్.
0: మానవునికి చరిత్ర ప్రధానము.
1: ఫర్ మ్యాన్ హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్.
0: వ్యక్తిత్వము ఆధారము.
1: హిజ్ ఓన్ ఇండివిజువల్ నేచర్ ఈజ్ ద కీ.
0: జాతీయత ముఖ్యము.
1: His sense of patriotism is important again.
0: Pavitram aadharamu.
1: Sacredness is again his guiding principle.
0: Aikamatyame deeni yokka pradhana tattvamu.
1: And the principle of unity is the key to this.
0: Kanukane charitramu, vyaktitvamu, jatiyata, divyattvamu, aikamatyamu. Ivi kudanu pancha sutramulu bharatini yokka shastramulu.
1: So we also have these five components making up one's existence worthwhile, one's history, character, one's sense of patriotism and the like.
0: దీనిని పరిష్కరించుకునే ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
1: It's in keeping with this tradition that right from ancient times this land of Bharat has also been called the land of Hindu land. హిందూ
0: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
1: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
0: ఇందులో కూడాను వారు తెలియక వంచించి దీన్ని హిందూ అనేటువంటి పదము ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
1: దో ఆస్ అ ఫార్మ్ ఆఫ్ డిసీట్ దే గేవ్ దిస్ నేమ్ హిందూ, దే హావ్ అన్విటింగ్లీ గివెన్ టు అస్ అగైన్ ఇన్ దిస్ టర్మ్ హిందూ ద ఫైవ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్.
0: ఆంగ్ల భాషలో హెచ్ ఐ ఎన్ డియు ఈ యొక్క ఐదు అక్షరములు.
1: Now this word Hindu is constituted by these five letters H-I-N-D-U.
0: H anaga history.
1: H standing for history.
0: I anaga individual anaga vyaktitvam.
1: I stands for one's individuality.
0: N anaga nationality ade jatiyata.
1: N stands for nationality, sense of patriotism.
0: D anaga devotion anaye kaakunda divinity ani kudanu cheppavachu.
1: He again stands not only for a thing like devotion but also for
0: adi divyattam,
1: that is your divinity.
0: U anaga unity,
1: and U stands for the word unity.
0: Kanuka ee hindu aneetundi padamulandu kudanu history, vyaktittamu, jatiyata, divinity, unity aneetundi ee panchapranamulu panchasutramuluga ninchi unnavi.
1: Therefore we have in this word hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
0: ee unity ne mocham aniyu.
1: This unity is indeed liberation.
0: ee yokka pravamainatvanti yokka charitra idiye bharatiyunaku pradhanamainatvanti yokka dharmam aniyu.
1: And the very first among these, this history is basic to whoever could be called a bharatiya.
0: mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
1: One's own individuality connotes one's own sense of belonging to the country.
0: ee vyaktitvanni penchukunnappude divyatvamulo aavirbhavistundaniyu.
1: Only when you give that this individuality of yours come to the surface, there will be a thing like nationality.
0: Itti divyatvame mochamulaku aadharamaniyu prabodhistu vachindi.
1: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
0: Indulo dharmartha kama mochamulu purushartamuluga aavistu vacharu.
1: Then again we have these purushartas in the form of dharma, artha, kama and
0: kani. Ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kaamamune pradhanamainatvanti yokka lakshyamulu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
1: But unfortunately today man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
0: Dharmamochamulu variki emo arthame kavatam ledu.
1: One does not really understand what these two terms mean, dharma and moksha.
0: Madalu leka kommalu ee reethiga puttagalavu.
1: Without roots in the first place, how can you think of the branches?
0: Atthakamulane kommala paina jeevinchetundi vyakti ee naatikenavunu kindiki digaku tappadu.
1: One who is trying to eke out a living on these branches of artha and kama, sooner than later he has to collapse and fall.
0: Ee atthakamulane aadharamga chesukunnatundi vyakti తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
1: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ ఫ్యూటిలిటీ.
0: ధర్మమోక్షమును లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములను అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
1: ద ట్రూ పురుషార్థ ఆన్ అదర్ హ్యాండ్ కంటైన్స్ ఇన్ రికగ్నైజింగ్ దీస్ ఐడియాస్ ఆఫ్ ధర్మ అండ్ మోక్ష అండ్ దెన్ లీడింగ్ యువర్ లైఫ్ ఆన్ అర్థ అండ్ కామ.
0: కలియుగ ప్రభావం చే మానవుడు ప్రతి పదమునకు కూడాను నానార్థములు కల్పించి అనర్థమును స్వీకరించి యథార్థమును విసర్జిస్తూ వస్తున్నాడు.
1: ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ టైమ్స్ ఆఫ్ ద కలియుగ దట్ మ్యాన్ లూజెస్ సైట్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనీ వర్డ్ ఆర్ టర్మ్. హి సీక్స్ డిఫరెంట్ వెరీడ్ ఇంటర్ప్రిటేషన్స్ విచ్ ఆర్ టర్మ్స్ ఇన్ కాంట్రడిక్షన్.
0: అంతరార్థాన్ని విచారించడం లేదు.
1: హి డస్ నాట్ గో ఫర్ ద సిగ్నిఫికెన్స్ కంటెయిన్డ్
0: ఒక చిన్న విషయం.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సూర్యోదయము కాగానే మనం చాలా ఆనందిస్తున్నాము.
1: నౌ వి టెండ్ టు రిజాయిస్ అట్ ద ఫ్యాక్ట్ దట్ ద సన్ హస్ రిజన్.
0: కారణం,
1: వాట్స్ ద రీజన్?
0: మన కర్మలను ఆచరించి ఏదో భోగ భాగ్యములను పొందాలని, మన జీవితమును ఆనందమైనటువంటి జీవితంగా గడపాలని మన యొక్క వాంఛ.
1: బికాస్ ఇట్స్ అవర్ డిజైర్ దట్ వి అండర్టేక్ ద డైలీ టాస్క్ అసైన్ టు us అండ్ thereby derive some joy and happiness.
0: కర్మనే జరపకుండా జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
1: బికాస్ వి టెండ్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
0: ఈ కర్మలన్నీ కూడాను కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
1: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ours ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయమునకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
1: Likewise, as the sun sets, we tend to find due rest to the body which has undergone a great deal of trouble through the day.
0: అయితే వీరికి తెలిసినటువంటి అర్థం ఏంటి? కర్మాచరణ నిమిత్తమై సూర్యోదయం జరుగుతున్నదని, దేహం యొక్క విశ్రాంతి నిమిత్తమై సూర్యాస్తమం జరుగుతున్నదని, ఈ సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవునికి ఆనందాన్ని అందిస్తున్నదని వీరు భావిస్తున్నారు.
1: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
0: ఇది యథార్థము కాదు.
1: But then this is not the significance of these.
0: నిజముగా ఈ సూర్యోదయ సూర్యాస్తముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఆనందాన్ని అనుభవించడు.
1: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
0: ప్రతి సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
1: Because every sunrise and every sunset marks yet another day in the life of man. It reduces his lifespan.
0: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
1: So this rising of the sun and the setting of the sun has snatched away day from your life.
0: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
1: In other words, you are approaching day by day your own end.
0: దీని యందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
1: This being the inner significance, we give some other interpretation and tend to feel joy and happiness.
0: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
1: In this world, nothing in the world is given to man for his own sake.
0: పనిబడి 10 దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
1: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
0: తనను నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
1: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
0: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
1: As soon as he finishes his work, he gets back to his place.
0: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
1: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
0: అదే విధముగానే మానవుడు తల్లి, తండ్రి, ఆస్తి, పాస్తి, ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
1: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
0: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములు మాత్రమే కాని సొంతము కాదు.
1: బట్ వాట్ యూ అండర్స్టాండ్ ఈస్ దీస్ ఆర్ దేర్ సో దట్ యూ కెన్ టేక్ సమ్ మొమెంట్స్ ఆఫ్ రెస్ట్. దే ఆర్ నాట్ యువర్ ఓన్.
0: కారణము తనతో రావు.
1: రీజన్ బీయింగ్ దే డు నాట్ గో విత్ యూ, కమ్ విత్ యూ.
0: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
1: ఇఫ్ దే ఆర్ వెరీలీ హిస్, వై డోంట్ దే అకంపనీ హిమ్?
0: తనవి కావు కనుకనే తనతో రావు.
1: బికాస్ దే ఆర్ నాట్ హిస్, దే డు నాట్ గో విత్ హిమ్.
0: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
1: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్, కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
1: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్.
0: మేధా వికాసము ఎక్కువ.
1: వెరాస్ ది పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
0: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: టు ది పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ దట్ విచ్ హాస్ ఎన్ ఎండ్, దట్ యువర్ లైఫ్ స్పాన్, ట్రై టు సాంక్టిఫై ఇట్, మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
0: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
1: హౌ కెన్ వి సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
0: ధనం ఉన్నది,
1: వి హావ్ మనీ.
0: బలం ఉన్నది,
1: వి హావ్ స్ట్రెంగ్త్.
0: గుణం ఉన్నది,
1: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
0: అధికారం ఉన్నది,
1: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
0: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
1: దీస్ హ్యావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
0: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
1: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ of importance.
0: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడాను అందుకుంటుంది.
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
0: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
1: Because we do not make the best possible use of any given thing, we cannot understand what it's there for.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మను ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
1: So every little thing has its own sacred purpose. We have to understand that and use it accordingly. Therein lies the sanctifying process of our lives.
0: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
1: Like for instance, how does one use the power of the intellect?
0: Misuse of money is evil అన్నారు.
1: Now misuse of money is evil, it's been said.
0: దీనిని దుర్వినియోగం చేయరాదు.
1: We should not misuse money.
0: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కాని నీ విత్తాన్ని ఆశించడు.
1: God would rather like to go for your heart. He is not after your money or wealth.
0: నీ నీతిని మాత్రమే తాను కోరును కాని నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
1: He seeks your character. He does not go to what caste or religion you belong.
0: మానవ జాతి యందు పుట్టి మహత్తరమైనటువంటి యొక్క దివ్య శక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
0: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకును స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
1: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
0: swarthamane sankellalo manavudu bandhitudai tadwara aneka vidhamulainatundi dukkhamulaku guri avutunnadu.
1: He indulges in actions which are selfish to the core, and he lets himself be bound in this idea of selfishness.
0: Yedu talanchina swaprayojana nimittamai thanu sankalpinchutunnada kani paraartha nimittamai ye maatram kudanu prakulaadaledu.
1: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
0: పరాత్మతత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
1: Or how does he try to understand what lies beyond the పరాత్మతత్వ? We should try to go for that even as we are indulging in what we are doing.
0: భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు ధ్యానములు జపములు ఇత్యాది కర్మలు ఆచరించడం మాత్రమే భక్తి కానేరదు.
1: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
0: Parulanu himsinchaka parulanu dushinchaka parulanu kashta pettaka sadhyamainanta varaku kudanu variki sahaya bhutuluga nilchali.
1: We shouldn't hurt others' feelings. We shouldn't criticize them. We shouldn't ridicule them. To the extent possible, we should try and go and help them.
0: Manavulandaru sodara bhavanni penchukovali.
1: And we should have this feeling of brotherhood amongst all men.
0: Appude ee lokamu భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
0: దిన దినములకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
1: డే బై డే దిస్ బ్రాడ్ అవుట్లుక్ అండ్ యాటిట్యూడ్ ఇస్
0: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
1: మోర్ అండ్ మోర్ ఆఫ్ నారో మైండెడ్నెస్ ఇస్ క్రీపింగ్ ఇన్.
0: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
1: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
0: Nenu aneetunte pradesham nunchi manamu aneetunte gamyam cheratame jeevitham yokka antarathamu.
1: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
0: Jeevitham antayi kudanu nenu nenu nenu aneetunte yokka thai ende undina gamyam ni eritiga cheragalatu.
1: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
0: Kanukane దేశములో ధనము ప్రధానమే.
1: బట్ దెన్ యాజ్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ గోస్ మనీ ఇస్ ఇంపార్టెంట్ నో డౌట్.
0: గుణము అవసరమే.
1: యూనిక్ క్యారెక్టర్ ఆల్సో.
0: బలము కూడా చేకూర్చుకోవలసినది.
1: అండ్ సర్టన్లీ యూ మస్ట్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్.
0: అయితే దీన్ని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి?
1: బట్ హౌ ఫార్ డూ వీ గో క్యాటరింగ్ టువర్డ్స్ దీస్ నీడ్స్ అండ్ వాట్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దెమ్.
0: గోవు పెరుగు కొలది కొమ్మును కూడా పెరుగునట్టుగా మన ధనము పెరుగుకొలది అహంకారం కూడా పెరుగుతుంది.
1: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
0: ధనమెచ్చిన మనమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానకయ్యెచ్చును ధనమునిగిన మనముదుగును మదముడిగిన దుర్గుణంబు మానునివేమ అన్నాడు. ఈ ధనము చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అహంకారములకు అభిమానములకు గురి అయి తన మానవత్వాన్ని మరచి తాను జీవితం వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
0: భారత దేశములో అన్నము లేక అల్లాడేటువంటి వారు కోటాను కోట్లగలరు.
1: In this country of Bharat, the any number of people could not have enough to eat.
0: మానవుడు దురాశలచో మునిగి దుఃఖంచే కుంగిపోవుచున్నాడు.
1: And man is weighed down by a sense of burden of troubles.
0: ఈ దుఃఖమును నివృత్తి గావించుకునే నిమిత్తమే ఆశలను అరికట్టుకోమని బోధించాము.
1: Now by way of putting an end to this sorrow and grief,
0: ఆశలను అరికట్టుకున్నప్పుడే ఆనందము చేకూరుతుందని కూడాను దీని యొక్క అంతరార్థము.
1: Put a ceiling on your desires, because therein lies the key to happiness.
0: అయితే సాధకులైనటువంటి మీరు కూడాను దీని యొక్క అర్థాన్ని చక్కగా గుర్తించలేకపోతున్నారు.
1: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
0: Ceiling on desires anaga deeni yokka artham emiti mana yokka aasananu arikattukovatamu ani deeni antartham.
1: Now what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
0: Ee vidhamainante aasananu arikattukovatam valla dhanamunu kodanu kontha nilabettukunna varam avutam.
1: Now even as we curb our desires thus, we can also accumulate some money.
0: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
1: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
0: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
1: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
0: కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
1: ఆల్సో బై సేవింగ్ అప్ దస్, దిస్ మనీ కుడ్ బి యూజ్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
0: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌవర్ మైన్యూట్.
0: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
1: Therefore to support one's own family, to extend help to others and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
0: మన సమస్యలలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
1: And then again in our organization, this idea of ceiling on desires is fourfold.
0: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
1: The first one is do not waste money. Do not misuse money.
0: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
1: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
0: కాలమును వ్యర్థము చేయవద్దు.
1: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
0: మీ యొక్క శక్తిని, మేధస్సును వృథా కరపోవద్దు.
1: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ, యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
0: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫోర్ ఫోల్డ్ పాత్ యు హావ్ డు నాట్ వేస్ట్ మనీ, డు నాట్ వేస్ట్ ఫుడ్, డు నాట్ వేస్ట్ టైం, డు నాట్ వేస్ట్ ఎనర్జీ. దేర్ఇన్ లైస్ ది కీ టు అండర్స్టాండింగ్ అండ్ రియలైజింగ్ ది ఇన్నేట్ డివినిటీ.
0: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నందు కడుతున్నారు.
1: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
0: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
1: Sai has not launched this organization for the sake of money.
0: Nee yokka aasananu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
1: It has been my hope that you'll curb your desires, develop the sense of detachment and thereby experience untold bliss and joy.
0: అట్టి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
1: So you have lost sight of this sacred hope of mine and you have given yourself away to feeling that if you save enough money it's more than enough under the ceiling on desires.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not the correct way of interpreting this.
0: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్, మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్, పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
0: నేను ధనాన్ని నాశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
1: I never have this dirty feeling of trying to go for wealth.
0: Yenade kadu yenadu kudanu nenu evvarini inta varaku kudanu nenu dhanam kavalani aashinchinatundi chanam kudanu ledhu.
1: Not only today but also in the past never has there been a moment or a second when I have craved.
0: Na pavitramainatundi karmale aa dhanamunaku saginatundi karyamulu jarugutu vastunnayi.
1: When I have craved and longed for money, all these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
0: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
1: So what you have to give me today is the sacred concept of love, not this filthy money.
0: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: All of you should get together and be bound by this principle of unity, proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
0: Janasevane janardana sevane anetunte vishala bhavanni pinchukovali.
1: Have this broad feeling that serving man is verily serving God.
0: Nenu nadi anetunte sankuchita bhavanni trunchiveyali.
1: Try to let go, discard the feeling of mine and thine.
0: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
1: Today's problems of the world could be solved only through the medium of love.
0: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
0: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
1: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
0: ఈనాడే కాదు ఏనాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
1: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ సొసైటీ అండ్ మనీ.
0: చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
0: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
0: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
1: Men of the Satsai organization are like the spinal column of a body.
0: ee yokka karyakartalu sakramainatundi margamunu pravartinchakundina ee yokka samastha anetundi yokka dini vennamukane virigipothundi.
1: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
0: Kanuka samasthanu pedamargamunandu pattinchakandi.
1: So see to it that the organization does not decay.
0: Anni samasthalaku aadarshavantamainatundi ee satyasaya samasthanu divyamaina bhavyamaina navyamaina margamlo pradesha petti satkeertini techukondi.
1: This satyasaya organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
0: Kanamunaku satyasaya samasthaku etti sambandham kudanu undadu.
1: There is no link, no relationship between money and the organization.
0: Atti sambandham kaligina samastha satyasaya samastha kaneradu.
1: And the satyasaya organization, any organization having a link with money is not the satyasaya organization.
0: Premato prema hrudayamato hrudayam matrame sannilita sambandhanni chekurustundi.
1: Love for love and a heart to heart link, this is the aim and purpose of the satyasaya organization.
0: Kanuka ee naadu mana bharat desham nandundinatundi prati oka rashtrapu yokka adhyakshulu kuda nu ikkade unnaru ganuka ee rashtram nunchi ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారు, ఏ ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
1: సో టుడే వెరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ in the districts and in your own cities and towns.
0: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారు ఆ వసూలు దక్క ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీని ఒక దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
1: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్ ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
0: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
1: My hand stretches forward just for one thing from each of you and from all of you, and that is pure
0: love.
1: Love which is serene, unsullied love, untainted love.
0: ఇంకా దేనికి నేను నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
1: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
0: కనుక నేను ఏ నాటికైనప్పుడు సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
0: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
1: I have never sought, I will never seek, and I am not seeking this money.
0: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
1: What I seek and hope for is this noble
0: idea. ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
1: This sacred feeling and response from you.
0: లోక కళ్యాణం కొరకు.
1: That again is not for my sake, it's for the well-being of the world at large.
0: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సమస్తంలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
1: So this idea that you are all here and all that you have learned, members of the organization should go back, try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
0: Manapani seva seva seva. ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The primary task ahead of us is one of service and nothing but service.
0: ఇంకా రెండవది.
1: The second thing.
0: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో brothers and sisters of Sai family, Sai family, Sai family, అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
1: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family. The emphasis being on the Sai family, the Sai family. This is a narrow-mindedness on your part.
0: కనుక ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
1: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
0: అందరూ మానవ కుటుంబమే.
1: బికాస్ ఆల్ బిలాంగ్.
0: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
1: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ. There could be people who have fondness for the name of Rama or Krishna or Sai.
0: నాలో అటువంటి సంక్షిప్తమైన భావము లేవు.
1: I have never given rise to such narrow feelings.
0: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
1: యూఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ. యూ డి నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యూ ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
0: ఒక్క పేరు, ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
1: వన్ నేమ్, వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
0: అన్ని రూపములు, అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: We should try and give rise to this feeling that all names and all forms are equally valid.
0: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
1: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
0: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడా అటువంటిది.
1: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
0: is your home. మానవుడు కూడాను దేశాభిమానం కలిగి ఉండాలి.
1: So every person should have this sense of feeling for one's motherland.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానం అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
1: Whatever country you belong to, you have the sense of patriotism.
0: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
1: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
0: కనుక ఒక దేశమును విశ్వసించటం చేత మరొక దేశమును ద్వేషించటం అనేటువంటిది ఉండకూడదు.
1: By having trust and faith in your own country, you should not try and put down some other country.
0: కనుక కల ఎందు మాత్రము కాని ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందు కాని దేశద్రోహమునకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
0: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: అది మొదటిది.
1: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
0: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: ద సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
1: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్ ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వమును కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
1: ద థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ద సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: మన జాతి ఒక్కటే మానవ జాతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ద హ్యూమన్ రేస్ సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ దే బై లవ్ ఈచ్ వన్.
0: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటం, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటం, ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్ ఇన్ ఎ వరల్డ్లీ వే, keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
0: ee gruhamunu gruha parisara prantamulanu parishuddhamu gavinchukotam cheta konta aarogyamu aanandamu kudanu chekurutundi.
1: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
0: kanaka ee laukika jeevitamunaku entano upakaristundi.
1: This in turn will help your own worldly life.
0: Daanamu daanamanaga మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
0: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
1: నౌ వి కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్ బట్ షుడ్ నాట్ ట్రై అండ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చారిటీ.
0: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
1: నా వాట్ యూ మస్ట్ ట్రై అండ్ డూ ఇస్ ప్రొవైడ్ ఎ బేస్ సో దట్ దే కుడ్ లివ్, ప్రొవైడ్ దెమ్ విత్ ఫుడ్, క్లోతింగ్ అండ్ అదర్ కన్వీనియన్సెస్ ఇన్ ఎ ప్రాపర్ వే. రాదర్ దన్ దట్ ఇఫ్ యు గో ఆన్ గివింగ్ ఆర్మ్స్ టు ఆల్ ద బెగర్స్ అరౌండ్ యూ.
0: మనము బిచ్చం ఇవ్వటం చేతనే ప్రతి పట్టణం ఎందు ప్రతి పల్లెలు ఎందుకును అందరు కూడా సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
1: యు ఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్ దేర్బై దిస్ కంట్రీ హస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హస్ టేకెన్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: ఇంకా ఆరవది,
1: ద సిక్స్త్ పాయింట్,
0: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satya organization framework.
0: Satyam pucchukovatam kani lancham lancham ichchukovatam kani satya sai samasthalaku chaala droham jarugutundi.
1: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
0: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tana yokka drishtiyandu unchukoni patti jagrataga pravartinchali.
1: This is something which you must bear in mind continuously and carefully.
0: Inka yedavadi.
1: Now the seventh point.
0: మానవత్వములో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: There are any number of problems that one has to face up to.
0: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
0: మనలో కొన్ని విధములైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
0: ఈ యొక్క దేశ అసూయమును కొంతవరకును అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
1: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
0: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
0: జాతి మతములను పాటించరాదు.
1: We should not go by what is laid down strictly in terms of one's
0: religion
1: or one's country. Whatever is given to you in your own home, follow follow these in your house, all right. But try to carry them to society. If you carry these to the society, there could be difficulties around you.
0: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి, కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
1: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
0: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
0: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Sathya organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
0: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people, all right.
0: వారిలో ఒక విధమైనటువంటి ఒక పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants,
0: లేదు కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి, కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: దీస్ సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యూ మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
0: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: బికాస్ ఎ పర్సన్ దట్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
0: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
0: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విచ్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఇది 9వది.
1: This is the 8th point.
0: Inka padavadi.
1: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
0: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
0: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
0: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
0: Papamu chesinanta kalamu kudanu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
0: అది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: These 10 injunctions, it is necessary and imperative for the Sathya organization members to follow.
0: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
0: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
1: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
0: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
0: సత్యసాయి సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడా ఆదర్శాన్ని నిరూపించాలి.
1: So members of Sathya organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others. So something which goes against the law, we should never embark on doing that.
0: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ దీస్ 10 పాయింట్స్ యాజ్ యువర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ దట్ యూ షుల్ సక్సీడ్ ఇన్ యువర్ ఎండెవర్స్ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Sathya Sai Seva Organization.

0: పెట్టినది తినవు. నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకుని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లల పుట్టెలకు పోయి పట్టెళ్ళు గలవు గుట్టున తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డూ మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యూ హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీఈస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఏ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞమునకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: Noor yagnamulu chesinappatikini tanaki etti manas shantini kudaraledu, tripti kalagaledu.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku prayatninchinappude ee potti vamanudu andulo praveshinchadu.
1: It was only at the time when Ashwamedha Yaga was undertaken, Vamana, the dwarf, appeared there, manifested.
0: Kani, Purohitra vachi, neevu itaniki emaatram kudanu choti ivakudu.
1: The preceptor came and said, don't pay heed to his words.
0: Itanu vachinatuvanti vaadu Vamanudu kaadu.
1: The one who has...
0: Brahmanudu kaadu, chaala goppavaadu.
1: The one who has come here is not simply the Vamana, the short one. He is a mighty person.
0: Ayya, నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కాని చేరిన పురోహితులు అందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులకు నీవు ఎత్తని ఆశిస్తున్నావు. కాదు కాదు, అది బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు. ఇది కాదు, అది బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there,

0: He will never break his promise. He will keep it up.
1: కనుక నేను మాట ఇచ్చిదిని.
0: Yes, I have given the promise.
1: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
0: I am ready to give whatever that he asks for.
1: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
0: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
1: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
0: The 8th one is అశ్వమేధ
1: యాగం. అతని పాదాలకు అర్పితం చేస్తాను.
0: That I will offer to your lotus feet.
1: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
0: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God.
1: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞము. 108 యజ్ఞములు ఇవన్నీ.
0: Each one represents one yajna, 108 in total.
1: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
0: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
1: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
0: The preceptor said, you have considered him as an ordinary one.
1: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
0: not merely 3 feet.
1: మూలోకాలు కూడా తీసుకోగలడు.
0: He will occupy all the 3 worlds.
1: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
0: You are deceiving yourself by the form that you see in front of you.
1: కాని దానిని స్వీకరించి బలచక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
0: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
1: మాట ఇచ్చేటప్పటికంటే మరణమున్నే అన్నాడు.
0: If one breaks the promise, it is death.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
0: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
1: కానీ ద్వాపరయుగములు మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
0: But in the Dwapara age, nobody ever gone back the promise given.
1: కనుక బలచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
0: So Emperor Bali said, I'll keep up my promise.
1: కానీ చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
0: As he declared, he has offered everything to God and said,
1: అంతా భగవంతునిది,
0: nothing belongs to me, everything is yours, O Lord.
1: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
0: So he surrendered and completed the performance of the ritual.
1: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
0: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
0: People went on extolling, praising the Lord, the inhabitants.
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
0: They have been narrating God Vamana.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
0: And you have the emperor on one hand.
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
0: And he is the dearest child of Kashyapa.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికి నేను ప్రసాదిస్తాను.
0: Whatever you want, I will confer, he said.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
0: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనము.
0: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
0: The whole world is yours, Lord.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొక

0: ఎందుకు నివాసించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్, వై డూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్ ది డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్ సో స్మాల్ ఇన్ స్టేచర్ బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: ద డివైన్ ఈజ్ లిమిట్లెస్.
0: పరిమితములకు మించి
1: ట్రాన్సెండ్స్ లిమిటేషన్.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటాది.
1: యు ఫైండ్ ద సన్ రైజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: హూ ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ సన్ రైజ్?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: హి అబ్జర్వ్స్ హిస్ ఓన్ రెగ్యులేషన్.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కానీ మరి ఏ యుగమునందు కానీ ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ద డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్లీ.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెసెంట్లీ కంటిన్యూస్లీ.
0: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఈజ్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: సైంటిస్ట్ ఇన్వెస్టిగేటెడ్, మేడ్ థరో ఎంక్వైరీ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
0: రాత్రి అందు ఆకాశములకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: సైంటిస్ట్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్ ద స్టార్స్ హైడింగ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్, ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తి కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పగా అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేనె లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టు కరే.
1: The human birth, it appears as though is meant to be the hunger.
0: చిక్కులనందుచు కోటి విద్యలను పూనిగానే నేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: ద మ్యాన్ స్ట్రగల్స్ హార్డ్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ టాలెంట్స్ అండ్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్, టు క్యారీ ఆన్ హిస్ లివింగ్. బట్ వాట్ ఈస్ ఇట్? వై కాంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ అండ్ గో బియాండ్ ట్రాన్సెండ్?
0: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టను నింపుకోసమని అని గుర్తించారు.
1: సో ఎవ్రీ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఈస్ బోర్న్ ఓన్లీ టు సేషియేట్ హిస్ హంగర్, ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: సో మ్యాన్ ఈజ్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింప చేస్తుండాలి.
1: యాజ్ ద విండ్ బ్లోస్ యు ఫైండ్ ద బ్రాంచెస్ ద టచ్ ఈచ్ అదర్ అండ్ దేర్ అరైజెస్ స్పార్క్స్ ఆఫ్ ఫైర్.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: అండ్ దట్ ఫైర్ న్యాచురలీ బర్న్స్.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొనియే అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవించి చేస్తున్నాయి.
1: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ దట్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
0: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడి కుడ్ నో ద రీజన్ బిహైండ్.
0: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవులు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God. To know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
1: It's not possible to search for God.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీవి గద్దెల దారబోసి అరవింద దరాక్షని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: ఓ మ్యాన్ వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్ ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఆర్డైన్డ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్ నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
1: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్ దట్ దే ఆర్ అబ్టైన్డ్ నాట్ సో.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దీస్ ఆర్ న్యాచురల్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఈజ్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఒక కర్రను తీసి దేనినైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
1: వెన్ యూ hit anyone with the stick naturally it causes pain.
0: Andulo edo ee agni shakti okati unnadi.
1: Well, there is some power here.
0: Rayantis denena kottinappudu deenku edo oka parva shakti untundadi.
1: If you pelt a stone and hit anybody naturally oka raati
0: kottinappudu daani nunchi agni prarambham avutundadi.
1: When you just strike two stones against each other
0: kaani adi agni raati nunchi manaku kanipistundada.
1: Do you see the fire externally?
0: Ledu.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండాలి.
1: ద ఫైర్ ఈజ్ హిడెన్ ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
0: ఈ శక్తులన్నీ కూడా ఆ సహస్యమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ నాట్ ద స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక ద్వీపం పుట్టించేటువంటి వారు
1: they found his fire the lamp at the residence of nanda
0: ninni bidavalandi kudanu ee shavukar inti deepam teeskon pote mem kuda shavukarlam avutamani aa inti deepanni muttichukoni velli poyetunte varu sayankalam.
1: The nanda being rich one all the local inhabitants go visit nanda's residence lamp their own thinking that they would also
0: aa gramam nandini oka inkoka kotta kodalu vachindi.
1: There in the same village a daughter-in-law newly
0: అత్తగారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: షీ టు వాజ్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి, కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is a fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: Inka mari deepamulu andinchukovadaniki poyinatundi oka ee streelu balikalandaru kodanu aamenu chustu eguruthu unnaru.
1: While this newly married daughter in law started lamping her own,
0: sugudaku cheyyanta kaaripothunte enduku taa dooram raavatam ledu.
1: Why is that you are distancing yourself from the fire? They have put the question.
0: అక్కడ వాళ్ళు పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
1: దెన్ దే వర్ సింగింగ్.
0: సుగుణకు కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట, దీపాన కనిపించేనంట అని పాటలు పాడుతున్నారు.
1: దే వర్ ఆల్ సింగింగ్ ఇన్ కోర్స్. సుగుణా కుడ్ సీ దేర్, Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: Ee paatalu vini lopa nunchi Yashoda parigetti vachindi.
1: And Yashoda came there, appeared there in front of them.
0: Ala kuda chuchindi.
1: She too noticed.
0: Ee Suguna yokka chei kaalipothunnatunte chuchindi.
1: And she could notice the finger of Suguna being burned.
0: Madhyalo unnatunte road lo unnatunte vaadanta paatalu paadutuntu egurutu unnaru.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనేది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్, వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
0: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
1: మదర్ ఇన్ లా వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ట్ వెరీ సాడ్.
0: ఇంకా ఏనాటికి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Mysterious things, wonderful things happened in those days.
0: Kanuka Yashoda inti daggara aneka rakamaina vichitra vichitramulanta kudanu kaligistu vachindi.
1: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
0: Ee vidhanga chestunaga oka naadu Krishnudu vachadu.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raledu.
1: Having left this place once, he has not come back.
0: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: యశోదకు కనిపించలేదు, నందునికి కనిపించలేదు.
1: But nobody could see him.
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: All had assembled at the residence of Yashoda.
0: Krishna vachayata meeru daachipettukunnaru ekkada chupandi chupandi ani andaru gola chestu vachar.
1: People went on questioning. It seems Krishna is here, you are hiding him somewhere, let us see him. That's what they said.
0: Evvariki kanipinchukokunda okkokariki maatrame pratyekanga kanipinchetundi vaadu.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: Kaani nee praapti needi అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
1: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దర్ డిజర్వ్డ్నెస్. దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
0: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
0: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్
0: తండ్రి. ప్రేమతో పెట్టిన నీకు రుచిగా ఉండదా?
1: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ ఎట్ హోమ్.
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: డూ యూ రియల్లీ లైక్ దాట్ by stealing which is available elsewhere.
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సార్వభౌమమే.
1: This is the experience of everybody in the world.
0: తన ఇంటిని తనకి ఎప్పుడు కూడా రుచిగుంటు.
1: No one accepts relishes that which is at home.
0: ఇంట్లో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా తనకు రుచిగా ఉండవు.
1: All the preparations so nicely made at home.
0: పరింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: But those which are served outside, we relish them very much.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: This is the way of the world.
0: కృష్ణుడు పరయింటివి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: This is not the lesson of Krishna.
0: Venna anaga kevala parishuddhamaina pitti hrudayame.
1: Butter symbolizes pure heart.
0: Aa pure heart ekkada unte akkada dani teesukuntadu Krishnudu.
1: Krishna receives, accepts wherever there is pure heart.
0: Adi mrudumaduranga untuntadi.
1: It is so soft and sweet.
0: Anaga itarulu paripakkamaina pitti hrudayamulu chaala mrudumaduranga untuntayi.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: కనుకనే వారి యొక్క హృదయములు మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
1: Therefore Krishna is after such sweet hearts.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: But however this robbery stealing brought him bad name.
0: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: All call Krishna a thief.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదములు నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ ఎ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
0: ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు.
1: బట్ ఇఫ్ వీ కాల్ యూ సింప్లీ ఎ థీఫ్, you'll be irritated.
0: Avidi kaakunda gaanam tho chernappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with a melody, it is joyful.
0: Kanuka prathi okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryam gaane untuntadi.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
1: Why people call him chitta chora?
0: చిత్త చోర యశోద కే నవలీత చోర కో చిత్త చోర.

0: రాగ తాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళం లేకుండా ఏ చోర చిత్త చోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you disregard as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళంతో చేసినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: everybody. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Veda.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharvana Veda kodanu entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endaro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: Kaani ee vedamcho enni vidhamainatundi prayatnam chesina bhagavantuni okkaraina kodanu sandarshinchina varu leru.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గాన ప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యూ నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కల్పిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యు విల్ సీ గాడ్
0: అప్పుడు మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యు విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God, they are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు నప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోలుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోలుడైపోతుంటాడు,
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఈ అవతారం అందుకు ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయ్డ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamme anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: కానీ అట్టి రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్నియో భజన చేస్తున్నారు.
1: You do bhajans.
0: అందరూ కూడా భజన లో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: If you want to identify yourself with God in you, installed in your heart, you have to sing His glory in perfection.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences, the God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi marokati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gani dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకు ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, the rhythm.
0: ఇంత గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: You find the rhythm and the beat in perfect accuracy.
0: అంతా ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంచుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: He is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ ద నెక్టరైన్ ఫీలింగ్, ద డివైన్ ఫీలింగ్. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishnu yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: There's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishnu yokka leelane meeku anurom ga teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

0: ಮಮೈ ವಂಶೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನ್ನು ಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಎಂಡ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾಧಿಕಾರ ಮನುಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಗಳು ಭಾರತ ದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲನ್ನು ಗರ್ಪಿ ಕೀರ್ತಿ ನಿರ್ಮಿಸಿದ್ದಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸೀಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದಿ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮುಲು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯಿ.
0: ಅನೇಕ ವೇದ ಸಂವತ್ಸರಗಳು ಕಂಡಿದೆ.
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನಾ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನಾ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು. ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದನ ಕಟ್ಟುಕೊನಿಗೆ ಅವರ ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ ದಟ್ ಏಜ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ, ಯಟ್ ರಾಮಾಸ್ ನೇಮ್ ಇಸ್ ಸಂಗ್ ಇಸ್ ಹರ್ಡ್ ಇನ್ ಎವ್ರಿ ಹ್ಯಾಮ್ಲೆಟ್ ಇನ್ ಎವ್ರಿ ವಿಲೇಜ್ ರೈಟ್ ಫ್ರಮ್ ಟೈನಿ ಟಾಟ್ ಟು ಎಲ್ಡರ್ಲಿ ಮ್ಯಾನ್ ವಿಲ್ ಬಿ ರಿಪೀಟಿಂಗ್ ಇಸ್ ಮ್ಯಾಚ್ಲೆಸ್ ಹೋಲಿ ನೇಮ್.
0: ಏ ರಾಮನು ಮರೆಸಿನಪ್ಪಟಿಗೆ ರಾಮನಾಮನು ಒಬ್ಬರು ಕೂಡ ಪಿಲ್ಲವಾಡು ಮೊದಲುಕೊಂಡು ಪೆದ್ದವಾಡಿ ವರೆಗೆ ಕೂಡ ಮರವರು ಮರವರು.
1: One might even forget any other name, but not the name of Rama, maybe young or old.
0: Bichhagadu madakuni kotisharunadu kunam kashtamachina Rama ani aa vidhamainatundi edo oka nepamto Rama naamalanu tarustuntaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties, they repeat Rama's name and thus think of him quite often.
0: ರಾಮನಾಮಂ ತರಿಸಿನಟುವಂಟಿ ಒಕ್ಕ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ರಾಮನಾಮಂ ಸ್ಮರಿಸಿನಟುವಂಟಿ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಡು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಡು ದಿನಿ ತಪಸ್ಸು ಚೇಸಿ ಕೊನೆ ರಕಮನೈನಟುವಂಟಿ ಒಕ್ಕ ದೀಕ್ಷರನ್ನು ಪೂನಿ తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: నిజముగా రాముడు తన నామాన్ని స్మరించమని ఎప్పుడు కూడా చెప్పలేదు.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడాను నా స్వరూపులే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సెడ్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఎంబాడిమెంట్ ఆఫ్ హిజ్ ఓన్ డివినిటీ.
0: ధర్మము ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో నిలబెట్టలేదు.
1: ధర్మ కెనాట్ బి హెల్డ్ ఎట్ ఎ స్పెసిఫిక్ ప్లేస్.
0: అందరి ఎందు ఉన్నది ధర్మం ఒక్కటే.
1: The same dharma is present in everyone.
0: ee dharmamu satyam aneetvanti mooladharam nundi puttinatvantidi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo మొట్టమొదట మనం సత్యాన్ని పాటించాలి.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరి అయిందా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి యొక్క ఇది ధర్మమే.
1: That which is put on, dharayati, is dharma, acted upon, is dharma.
0: Dharma ante emti, danam cheyatamu, dharmam cheyatamu, nityam pettam, annam pettam, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam anetundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు కాని మానవుడు ఎప్పుడు నీ మానవుడుతో మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka, ee satya dharmamunaku, satyan asatyamunaku, madhya madhya, ee vidhamaitpiti yuddhamalu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents satya.
0: Asatyam palikinatuntu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikatte minchinatuntu dharma marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత అయి కూడా సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్హుడ్ మ్యాన్ ఇస్ పుట్ టు హ్యూమిలియేషన్.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఇన్జస్టిస్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అసత్యం ఆడితే మనము క్రమేణ మనము అప్రమాణం అయిపోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: Satya.
1: Satya.
0: Sat. అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent.
0: చూసావా? Sat అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: Sat is existence, permanent.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: It is changeless whatsoever.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: Vidyarthulara.
1: Students.
0: మీరు చాలా చిన్నవారు.
1: You are so young.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేప్పుడు తప్పక మీరందరూ దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: You observe truth right from this day, so that you will be ideals to the whole of the country.
0: ఏది సత్యం?
1: What is truth?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: The path of God is truth.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కాని నారుకు పైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకని టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్ మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశం మనకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు ద స్పేస్.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యూ డూ నాట్ ఫైండ్ 6th ఎలిమెంట్ ఎనీవేర్.
0: కనుకనే ఉన్నది 5.
1: ఓన్లీ 5 ఆర్ ప్రజెంట్.
0: అవి మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: ద 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎ సటల్ ఫార్మ్ విద్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ ద ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ టు బి డెవలప్డ్ అండ్ ఫాస్టర్డ్ అండ్ ప్రాక్టీస్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: అహింస
1: అండ్ అహింస.
0: సత్యము అనేటువంటిది
1: ద ట్రూత్
0: దారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దాన్ని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ ని చూసిందో అప్పుడు హింస అనేటువంటి బాలుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడు అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarno kottatamu tittatamu badinchatamu adi kaadu himsa.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: Nee vaakunu neevu parihesinchatame, nee vaakunu neevu avasarinchukopovatame deeni himsa antaru.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: adi himsa.
1: That is himsa or violence.
0: దాన్ని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ టైం లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యమణగు
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బిన్ మెయింటైన్డ్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్ వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: Whatever that is said is bound to happen.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: All that you speak out will happen.
0: అయితే కొంతమంది యోచించవచ్చు.
1: But some may feel so.
0: స్వామి, మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటి చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
1: Some complain to Swami. Swami, we are following the path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
0: అసత్యం చెట్టే చేరుతుండది.
1: This untruth, where is it coming and joining?
0: జలము.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: Whatever that is said is bound to happen.

0: path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
1: Asatyam chette cheltundadi.
0: This untruth, where is it coming and joining in your life?
1: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీళ్ళంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసి ఉంటున్నాయి.
0: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
1: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక్కదాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
0: Therefore, you should not allow anyone to join this stream of love.
1: మనం అలౌ చేస్తేనేవో చేరుతుంటాయి కానీ లేకపోతే చేరవు.
0: Because you permit and allow, they only join this stream of truth.
1: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
0: What is the weakness behind this allowing the nonsensical things to join?
1: మన సెన్సెస్.
0: Our senses are responsible.
1: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
0: And they are the hatred, the lust and the desire, the avarice.
1: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
0: They are responsible for the loss of sanctity and for pollution.
1: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
0: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
1: Music director.
0: Was the music director.
1: అతను రాశాడు.
0: He has composed.
1: అందరాని చందమామ చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
0: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
1: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడున్నది?
0: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
1: Adhe moon.
0: And your mind is
1: the
0: moon.
1: Mind ku ee kama krodha lobha moha ee megharanti cheyatam valla.
0: The mind is clouded. And the clouds are the desire, the hatred.
1: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
0: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
1: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
1: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
0: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
1: నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
0: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
1: ఆ నామస్మరణ ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
0: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురలీ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
1: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
0: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
1: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
0: Today being Ramanavami, we should understand the main teaching of Rama, which centers around these two, Satya and Dharma.
1: మీరు మానవులుగా భావించకూడదు.
0: Never consider yourself as simple humans.
1: నేను రాముడే.
0: I am Rama myself.
1: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసు అని.
0: Sometimes you declare, Rama within me is fully aware of what is happening.
1: Kanuka mana atma anagane atmane ramudu.
0: This atma, the self, is Rama.
1: Atma ku roopam ledu.
0: Atma has no form.
1: Atma oka roopanni dharinchi prakrutiki bhautikanga vachadu.
0: This atma, which has no form, actually takes upon itself the vesture of the body and turns functional later.
1: Kanuka ne dharmame antundi lakshanudu taanu kuda oka బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
0: Therefore, Dharma has taken the form of Lakshmana and followed Rama.
1: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
0: Meaning, Lakshmana always followed Rama.
1: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
0: In fact, he did not follow any other path other than
1: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self unto the lotus feet of Rama.
1: ఒకానొక సమయంలో,
0: at one time,
1: రాముడు ఒంటరిగా ఉండేటువంటి సమయంలో,
0: when Rama was all alone,

0: లక్ష్మణుడు ఏదో ప్రభుత్వాన్ని కోసుకొని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్ళాడు.
1: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ తనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: వచ్చాడు.
1: He returned.
0: Rama, ఎందుకు నీకు ఈ అవస్థను తన్ను?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళదాము రము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: అన్నాడు.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: Sita was very much surprised.
0: రాములు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Rama was equally astonished.
0: కానీ రాములకు సర్వము తెలిసిన కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
0: తన కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్?
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూప్రక సంచరించినటువంటి అరణ్యము.
1: This is a place where Surpanaka moved about the thick forest.
0: Aave bhavamulanni neeku vachinayi.
1: All her thoughts have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are. Ani,
1: tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu praveshisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kalaga neevu chedda company ni cheravaddu.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: యు ఆల్వేస్ మూవ్ అమంగ్ ద గుడ్ పీపుల్.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ టర్న్.
0: కనుక యద్భావం తద్భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: వై ఇట్ ఈస్ సెడ్ దట్ యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో ఈజ్ ద ఎక్స్పీరియన్స్, సో దేర్ ఫోర్ ద ఫీలింగ్స్ థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: పీస్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: పీస్ ఈజ్ నాట్ ప్రెసెంట్ అపార్ట్,
0: అంతా మన ఎందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుకోవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించడు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తీర్పుగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తీర్పు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ వర్డ్స్ ఎనీబడి ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యూఆర్ ఇంటెలిజెంట్, యూ గోన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హావ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను.
1: All the bookish knowledge will turn into allergy to a human being. Because of this allergy, the energy is lost. Today, we are developing this allergy and not growing energy. In fact, we don't need to bother about the thought process that has
0: don't
1: been going on.
0: Don't think this is good or bad.
1: Don't think whether it's good or bad.
0: Anni good day.
1: All are good.
0: Everything is good.
1: Everything is good. Whatever that happens, it is for my own good.
0: Then once you
1: feel so and consider, everything will turn good to you ultimately.
0: Karuka, prema swarupulara.
1: Embodiments of love.
0: Prema cheta.
1: Out of love.
0: Andalini meer preminchandi.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పేరు కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్.
1: ఇట్ ఇస్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచన చోటు ఇవ్వకుండా.
1: Don't have such thoughts any longer.
0: Ananti varochanu vachinappudu
1: when such thoughts come,
0: this is my enemies. Ani dani pakkakane gredandi.
1: Consider such thoughts as your enemies. Brush them aside.
0: Kalaku meeru eppudu premato undandi.
1: Always be with love, full of love.
0: Premane mimmanni rakshistundi.
1: The love that will protect you.
0: Premane mimmanni poshistundi.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశంలో ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku yerpu karanam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadanna.
1: Is it for the reason that he is going to the forest?
0: Atani nivasamu aranyamu. Man nivasamu Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: దే కమ్ ఇన్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
0: అవి దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: యు షుడ్ నాట్ సకమ్ టు సచ్ ఫ్లో.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: యు షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యు డు నాట్ ఫైండ్ దిస్ దీస్ టూ?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: Sarvasaktimayudu.
1: He is all powerful.
0: Atani ye aranyam kudanu, ye mrugamu kudanu, ye rakshasaru kudanu, atani ye matram badhinchalevu.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: Ayyo Sita kuda velutunnadi, aamiki enta badanu adi him chaala badapadindi.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: వై లీవింగ్ సీత సైడ్.
0: అయ్యా, రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములో కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామా ఆల్సో టోల్డ్ సీత, సీత యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
0: రామా, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: రామా, ఇప్పుడు హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
0: ఇది నమ్మను.
1: I am not going to believe
0: what you are.
1: You know everything. You are spread everywhere. You are the dweller in all of the beings. Nothing can happen to me, none can harm me. So long you are by my side, I don't need to fear.
0: Sita bodhan chesindi.
1: That was the teaching of Sita.
0: Ramulu chala santoshinchadu.
1: Rama was extremely happy.
0: Kani mari oka samayam lopala.
1: But later at one time,
0: Sitanu apaharinchadu rakshasudu.
1: Sita was abducted.
0: Apaharinchinappudu Sitagati em avutundo ani baadhapaddadu.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: ఈవెన్ అట్ దట్ మోమెంట్ రామ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: లక్ష్మణ వాస్ ఫ్యూరియస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: రామ ఆజ్ఞ ఇచ్చే ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: లక్ష్మణ సెడ్ కమాండ్ మీ రామ ఐ విల్ జస్ట్ బర్న్ దెమ్ టు యాషెస్.
0: లక్ష్మణ నీవు నేను చేయనక్కర్లేదు.
1: లక్ష్మణ యూ అండ్ ఐ డోంట్ నీడ్ టు డూ దిస్.
0: వారికి వారే చేసుకుంటారు.
1: They will, because of their own making, they will be put to ruin.
0: Kaduka, variyokku gunamulu varine nasimpajesinayi.
1: Their own qualities will smash them.
0: Sitanu valide pettaru.
1: And they dropped Sita.
0: Sita Ramalakshmanu cherindi.
1: And Sita joined the company of Ramalakshmana.
0: Appudu Ramulu cheppadu.
1: Then Rama said,
0: Lakshmana,
1: Lakshmana,
0: ivanni kudunu evaravari prarthana saramu evaravari gunamulu saramu kaani ee pravartana varide kaani manadike maatramo kaadu.
1: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things, but nothing to do with anybody. The sense of attachment, the claim of mine and thine are responsible for grief. They are not mine any longer. They belong to God, they are divine.
0: Anta Bhagavantuni Prityarthanga Chesetuvanti.
1: All these things should be offering unto God only.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
1: When once there is this ego of ownership, that will put you to ruin.
0: నాది నాది నాది ఏది నీది?
1: Why say it's mine, mine? What is yours actually?
0: Body na nidi.
1: Is that body?
0: Mind.
1: Or mind?
0: Or buddhi?
1: Or intellect?
0: Kali. ఇవేవి నీవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు యూ.
0: ఇది నా బుద్ధి, నా చిత్తము, అహంకారము, నా మనసు అని అనుకుంటున్నావు కానీ ఇది ఏవి నీవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ సే దిస్ మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై సెన్సెస్, నన్ బిలాంగ్ టు యూ.
0: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
1: యువర్ బాడీ, మై బాడీ, వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మోమెంట్.
0: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
1: If you say my mind, it goes on jumping around like a mad
0: monkey.
1: Can you catch them? Is that possible? Therefore, drop them.
0: Nenu nene.
1: I am.
0: Nenu danini dinni ani ematram pochukokoddu.
1: Don't identify yourself with anything. I am that, I am this. No.
0: Nenu nene.
1: I am.
0: I am I. Is the correct answer.
1: The correct answer is I am I.
0: రాములు బోధించినటువంటిది ఇదియే.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
0: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
1: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడీ.
0: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
1: హీ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడీ.
0: ఎవరిని ఏ విధంగా కూడాను హింసించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడీ.
0: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
1: దెర్ఫర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
0: రాములు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
1: ఆల్ ద గుడ్ అండ్ బై రామ హాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
0: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
1: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
0: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీలు లేదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
0: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
1: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
0: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: అదియే రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
1: దిట్ ఈస్ ది ఎసెన్స్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ రామ.
0: రామామృతం అనేటువంటిది ఇది.
1: అండ్ దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ రామ అండ్ హిస్ నేమ్.
0: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని, కథగా మనం చెప్పుకుంటూ, కథగా మనం అభివృద్ధి వచ్చుకుంటూ, మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
1: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నార్ ఎ డిస్క్రిప్షన్.
0: ఇది కేవలము మన యొక్క కథని.
1: ఇన్ఫాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
0: లైఫ్. మన భావముల యొక్క మార్పే.
1: There are all the changes of in the thought process.
0: మన భావమును మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
1: ద చేంజెస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్.
0: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: గాడ్ గోస్ ఆన్ స్మైలింగ్.
0: భగవంతుడికి చిరునవ్వే తనకి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎవర్ లాస్టింగ్ కంటిన్యూస్
0: ఇక్కడ చిరునవ్వు అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: Only the smile, there's no change, no change, no scope for hatred.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore the one who smiles cannot be put to suffering by anybody.
0: కనుక మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: Therefore you should have that smiling face always.
0: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: Don't have castor oil face.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: With the approach of examinations, naturally you are exhausted.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి మంచిదే మనకు.
1: Yes.
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
1: Exams are fast approaching. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్.
0: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
1: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
0: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
0: ఈ హరీ నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుపుకొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి పాత్రం కంటే రుచిమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ ది కర్డ్.
0: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: లేదు.
1: నో.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తారు.
1: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ కోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం చెప్తూనే ఉంటుంటారు.
1: Right from children to the old aged people, they go on repeating Rama's name. It has no age bar or age limitation. It is a transcendental. We should never drop or give up such a sweet nectarine name of God.
0: Rama. ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఏ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను కేవలము రామనామం అనే దైవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: The modern students don't seem to pay respect, don't seem to pay heed to these words of Rama.
0: Kani vaari duradrushtam ane cheppavachu.
1: It is their destiny, bad luck.
0: Kanuka idi nijamuga madhuramainatundi.
1: In fact, it is very sweet.
0: Anantamainatundi.
1: It is infinite.
0: Andamainatundi.
1: So beautiful.
0: Anandam nichetundi.
1: So delightful.
0: కనుక ఇలాంటి మధురమైనటువంటి ఆనందాన్ని మనం క్షణమైనా కూడా వదులుకోకూడదు.
1: Therefore we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
0: Meera ఎంతో బాధపడింది.
1: Meera felt so sad.
0: మహారాజు కట్టించినటువంటి మంటమును వదిలిపెట్టి పోమన్నాడు.
1: Maharana commanded her to get out of the temple he built.
0: ఆమెన్ నేను లేకుండా నా కృష్ణుడు మాత్రం ఎట్టు వదిలిపెట్టేది అని చెప్పింది.
1: She said, how can I leave my Krishna and go?
0: కృష్ణుడే నా వెంట వస్తాడు.
1: And she was so confident that Krishna will follow her.
0: నేను వెళ్తానంది.
1: She was prepared to go.
0: కడలి కొడుతుడు ముత్తడితేనే కైనడు విడివాయు అని చెప్పింది. అయ్యా, నేను సముద్రంలో మునిగి నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను. ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
0: దాన్ని కాపాడుకో.
1: I must hold it, protect it.
0: అని కడలిలు కుడుతడు తడితేని కైనడు విడివాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: Repeating Krishna's name, she reached Dwaraka.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్ ద్వారక
0: పోయింది. అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడు యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ ద క్లోజ్ డోర్స్.
0: కృష్ణ ఇక్కడ కూడా నిన్ను చూడకూడదా అని ఒక్కతో తలతో కొట్టింది.
1: Krishna, should I not see you? She had hit her head against the door.
0: Talpulanta pagilipoyinayi.
1: And the doors broke there.
0: Krishna vachi aanu teeskunnadu.
1: And Krishna came and just blessed her.
0: Aa samayam tirigi Maharana kalipicheyadu.
1: At that time Maharana reached the spot.
0: Prayojanam emti?
1: What for?
0: Aame vellipoyindi.
1: She left already.
0: Idu nirashato velikochadu.
1: And he returned back to his kingdom.
0: నేను చేసిన పని అంతా ఇక్కడను చాలా చెడ్డదిగా ఉన్నది.
1: What all I have done is so bad, very bad.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: Why was I so foolish?
0: అని తన పూర్తి foolish అని చచ్చిపోయాడు.
1: He went on repenting for all his foolish actions and ultimately died.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
0: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: So we should widen our hearts.
0: హార్ట్ పెద్దదిగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudayam.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga visharanga chesukovali.
1: We should widen it, expand it.
0: Nenu okkadu undedi rendu adugulu unnaru.
1: And you are here 2 feet.
0: ఇంకొకరు వచ్చేస్తే మరి దాంట్లో కూర్చోవచ్చును అని దాన్ని మర్చుకో.
1: యు కెన్ జస్ట్ అకామిడేట్ గివింగ్ స్పేస్ టు సమ్వన్ ఎల్స్ టు సిట్ బై యువర్ సైడ్.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరు మర్చుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: లైక్ దట్ ఇఫ్ యు గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నంబర్ కెన్ బి సీటెడ్.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ విల్ బి రిటర్నింగ్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్.
0: కానీ ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క దీన్ని మీరు మరణం చేసుకుంటూ హాయిగా ఉండండి.
1: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్స్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్.
0: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
0: ఇదిగో నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
0: వాళ్ళని కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యు ఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంట సహోదర.
1: దెర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ గాడ్ బియాండ్ మదర్ అండ్ ఫాదర్.
0: కనుక మదర్ ఫాదర్ చాలా ప్రధానమైనటువంటి.
1: దెర్ఫోర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: వారిని మనం ఆనంద పెట్టడమే మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ మెయిన్ డ్యూటీ టు మేక్ దెమ్ హ్యాపీ.
0: మనం ఎందుకు వారిలో పుట్టామంటే వారిని ఆనంద పెట్టడం కోసమే పుట్టాము.
1: వై హావ్ వి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద బాడీ టు మేక్ దెమ్ హ్యాపీ.
0: కాబట్టి నీకు నీవు తినేసేసి నీకు నీవు సుఖాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తే చాలదు.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్.
0: కానీ ఇది కాదు ముఖ్యము.
1: దట్స్ నాట్ ఇంపార్టెంట్.
0: కానా పీనా సోనా మరణ ఇవంతా సహజమైనటువంటివి.
1: All the eating, drinking and moving about, they are quite natural, they happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడాను వారి తల్లిదండ్రులు వారు ఆనంద పెడతారు.
1: When once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: So we should have good ideas, good ideals.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు.
1: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హియర్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వాతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దేర్ ఇస్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha, ee vedamu anantamainatundi,
0: veda
1: adamainatundi, apramayamainatundi, ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్, అన్ఫాథమబుల్, ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర, ద లార్డ్.
1: ఆత్మజ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamunaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకోనలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్, ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడెడ్ ఇట్సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: This is the mother of Shabda Brahma, the sound Brahma, the moving and unmoving, the splendorous one, the word itself. It is also the education. It is also the transcendental mother. It is also mother which is illusion. It is mother equal to wealth and prosperity. This is Brahma, which is Prajnanam itself.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: ఇది ఒక కాలమునకు కాని ఒక స్థానమునకు కాని ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: This is not confined either to a particular time, particular place or particular individual.
1: విశ్వమునకి సంబంధించినటువంటిది.
0: This is applicable to the entire universe.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యం కాదని తెలుసుకొని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్. వ్యాస ఆర్ డివైడెడ్ దిస్ ఇన్ టు ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతా కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే. సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇది ఉపాసనగా మారుతుంది.
0: When man's action get fully matured, it becomes devotion.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వముతో దీనిని ఆచరించినప్పుడు ఇది పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: Yeta vata karmopasana jnanamulu moodu kudanu okkate.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: Pushpamuga putti కాయిగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పం వంటిది, ఉపాసన కాయి వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్ రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైప్డ్ ఫ్రూట్. ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్ రైప్ ఫ్రూట్ and becomes then gnana, which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamunakai samanya manavulu acharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadinavi.
0: The epics and other scriptures are devised in such a way that man will find it easy to understand and practice action, worship and wisdom.
1: ఈ యొక్క వేదము యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: ద ఎండ్ ఆఫ్ వేద ఈజ్ ఉపనిషత్.
1: దీనినే వేదము యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడాను మరొక పేరు.
0: ది నేమ్ వేదాంత ఈజ్ గివన్ టు ఉపనిషత్ బికాస్ ఇట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ వేద.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గంలో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇన్ టూ త్రీ కాల్డ్ యోగత్రయం అండ్ ఆర్ ఆఫర్డ్ టు ది మ్యాన్ కైండ్ ఫార్ మేకింగ్ ఇట్ ఈజీ టు ప్రాక్టీస్.
1: యోగం అనగా అర్పిత భావము.
0: యోగ మీన్స్ ఎన్ ఆఫరింగ్ ఫీలింగ్.
1: మనం ఏ కర్మను చేసినా అర్పిత భావంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్ యు అండర్టేక్ ట్రీట్ ఇట్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: దైవం అర్పితమైన భావంతో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గంను అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్ ఫర్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: ద నెక్స్ట్ యోగ ఇన్ దిస్ యోగత్రయ ఈజ్ ఉపాసన వర్షిప్.
1: భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించినటువంటిదే ఇది ఉపాసన యోగం.
0: ది రియల్ ఉపాసన యోగ ఈజ్ లవింగ్ ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ ఫుల్ లవ్ అండ్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కేవలము అభీష్ట సిద్ధికై కార్యసిద్ధికై లౌకికమైనటువంటి భ్రాంతుల సిద్ధికై ప్రేమించటం ప్రేమ కాదు.
0: లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ వన్స్ ఓన్ డిజైర్స్ for fulfilling certain reasons and certain causes and for satisfying the delusions of the world cannot be really called worship.
1: Prema nimittamai preminchali.
0: Love must be for its own sake.
1: Adi upasana yogam.
0: That is upasana yoga.
1: Inka moodavadi gnana yogam.
0: The third one is gnana yoga.
1: Sarvam vishnumayam jagat.
0: The entire
1: anta bhagavat yoga swarupami. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఏకాత్మ భావమే జ్ఞానమన్నారు.
0: రియల్ విజ్డమ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ వన్నెస్ ఆఫ్ బీయింగ్, వన్నెస్ ఆఫ్ ఫీలింగ్.
1: అద్వైత జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానమన్నారు.
0: అన్డివైడెడ్ అన్ఫ్రాగ్మెంటెడ్ విజ్డమ్ అలోన్ ఈజ్ రియల్ విజ్డమ్.
1: సర్వుడు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
0: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్. దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
1: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
0: ఇన్ ది అన్ఫాథమబుల్ డీప్ సీ ఎ నంబర్ ఆఫ్ వేవ్స్ అరైజ్.
1: ఒక్కొక్క అల ఒక్కొక్క రూపము ధరించి ఉంటాడు.
0: ఈచ్ వేవ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: ఒక అలకు మరొక అలకు ఏమాత్రము సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
0: వన్ గెట్స్ ది ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ బిట్వీన్ వన్ వేవ్ అండ్ అనదర్.
1: కానీ అన్ని అలలు ఎందు కూడాను జలము ఒక్కటే.
0: But the water in each wave is the same.
1: అన్ని అలలకును సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: ఈ అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్ చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
0: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీఫ్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్స్, బట్ దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: కనుక సచ్చిదానంద సముద్రమునందు సర్వులు కూడాను అలల వంటి వారే.
0: ఆల్ ఆర్ లైక్ ద వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ప్రతి మానవుని ఎందుకును సత్ చిత్ ఆనందం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఇస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇంకా ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది.
0: భగవద్గీత హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉపనిషత్స్.
1: ఇది కేవలము షట్కర్మలనేటువంటి మార్గంలో ఇది మరొక విధంగా లోకానికి బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ టాట్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షట్కర్మాస్,
1: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
0: ఇట్ హాస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంగ్,
1: అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఇస్ సత్ చిత్ అండ్ ఆనందా.

0: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
1: ఇట్ హస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంకాస్.
0: 18 అధ్యాయములు గీత యందు.
1: గీత కన్సిస్ట్ ఆఫ్ 18 చాప్టర్స్.
0: 6 అధ్యాయములకంతా కూడా ఒక షట్కము అని పేరు పెట్టి వచ్చింది.
1: ఈచ్ 6 చాప్టర్స్ ఈస్ గివెన్ ఎ నేమ్ షట్కం.
0: 3:18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
1: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 షట్కాస్ 3 సిక్సెస్ బికమ్స్ 18 చాప్టర్స్.
0: మొదటి షట్కము ఇది కర్మ మార్గం.
1: ది ఫస్ట్ 6 చాప్టర్స్ రిలేటింగ్ టు ది పాత్ ఆఫ్ యాక్షన్.
0: రెండవ షట్కము ఉపాసన మార్గము.
1: ద సెకండ్ 6 చాప్టర్స్ ఆర్ ఫార్ వర్షిప్.
0: మూడవది జ్ఞాన మార్గము.
1: ద థర్డ్ వన్ ఈస్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఏ తర్వాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
1: ద సమ్స్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వేదాస్ ఉపనిషత్స్, ఫ్రమ్ ఉపనిషత్స్ భగవద్గీత, అండ్ ఫ్రమ్ భగవద్గీత ఏ కోడ్ ఆఫ్
0: గీత యొక్క సారమే మానవ జాతి.
1: హ్యూమానిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్.
0: ఈ జాతికి అభిమతము గీతనే.
1: దిస్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ ఓన్లీ ఫర్ గీత.
0: అయితే గీత కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించినది కదా. ఇతర దేశముల వారికి కానీ ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
1: సమ్ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ అండ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అదర్ కంట్రీస్.
0: కేవలం భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ. భగవద్గీత ఇస్ నాట్ ది ప్రాపర్టీ రిలేటింగ్ టు ఓన్లీ
0: భారతీయులకే సంబంధించినటువంటిది.
1: దిస్ ఈస్ ది ప్రాపర్టీ అవైలబుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది భగవద్గీత, భగవంతుని యొక్క వాక్యం.
1: దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్.
0: సర్వులకు భగవంతుడు ఒక్కడే.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఆల్ పీపుల్.
0: ఇట్టి ఏకస్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భగవంతునకు అనేక భావముల చేత, అనేక నామముల చేత అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
1: గాడ్ హూ ఈజ్ ఓన్లీ వన్ అండ్ హ్యాస్ వన్ ఫార్మ్, డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ ఫీలింగ్స్ డిఫరెంట్ ఐడియాస్ దే ఆర్ ఎంజాయింగ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: అనేక నామ్.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ బట్ హీ హాస్ డిఫరెంట్ నేమ్స్.
0: కనుక దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: హిందువులు కాని, మహమ్మదీయులు కాని, క్రిస్టియన్స్ కాని, బౌద్ధులు కాని, పార్సీలు కాని, సిక్కులు కాని వేరువేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు, అందరికీ భగవంతుడు ఒక్కడే ఒక్కడే.
1: వెదర్ ఇట్ ఇస్ ది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ ఆర్ సిక్స్, దే మే బి కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫారం బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏ పేరు పెట్టుకుని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికి చెందుతుంది.
1: వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, వాట్ ఎవర్ ఫారం యూ ఇమాజిన్, ది ప్రేయర్ గోస్ టు ఓన్లీ వన్ గాడ్.
0: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికి చెందుతుంది.
1: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ దట్ హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్ ఇట్ గోస్ టు వన్ గాడ్ అండ్ ద సేమ్ గాడ్.
0: పాత్రలు వేరువేరే.
1: పాట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ ప్రతిబింబం ఒక్కటే.
1: బట్ ది ఇమేజ్ ఈజ్ వన్.
0: అదేవిధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
0: ఒక సూర్యుండు సమస్త లోకములకు ఒక్కొక్కడై. సూర్యుడు ఒక్కడే కాని అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్.

0: There is nothing like a sum specially applicable to America or Britain or Pakistan or India or China.
1: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
0: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
1: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యము కానప్పటికి, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుని భావించటము ఇది వెర్రితనం కదా.
0: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
1: కనుక వేదములు విశాలమైన అనంతమైన అగాధమైన అర్థమును కలిగి ఉంటున్నాయి.
0: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
1: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ the preceptors used to prescribe a very rigorous discipline for teaching Veda.
1: Anadu adhyapakulu aa kathina charyanu paatinchatam chetane ee vedamu inta kaalamu ee jagattunandu niluvagaliginindi.
0: Veda has been able to survive and flourish for such a long time because in the olden days preceptors did exercise very rigorous discipline and put a lot of conditions.
1: గ్రంథ స్వరూపము కాదు, శృతి కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
0: వేద కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ త్రూ హియరింగ్.
1: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
1: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
0: ప్రిసెప్టర్స్ యూస్ టు చాంట్ దిస్ వేద అకార్డింగ్ టు ది ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ది డిసైపుల్స్ యూస్ టు గెట్ టు మెమరైజ్ దోస్ థింగ్స్.
1: గురువులు స్వార్థరహితులు.
0: ద ప్రిసెప్టర్స్ ఆఫ్ దోస్ డేస్
1: పరిశుద్ధ హృదయులు,
0: వర్ టోటలీ సెల్ఫ్లెస్ అండ్ ప్యూర్ హార్టెడ్.
1: పరతత్వ భావమును కలిగినటువంటి వారు.
0: They were full of the godly divine feelings.
1: Prema tattvamuto koodinatuvanti varu.
0: They were full of pure love.
1: Vidyarthuli yokka abhivruddhi nimittamai tama jeevitamune ankitam gaavinchutu vacheetuvanti varu.
0: For the welfare and the progress of the students, they were prepared to dedicate their very lives.
1: Vidyarthulu kudanu aa shikshanaku kattubadi tucha palincheetuvanti varu.
0: The students of those days also were implicitly obeying the commands of their preceptors and masters.
1: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించటం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడా చేర్చేటువంటి వారు కాదు.
0: ఎనీ స్టూడెంట్ హూ వయలేట్స్ ద రూల్స్ ఆర్ ద డిసిప్లిన్ వర్ నాట్ అలౌడ్ టు కమ్ ఎనీవేర్ నియర్ ది మాస్టర్స్.
1: అకార పంచక, అకార పంచక,
0: దేర్ ఈస్ ఫైవ్ అకార
1: అష్టములు కలిగినటువంటి యొక్క వ్యక్తిని ఆ గురువులు సహించేటువంటి వారు కాదు.
0: The preceptors never used to tolerate people who had these five defects.
1: Akara panchakamu, akaram tho prarambhamayetundi arista panchakamu.
0: These five all start with the alphabet A.
1: Mottamodatidi alakshyam.
0: The first one is alakshyam, indifference.
1: Rendavadi aviniyam.
0: Second one is అవినయం, ల్యాక్ ఆఫ్.
1: మూడవది అహంకారం.
0: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం.
1: నాలుగవది అసూయ.
0: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ.
1: ఐదవది అసభ్యం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
1: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఎ స్టూడెంట్ అట్ ఆల్.
1: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
0: In the first instance, one should not be indifferent.
1: Avaniyamu prakatinchakoodadu.
0: One should not show any disobedience or lack of humility.
1: Ahankaram anetundi marinta pramadamainatundi.
0: Ego is more dangerous.
1: Ee ahankaram tannu taane marchipothundi.
0: Ego makes one forget oneself.
1: Inga asuya.
0: Then jealousy.
1: Idi maha paapa swaroopamainatundi.
0: This is the very embodiment of very great sin.
1: ఇంకా అసభ్యత.
0: అసభ్యత,
1: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించటమే అసభ్యం.
0: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హి డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హి లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
1: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.
0: ఎ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ కలెక్టెడ్ విత్ వ్యాస.
1: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయనుడు.
0: ద ఫస్ట్ వన్ ఇస్ వైశంపాయన అమంగ్ దెమ్.
1: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరసా వహించి తన యొక్క జీవితమును సార్థకంగా గావించుకున్న వ్యక్తి.
0: Vaisampayana was one who sanctified by his life by observing, by having devoted approach, shraddha, obedience and humility, and always obeyed the commands of his master.
1: Sadgunambulu sadbuddhi satyanirati bhakti krama shiksha.

0: good qualities, virtues,
1: sadbuddhi,
0: good intelligence,
1: satyanirati,
0: adherence to truth,
1: bhakti,
0: devotion,
1: kramasiccha,
0: discipline,
1: kartavya palanamulu,
0: discharging one's duties,
1: nirpunade vidya,
0: that alone is education which teaches all this.
1: Vidyarthi nirvavalayu,
0: student has to learn all these things.
1: ఈ విధముగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
0: హి లర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లర్న్డ్ ఇట్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
1: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు, అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
0: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్ సెల్ఫ్ వాజ్ ది స్కూల్.
1: ఆనాడు గురువు బుధించినదే శిష్యును కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
0: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ద సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టేక్
1: రాత్రి భోజనం గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
0: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
1: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యుడుకు సమానంగానే ఉండేటువంటివి.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
1: కనుకనే ఇరువురి భావములు కూడా ఒక్కటిగానే ఉండేటువంటివి.
0: దేర్ఫోర్ దేర్ వాజ్ యూనిటీ అండ్ హార్మనీ ఇన్ ద
1: ఫుడ్. ఒక్కటే కనుక హెడ్ కూడా ఒక్కటిగానే ఉండేటువంటిది.
0: యాజ్ ఫుడ్ ఈస్ ద సేమ్ ద హెడ్ అండ్ ది థాట్స్ ఫర్ ద సేమ్.
1: కనుకనే ఇట్టి ఆహార విహారములతో పాటు ఆత్మతత్వాన్ని బోధించేటువంటి వారే ఆనాటి గురువులు గురుకులములు.
0: దోస్ ప్రిసెప్టర్స్ అండ్ దేర్ గురుకుల వాజ్ సచ్ దట్ ఇట్ వాజ్ బేస్డ్ అపాన్ ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ హ్యాబిట్స్.
1: ఈ గురుకులమునందు యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
0: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇన్ టు దిస్ గురుకుల.
1: మహామేధాశక్తి కలిగాడు.
0: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
1: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
0: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
1: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
0: He was able to master each day's lesson that day itself and give back whatever he is asked.
1: Itani yokka telivitetalaku guruvu chaala santasincheetunte vaadu.
0: The preceptor used to be very happy with his disciple for his intelligence and discipline.
1: Itani goppa telivitetalu kalavaadani chaala medhasakti kalavaadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
0: The other disciples used to say that this Yajnavalkya is an extremely intelligent person and he had a sharp
1: perception. Deenito Yajnavalkunaku konta chinna bijanga ahankaram prarambhamaindi.
0: When people began praising him, this developed a small sense of ego in
1: our class. Lo nakante inka goppa marks ichevaru leru.
0: He got the feeling that there was no other student greater than him who can score a higher mark.
1: Guru adigina prashnalanta kuda nenu tappa deeniki jawabu cheppetunte vaaru leru.
0: There was none else who can answer the preceptor's questions excepting me.
1: Nenu O grade teeskunnatunte vaadanu.
0: I am like the one who has taken O grade.
1: Ahankaram bayadeyatappudiki nijanga adi O grade gaane ayipothundi.
0: When the ego develops, it becomes a real O grade.
1: ఏమిటి ఆ ఓ గ్రేడ్ అంటే జీరో గ్రేడ్.
0: వాట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ దిస్ ఓ గ్రేడ్? ఇట్ ఈస్ ఎ జీరో గ్రేడ్.
1: ఇక్కడ అహంకారం ప్రారంభమయ్యేటప్పటికి యాజ్ఞవల్కునకు కొంత అలక్ష్యం కూడా అందులో ప్రవేశిస్తుంది.
0: వన్స్ ఈగో డెవలప్స్ ఇన్ యాజ్ఞవల్క, ది ఇండిఫరెన్స్ ఆల్సో డెవలప్డ్ ఇన్ హిమ్.
1: అలక్ష్యంతో పాటు అసభ్యత కూడాను అందులో చేరుతూ వచ్చింది.
0: అలాంగ్ విత్ ది ఇండిఫరెన్స్ lack of manners and not observing the code also.
1: Chakkaga gurtistu vachadu vaisampayanudu.
0: వైశంపాయన క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్
1: ఆనాటి గురువులు శిష్యులకు ప్రాణమునైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
0: ది ప్రిసెప్టర్స్ వర్ సచ్ దట్ దే వుడ్ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఫర్ ద సేఫ్.
1: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
0: Those preceptors used to give very severe punishment if the disciples were to stray away from the path and develop ego and lack of humility and such other bad qualities.
1: Siksha anaga ade vidya.
0: Siksha really means education.
1: Kevalam pustakalu chadavatam kaadu vidya.
0: Reading books or studying books is not education.
1: Guruvu aagyanu sirasa palinchi
0: obeying the command of the preceptor.
1: Guruvu aagnapinchinatvanti yokka దీనిని శిరసా వహించి
0: ఒబేయింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ది కమాండ్స్
1: ఇచ్చేటువంటి యొక్క శిక్షణలన్నిటి కూడాను మనసారా స్వీకరించటమే నిజమైన విద్య.
0: యాక్సెప్టింగ్ ఎవ్రీ పనిష్మెంట్ గివన్ బై ది గురు, దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: కనుక ఇదన్నీ నువ్వు గుర్తించినటువంటి వైశంపాయనుడు ఒకనాడు దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క, నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్య నీవు పోవచ్చు. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకి ఇచ్చి నువ్వు వెళ్ళిపోవాలన్నా.
0: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, వైశంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్, యు హావ్ ఫర్ఫీటెడ్ ది రైట్ టు బి హియర్, యు కెన్ గో.
1: ప్రేమతో తన యొక్క విద్యలను శిష్యునికి అందించాడో, అంత కఠినమైనటువంటి వాక్కులతో ఆ విద్యను తిరిగి వెనుకకు తీసుకున్నాడు.
0: ది మాస్టర్ గేవ్ ది డిసైపుల్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, విత్ ద సేమ్ రిగరస్ హార్ష్నెస్ హీ కమాండెడ్ హిమ్ టు లీవ్ ది ఆశ్రమ్ అండ్ గో అవే, అండ్ ది పనిష్మెంట్ వాస్ ఆల్సో సివియర్.
1: గుర్తించినటువంటి యాజ్ఞవల్కుడు తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
0: Yajnavalkya, who recognized the command of his master, vomited or gave back all the education which he had learned.
1: Aa vamanamunu tittari pachudu bhujinchadu.
0: This vomit was eaten up by the birds called tittari birds.
1: Kalukune aa pachulu kudanu ee yokka vedamunu uchcharinchatam prarambhinchayi.
0: ఆఫ్టర్ ది పార్ట్ ఆఫ్
1: తిత్తిరి పక్షుల నుండి కూడాను వచ్చినటువంటి శబ్దములు కనుకొని దీనికి తైత్తిరియోపనిషత్తు అని పెట్టారు.
0: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరీయ ఉపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద హస్ దిస్ ఉపనిషత్ హస్ కమ్ ఫ్రమ్ దిస్ తిత్తిరి.
1: వేదములకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
1: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
0: One tradition is Brahma tradition, the other is Aditya tradition.
1: Kanuka ee yajnavalkudu vamanam chesinatvanti yokka deeniki kevalamu Brahma sampradayam ani peru vachindi.
0: What was vomited by Yajnavalka relates to the Brahma tradition, Brahma sampradayam. This one
1: Krishna yajurvedamu annaru.
0: This has been described as Krishna yajurveda.
1: తదుపరి యాజ్ఞవల్కుడు తన దోషాన్ని తాను చక్కగా గుర్తించి గురువు యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి యొక్క తప్పు చేత తాను ఆహార పానీయములు మాని కఠినమైనటువంటి యొక్క సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు.
0: యాజ్ఞవల్క్య రియలైజ్ హిస్ మిస్టేక్స్ అండ్ షీ డిడ్ గ్రేట్ పెనన్స్ వర్షిపింగ్ లార్డ్ సన్ గివింగ్ అప్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము అని తాను పశ్చాత్తాపం చే ఈ విధమైన ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: రిపెంటెన్స్ క్లీన్స్ అస్ వన్ సిన్స్ అండ్ ప్యూరిఫైస్ వన్ హార్ట్, బై దిస్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ హీ వాస్ ప్యూరిఫైడ్.
1: ఈ పశ్చాత్తాపం పడిన తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజీ అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం. కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
0: రియలైజింగ్ దాట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హి టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, షుడ్ నాట్.
1: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
0: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
1: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సలిపేటువంటి వారు.
0: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
1: కనుక ఆ కుటుంబములకు వాజసము అని పేరు వచ్చింది.
0: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫార్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
1: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్ సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
1: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
0: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్ శుక్ల యజుర్వేద.
1: వాజస స్కందము అని కూడా మరొక పేరు వచ్చింది.
0: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
1: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
0: దిస్ ఆల్సో గాట్ ద నేమ్.
1: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
0: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాజ్
1: వాయు స్వరూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాయుస స్కందం అని.
0: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాయుస స్కంద బికాజ్
1: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
1: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
0: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇన్ టూ డివిజన్.
1: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
0: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్ దిస్
1: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
0: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. యాజ్ యజుర్వేద వాజ్ డివైడెడ్ ఇన్ టూ కృష్ణ అండ్ శుక్ల యజుర్వేద, దే బికేమ్ ఫైవ్.
1: ఆనాడు సూర్యోపాసన చేత సూర్యానుగ్రహాన్ని పొంది ఏది ఈ లోకములకు ప్రధానమైనటువంటిది అని విమర్శించుకుని విచారించుకుని అన్ని విధములుగా పరిశీలన సల్పి దేశానికి కొన్ని రకములైనటువంటి యొక్క సామాన్య మానవులకు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలను బోధిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
0: యాజ్ఞవల్క వర్షిప్డ్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ and he wanted to just know what is very essential for every ordinary human being in this world, for the good of the world, for the welfare of the world. He just found out certain truths.
1: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu suryude vajis roopamlo dharinchu vachadu.
0: As my ancients performed charity of food in the olden days,
1: kanukane
0: sun god

0: స్మరణయేది. అన్నదానము కన్నా అధిక దానంబేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్?
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్?
0: జగదీతపము కన్నా సత్యశీలంబేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్?
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్?
0: జన సంగతి కన్నా చూడలాభంబేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ?
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటేను నరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది.
1: నో గ్రేటర్ వెల్త్ దాన్ ది గుడ్ నేమ్.
0: స్మరణ కంటేను మించిన ఆదరణ ఏది?
1: నో గ్రేటర్ జ్యువెలరీ ఆర్ డెకొరేషన్ దాన్ స్మరణ చాంటి.
0: దీనికి మించినటువంటివి ఈ జగత్తులో లేవు అని యాజ్ఞవల్కుడు హృదయపూర్వకంగా విశ్వసించి ఆనాటి నుంచి కూడాను తల్లిదండ్రుల సేవ, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి ఒక స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్స్, డిక్లేర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ ఎర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్ రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
0: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
1: డియర్ స్టూడెంట్స్, అవర్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్ ఏకాదశి.
0: తిరిగి ఏకాదశి దినంతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణం చేస్తున్నాం.
1: వీఆర్ క్లోజింగ్ అండ్ కంప్లీటింగ్ అవర్ క్లాసెస్ ఆన్ అగైన్ ది ఏకాదశి.
0: క్లాసులన్నీ కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అండ్ ట్రీట్ ఆల్ దీస్ క్లాసెస్ యాజ్ ది ఏకాదశి వౌ.
0: ఈ వ్రతములు ఎందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
1: లర్నెడ్ పీపుల్, ఎల్డర్స్ హూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
0: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ టాట్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దేర్ హార్ట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఊరకరారు మహాత్ములు, వారందరూ కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
1: దోస్ గ్రేట్ టీచర్స్ హావ్ టాట్ యూ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ టు యూ.
0: స్వామైనా మీకు సులభంగా చిక్కినాడు కానీ వారెవరు చిక్కరు మీకు.
1: స్వామి అట్లీస్ట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
0: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
1: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యూ మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
0: వీటిని భక్తి శ్రద్ధతో,
1: దీస్ విల్ హావ్ టు బి టేకన్ విత్
0: డివోషన్
1: అండ్ యు హావ్ ఆల్సో యాక్సెప్ట్.
0: కేవలం స్వీకరించినంత మాత్రమే నాకు చాలదు.
1: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. యూ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఏ కొన్నైనప్పుడు మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
1: యూ మస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఎ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ లెర్న్ టు హియర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్.
0: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటిది 5 ప్రాణములు, వాటిని మీరు భద్రంగా ఎప్పుడిప్పుడు చిన్న చిన్న కూడా మీరు స్మరిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద 5 లైఫ్ బ్రెత్స్ విచ్ యూ హ్యావ్ లెర్న్ హియర్.
0: అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నో
0: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
0: అవినయంగా మీరు మెలగరాదు.
1: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: వినయులై. మీరు విద్యను స్వీకరించాలి.
1: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారములకు ఏమాత్రము అవకాశం ఇవ్వరాదు.
1: Do not give room for any sense of arrogance and ego on the basis of your own intelligence.
0: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
1: You should not become jealous of people who are better than you in any respect.
0: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమనేటువంటిది మీకు ఆవరిస్తుంది.
1: ఇఫ్ యు ఆర్
0: సమాజంలో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ ఇన్ యూ, దెన్ యువర్ బిహేవియర్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ అండ్ విల్ నాట్ బి హెల్ప్ టు సొసైటీ.
0: ఈ 15 దినములు కూడా బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారము.
1: Dear students, the essence of the Vedas which you have learned during these 15 days,
0: sakala shastra purana itihasamulu yokka pramanamulu madinchi andinchinatvanti sudha nidhi,
1: this is the sweet nectarine essence which is of all the scriptures, all the Vedas, all the
0: nee bhavishyattu bhavi bharatoddharakulu.
1: You are going to be the well-wishers of
0: mere bhavishyattu leaders.
1: In future, you are going to be the leaders. You are going to be the
0: మీరు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
1: You should offer your lives as an ideal.
0: సత్య మార్గములో ప్రవేశించాలి.
1: Enter the path of truth.
0: మనము ధర్మాన్ని ఆచరించాలి.
1: Practice righteousness.
0: ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మనల్ని ధర్మం రక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ప్రొటెక్ట్ రైచియస్నెస్, రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను మీరు వీటిని ఏమాత్రం కూడాను ఉల్లంఘించరాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ నాట్ వయలేట్ దీస్ థింగ్స్.
0: లోక సంబంధమైనటువంటి విద్యలు మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
1: యూ మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వరల్డ్ ఎడ్యుకేషన్.
0: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దీస్ ఎడ్యుకేషన్.
0: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
1: ది ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అండ్ అర్నింగ్ ఎ లైవ్లీహుడ్ అండ్ హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ ఫిజికల్ వరల్డ్లీ లైఫ్.
0: కానీ వీటి అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని విస్మరించరాదు.
1: బట్ యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఆత్మ, విచ్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కరు ఆత్మభావాన్ని విశ్వసించి
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఆత్మ.
0: ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మములను ఆచరించి
1: ప్రాక్టీస్ దో దట్ రైచియస్నెస్.
0: వేదము కూడా ఇక్కడ నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
0: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
1: That means things which will have to be given up, things which will have to be followed.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
1: But unfortunately today we are practicing things which will have to be given up, we are giving up things which will have to be practiced.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is the greatest ignorance.
0: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
1: However much effort you have put into earn things,
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మార్కెట్ కి వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
1: యూ వెంట్ టు ది మార్కెట్, బాట్ ఎ బ్యూటిఫుల్ మ్యాంగో పేయింగ్ 5 రూపీస్.
0: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
1: ఐ హావ్ పర్చేజ్డ్ దిస్ మ్యాంగో,
0: దీనికి 5 రూపాయలు విలువనిచ్చాను.
1: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
0: అని దాని తోలును విత్తనాన్ని కూడా నీవు తింటావా?
1: Will you be able to just eat the skin and the stone inside it?
0: Kaadu kaadu. Dani yokka rasamunu maatrame nee sweekarinchi dani tholu vittanaanni visarjinchaadu.
1: You only should partake the essence and the juice of it. The skin and the seed will have to be thrown out.
0: Kalvi ee jagat aneetundi phalamunandu,
1: in this world of in this fruit which may be world, which may be compared to the world,
0: dinini visarjinchavasindi visarjinchaali.
1: Give up those things which will have to be given.
0: స్వీకరించాలి.
1: Accept those things which will have to be accepted.
0: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
1: Any number of times I have told you in the past these 5 things. And you have to remember these 5 things. See no evil, see what is good. Hear
0: cheddanu vinavaddu, cheddanu chudavaddu, cheddanu cheppavaddu, cheddanu talavavaddu, cheddanu cheyavaddu.
1: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
0: Vidyarthulara, మీరు చాలా అదృష్టవంతుడు.
1: డియర్ స్టూడెంట్స్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ప్రపంచంలో ఇన్ని లక్షల మంది ఉండినప్పటికీ, ఇన్ని కోట్ల మంది ఉండినప్పటికీ, ఈ కొంతమందికి మాత్రమే ఇలాంటి సదవకాశం లభించిందంటే ఇది ఎంతో అదృష్టము.
1: వెన్ దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ ది స్మాల్ నంబర్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: కానీ లభించిన మీ అందు కూడాను, ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శప్రాయులుగా నిలిస్తే అంతే చాలు.
1: ఐ వుడ్ బి హ్యాపీ అట్లీస్ట్ ఇఫ్ ఎ ఫ్యూ పీపుల్ కెన్ బికమ్ ఎన్ ఐడియల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఎటువంటి అధికారంనైనా మీరు చేయవచ్చును,
1: యాక్సెప్ట్ ఎనీ అథారిటీ,
0: ఎలాంటి ఉద్యోగంలో ప్రవేశించవచ్చును.
1: యూ కెన్ టేక్అప్ ఎనీ జాబ్ దట్ యు వాంట్,
0: ఎలాంటి వ్యాపారంలో చేయవచ్చును.
1: యూ కెన్ ఈవెన్ టేక్అప్ బిజినెస్,
0: ఎలాంటి వ్యవసాయమైనా కూడా సలపవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ టేక్అప్ కల్టివేషన్,
0: లేదు,
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్.
0: కర్తవ్య కర్మలు ఆచరిస్తూ
1: వైల్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్,
0: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
1: హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యువర్ ఆత్మ.
0: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు, ఇన్ని అనాచరణకు, ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
1: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఆల్ ది డిఫికల్టీస్, ఆల్ ద గ్రీఫ్, సారో, సాడ్నెస్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్.
0: ఈనాటి మానవుడు తనను తానే నమ్మలేకపోతున్నాడు.
1: A person who has no faith in God cannot have faith in
0: himself. ఇలాంటి విద్యార్థులు ఎందుకూడా ఏ విధంగా ఉన్నారంటే, తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే, దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్, ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
1: టుడే స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ దే హావ్ గాట్ ఎ 100 రూపీ నోట్ విత్ దెమ్, దే హ్యాండ్ ఓవర్ దిస్ 100 రూపీస్ నోట్ టు ది ఫ్రెండ్ అండ్ సే,
0: ఆ 100 రూపాయలు తానే కాపాడినటువంటి ఒక అపనమ్మకంలో ఉండినటువంటి వాడు ఇతరులను మాత్రం నమ్మగలడా?
1: A person who does not have faith in his own,
0: ichina nimisham nunchi kuda nu vaadu tirigi natistadu, ivudu istadu, ee anumanam neelo baadhimpa chestundi.
1: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return that money or not.
0: Motta motta self confidence, aatmavishwasanni penchukovali.
1: Therefore, in the very first instance, you should have self confidence.
0: Self confidence manam abhirudhi parchukunnappude self satisfaction appude manaku tripti kalugutundi.
1: Only when you have self confidence you can get self satisfaction.
0: Aa trupti enta dhanam ichina kodunu manaku labhyam ayyetundi kaadu.
1: That kind of satisfaction cannot be obtained by any amount of money.
0: Aatmavishwasam lekapothe trupti aneetundi undadu.
1: If you do not have self confidence you cannot have self satisfaction.
0: Asantrupti jijo nashtaha annadu. Asantrupti kaliginatundi vaadiki anni nashtamule.
1: A person who is discontented or dissatisfied will face
0: numerous nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
1: If you want to be free from any type of problem, samsaro,
0: aatmavishwasam tone manaku labhyam avutundi.
1: Have satisfaction that you can get only through self confidence.
0: Kanuka self satisfaction vachinda inka okkaru adugalakkaraledu, okkaru cheppanakkaraledu. Self sacrifice, tanu tyagam chestadu.
1: If you have that self confidence without any person telling you, you are prepared to make self sacrifice.
0: ee self sacrifice, ee tyagam chesina self realization akkade manaku labhistundi.
1: Once there is self sacrifice, the self realization dawns automatically.
0: Kanuka aatma sakshatkara nimittamai manam eppudu ekkado ee karanam chethano aneetundi bhramalanu manam visarjinchi ee yokka bhavamunu pavitramaina tyagamunu మనం ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేక్ సెల్ఫ్ సాక్రిఫైస్,
0: ప్రతి విద్యార్థి కూడాను సత్కర్మలలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్
0: సత్కర్మలు ఆచరించినప్పుడే చిత్తశుద్ధి మనకు కలుగుతుంది.
1: గుడ్ యాక్షన్ కన్ఫర్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్.
0: మనం బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ సర్చింగ్.
0: ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
0: తనయందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
1: ఈ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టెయిన్డ్.
0: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
1: There is a wall clock there.
0: ఈ వాల్ క్లాక్ లోపల 3 పిన్నులు ఉంటున్నాయి.
1: There are 3 hands in the wall clock.
0: ఒకటి నిమిషముల ముళ్ళు,
1: one is minutes,
0: ఒకటి సెకండ్ ముళ్ళు,
1: seconds hand,
0: రెండోది అవర్ ముళ్ళు.
1: అవర్ ది అవర్
0: ఈ సెకండ్ ముళ్ళు, నిమిషముల ముళ్ళు, అవర్ ముళ్ళు, గంటల ముళ్ళు.
1: ది సెకండ్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్.
0: దీనిని చక్కగా మనం పరిశోధన చేస్తే ఎంత సరి అయినటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
1: ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దెమ్ అండ్ ఎన్క్వైర్, గ్రేట్ లెసన్స్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ దిస్.
0: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇండ్లు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
1: When the second hand goes round the entire clock 60 houses, the minute's hand moves only one house.
0: చూసారా? మినిట్స్ సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు ప్రయాణం చేస్తే మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది.
1: When the second hand journeys 60 houses, minute's hand journeys only one house.
0: ఈ మినిట్స్ ముళ్ళు 60 houses అనగా 60 ఇండ్లు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only one house.
0: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది.
1: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
0: మనము కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చల్పుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ కంటిన్యూస్లీ అండర్టేక్ సీజ్లెస్లీ యాక్షన్.
0: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
1: వెన్ వీ పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై వన్ హౌస్.
0: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్సముల్ అనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యూ కెన్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ ప్యూరిటీ దెన్ ఆత్మ మూవ్స్ వన్ హౌస్.
0: అయితే సెకండ్ ముళ్ళు కదిలేదు మనకు చక్కగా కనిపిస్తుండాలి.
1: వీ కెన్ సీ ది మూవ్మెంట్ ఆఫ్ సెకండ్.
0: నేను ఎన్ని సత్కర్మలు ఆచరించాను అని చక్కగా టోటల్ వేసుకోవచ్చును.
1: యూ కెన్ టోటల్ అప్ ది నంబర్ ఆఫ్ గుడ్ డీడ్స్ విచ్ యూ హావ్ డన్.
0: మినిట్స్ ముళ్ళు కూడాను నేను ఎన్ని విధములైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడాను కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
1: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ అండ్ మూవ్మెంట్ సచ్ అస్ ఉపాసన ఆర్ వర్షిప్.
0: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదిలేది కనిపించదు.
1: బట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
0: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమే ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కానీ అవర్స్ ముళ్ళే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
1: ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ దే ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూవ్మెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. If the our hand doesn't move, what is the use of all these things, movement?
0: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగమవుతుంది.
1: వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, గుడ్ థాట్స్ యూ అండర్టేక్, ఆల్ దట్ విల్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఫర్మ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక విద్యార్థులారా, మీరు సమయము చిక్కినప్పుడు

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించిన చాలు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్, దాట్ వుడ్ బి గుడ్ ఎనఫ్.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనుక వాహనాదులు కానీ లేక నీ యొక్క విద్యా సంపత్తులు కానీ ఏమీ చూడడు.
1: గాడ్ డస్ నాట్ లుక్ అట్ యువర్ వెల్త్, యువర్
0: కులగోత్రములు కూడా నువ్వు తాను విచారించడు.
1: హీ డజంట్ ఈవెన్ కేర్ టు ఫైండ్ అవుట్ టు విచ్ కాస్ట్ టు విచ్.
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధి అయి పెన్నిధి అయి ఉంటాడు.
1: హీ విల్ బి జస్ట్ బిసైడ్ దేమ్ ఇఫ్ దే హావ్ లవ్ ఫర్ హిమ్.

0: విదురునికెంతటి వితరణమతియుండే తిమ్మణికెంతటి తెలివియుండే. వాల్మీకి యవ్వని వంశమందలివాడు. పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయి జాతికి సంబంధించినటువంటి వాడు.
1: ఇఫ్ యు థింక్ గాడ్ లుక్స్ టు ది లీనియేజ్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ఎ పర్సన్, టు విచ్ కాస్ట్ అండ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి బిలాంగ్?
0: ఏ పల్లెయందు పుట్టి ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిదని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: Nanda belong to a very ordinary family. He doesn't care to look at
0: dara kucherundenta dhanamu galigi unde. Kucherundiki emi dhanam untundadi? Ee atukulu kudanu levu paapam chethulu. Alanti kucherundiki sarva saubhagyamulu kuda andinchinatundi bhagavantudu deninchu chandinchadu aa premanu chuchi.
1: When God showered so much of grace and wealth on Kuchela, what wealth did he have to start with?
0: Gajaraju ye vidya galigi unde.
1: What extra power did elephant, king elephant has Gajaraja had?
0: Vasudha dhruvundenta vayasu galigi unde.
1: What age did Dhruva have?
0: Itanu peddavadu, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద్ వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: As they were extremely lucky ones, even in that young age.
0: Shabari entati shakti galigi unde.
1: What?
0: Shabari. Ye shakti kudanu ledu papam. Kandamooladulu bhujinchi, chettamaragalu kurchoni, rishulu bodhinchetunte vishayalanta kudanu ekagra chittulito vinnatvanti yokka vyakti aa Shabari.
1: Shabari, what strength did he have? She always sat in the shade of the busha.
0: Ye karmalu aacharinchina gaani bhagavat prityartham anetundi bhavamto aacharistu vachindi.
1: She always performed all actions as an offering to the Lord.
0: Matanga maharshi cheppadu, amma sriman narayanudu dashratha maharaja kumaruduga putti sri ramachandrudu ayipoyi pitruvakya paripalana nimittamai aranyamulo praveshinchadamma annadu.
1: Matanga maharshi told Shabari, Narayana has taken as the birth of a human being as Rama in the kingdom of Dasaratha to obey his
0: command. Aa Shabari adavulku vachadatu Sri Ramachandrudu, adavullo sancharistunnadatu Sri Ramachandrudu, nenu kuda adavulo untunnanu, eppudaina ee margamulo vastadu emo ani ide chintana aveka.
1: Shabari always waited for Rama to come that way. Rama might be able to just come.
0: ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తలకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట. మా గురువు గారు వర్ణించారు, ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: Shabari had so much of love and devotion for Rama. When she was moving in the bushes, she was afraid when Rama moves in that, the branches and the leaves may obstruct him. She used to cut all those things out of devotion for the Lord.
0: అలసిపోయి ఒక రాతి పైన కూర్చున్నప్పుడు తాను చింతించేది, ఆహా శ్రీరామచంద్రుడు ఈ అడవులో సంచరించి తాను అలసిపోయి వచ్చి ఈ రాతిపైనే కూర్చుంటే ఈ రాయి ఎంత గరుకుగా ఉంటుండాలి, కనుక దీనిని చక్కగా నునుపుగా చెయ్యాలని ఒక రాతితో దాన్ని నునుపు చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానము, అదే తపస్సు, అదే జపం.
1: దిస్ ఈజ్ రినన్సియేషన్, దిస్ ఈజ్ పెనన్స్, దిస్ ఈజ్ జప.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటే
1: she would collect the small fruits there.
0: అప్పుడు కూడా ను తన స్వామిని చింతించటము.
1: Even while partaking those fruits, she would think of
0: మా స్వామి ఈ మార్గములో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందాదని అడిగితే అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask her
0: some food, శబరు చేసినటువంటి సర్వ కర్మలు కూడా నువ్వు తపస్సుగా మారిపోయినాయి.
1: On account of her love, whatever
0: కేవలం జ్ఞానం అంటే కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ ఏదో ఫోటో కోసం కూర్చున్నట్టుగా కూర్చుంటే కాదు ధ్యానం.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: That is not a true meditation.
0: ఏ పని చేసినా కానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: Whatever you think, you should become
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: When you partake food,
0: నీవే వదలనక్కర్లేదు. వదలనక్కర్లేదు.
1: Consider that as an offering.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాను అనుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Dear students, whatever great lessons you have heard and seen, you may offer this as a prayer to the Lord and undertake to perform action which justifies yourself being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप।
2: ओ परंतप,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumuchinaku ee vakyamulu pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye grantha patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని

0: తీసుకుంటేనంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
1: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక డస్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్.
0: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
1: దిస్ ఈస్ ఓన్లీ ఎ బేసిక్ ఆర్ ది ప్రైమరీ స్టేజ్.
0: ఇది ద్వైత తత్వం.
1: దిస్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యువలిజం.
0: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి ఉండడు.
1: బై మియర్లీ దిస్ సాధక వుడ్ నాట్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
1: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ సాధక.
0: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
1: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ హీఈస్ నాట్ గోయింగ్ టు సీ.
0: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
1: కంటిన్యూస్లీ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు సీ.
0: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు హ్యావ్ ఎ డైరెక్ట్ లుక్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు కౌబాయ్.
1: దే వాస్ ఎ కౌబాయ్.
0: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
1: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హ్యాడ్ ఇంటెన్స్ డిజైర్.
0: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
1: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్ టు ఆడియన్స్.
0: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
1: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ హీ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
0: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
1: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
0: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము. భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
0: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
1: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
0: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
1: దిస్ పండిట్ వాజ్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
0: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంలకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
1: దిస్ కవర్డ్ బాయ్ యూజ్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
0: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా, పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
1: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీడ్ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హి యూజ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
0: తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
1: She began praying and singing this song. Oh, dark Lord, you ride on a white kite, I am told. You please come and partake this particular eatable.
0: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
1: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
0: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు. నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
1: He suffered from extreme anguish that he has not been able to sing properly, therefore he has not been able to get the Lord who responds to a prayer.
0: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
1: He practiced singing and he thought that he would be able to just...
0: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
1: Weak as he was physically, he reached the forest.
0: ఆకలి వేసింది.
1: He was feeling extremely hungry.
0: భగవంతునికి అర్పితము గావించకుండా భుజించటం తనకు ఇష్టం కాలేదు.
1: He was not prepared to take without offering it to the Lord.
0: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు, తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
1: In the most melodious way that the Swami said, he prayed to the Lord, asking the Lord to come down and partake that drink which he has just brought for him.
0: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
1: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
0: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
1: How did he appear before him? He appeared in the form of a Brahmin.
0: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
1: This cowherd boy questioned him, may I know who you are please? Are you a traveler here?
0: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
1: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హింసెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
0: అప్పుడు నారాయణ గానం ఇష్టం కదా అనుకుని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
1: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ said that you don't conform to the description given by the Pandit. Therefore, I don't accept you as Narayana.
0: ఆ బాబనికి చెప్పాడు నల్లని ముఖములో తెల్లని నామాలుగా ఉంటుంటాయి గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదు అని శ్రవణం ద్రష్టు చూడండి ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
1: This particular cowherd boy, Sadaka, he just said that Pandit described Narayana as the one who is dark, wearing a white mark on the forehead and riding a white kite would be coming, but it doesn't seem to be true. So here you can see that whatever he heard as description, he wanted to experience by sight.
0: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
1: But God does not have a specific form as such.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి వాడు చింతించినటువంటి వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
1: God has thousands of eyes, ears, hands, feet. But in order to please and satisfy the devotee who is aspiring, he takes whatever form he has been prayed for.
0: ఇది భక్తుని యొక్క భావ స్వరూపమే కానీ భగవంతుని యొక్క నిజ స్వరూపము కాదు.
1: This is not the true form of God, but it is only form which has been aspired and desired for by the devotee.
0: భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకొని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
1: God is a person who loves feelings, and therefore, in keeping with the feeling of the devotee, he gives his darshan.
0: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్ నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
1: God being the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
0: విన్నాను కన్నాను కాని అతనితో చేరేది ఎట్లా అని ఈ పసలు కాపరి యోచిస్తూ వచ్చాడు.
1: ద నెక్స్ట్ థాట్ దట్ దిస్ కవర్డ్ బాయ్ గాట్ వాస్ ఐ హర్డ్ ఐ సా హౌ టు రీచ్ హిమ్ ఇస్ ది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హి వాస్
0: విన్నంత మాత్రమున తృప్తి కలుగుడు సాధకుడు.
1: బై మీర్లీ లిజనింగ్ ఎ సాధక వుడ్ నాట్ బి సాటిస్ఫైడ్
0: కన్నంత మాత్రమున ఇతనికి తృప్తి కలగదు సాధకుడు.
1: He doesn't get satisfaction even by merely having a vision of him.
0: Atanito cherali.
1: He has to get merged into him.
0: Appude ee sadhakuniki paramanandam.
1: Then only he would get the sadhaka would get bliss.
0: Darshanam ichchadu narayanu antarthanam ayyadu.
1: Narayana gave darshan and then he disappeared.
0: Ade chitramunu హృదయమునందు చిత్రించుకుని పసరి కాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
1: హి పిక్చర్ ది ఫార్మ్ ఆఫ్ నారాయణ యాజ్ హి సా ఇన్ హిస్ ఓన్ హార్ట్ అండ్ దిస్ కవర్డ్ బాయ్ రీచ్డ్ హోమ్. హి కంటిన్యూస్లీ బిగాన్ ఎంక్వైరింగ్ అండ్ థింకింగ్ యాజ్ టు హౌ టు రీచ్.
0: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
1: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈస్ లైక్.
0: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
1: ఏ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రము నుండి తాను తాదాత్మ్య భావాన్ని పొందాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
0: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
0: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
1: The form of imagination should become a form of feeling.
0: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది.
1: This will transform itself into a real experience.
0: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
1: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ అ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
0: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
1: Not merely will he get a darshan of the Lord whom he has aspired to see, but he will have an opportunity to converse with him.
0: Not face to face.
1: He will have an opportunity to converse face to face with the Lord.
0: ఈ విధంగా దైవముతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాట ఈ విధంగా జరపటం చేత తాను కొంతవరకు తృప్తి పడతాడు.
1: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
0: Aithe nijamainaatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
1: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
0: Atanni cherali,
1: he wants to reach him, merge in him.
0: Vinnanu chuchinanu kaani atanni pondali.
1: I have heard, I have seen, but I should reach him.
0: ఈ చూడటం మాత్రమే ద్రష్టుం.
1: ద్రష్టుం రిఫర్స్ టు సీయింగ్.
0: ఇంకా ప్రవేశం కావాలి.
1: ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రవేశం.
0: అతన్ని ఏ రీతిగా చేరడం?
1: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
0: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టుంతో ఏర్పడిపోయింది.
1: The feeling that I am one aspect of the Lord is reached by seeing him.
0: Puram gnanamlo gnanamlo daivam veru nenu veru aneetundi okka bhedam yerpadindi.
1: In the stage of gnatum or knowing, there was a feeling that God is separate and he is separate.
0: Drashtum aneetundi okka bhavam cheta nenu atani amshamu aneetundi visishta advaitanga roopondindi.
1: In the next stage, when he sees the Lord, he gets the feeling that he is one of the aspects of the Lord, which is true of visishta advaita.
0: Atanu nenu okkate aneetundi advaitam cheradaniki margam enti?
1: What is the way to get the feeling that myself and Lord are one and the same?
0: Deeniki sadhakudu yochistadu.
1: Sadhaka thinks about this.
0: Nenu atanulonaina aikyamaipovali leka atanaina naalo leenamaipovali
1: eda
0: appude ekamaipothundi ani vicharistadu.
1: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
0: Nadi pravahanga undinanta varaku dani roopa nama ruchulu veruga untai.
1: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
0: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalamu samudram yokka roopame samudram yokka namame samudram yokka ruchine pondutadi.
1: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
0: Kanukane bhagavantunlo nenu jeevam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni charyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
1: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
0: Atani gunaganamule naalo abhruti kavali.
1: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
0: Atani vishala hrudayame naalo undali.
1: His broad mindedness should become a part of me.
0: Atani endunnatundi swartharahitamainatundi bhavam naalo undali.
1: The selfless feeling which dominates the Lord should become a part of me.
0: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
1: When you get the feeling I and you are one, there should be unity of feeling.
0: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamuluga kudanu poratam jarugutadu.
1: For getting this particular feeling, he makes every effort. And
0: ee poratamto ee naatikeena oka naatiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
1: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
0: ఇది జీవితం యొక్క పరమ లక్ష్యం.
1: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
1: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place or the spot from where they have come, the fulfillment will be there.
0: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
1: In the secular life, we can see one particular aspect clearly.
0: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
1: Certain mango fruits may be there which you like immensely.
0: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
1: A particular brand of mango, bandar rasam, or another type of mango, you may like very much.
0: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
1: You come to know through your friend that if that particular brand which you like has come to bazaar.
0: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
1: The moment you hear it, you get a particular type of satisfaction.
0: ఆనందం వచ్చింది గాని అనుభవం కాలేదు.
1: You have got the joy, but you have not experienced it.
0: ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళుతాడు.
1: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or not.
0: చూస్తాడు.
1: You have a look at it.
0: మరింత తృప్తి అవుతుంది.
1: Then you get a little more satisfaction.
0: కానీ అభిష్టం నెరవేరలేదు.
1: But still you are not completely satisfied.
0: దానికి డబ్బును ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు.
1: You pay for it and you acquire that particular thing.
0: ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు.
1: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
0: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలము పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని.
1: What is the reason for such an action on his part?
0: Because ఫలం అంటే అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం.
1: He has a great liking for that particular fruit.
0: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
1: Action proves what type of liking he has for that particular fruit.
0: కనుక మనలందు ఉండినటువంటి ఒక ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
1: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
0: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములే.
1: Whatever you see externally is only a reflection of your inner thought.
0: Reflection of inner being.
1: Inner reflection of inner being itself.
0: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
1: In us, there will be certain form, certain desires and
0: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములో అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
1: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
0: Intiki teeskostadu ee phalamunu.
1: This fruit is brought home.
0: Chakkaga kadugutadu.
1: He washes it nicely.
0: Tottimini periki vestadu.
1: He removes the skin.
0: Tadupari tana notiki andistadu.
1: Then he starts eating.
0: Aanandanga rasamunu churrukuntadu.
1: Blissfully he enjoys the juice.
0: Aa taruvata పండు వేరు లేదు.
1: వన్స్ హీ పార్టేక్స్ ఇట్,
0: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
1: ది జ్యూస్ ఈస్ నాట్ దేర్ అవుట్ సైడ్.
0: ఈ రసము తనలో లీనమైపోయింది.
1: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
0: దీనితో తాను సంతృప్తి పడతాడు.
1: విత్ దాట్ హీ గెట్స్ ఇమెన్స్ జాయ్.
0: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
1: హీ కంప్లీట్స్, హీ గెట్స్ కంప్లీట్ బ్లిస్.
0: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
1: వెన్ డిడ్ హీ గెట్ దిస్ కంప్లీట్ జాయ్ అండ్ బ్లిస్?
0: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాతుం.
1: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో, హీ హర్డ్ అబౌట్ ద పర్టికులర్ ఫ్రూట్ హ్యావింగ్ కమ్ టు ద బజార్. దిస్ ఈజ్ జ్ఞాతం.
0: విన్న తక్షణమే ఏదో బజారుకు వచ్చినాయి, నాలో డబ్బు లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలా ఇవ్వలేదు.
1: ఆఫ్టర్ coming to know it, after hearing about it, he did not get discouraged that
0: na ichchani nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali chudali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali.
1: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
0: Kanukane ee aatrutcheta thanu bazaar ki velladam phalamunu choodatam drashtum.
1: with great intensity of desire, going to the bazaar and taking a look at it, is drashtum.
0: ఈ చూచిన ఫలమును తాను పొందటం, పొందిన ఫలమును అనుభవించటం, ఇది ప్రవేశం.
1: Afterwards, he sees the fruit, he acquires it and he eats it. This is తత్వేన ప్రవేశం.
0: అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా?
1: But today's సాధకస్, the feelings of today's సాధకస్, are they like this?
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే కాని, అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
0: Manaku mundu abhiruddhiki taginatunte oka avakashaniki manam taginatunte paatu padali.
1: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
0: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
1: There are quite a few students and teachers here.
0: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
1: A student after entering into the very first standard,
0: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
1: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
0: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
0: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానమును కూడా అనుభవిస్తాడు.
1: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఈస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
0: అదే విధంగానే మనము నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
1: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధకస్. హి విల్ రిమైన్ ఇన్ సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
1: అదర్స్
0: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
1: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్, బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
0: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
1: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
0: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
1: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
1: వి హావ్ టు ఎంటర్ ఇంటు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
0: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
1: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
0: ee advaitam aneetuvanti oka ekatvamunaku cheriyanta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
1: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
0: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
0: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
1: హెస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
0: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
1: ఆత్మ. ఈజ్ కంటిన్యూస్లీ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: అయితే అంశ రూపంతో ఉండినటువంటి యొక్క జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది జీవాత్మ, ఇట్ హాస్ టు బికమ్ వన్ విత్ పరమాత్మ.
0: ఈ నది సముద్రం నుంచే పుట్టింది.
1: రివర్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ఓషన్.
0: మేఘములుగా తయారైంది.
1: ఇట్ హాస్ బికమ్ క్లౌడ్స్.
0: మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
1: వన్స్ ఇట్ బికేమ్ క్లౌడ్స్, దేర్ వాస్ డ్యువలిజం, దేర్ వాస్ సెపరేషన్. క్లౌడ్స్ ఆర్ సెపరేట్, ఓషన్ ఇస్ సెపరేట్.
0: అయితే ఈ ద్వైతము లోపల అద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది.
1: This must take the form of a particular taste in the form of visishta.
0: Samudrapu neeru
1: the waters of the ocean would be salty.
0: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta dvaitam.
1: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta dvaita.
0: Ee teeyadanam aneetundi oka visishta dvaitam aneetundi din nunchi kodanu prema bindulu. ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
1: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హస్ బికమ్ క్లౌడ్స్, ఇట్ హస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్.
0: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
1: దిస్ వాటర్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్ బికమ్స్ ఎ రివర్ అండ్ విత్ గ్రేట్ ఎంథూజియాజం వాట్స్ జాయిన్ అగైన్ ద ఓషన్.
0: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
1: This is the anguish of the ask.
0: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము, అద్వైతము తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
1: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
0: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
1: We are born as men, living as men, and we have taken up the path of
0: satsangam to cherinaamu.
1: We have joined good company.
0: Sarveshwarattani shravanam chestunnamu.
1: We are listening to the principle of Sarveshwara.
0: Kaani sakshat sarveshuni darshinchadaniki poonukovali.
1: But we have to now make an effort to have
0: darshinchinanta maatramana trupti undaradu.
1: To have a vision of the Lord and we should not be satisfied even with that.
0: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రం తృప్తి నొందరాదు.
1: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వి షుడ్ నాట్ బి హ్యాపీ.
0: తనతో ఏకమైపోవాలి.
1: వి షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
0: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
0: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
1: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
0: ధనంజయ పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, విశ్వేయ, జయకృష్ణ, సవిజాతి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, పాల్గొన, పార్థి అండ్ ధనుంజయ.
0: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
1: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
0: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్?
0: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
1: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ.
0: కట్ట కడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయన, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
1: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
0: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
1: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
0: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
1: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
0: కట్టగలిపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
1: He faced a number of problems in the process, but with a lot of courage, conviction, faith, determination, resolve, he won ultimately the weapon.
0: ఈ ధనుస్సును సాధించటకు పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. తాను లెక్క చేయక తాను సాధించు వచ్చాడు.
1: He did not care for them. He was firmly resolved.
0: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు ధనుంజయడము అన్నారు.
1: Because he was able to win that dhanus, Lord confronted formally in the normal way, he was also called later on as Dhanunjaya.
0: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
1: There is a meaning for this.
0: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
1: ధర్మరాజు అండర్టూక్ రాజసూయ యాగం.
0: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
1: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of...
0: Kani Pandavulaku kajanalo yematramu paisa ledu.
1: In the treasury of Pandava, there was no money.
0: Dharmajudu Arjunaku cheppadu, Tammuda, manam rajasuya yagam cheyatam ante idi samanyamainatundi kaadu. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
1: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షములు దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
1: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
0: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
1: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
0: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైనటువంటి రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga, they came of their own and offered wealth to Arjuna.
0: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
1: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
0: ధనము రాసులుగా బయలుదేరినాయి.
1: There were heaps of wealth and money.
0: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
1: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్ ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
0: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
1: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యువర్ జస్ట్ టెలింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హై గాట్.
0: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
1: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
0: ధనంజయ. ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
1: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్ కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
0: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
1: Another name that is given to Arjuna is Partha.
0: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
1: He is the son of the earth and therefore that name is appropriate. పృథ్వీపుత్ర
0: ముందు ఈ అర్జునుడు యొక్క పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాన్ని చక్క రీతి లోపల మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం.
1: ఇన్ ఫ్యూచర్ వి విల్ ట్రై టు నో ఎ లిటిల్ మోర్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ అర్జున అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్ వి విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: దాట్ వాజ్ ద 6th డిస్కోర్స్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీతా ఇన్ 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manas nekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha pragadu lancha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalaganeela, devudu ekkadanchu devulaadaganeela.
2: Where is God? Where is God? You call out to him.
1: Hudayamandu ledi Isvarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva, puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi aatma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: And this highlights the efficacy of karma or action.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: This is something which originates in Brahma.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చేది.
2: This is precisely what the rishis had imbibed, imbued and passed on.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. కర్తృత్వం నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: యత వాత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valla atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye teeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: The primary duty of man is to do things in a proper way.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: Now this body that's given to you should not goad you onto a feeling that this is something which I have won.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchitamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaneyendu ahankaramunu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing, and to ask, not to aspire for the fruits thereof, these are the hallmarks of a realized soul.
1: Ide karma yogamu.
2: This precisely is karma yoga.
1: Karma yogamu, karma ni ye vidhamuga acharinchavalani anetuvantide bodhistundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karma acharinchatamu karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukavasilamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramayinatundi neeti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థ నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ద ఫండమెంటల్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డూ పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ హెల్త్ ఇస్ అ
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
2: హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఇస్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses ambitions.
1: Karma yogam yokka vishayamu samanyamga manavulandaru kodanu artham chesukonaleru.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru todichadam,
2: to sweep the street,
1: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
2: ఆర్ టు సర్వ్ ది డెస్టిట్యూట్ అండ్ ది హెల్ప్లెస్,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించటం,
2: టు బ్రింగ్ సకా టు ది డిజీజ్డ్ అండ్
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించటం,
2: టు గివ్ ఫుడ్ టు దోస్ హు డు నాట్ హావ్ ఫుడ్
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
2: దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ టాస్క్ అండ్ వన్ టెండ్స్ టు లుక్ డౌన్ అపాన్ దీస్.
1: ఇది చాలా పొరపాటు.
2: దిస్ ఇస్ ఎ గ్రేవ్ మిస్టేక్.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాని, విశిష్టతను కాని, దివ్యత్వాన్ని కాని గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకనపరుస్తారు.
2: ఓన్లీ దోస్ పీపుల్ హుడ్ నాట్ సీ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద వైటాలిటీ ఆఫ్ దీస్ యాక్షన్స్ దే టెండ్ టు లుక్ డౌన్ అపాన్ దెమ్.
1: ఈ లోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
2: ద లార్డ్ హిమ్సెల్ఫ్
1: యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ కృష్ణ. So as to highlight this idea of action, himself tended to take care of cattle, birds, and
1: the jeevulainatundi gurramulaku govulaku kodanu seva salpitu vachadu.
2: Further, he also did all that has to be done for the well being of horses and cattle.
1: Mahabharata yuddham nandu katti patti yuddhamu acharinchaka kevalamu సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత హి వుడ్ నాట్ వీల్ ఎ వెపన్ బట్ హి వాస్ మియర్లీ ఎ చారిటీర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటిది ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హి డిడ్ సో యాస్ టు హైలైట్ ద సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ సర్వీస్.
1: లోకములో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడా కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడింది.
2: కృష్ణ సో యాస్ టు హైలైట్ దిస్ ఐడియా ఆఫ్ యాక్షన్ హింసెల్ఫ్ టెండెడ్ టు టేక్ కేర్ ఆఫ్ క్యాటిల్.
1: మూగజీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడా సేవ సల్పుతూ వచ్చాడు.

0: given in the world in the form of comfort, joy, etc. are not a prerogative of just one individual.
1: వర్షములు కురుస్తున్నవి.
0: The rains come down.
1: నదులు ప్రవహించుచున్నవి.
0: And the rivers flow.
1: పంటలు పండుచున్నవి.
0: And the crops are.
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు.
0: The sun rises and fills the world with light.
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు.
0: The moon rises to shed coolness all around.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: All these have not been given for the sake of just one individual.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
0: It is given to every individual in this world to experience and enjoy the benefits of such.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
0: We should strive such that each one derives his own share of this joy and thereby benefits.
1: కర్మ యోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
0: The primary point in this karma yoga is to see unity in diversity.
1: నిష్కామ కర్మ యందు అనంతత్వాన్ని ప్రేమ తత్వాన్ని ప్రకటింపచేస్తుంది, వికసింపచేస్తుంది.
0: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: సేవకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no greater sadhana than seva.
1: ఆధ్యాత్మిక మార్గం ఒకటని, సేవా మార్గం ఒకటని, విద్యా మార్గం మరొకటని, మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
0: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
0: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మవిద్య.
0: Seva is ఆత్మత.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గము.
0: It is seva again which leads you to the grace of God.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: Before in the first place you have got to be a seva and then you can become a master.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
0: You also should have trust in these words that first be a man then you can become God.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
0: And seva is the primary thing for all.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
0: And the noblest of things is service to society.
1: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
0: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
1: విశ్వ ప్రేమని జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
0: This universal love is what strengthens and nourishes you.
1: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
0: It is what gives you, fills you and your being with happiness and comfort.
1: మంచి ధ్యానమే అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
0: And the very life, breath, in the form of dhyana is that which is motivated by a sense of service.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
0: So in life, one of the first requirements is taste.
1: రెండవది పుష్టి.
0: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
0: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
0: And the fourth is prana.
1: రుచి.
0: First is taste.
1: బలము.
0: Second is strength.
1: సుగంధము. సుగంధము.
0: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: A good order, a good essence, and the fourth is your very life.
1: భోజనాన్ని కూర్చున్నప్పుడు పప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టి వేస్తున్నాం.
0: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
0: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: ఇంకా 60 సంవత్సరములు, 80 సంవత్సరములు, 90 సంవత్సరములు జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కర్లేదా?
0: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: కనుక మానవత్వములో రుచి ఏమిటి?
0: So what is this taste that you seek in man?
1: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
0: The good traits and habits, these are the what give you taste.
1: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
0: నెక్స్ట్ ఇస్ దట్ విచ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ అండ్ సస్టెనెన్స్.

0: అని మానవునికి చక్కని బలం.
1: టు డూ థింగ్స్ in a proper and noble way, this is what will give you strength.
0: Sadacharame lekundina balahinudai jagattulo durbanuduga maaripothadu.
1: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
0: Inka sugunamulu ee sugunamulo undinatvanti oka pavitramainatvanti balamule manavuniki sugandhamulu.
1: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
0: Kanuka manavudu tyagamuto sahana bhavamuto jeevinchatame jeevitamunaku chakkani sugandham.
1: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
0: Mana pranam emiti, mana pranam emiti.
1: Now we come to the fourth one, this very life as such.
0: What pranam anaga kevalam శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
1: వి థింక్ ఆఫ్ లైఫ్ యాజ్ వన్ అసోసియేటెడ్ విత్ దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ ప్రాసెస్.
0: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణములేని జీవితమే.
1: వితౌట్ గుడ్ థాట్స్, గుడ్ ట్రైట్స్ అండ్ గుడ్ బిహేవియర్, దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ కెనాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ లైఫ్.
0: కనుక మానవులకు ప్రధానమైనటువంటిది సద్భావములు.
1: So what is necessary for man in the first place is good thoughts.
0: రెండవది సదాచారము.
1: And then to act in a noble way, second.
0: మూడవది సత్కర్మాచరణ.
1: And the third is to perform your actions.
0: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
1: And for these you need a sense of benevolence and sacrifice.
0: కనుక ప్రతి సాధకుని ఎందుకూడను త్యాగమనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ఇన్ ఎవ్రీ సాధక దే షుడ్ బి రూమ్ ఫర్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్.
0: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
1: నౌ ఇఫ్ యు థింక్ ఆఫ్ సిద్ధాంత ఆర్ ఎ సర్టన్ డాక్ట్రిన్ యాజ్ వన్ విచ్ instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
0: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hechirincheetundi sai yokka siddhanta.
1: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
0: Sovarattamunaku ye mattam kodanu avakasam nandinchukunda undali.
1: There should be no room for laziness on your part.
0: Jeevita tattvani artham chesukuneetundi sadhaka vrittilo praveshinchali.
1: And you should try and take to such paths that give a meaning to your life.
0: Sevaleni jeevitam cheekati mandiram.
1: A life without or devoid of service is like a temple without light.
0: Ee cheekati mandiram dayala kompa.
1: And a temple without light therein is a devil's camp.
0: Kanukani sevani ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
1: సో ఇట్ ఈస్ సేవ దట్ ఫిల్స్ యువర్ లైఫ్ విత్ లైట్ అండ్ గ్లో.
0: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
1: ఇట్ బ్రాడన్స్ యువర్ విజన్, యువర్ అవుట్లుక్.
0: దివ్యత్వమైనటువంటి భావనను కలిగిస్తుంది.
1: అండ్ గివ్స్ రూమ్ ఫర్ ఆల్ డివైన్ థాట్స్ అండ్ ఐడియాస్.
0: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
1: అండ్ దిస్ ఈస్ వాట్ విల్ ఎంటర్, the very best of things will enter your heart.
0: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవయందు మాత్రమే ఉంటున్నది.
1: It is this unity that you must see, which in turn will transform man to God.
0: సేవా విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: And this is what your seva does to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
1: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
0: Kevalam maatalato kaalamunu vitha gadaputaku ye maatram kudanu poonukonaradu.
1: There is no point in wasting your time in merely words.
0: Bhagavantudu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu ani padamulato uchcharinchinanta maatramuna idi prayojanam ledu.
1: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
0: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
1: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
0: ఎంతమంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
1: Now the question is, how many people really translate these into action?
0: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలిపించినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Now, without transforming them into action, and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
0: Kanuka, ivanni kurunu kevalamu alpanandamulu kinda praveshistunnayi kaani aatmanandam kinda cheravu.
1: So these fleeting moments of happiness that you get are merely momentary. They do not confer on you the atmic bliss.
0: Cheppu matalaku cheyu kriyalaku sanneeta sambandhamai untundali.
1: There should be close harmony between the words that you utter and the actions that you perform.
0: Cheputa sulabam cheyuta kashtam.
1: Easier said than done, as it is said.
0: Yavariki dhatakaina vani tatakaina.
1: Either for an individual or his great grandfather, his sister.
0: Kanuka manalo ippudu cheppinatunti enta varaku manam aacharistunnamani evariki varu hrudayanni sakshiga teesukunte ye iddaro muggaro telutaru.
1: So now if each one of you were to question, how far have you been true to this ideal, perhaps two or three could confidently say that they are doing.
0: ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
1: సో ద వన్ హూ రియలీ డిజర్వ్స్ ఇస్ వన్ హూ పెర్ఫార్మ్స్ హూ ట్రాన్స్లేట్ దీస్ ఇంటూ యాక్షన్.
0: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులు.
1: వితౌట్ ద యాక్షన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ బీయింగ్ అటర్డ్ హ్యాస్ నో మీనింగ్.
0: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్ వర్ టు బి సైటెడ్ హూ ట్రాన్స్లేట్స్ ఇంటూ యాక్షన్.
0: సాధ్యమైనంత వరకును ఆచరణలో పెట్టే వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ బికమ్ సచ్ ఇండివిడ్యువల్స్ హూ డూ రాదర్ దన్ సే.
0: కనుక మనం సేవా విధానంలో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
1: ది ట్రూ సేవర్స్ ఆర్ దోస్ హూ కెన్ గెట్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ దిస్ సేవా పాత్ అండ్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ త్రూ దేర్ యాక్షన్స్.
0: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
1: We should not be carried away by our sense of ego, of form, and such superficial commodities.
0: పది చెప్పుటకంటే ఒక్కటి చేసి చూపించాలి.
1: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
0: హృదయంలో ఉండేటువంటి భావాన్ని వెలిపించడానికి కర్మనే సరైన సాక్ష్యం కాని ఒక బుక్కులు కాని మరొక స్పీచెస్ కాని దీనికి ఆధారం కాదు.
1: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
0: Kanuka manasulo etti sandeham lekunda.
1: So without any trace of doubt in your mind.
0: Nisvarthamainatundi bhavamuto.
1: Motivated by a selfless feeling.
0: Nirankaramaina hrudayamuto.
1: A heart which is pure without ego.
0: Nischanudai ee sevalo praveshinchali.
1: And being steady minded. Get into this seva path.
0: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
1: First and foremost, strengthen your faith.
0: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
0: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము. విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము.
1: A heart which has this sense of faith is like a volcano.
0: Atti agni parvatam paina sandehamu anumanamu aneetinte mokkalu malchutaku velu ledu.
1: And atop this volcano there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
0: Anumanamu sandehamu ane mokkalu malchana adi vishwasamu ledu.
1: And what are these saplings in the growth? They are
0: agni parvatam kaadu.
1: Once these doubts in the form of these come, then it
0: is a matti kuppa.
1: You cannot call it anymore a volcano. It is just a mud heap.
0: Kanuka manalo sandehamulu anumanamulu appudappudu aavirbhavinchutunnavante manadi matti kuppa hrudayame kaani agni parvatam kaaneru.
1: So now if we are entertaining feelings of doubts etc. now in then we are not volcanoes. We are like the heap of mud.
0: Mana hrudayanni gnanaadiche abhirti gaavinchukovali.
1: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
0: Ee jnanamunaku karmane aadharam.
1: And for jnana again, karma is the basis.
0: Chittasya shuddhiye karmaha. Chitta shuddhini gavinchutame karmam yokka lakshyam.
1: And the goal of karma is to cleanse the heart, purify the heart.
0: Ee karmala dwara edo mokshamu labhinchutunnadaneetundi vishwasamu moodha vishwasam.
1: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
0: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
1: దీస్ యాక్షన్స్ మియర్లీ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద హార్ట్.
0: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
1: వన్స్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్ యు మస్ట్ ట్రై టు ఫర్దర్ యువర్ జ్ఞాన.
0: ఇది మార్గము భావములను అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
1: దిస్ ప్రాసెస్ సో ఫార్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
1: The search for God does not mean doing bhajan, and certainly it does not mean doing dhyana or japa.
0: ఈ భజనలు, ధ్యానములు, పూజలు, జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
1: These bhajans, these dhyanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
0: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
1: They help you in arresting the thoughts of the mind.
0: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
1: Once the mind is curbed thus, you could really set upon the main task.
0: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
1: This is what leads you finally to the state of atmic bliss.
0: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
1: The road is set all right, but doesn't mean that you have reached your destination.
0: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
1: Once the road has been established, you must take your journey.
0: ఆ ప్రయాణమే సమాజ సేవ.
1: This journey is doing service to society.
0: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తియందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
0: భారతీయ సంస్కృతి నందు సర్వభూతాంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
1: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
0: సర్వభూతములందు ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరమును కట్టుకోనక్కర్లేదు.
1: సో గాడ్ హూ రిసైడ్స్ దాస్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ, యూ డోంట్ హ్యావ్ టు సెట్ అప్ ఎ మందిర్, యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఫర్ మెడిటేషన్, యూ డోంట్ హ్యావ్ టు డూ పూజ ఎక్స్క్లూసివ్లీ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి దేవాలయం నుండి జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద టెంపుల్, టెంపుల్ వెరీలీ ఆఫ్ గాడ్ షెల్టర్, గాడ్ takes residence in the heart.
0: Kani ee naadu mandiramulu maatrame manam subhraparchukuntu daniki maatrame rangulu vesukuntu daniki maatrame alankaramu chesukuntu dani yokka abhirudhini maatrame manam lakshyam nandinchukuntunnam.
1: But today we trend to cleanse and to clean up the temples outside.
0: Diniki aadharamaina pradhanamainatunte yokka daivatvaniki manam ee maatram kudanu avakasam nandinchukotam ledhu.
1: But what is at the very basis of things, God himself, we tend to forget.
0: Dehame manaku pradhanam kaadu.
1: It is not the body which is of paramount importance.
0: Indulo unna dehiye manaku pradhanam.
1: The one who resides within, he is more important.
0: Ee lakshyanni manam drishtiyam dunchukoni gamyamu cherunanta varaku nu sevalo manam palgonali.
1: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
0: Idi gamyam. Dehini chuttame gamyam.
1: What is your final destination? It is to see the one who is within you.
0: దేహములు సేవలో నుంచి
1: by plunging this body of yours in
0: నిష్కామ కర్మను అనుభవించి
1: and experiencing the selfless service,
0: నిస్వార్థమైనటువంటి సేవలు సలపి
1: and by performing actions without
0: నిరహంకారమైనటువంటి జీవితాన్ని గడిపి
1: and living a life without any sense of ego,
0: నిశ్చలుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
1: And once you become steady minded, thus equanimity reigns supreme, God you can see.
0: సాధ్యమైనంత వరకును రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
1: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
0: శరీర మానసిక వృత్తులు ఎందుకూడాను ఎట్టి దోషములు కూడాను లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
1: We should also endeavor to see that either the body or the mind are not defiled.
0: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
1: We can get all that is pure and noble only through the means of seva.
0: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: It is this seva or service which is of paramount importance for us.
0: గ్రామ సేవ అన్న రామ సేవే సుమా.
1: Doing service in a village, be convinced, is verily seva, serving Rama, God himself.
0: రామ రాజ్యం అన్న ప్రేమమయమే.
1: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
0: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
1: Without love, there is no question of trying to redeem.
0: సేవలేని నరుడు బాగుపడడు.
1: అండ్ ఎ పర్సన్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సేవా ఇన్ హిమ్ కెన్ నెవర్ ప్రాస్పెర్ ఆర్ బెనిఫిట్.
0: కనుక నరుడు బాగుపడవలనన్నా సేవలోనే మనము ప్రవేశించాలి.
1: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు ప్రాస్పెర్ ఇన్ బెనిఫిట్ హీ మస్ట్ ప్లంజ్ ఇన్ టు సర్వీస్ యాక్టివిటీస్.
0: కరుణ ప్రేమయు లేకున్నా నరుడే కాదు.
1: Without mercy or compassion and love, you cannot call a person a person.
0: స్నేహతత్వము వానికి చేరిచీడు. స్నేహతత్వము వారికి చేయు మేలు.
1: It is only the sense of feeling of friendship, camaraderie. It is what will bring them.
0: ఈ స్నేహము మనకు ఏర్పడవలన ప్రేమనే దీనికి ప్రధానము.
1: If you want to build bonds of friendship, love is necessary.
0: ప్రేమ అభివృద్ధి గావించుకున్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
0: సేవ ద్వారా ప్రేమ,
1: త్రూ సర్వీస్ వి గెట్ లవ్.
0: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
1: అండ్ త్రూ లవ్ వి ట్రై టు గెట్ ది సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ ఆర్ రైట్ కండక్ట్.
0: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
1: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ లవ్.
0: ప్రేమకు నమ్మకం ఆధారం.
1: అండ్ ఫర్ లవ్ ద బేసిస్ ఈస్ ఫెయిత్.
0: ఈ రెండింటి వలనే మనకు శాంతి లభిస్తుంది.
1: అండ్ దీస్ టూ కన్ఫర్ పీస్.
0: శాంతికి సత్యమే మూలం.
1: అండ్ ఫర్ పీస్ శాంతి.
0: ఈ సత్యమునకు త్యాగమే ఆధారం.
1: ట్రూత్ ఈస్ ద బేసిస్ అండ్ ఫర్ దాట్ ఇన్ టర్న్ సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ.
0: త్యాగేనైకి అమృతత్వం. ఈ త్యాగమే మన అమృతత్వానికి సరైనటువంటి గమ్యం.
1: అండ్ ఇట్ ఈస్ సాక్రిఫైస్ దట్ లీడ్స్ అస్ ఆన్ టు ది స్టేట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: త్యాగ జీవులై,
1: ఎ లైఫ్ స్పెంట్ ఇన్ సాక్రిఫైస్,
0: ప్రేమమయులై,
1: will become full of love,
0: శాంతి జీవితాన్ని గడుపుతూ,
1: will experience peace,
0: నమ్మకమైన జీవితంతో జీవించాలి.
1: And having the sense of faith lead your life.
0: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
1: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
0: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
1: So first thing is to believe in man.
0: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణ కూడాను నమ్మగలడు.
1: వన్ హూ బిలీవ్స్ ఇన్ మ్యాన్ వుడ్ సర్టన్లీ బిలీవ్ ఇన్ నారాయణ ఆర్ గాడ్.
0: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
1: బికాజ్ మ్యాన్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ మ్యాన్.
0: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
0: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
1: సో హ్యావ్ దిస్ లవ్ యాజ్ అ ప్రైమరీ గోల్.
0: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
1: అండ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ సేవ.
0: సేవా ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
1: అండ్ విత్ సేవా అండ్ ప్రేమ, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ వింగ్స్ రీచ్ యువర్ డెస్టినీ.
0: ఉన్నత స్థాయిని చేరుకునేటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
1: అండ్ దోస్ విచ్ హావ్ టు టేక్ us టు హైయర్ పర్పస్ ఇన్ లైఫ్ ఆర్ దీస్ టూ వెరీ థింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ఎన్నో విధములైనటువంటి సమావేశంలో మనం చేరుతున్నాము.
1: We get involved in conferences and gatherings of many descriptions.
0: ఎన్నింటిందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
1: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
0: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడా వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
0: మనము నిర్ణయించుకున్నటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనము ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
0: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మననానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకున్న ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
1: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
0: Ina adhyatmika samasthalu kudano oka vyapara rangamuluga tayaravutunnavi.
1: Today even such organizations have become commercial establishments.
0: Kani satya sai samasthalu ilanti vyapara ranganga tayar kaakudu.
1: But the satya sai organization should never become one such commercial establishment.
0: Vyaparam elanti vyaparam undali.
1: Now when you talk about your business transactions, what type of business?
0: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
1: Heart for heart's sake and love for love's sake.
0: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
1: So get into this business transaction, give and take.
0: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనము యొక్క సంబంధం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
1: There should be no other thing like money or cash or kind in such transaction.
0: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడునూ అభివృద్ధి రావు.
1: Organizations where they get bogged down in details like money and material things can never progress.
0: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
1: So what we should aspire for is bridge this.
0: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
1: Establish a heart to heart link in the form of love, love from one.
0: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
1: Get together and start doing seva.
0: దీని యందే విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
1: And in this manner you can visualize the universal cosmic form.
0: కనుక కేవలం గ్రంథమును చదివినంత మాత్రమే కాని,
1: rather than this merely reading books and texts,
0: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కాని,
1: or listening to discourses,
0: ఏ మాత్రం కూడాను హృదయ గ్రంథులు భేదించలేవు.
1: There is absolutely no point in such futile exercise.
0: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
1: Unless they touch the heart, in order that the heart might respond.
0: సేవ చేయనిటి వాడు ఏ మాత్రమూ చెప్పుటకు అధికారి కాదు.
1: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
0: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
1: So if you wish to tell something others, then first of all do service yourself.
0: కనుక సేవనే ప్రధానమైన సాధన.
1: So this seva service is the primary
0: సాధన. ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
1: Whomsoever we serve, we are serving verily God.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
1: And it is this love for God that's what we used to see in everyone.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
1: Whatever is done pleases God. This should be the main purpose of this SI organization.
0: కేవలం ముక్కు మూసుకొని జపం చేసినంత మాత్రమే,
1: by merely closing the nose and sitting in japa,
0: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమే,
1: or trying to get lost in a sense of meditation,
0: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ,
1: or being in a state of ecstasy singing bhajans,
0: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగ భావమే లేకుండినా,
1: if it is not motivated by the sense of service sacrifice,
0: ఇది స్వార్థం యొక్క చిహ్నలను చూస్తుందా,
1: then these merely become indications of a selfish nature.
0: కనుక నీవు నీ మోక్షమునే ఆశించడము ఇది పరమ స్వార్థం.
1: Therefore, to seek your own salvation is selfishness supreme.
0: నీవు నీ గమ్యమునే ఆశించడము పరమ స్వార్థం.
1: To think about your own destination again is selfishness.
0: నీ ఆనందాన్ని మాత్రమే నీవు కోరటం పరమ స్వార్థం.
1: And to think about your own ananda is again a sign of selfishness.
0: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుని యొక్క ఆనందమే ఆనందం అనేటువంటి పరార్థంలో ముందినటువంటి వాడే నిస్వార్థపరుడు.
1: One who sacrifices his self-interest and thinks of the ananda and what he can do for others, he is
0: a పరమాత్మను ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
1: And one who loves others does, God also loves.
0: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరమాత్మను ప్రేమించాలి.
1: So if you wish to become deserving of the love of God, first start loving others.
0: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
1: యూ డు నాట్ లవ్ అదర్స్, యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
1: దేర్ఫోర్ లవ్ అదర్స్, గాడ్ షల్ లవ్ యూ.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
1: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్,
0: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
1: టు ద ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
0: రాబోయే దానిని చింతించక,
1: and without having a thought about the future,
0: unna vartamananni meeru chakkaga anubhavinchadaniki prayatninchandi.
1: Live in the present and make the best of it.
0: Ee naadu ee samasyalakatta moola kaaranam emiti? Ee naadu lokamulo abhivruddhi gaavinchina samasyalakatta moola kaaranam emiti?
1: Now what is the primary cause of all the developments in the world around you today?
0: Aneka mandi aneka kaaranalu cheptuntaru.
1: Many people give many reasons.
0: Kaani ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
1: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
0: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
1: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
0: నా యవ్వనమనందు, నా బాల్యం నందు, నా చదివే సమయంలందు, నా పెండిళ్ల యందు, నా ఆస్తిపాస్తుల యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
1: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్ థింకింగ్ అబౌట్ దే చైల్డ్హుడ్ డేస్, దే బాయ్హుడ్ డేస్, దే యూత్, అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: Now what has happened, it's a bypass.
0: Chintinchi prayojanam emiti?
1: What's the point in thinking about that?
0: Enni kottu kharchu pettina gaani manaku tirigi manaku raadu adi.
1: You might spend any number of crores, but can you get back all that?
0: Raani daanni chintinchi prayojanam emiti?
1: Something which cannot be brought back, what's the point of thinking about it?
0: Inka yuvakulu chustama ante na chaduvu tarvata, foreign tarvata, mari marriage tarvata, service tarvata em cheyali etlu cheyalani ekku imagination chestuntaru.
1: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
0: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
1: So here it is something about the future, of which you have no knowledge.
0: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది.
1: How can you trust in this future?
0: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
1: Now you cannot trust in the tomorrow as such.
0: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
0: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
1: So the sum and substance is, the youth thinks about the future and loses time. The old and the aged ones think about the past and lose their time. And both these categories forget the present.
0: ఇదే పెద్ద సమస్య.
1: This is the biggest problem of today.
0: Manamu gatanni chintinchi prayojanam ledu.
1: Now there is no point in thinking about the past.
0: Vartamanani aalochinchi manaku ye matramu phalitam ledu.
1: There is no point in speculating about the future.
0: Kanuka ee unnatundi ee vartamanamlo mana jeevithanni chakkaga gadupukotaniki prayatninchali.
1: So what is present now, we must try to live in that and make the best of it.
0: Vartamanamlo appatikappudu pavitramaina bhavalato మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
1: సో ఇన్ వాట్ ఈస్ ప్రెసెంట్ టుడే అండ్ నౌ, ఇఫ్ యూ వర్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ అండ్ ఎన్నోబులింగ్, ఇట్ విల్ కమ్ యాజ్ అ బెనిఫిట్.
0: గతం యొక్క ఫలితమే వర్తమానం.
1: వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ వాట్ యు హాడ్ డన్ ఇన్ ద పాస్ట్.
0: వర్తమానం యొక్క ఫలితమే భవిష్యత్.
1: వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ నౌ ఈస్ వాట్ ఇస్ గోయింగ్ టు కమ్ టు యు యాజ్ అ
0: ఫ్రూట్. భవిష్యత్తు యొక్క ఫలితము, గతం యొక్క ఫలితము వర్తమానంలో ఉంటుండాలి.
1: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
0: Kanuka manamu vartamananni taginatvanti okka baddathalo manam penchukovali.
1: So we should try and make this present secure.
0: Vartamananni pavitranga manam gadupukovali.
1: And we should spend this in a sacred way.
0: Vartamaname divyamainatvanti deeniga manam bhavinchali.
1: This is what is all that is pure and divine. So we should
0: deenini meeru manu pavitrunu gavinchukunnappude bhavishyattulo kuda meeru pavitrunuga roopondutaru.
1: If we purify the present, we are verily purifying the future.
0: Kanaka ee chikkina chakkani avakasanni meeru durvinivogam cheskokunda.
1: So this golden opportunity given to you, do not misuse it.
0: Sadvinivoga parichukuntu
1: make the best of it.
0: Chakkani sevalo meeru jeevithanni saarthakam cheskondi.
1: Sanctify your lives in doing seva, pure and noble.
0: ee sevalo manamu oka daivatvanni kuda nu darshinchavachunu.
1: And in this form of seva we can also come face to face with
0: anantatvanni manam pondavachunu.
1: We can reach out to that which is infinite.
0: Anandanni anubhavinchavachunu.
1: And experience untold bliss.
0: Adarshanni andinchavachunu.
1: And we can be an ideal to others.
0: Ganuka manaku panchapranamulu dehanni kaapaduthunnavani manam anukuntavu kaani దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవే నిజమైన మన ప్రాణములు.
1: We tend to feel that there are these pancha pranas, the five life-giving pranas resident in us. But actually, these five are satya, dharma, shanti, prema and ahimsa.
0: ఎలాంటి పరిస్థితులు ఎన్నైనా కూడాను ఈ పంచ ప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరా.
1: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో, విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరం ఇచ్చేటువంటిది.
1: యూ షుడ్ బి ఇన్స్పైర్డ్ అండ్ ఎంకరేజ్ బై సచ్ లాఫ్టీ అంబిషన్స్, లాఫ్టీ ఎయిమ్స్ అండ్ గోల్స్, అండ్ దట్ ఈస్ ద ట్రూ ఇండెక్స్ ఆఫ్ ఎ ట్రూ సాయి సేవ.
0: సాయిని సంతోష పెట్టేటువంటిది సేవలే.
1: And that which brings immense joy to Sai is seva.
0: Sai chesetuvantidi kudanu sevale.
1: And what Sai himself does is service.
0: Sai cheppetuvantidi kudanu sevale.
1: What Sai tells you to do is also service.
0: Kanuka Sai cheyunavi, Sai cheppunavi meeru aacharinchi aatmanandanni anubhavintarani nenu aashisthunnanu.
1: So what Sai says and what Sai does, these are seva as such. And it's my hope that you shall experience untold bliss by experiencing these two vital things in your own lives.
0: Intetto naa yokka prasanganni viramistunnanu. Mukhyanga meeru enno prantamula nundi ento dhanavyayam chesukoni ee pradeshaniki vacharu, kaani vachinanduku chakkani hrudayalato, chakkani bhavalato, aadarshavantamaina jeevitalato tirigi meeru ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధి పరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యూ ఆర్ గ్యాదర్డ్ హియర్ టుడే కమింగ్ యాజ్ యు హావ్ డన్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండర్గోయింగ్ అన్టోల్డ్ సఫరింగ్స్ అండ్ ట్రబుల్స్ ఆన్ ద వే. హావింగ్ కమ్ దస్ టు పార్టేక్ ఆఫ్ దీస్ ప్రొసీడింగ్స్, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality. This is my hope.
0: Mukhyanga ee samaveshamu yokka antaratmanu rendu padamulato meeru chakkaga gurtinchali.
1: Now, in just two words, you can try to understand the significance of this conference.
0: చెప్పినవి చెయ్యండి.
1: వాట్ యు సే డూ దట్.
0: చేయనటువంటివి చెప్పకండి.
1: సెకండ్ ఇస్ దట్ విచ్ యు కెనాట్ డూ డోంట్ టాక్ అబౌట్ ఇట్.
0: ఈ రెండింటి మీరు చక్కగా నేర్చుకుంటే మీరంతే ధరిస్తారు.
1: ఇఫ్ యు కెన్ అండర్స్టాండ్ ద
0: సిగ్నిఫికెన్స్, చెప్పటమే ఒక మోసం.
1: ఇఫ్ యు కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సింపుల్ స్టేట్మెంట్స్, యూ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
0: చెప్పినవి చేయటమే ఇది సరి అయిన మార్గం.
1: ఇఫ్ యు టాక్ అబౌట్ ఎ థింగ్ దట్ యు కెనాట్ డూ, దట్ ఈస్ డిసీట్.
0: దీనిని వ్యాసుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: బై డూయింగ్ వాట్ యు హావ్ సెడ్, దట్ ఈస్ అన్ ఇండెక్స్ టు యువర్ గ్రేట్నెస్. దిస్ వాట్ వ్యాసా హస్ సెడ్.
0: చెప్పినవి చేయకపోయటమే పాపం.
1: ఇఫ్ యు కెనాట్ డూ వాట్ యు టాక్ అబౌట్, దట్ ఈస్ సిన్.
0: చేసినవి చెప్పటమే పుణ్యం.
1: అండ్ to do what you have said, that is punya, that's your good fortune.
0: ee rendittini meeru chakkaga gurtinchukondi.
1: So try to understand the significance of these two simple statements.
0: Santosham.

0: அக்டோபர் ஆதிவாரம் 20வ தேதி காலரு பின்னொகட்டி ஜாரி கனபடலேது. காலரு பின்னொகட்டி ஜாரி கனபடலேது. பிராபஞ்ச சம்பந்தமு பின்னை தொலகின் க்ஷேத்ர தரிசனம் கூட செல்லனு ஹம்பின். க்ஷேத்ர தரிசனம் கூட செல்லனு ஹம்பின். மாய தொலகனி கிருஹமுனு வீடக சரியன். பிரேமஸ்வரூபுலார
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: நேன் உறவு கொண்டலோ உண்டகா.
1: வென் பகவான் வாஸ் தேர் இன் உறவு கண்ட
0: கார்பரேஷன் கமிஷனர் அதன பல்லாரிலோ உன்னாடு.
1: தி கார்பரேஷன் கமிஷனர் அட் த டைம் ஸ்டேட் இன் பல்லாரி.
0: ஆயனுக்கு ஒரு ராத்திரி சொப்னம் வச்சி நீவு பலானி நம்பர் பலானி இன்ட்டுக்கு நீ வெள்ளி அக்கட சத்தியான நீ தீஸ்கொண்டா அது எவரோ செப்பினட்டு அப்போது.
1: தட் ஜென்டில்மன் ஹேட் எ ட்ரீம் வேர் இன் த ட்ரீம் ஹீ வாஸ் டு கோ டு எ பர்டிகுலர் நம்பர் ஆஃப் த ஹவுஸ் மீட் சத்யா அண்ட் பிரிங் ஹிம் அலாங் வித் ஹிம்.
0: அதே சமயமிலோ அத்தனை அர்த்தாங்கி அயினா லட்சுமிதேவி ஆமைக்கு கூட இன்னும் சொப்னம்ல வச்சி அம்மா மீரிரு வெள்ளி வெள்ளி ஆ சத்யாన్ని తీసుకొని రండి.
1: His wife Lakshmi Devi also had similar dream where it was indicated clearly, you also follow your husband and bring Satyam along with you both.
0: వారు వచ్చారు.
1: They came.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: They thought Satyam must have been a very big man, grown up, or a very great person.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు 5 అడుగులు ఆనాడు మరింత పొట్టి.
1: The present height Bhagwan, you know, in those days he was still short.
0: చిన్న నిక్కరు వేసుకుని
1: wearing a small nikka,
0: చొక్కా తొడుక్కొని
1: and a shirt,
0: అప్పుడు 12 సంవత్సరం
1: he was aged 12.
0: నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ when Bhagwan was so young.
0: నేను అప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్ పోతున్నాను.
1: Bhagwan was carrying 2 books to attend the school.
0: అప్పుడు 4వ తరగతి.
1: He was studying 4th class.
0: సరే వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: Both of them met the brother శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: such a big officer.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వరరావు సెడ్, టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి,
1: సో సే
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హీ హాస్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu vedtanu velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హీ సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెడ్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ 4 pairs షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: 4 కాదు, 1 కూడా నేను పుచ్చుకోనున్నా.
1: హీ సెడ్ నాట్ 4, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. Children had pin, collar pin in those days, a decorative piece.
0: Collar pin vesukunte chala goppavadu ani pilicheetuvanti vaaru.
1: A collar pin is a matter of prestige in those days.
0: Ayana chala veganga vellaadu. Collar pin, bangar collar pin teesukochadu, na collar ku vesadu.
1: He went fast, got that golden collar pin and got stuck.
0: Nenu evvari vastuvulu kuda ee naatiki nenu muttanu.
1: Bhagavan will not touch anybody's.
0: సరే ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: Returning from Hampi, wearing the collar, while Baba was pushing the school, this pin dropped on its way, which is not seen.
0: Prapanchaka sambandham pinnai tolage.
1: The whole worldly feeling is dropped like the pin.
0: Ee prapanchaka sambandham anta oka pinnu tho samanam naaku.
1: The whole worldly feeling is like a pin after all.
0: Adi tolage poyindi.
1: It lost, it vanished.
0: Bhaktula badalanu uppinchine nimittamai nenu vellali annanu.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: Akkada nunchi pustakalu akkada paravesanu.
1: He dropped, thrown away the books.
0: Akkada excise commissioner ani Hanumantharao ani undevaadu.
1: There was commissioner Hanumantharao.
0: Vaari thotaku vellanu.
1: Bhagavan went to their garden.
0: Ayana chaala bhaktudu.
1: He is an ardent devotee.
0: Ayyo రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్, గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య, ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య, లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుతుంది. అది
1: with a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchana intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meer iddaru bayal deri raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Veeriddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendava dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaariddaru niku teeskoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హీ సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: Akkadiki vachi aa gramasthulaku aanandaparchi tadupari naa ishta prakaram nenu velutanu annanu.
1: I'll come to Puttaparthi, I'll follow you, make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: Rendava dinamu,
1: second day,
0: school prayer.
1: It was school prayer time.
0: School prayer time lo dinamu nene prayer cheyali.
1: Bhagavan did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ wanted Swami to offer prayer every morning because that would melt the heart.
0: చేస్తుండేటువంటి వాణ్ణి.
1: Every day Bhagavan used to offer prayer, say prayers.
0: ఆనాడు
1: that day
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: Bhagavan was ready to leave for Puttaparthi at that day.
0: స్కూల్ పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: All school children decided to follow him.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: All children were crying bitterly.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: Nobody attended prayer session.
0: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: A boy who used to sit quite close to Swami.
0: రమేష్.
1: His name is Ramesh.
0: అతను నా పాటలు నేర్చుకున్నాడు కనుక అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
0: ఆ ప్రేయర్కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: As he started singing, he cried loudly.
0: అందరూ ఏడ్చారు.
1: All cried.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: Because they missed Raju there.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: We don't want this prayer.
0: అందరూ రావాలని.
1: They all wanted.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come for?
0: చాలా కష్టం అవుతుంది.
1: It will be very difficult.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టి చెప్పాను.
1: Bhagavan told me very directly to Kameshwarrao to convince all the children.
0: అక్కడ నుంచి వెళ్ళినారు.
1: Bhagavan left.
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా నా డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
0: టిఎస్ఎల్సీ
1: ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: If it will be regular classroom, Bhagavan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one
0: school. ఇంకొకటి 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకొకటి 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒక్కొక్క చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ షీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendo dinamme results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkada ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results were announced.
0: Maa muggarame first vachesnai.
1: All the three stood
0: Ramesh and rasanu.
1: At the bottom he wrote Ramesh.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ షీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని

0: confused at this moment.
1: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకటి 100, ఒకటి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
0: They cannot conclude that they copied because one is in one corner, other is another corner, one is in the middle. It is impossible to copy.
1: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
0: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
1: ఈ విధంగా పెట్టి ఆ ఊరవ కొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
0: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవ కొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
1: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
0: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
1: వారికి కూడా 12-14 సంవత్సరములు.
0: దే వర్ ఏజ్ 12 and 14.
1: నేను ఊరవ కొండ వదిలాను.
0: స్వామి లెఫ్ట్ ఊరవ కొండ.
1: ఆ పరీక్ష అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
0: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
1: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
0: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
1: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
0: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
1: రాజు నేను స్కూల్కి రాను.
0: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
1: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
0: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
1: ఆసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
0: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
1: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
0: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
1: నేను బళ్ళారి పిచ్చి ఆసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
0: అండ్ దే టుక్ భగవాన్ టు ద మెంటల్ హాస్పిటల్ ఇన్ బళ్ళారి.
1: అక్కడ పోతాను రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
0: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
1: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
0: దట్స్ హౌ దే హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
1: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
0: వి షుడ్ ఆల్వేస్ బి విత్ యు.
1: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
0: వి కెనాట్ లివ్ అవే ఫ్రమ్ యూ ఫర్
1: అని కోరేటువంటి వారు వారు.
0: దట్ వాస్ దేర్ ప్రేయర్.
1: తర్వాత నేను
0: లేటర్
1: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
0: అండ్ స్వామి కేమ్ హియర్.
1: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
0: సుబ్బమ్మ గేవ్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ నియర్ దట్ సత్యమ్మ టెంపుల్.
1: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
0: ఎ స్మాల్ హౌస్ వాజ్ కన్స్ట్రక్టెడ్.
1: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
0: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ two little small dogs, puppies.
1: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలునేటువంటి ఆమె.
0: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా.
1: ఆమె రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
0: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
1: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
0: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
1: మైసూర్ డివిజర్ రాణి,
0: మైసూర్
1: పెద్ద రాణి,
0: ది క్వీన్,
1: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
0: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
1: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
1: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
0: అండ్ దెన్ మిల్క్ హ్యాస్ టు బి స్ప్రింకిల్డ్ అరౌండ్.
1: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
0: అండ్ షీ హాస్ టు పర్సనల్లీ ప్లక్ అవుట్ ద ఫ్లవర్స్.
1: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
0: అండ్ విత్ దోస్ ఫ్లవర్స్ పర్సనల్లీ పిక్డ్ అప్ ఆర్ యూస్డ్ ఫర్ వర్షిప్.
1: అలాంటి ఆమె
0: సచ్ లేడీ
1: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
0: కేమ్ టు సీ స్వామి ఇన్ బై కార్.
1: అప్పుడు పుట్టపర్తి ఎక్కడే గాని రోడ్లు లేదు.
0: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
1: అక్కడ నుంచి వచ్చింది.
0: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
1: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
0: పాత మందిర్ ప్రెసెంట్ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
1: ఆమె వచ్చింది.
0: షీ కేమ్
1: స్వామికి నమస్కారం చేసింది.
0: షీ నమస్కారం
1: వెళ్ళిపోవాలనుకుంది.
0: అండ్ షీ డిసైడ్ షీ
1: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కారు రిపేర్ చేయాలి కదా అని అన్నీ చెప్పాను.
0: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
1: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
0: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: స్వామి అంటే చాలా ప్రాణం.
0: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
1: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
0: డే అండ్ నైట్ హీ సర్వ్డ్.

0: స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
1: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
0: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
1: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
0: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
1: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
0: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
1: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
0: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
1: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారు వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్ ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
1: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
0: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు
1: మూవ్. కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
0: దిస్ జాక్ వాస్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
1: కడుపు పైన పోయింది టైర్.
0: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
1: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
0: ద బ్యాక్ బోన్ వాస్ బ్రోకెన్ డౌన్.
1: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
0: దిస్ జాక్ ద డాగ్ వాస్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టబర్తి.
1: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
0: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
1: నేను బయటికి వచ్చాను.
0: స్వామి కేమ్ అవుట్.
1: ఏడ్చుకుంటూ వస్తున్నది.
0: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
1: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
0: The jack crying fell at the feet of Bhagwan and died there.
1: ఆ జాక్ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
0: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
1: అది సెంటర్ లో కట్టలేదు.
0: ఇట్ వాస్ నాట్ ద సెంటర్.
1: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
0: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
1: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
0: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోంబ్.
1: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టింది.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
1: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం యొక్క వెనక ఉండేటువంటి బృందావనము.
0: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
1: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
0: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
1: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
0: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
1: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
0: the position of the boy,
1: ఆ కాలర్ పిన్ జారి పోటము,
0: the dropping of the collar,
1: స్కూలుకు లేకుండా పోకుండా నిలిచి పోటము,
0: that he didn't attend school,
1: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
0: the coming of the parents,
1: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
0: and swami being brought here,
1: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
0: Basing on all these reasons and grounds, swami left ఉరవకొండ.
1: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లంతా చాలా రావటం ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ కార్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
1: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడు,
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
1: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
0: దేర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
1: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడ రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
0: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూర్ అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
1: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
0: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
1: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
0: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
1: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
0: Swami, many are coming and praying.
1: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
0: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
1: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
0: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
1: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
0: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
1: కానీ మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
0: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
1: నాకు మాట ఇవ్వండి అని.
0: స్వామి మేక్ ఎ ప్రామిస్ టు మీ.
1: నేను ఇచ్చాను మాట.
0: స్వామి ప్రామిస్డ్
1: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
0: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this Puttaparthi.
1: Anduvalane Puttaparthine nenu ikkada peddadiga bhavanam matti వచ్చే భక్తులకందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాడు.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
1: అప్పుడే ఈ యొక్క చిన్న కుటుంబం ఉండటం మంచిది కాదని,
0: that a small residence is not good,
1: okati chinna bhavanam kattalani,
0: that a small building is to be made,
1: aa palliki daggaraga undakoodadani,
0: that it's not good to be near the village.
1: Maharaja Venamama,
0: the uncle of Maharaja
1: Sakamma,
0: Sakamma,
1: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu tivvala annaru.
0: They have decided to acquire 10 acre land here.
1: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
0: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
1: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
0: విఠల్ రావు వాజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
0: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
1: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
0: విఠల్ రావు సెడ్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
1: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
0: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
1: ద మెడ్రాస్
0: ఆర్యన్
1: రావు అని,
0: ఆర్యన్ రావు
1: నీలాద్రి రావు అని,
0: నీలాద్రి రావు
1: పిఠాపురి మహారాజా అల్లుడు,
0: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా,
1: బరోడా మహారాజా అల్లుడు,
0: అండ్
1: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
0: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
1: ఈ విధంగా వచ్చి వాళ్ళందరూ చేరిపోవటం వల్ల తొరతరగా అయిపోయింది బిల్డింగ్ లు.
0: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయింట్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
1: ఆనాడు వార్,
0: ఇట్ వాస్ వార్ టైమ్స్,
1: ప్రపంచం యొక్క యుద్ధము,
0: ఇట్ వాస్ వరల్డ్ వార్.
1: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
0: ఐరన్ వాస్ నాట్ అవైలబుల్.
1: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
0: With all great difficulties and sincerity, somehow they could complete
1: construction. ఇక వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాడు మాట.
0: They have decided that Swami should not be here until construction is over.
1: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
0: భగవాన్ fulfilled all the promises given to
1: ఏది నాకు ఇష్టం లేదు.
0: Bhagavan doesn't like any, in fact.
1: ఏది నాకు ఆశలు లేవు.
0: He has no desire.
1: ఏది నాకు కోరిక లేవు.
0: He has no desires.
1: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
0: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే వారిద్దరు చాలా శ్రమ పడి రాత్రి పౌరులు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
0: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడీ. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
1: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
0: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
1: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు. ఈ విధంగా ఆల్ అలాంగ్
1: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
0: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
1: ఇక్కడికి రావటం, ప్రశాంత నిలయం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
0: He has been visiting the place very regularly, most frequently, picked up singing songs, the glory of Bhagwan.
1: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
0: That has been the intimate relationship that has increased day by day.
1: కనుక ఏది కాని ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
0: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: కోరితే వచ్చేటువంటివి కాదు.
0: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
1: వద్దంటే పోయేటువంటివి కాదు.
0: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
1: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
0: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
0: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagara.
1: Venkamma garu eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teesukochetunte vaaru.
0: Venkamma garu used to make food for Bhagavan Swami.
1: Tarata kontha kaalamunaku Parvatamma kuda vachindi.
0: Later Parvatamma also came.
1: Ante aame chellelu, Venkamma chellelu,
0: meaning the younger sister of Venkamma.
1: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
0: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
1: కాల పరిస్థితి సరిలేదు,
0: the circumstances were not
1: favorable. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
0: Swami should not eat anybody's food.
1: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
0: Their desire was Swami should eat their own preparation.
1: అట్టి మాటను తీసుకున్నారు.
0: That was the promise they wanted Swami to make.
1: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
0: They served till their end.
1: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
0: And Venkamma was brought to Bangalore.
1: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
0: She was unconscious till she reached there.
1: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
0: She never opened her eyes.
1: నేను వెళ్ళాను.
0: Swami went.
1: వెంకమ్మ అన్నాను.
0: Swami said, Venkamma.
1: కన్నులు తెరిచింది.
0: She opened her eyes.
1: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
0: And she saw Swami there.
1: నా చేతులు పట్టుకుంది.
0: She caught hold of hands.
1: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
0: And she did namaskar by taking her Swami's hand.
1: కంటి దారిలు కార్చింది, ప్రాణం విడిచింది.
0: Shedding tears, she left her body there.
1: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడ బెంగళూరు లోపలనే.
0: Same thing had happened to Parvathamma there in Bangalore.
1: ఆవిడ అంతే అన్కాన్షియస్ వచ్చింది.
0: She also came there unconscious.
1: వచ్చేటప్పటికి
0: when she came there,
1: నేను వెళ్ళాను అక్కడికి.
0: స్వామి వెంట
1: పార్వతమ్మ పార్వతమ్మ అన్నాను.
0: స్వామి సెడ్ పార్వతమ్మ పార్వతమ్మ.
1: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
0: She opened her eyes.
1: కంటిదారులు కార్చింది.
0: She shed her tears.
1: ప్రాణం విడిచింది.
0: And she died.
1: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా నువ్వు స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
0: So long they were alive. Till their last breath, they were serving Swami, cooking for Swami.
1: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒక ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
0: These things are not attained by any human effort. It is the merit of the past lives.
1: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
0: They were never bothered of any ailment or sickness.
1: వారి జన్మ సార్థకమైంది.
0: Their lives are liberated.
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
0: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
0: దో షీఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
0: Ultimately,
1: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
0: She said, I'll empty whole of my residence. You
1: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
0: All relations came.
1: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
0: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
1: నాకెవ్వరూ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఎవరు అక్కర్లేదు.
0: ఐ
1: నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమని అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు.
1: నేను ఎవరింటికి రాను.
0: ఐ డోంట్ గో ఎనీవేర్.
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు బి హియర్.
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
0: షీ హాస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
1: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
0: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్.
1: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖ సుందరం చూడాలని.
0: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
1: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
0: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
1: సుబ్బమ్మ కూడా బుక్కపట్నం వెళ్ళింది.
0: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్నం.
1: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
0: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
1: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
0: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
1: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
0: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
1: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
0: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
1: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
0: And Swami was reaching, they could notice some pyre there.
1: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
0: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
1: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
0: Immediately Swami turned back, went to బుక్కపట్నం.
1: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
0: There the body was kept in the veranda, wrapped by cloth, and all were shedding tears.
1: నేను వెళ్ళాను.
0: Swami went.
1: మాట ఇచ్చింది మాట.
0: Bhagavan gave a promise.
1: ఎలాంటి పరిస్థితుల్లో గాని ఆ మాట తప్పదు.
0: Under any circumstances he will fulfill the promise given.
1: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టం తీశాను.
0: Swami went to remove the cloth.
1: చీమలంతా పట్టినాయి.
0: There were number ants. Dead body naturally.
1: తీసి సుబ్బమ్మా అన్నాను.
0: స్వామి సెట్ సుబ్బమ్మా
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: బుక్క పట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు.
0: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
1: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
0: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ
1: ఆమె కూడా చాలా బాధపడుతుండే.
0: 100 ఇయర్ ఓల్డ్ షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
1: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి ఉండు దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
0: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
1: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి
0: అండ్ స్వామి హాస్ పుట్ తులసి లీవ్స్
1: ఈ నీళ్లు త్రాపించి
0: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
1: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
0: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: ఆనందంగా వెళ్ళు అన్నాను.
0: బెటర్ యు గో హ్యాపీలీ.
1: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
0: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
1: కంటి దారి కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
0: షెడ్డింగ్ టీయర్స్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్ షీ సెడ్ స్మైలింగ్లీ షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
1: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
0: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్.
1: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
0: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
1: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
0: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్.
1: కృష్ణ అవతారం లోపల
0: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
1: దేవికి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
0: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
1: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
0: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
1: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
0: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్.
1: ఆమె ఇక్కడ రాకూడదు ఈమె అక్కడ పోకూడదు.
0: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
1: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
0: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద
1: విండో. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
0: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
1: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
0: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
1: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు. బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
1: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
0: అండ్ హీ సర్వ్ డివోటీస్.
1: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
0: And towards end he came to Prashantanilayam.
1: Nenandanni select cheskoni kurchu pettukunnanu korikalaku.
0: Bhagavan selected devotees for interview.
1: Aa kurchu unte ayana vachi akkada nilchukunnadu.
0: And he came and stood there.
1: Em vachinaav ante chinna pani undi annadu.
0: When Swami asked him why are you here, he said small job.
1: Naa lokam annanu.
0: Said come in now.
1: Emi pani enni?
0: What is that you want?
1: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
0: స్వామి ఐ డోంట్ వాంట్ టు బి
1: ఎవరి ఋణము నాలో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
1: విముక్తి జరగాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
1: ఏదో నేను వ్యాపారం వ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
0: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంబడీ.
1: పరిహార నిమిత్తమై
0: టు అటోన్ సిన్.
1: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
0: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
1: అని 500 రూపాయలు
0: 500 రూపీస్
1: అది నా చేతిలో పెట్టి
0: గేవ్ టు స్వామి.
1: 5 మూటలు బియ్యం పెట్టాను.
0: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
1: 2 మూటలు బెల్లం పెట్టాను.
0: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
1: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంత అన్నం పెట్టండి అన్నాను.
0: ఆన్ ది 12th డే లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
1: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
0: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
1: Inka Eeswaramma.
0: Then Eeswaramma.
1: Summer course jarugutundi Bengaluru.
0: It was a summer course time in Bangalore.
1: Summer course kochese Swami ekkada untado akka nenu raavali.
0: She has a determination to follow Swami wherever he goes.
1: Summer course vachindi.
0: It was summer course time.
1: Aa pillalu aa yujjulu andaru vachunte vaallandini chusi aanandinchetundi.
0: She was so happy watching students there.
1: Vaallandiki bhojanam chesthappudu neellu kuda posi taapadaniki pichedi.
0: She also served water to students at the time of dying.
1: Maa kaalamlo mem eppudu itlu cheyaledu.
0: We never did like this.
1: Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
0: Swami gave us this fortune of witnessing
1: what all the prapti ani than chaala santoshinchetundi.
0: She congratulated herself for her fortune.
1: ఒకనాడు
0: వన్ డే
1: భోజనం టిఫిన్ చేసింది.
0: షీ మేడ్ టిఫిన్.
1: ఈ సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికి టిఫిన్ వడ్డిస్తున్నారు.
0: అండ్ ఆల్ ద బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
1: ఆమె కూడా టిఫిన్ చేసింది.
0: షీ టూ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
1: కాఫీ తీసుకుంది.
0: షీ హ్యాడ్ హర్ కాఫీ.
1: ఆమె వెంట వెంకమ్మ ఉండేది.
0: అండ్ వెంకమ్మ వాస్ బై హర్ సైడ్.
1: అప్పుడు వెంకమ్మ ఆమెకంతా చూసుకునేటువంటిది.
0: వెంకమ్మ వాస్ షీ యూస్ టు అటెండ్ ఆన్ హర్.
1: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
0: అండ్ దెన్ షీ మేడ్
1: పాన్.
0: And that beetle nut has to be crushed and made to pieces.
1: అది కొట్టుకొని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
0: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
1: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
0: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
1: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
1: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
0: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
1: ఏ ఒక్క బాధ లేదు.
0: నో సఫరింగ్.
1: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తలనొప్పో కూడా లేదు.
0: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
1: అట్లే పోయారు.
0: And both of them left like
1: that. కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
0: Because they are chosen, selected by Bhagavan, their lives are so
1: sacred. అదేవిధంగా రమేష్ ప్రవేశ్ వాళ్ళు చాలా స్వామికి సన్నిహితుడు.
0: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
1: 11 ఏడు 13 ఏడు
0: Age 11 and 13.
1: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానం ఇంత ప్రేమ.
0: At that young age, they had such an intense love for Swami.
1: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
0: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
1: నా దగ్గర డబ్బు లేదు.
0: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
1: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
0: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
0: రమేష్ గాట్ టూ పేర్స్ డ్రెస్సెస్ మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
1: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
0: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
1: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
0: Swami said, this should not be our relationship.
1: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
0: It is only connection heart to heart.
1: Love to love.
0: Love to love only.
1: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏ మాత్రము శాశ్వతాలు కాదు.
0: It is only heart to heart, love to love, not giving and receiving.
1: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
0: That is Bhagavan.
1: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
0: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
1: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
0: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
1: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
0: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
0: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
1: లైఫ్. ఈ ఇంటి నింటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
0: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
1: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
1: నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ మేడ్ నో బడి సఫర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
0: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
1: కొన్ని అవతారాలు
0: సమ్ ఇన్కార్నేషన్స్
1: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
0: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
1: కానీ నేను అట్ట కాదు.
0: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
1: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
0: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
1: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
0: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
1: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
0: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
1: ఈ నాటి వరకు ఎవ్వరికి కూడాను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: He has not harmed anybody till this day.
1: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక నేను భక్తులందరికీ లోక సమస్త సుఖినో భవంతు.
0: So the whole world should be happy is the desire of Bhagavan.
1: అందరూ క్షేమంగా ఉండాలి.
0: All should be happy.
1: అందరూ ఆనందంగా ఉండాలి.
0: All should be blissful.
1: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
0: All should be happy.
1: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
0: All should live in safety and security.
1: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
0: This has been the principle of love propagated by Bhagavan.
1: నా పెద్ద ప్రాపర్టీ
0: the biggest property of Swami
1: వారేజి పిల్లలే
0: or the children students
1: ప్రైమరీ స్కూలు
2: ప్రైమరీ స్కూల్,
1: కాలేజీ,
2: హైయర్ సెకండరీ స్కూల్,
1: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
2: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
1: నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేను ఉండలేను.
2: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
1: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
2: అండ్ స్వామిస్ లవ్,
1: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
2: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
1: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లడి చేయాలి.
2: భగవాన్ వాంటెడ్ టు డిక్లేర్ హిజ్ నేచర్.
1: అక్టోబర్ సోమవారం 28వ తేదీ
2: అండ్
1: ఈ రావడానికి కారణం ఇది.
2: దిస్ ఈస్ ది రీజన్ ఫర్ ది డిసెంట్ ఆఫ్ భగవాన్.
1: ఈ విధమైనటువంటి నేను ఎప్పుడు జన్మదినోత్సవాలు ఎప్పుడు నేను చేసుకోను.
2: This has not been observed nor celebrated.
1: కానీ ఈ భక్తులు నన్ను ఊరికే ఉండనివ్వరు.
2: But devotees won't leave him at that stage.
1: స్వామి ఇది బర్త్డే, ఇది బర్త్డే, ఇది చేయాలి, అది చేయాలంట నాకు ఏది ఇష్టం లేదు.
2: భగవాన్ డస్ నాట్ ప్రిఫర్ నార్ లైక్ బట్ డివోటీస్
1: అందరి ఆనందమే నా బర్త్డే.
2: యువర్ బ్లిస్ ఈస్ ద బర్త్డే ఆఫ్ భగవాన్.
1: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
2: దేర్ ఇస్ నో సెపరేట్ బర్త్డే
1: సెలబ్రేషన్. ఈ నా బర్త్డే.
2: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
1: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
2: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
1: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
2: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
1: ఇదంతా ప్రేమ చేత లభించేటువంటివి.
2: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదా.

0: father.
1: When there is lamp at home, why do you need to go to your neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
0: Vidyarthulara.
1: Students.
0: Bharatiya samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
1: As per the culture of Bharat, every matter is divine.
0: Daivam kaanatvanti padarthamu daivam lenatvanti jeevamu ee jagatlo kaanaradu.
1: There is no material nor a living creature without divinity.
0: Rai modalukoni ratnam varaku,
1: right from stone to the diamond,
0: chima modalukoni simham varaku,
1: from ant to a lion,
0: pachi modalukoni garuda varaku,
1: from a bird,
0: parvatam modalukoni chinna gulaka rai varaku kudanu,
1: the mountain to a small pebble.
0: Kanuka bharatiyulu చెట్టును గుట్టను పుట్టను మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు.
1: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
0: ఈనాటి భారతీయుడు ఈ పవిత్ర సాంప్రదాయమును విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడాను మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గంని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
1: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
0: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
1: ద ఫెయిత్ ఆఫ్ భారత్ హ్యాస్ గోట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమతత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు ఎందు సర్వ పదార్థములు ఎందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
1: The Bharatiyas have not limited the principle of love to a man only, no. It has gone to the level of all material and all other living creatures.
0: కనుకనే త్యాగరాజు కూడాను

0: చీమలో బ్రహ్మను.
1: ఇన్ ఎన్ యాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ.
0: శివ కేశవాదులలో.
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకలడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి, దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్
0: గోమంధరగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కట్టా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ది ఫ్లయింగ్ బర్డ్.
0: భూతదయా పశ్చాత్తాపం భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity, highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మ భావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచురింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్నెస్.
0: సాంఘికమైనటువంటి ఒక ధర్మము అనగా ఏ దేశమునందు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ద సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగములను సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ షేర్డ్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ద స్పిరిచువల్ వెల్త్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్, ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతుని.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువునందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in an atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద డివినిటీ దట్ షైన్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore Ramadas sang the glory of God, telling that he is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ, ద హోల్ యూనివర్స్.
0: అనగా ప్రతి పదార్థం కూడా మనల్ని రమింప చేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేస్తుంటే ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted
0: version,
1: we are not able to know the truth.
0: పట్టకూటి చదువులు మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే,
1: there is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం,
1: entering into wrong action has become a habit.
0: పాప భయంబు పోయే,
1: there is no fear of sin.
0: పరిపాటై పోయెను దుష్కృతం బిలం,
1: doing all wrong actions has become a second nature. The devotion is lost.
0: నివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో.
1: In this world all wicked actions are taking place beyond all narration and measure.
0: దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్, యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించి తిని,
1: I have gone through all texts.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము,
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge? నీ
0: హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్ర పోయడు దారి, పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ, యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్, వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం, మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్.
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్.
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్య నిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వి గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వి థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫీమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life
0: after.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
0: మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుక్కిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్ బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంగదోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane
1: take into your head.
0: పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path. Yat
0: bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: Mana bhavamu mana vishwasamu pavitranga undinappudu aa yokka phalitam kudanu pavitrangane manaku labhyam avutundi.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: Srinath cheppadu.
1: Srinath said,
0: purvakaramulandu srimantulaku inti mundu oka chinna gooduga undetundi.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుడి ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతులు వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము.
1: It's my bad luck.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లెను వదిలి మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్ బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్
0: మధుర. రాసిన రాత కన్న కలదా నువ్వు చింతిల్లి.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్ ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: డివినిటీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్ and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: యు ఆల్సో నో వన్ ఆఫ్
0: మహాయోగులంతా ఉంటున్నారు,
1: మహాత్యాగులంతా
0: ఉంటున్నారు.
1: ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: అండ్ సుగుణ కుడ్ హ్యావ్ దట్ విచ్ ఇస్ నాట్ అటైన్డ్ బై ఎనీవన్ ఎల్స్.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడు అని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్. వాళ్ళందరూ
0: కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: సుగుణ
0: చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: ది హ్యాండ్ ఆఫ్ సుగుణ ఆల్సో వాస్ బర్న్డ్.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: ఫైండింగ్ అవుట్ ది స్మెల్ ఆఫ్ ఎ క్లాత్ దట్ ఇస్ బీయింగ్

0: ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు.
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti.
0: Aa jyotilo kanipinchetundi krishnunu chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti the light,
0: andaru forgotten herself. Kudi emiti neeku em kanipinchindi ani chepte appudu aame cheppinappatiki ee gopikulanta road anta dance aadtu unnaru.
1: All gopikas came and asked her, what is that you see? Why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపి

0: నంట అదియే వేలికి తగిలిన మంట, సుగుణకు కనిపించెనంట, మనసుగునకు కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాజ్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ, అవర్ సుగుణ కుడ్ సీ ది రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్?
0: శివునకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ది మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్, దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యం.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotam.
1: They will forget the knowledge they have already on.
0: Naa prasaktanta kudunu mandavadi potam.
1: They lose their memory. Ee
0: vidhanga manavuni yokka shaktulu anta kudanu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaramu chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దానిపైన కాదు.
1: దట్ డిజర్వ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చెన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu Bangra anetvanti gramam lopala
1: a village by name Bangra,
0: Hemant Singh anetvanti vaadu undetvanti vaadu parama bhaktudu Sai Baba ku,
1: an ardent devotee of Sai Baba was there. Hemant Pandit.
0: అతని రెండవ పేరేమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా, సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హీ సా
0: ఎవరో పెద్ద అజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ పర్సనాలిటీ.
0: తలుపులు కూడా తెరవబడింది.
1: ది డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్,
1: హీ సెడ్, అన్నా సాహెబ్,
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు, ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: Ani appudikappude ratri 3 gantalappudu repati dinam baba na intiki bhojananiki vastadu maa intiki bhojananiki vastadu ani oke aananda padipothunnadu.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that baba will be
0: ee arupulu ee ekalu ninindi bharya aami lechindi.
1: Wife heard all this.

0: స్కౌట్స్ అండ్ షీట్
1: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా ఎందుకోసం మీరు ఇట్లా అవస్థ పడుతున్నారని
0: అండ్ ద వైఫ్ స్టార్ట్ ఆస్కింగ్ హ్యావ్ యూ డ్రీమ్డ్ ఆర్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ
1: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది
0: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్
1: లేకపోతే ఈ 3 గంటలు అప్పుడేమిటి బాబా ఇక్కడ రావటం ఏంటి ఎక్కడ షిడ్డి ఎక్కడ బాంగ్రా ఎంత దూరం ఉంటుండాలి ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె
0: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock వేర్ ఇస్ షిర్డి వేర్ ఇస్ బాంగ్రా అండ్ యూ సే దట్ బాబా ఇస్ హియర్ నో
1: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు అన్నా సాహెబ్ చెప్పాడు
0: అన్నా సాహెబ్
1: పిచ్చిదానా
0: మ్యాడ్ క్యాప్
1: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు
0: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ
0: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వాట్ ఇస్ ద ఫంక్షన్
1: రాకపోకలు లేనటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు
0: గాడ్ నైదర్ కమ్స్ నార్ గోస్
1: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు
0: హీ మానిఫెస్ట్ టు దోస్
1: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు
0: ద అండర్సర్వింగ్ పీపుల్ డోంట్
1: సీ హిమ్ వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది
0: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది
1: కానీ బాబా రేపటిదినం మన ఇంటికి వస్తాడు
0: హీ ఇస్ షూర్ టు కమ్ టుమారో
1: తప్పక తెల్లవారు లేస్తాడని తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు
0: దట్ ఆల్ ప్రిపరేషన్స్ కుకింగ్ మస్ట్ బి మేడ్ ఫాలోయింగ్
1: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు
0: The wife also said, what else I want? Baba is coming. She got up next morning.
1: కడిగింది పాత్రలంతా శుభ్రం చేసింది ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది
0: She kept the house very clean and cleaned all the vessels and made very good delicious preparations.
1: పాయసం వండింది
0: She made payasam rice pudding.
1: చేసింది
0: She made another sweet.
1: ఒక వడ చేసింది
0: She prepared vada.
1: అన్ని వండిచింది
0: All are prepared.
1: బాబా వస్తాడు భోజన సమయానికి అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా
0: బోత్ ఆఫ్ దెమ్ హస్బెండ్ వైఫ్ ఫర్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ బాబా
1: చక్కని పూల తోరణాలు కట్టింది మామిడాకులు కట్టింది ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం
0: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్
1: 12 గంటలైంది
0: ఇట్ వాస్ 12 o'clock
1: బాబా రాలేదు
0: బాబా డిడ్ంట్ కమ్
1: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు
0: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్
1: కానీ అన్ని వైపులా అతను చూస్తున్నాడు
0: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్
1: కానీ ఇంకా వీరు కాలేదు
0: హీ డిడ్ంట్ కమ్
1: బాబా ఎందుకు రాలేదు బాబా ఆడిన మాట తప్పడు
0: వై బాబా డిన్ కమ్ హీ విల్ సడన్లీ కీప్
1: అతను సత్య స్వరూపుడు అతనే సత్యనారాయణుడు
0: హీ ఇస్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ హీ సత్యనారాయణ
1: అతనికంటే వేరొకటి మరి లేదు
0: దేర్ ఇస్ నో
1: అదర్ బాబు వచ్చే తీర్తాడు
0: బాబా ఇస్ షూర్ టు కమ్ ఇస్ డెఫినెట్ టు కమ్
1: అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు
0: హీ విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్
1: అని భార్యకు నచ్చ చెప్తున్నాడు
0: And he convinced his wife.
1: సరే 2 గంటలైంది
0: It was 2 o'clock in the afternoon.
1: వచ్చే జాడలు కనిపించలేదు
0: No trace of his arrival.
1: సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు
0: Right from the front door, 2 Muslims came.
1: వచ్చేసి వాళ్ళు చెప్పారు
0: They said,
1: ఏమండి అన్నా సార్ మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు మీరు చాలా ఇదిగా ఉంటున్నారు ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు మేము తర్వాత వస్తాం మీ పని మీరు చేసుకోండి ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు
0: దీస్ టూ ముస్లిమాన్స్ సెడ్ యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ యూ బోత్ అపియర్ టు బి మేకింగ్ సో మెనీ ప్రిపరేషన్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిలేషన్స్ ఫర్ ద లంచ్ దిస్ ఆఫ్టర్నూన్ బెటర్ యూ అటెండ్ యువర్ వర్క్ అండ్ టేక్ దిస్ ప్యాక్ దే సెడ్
1: ప్యాక్ తీసుకున్నాడు
0: అండ్ హీ కలెక్టెడ్ ద ప్యాక్
1: ఈ ప్యాక్ తీశాడు
0: The moment he opened
1: it,
0: and they left.
1: చూసేసేస్తే బాబా పిక్చర్స్
0: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
1: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు
0: Saying, Baba, you have come in the form of this picture. And they hugged this picture.
1: భక్తి అంత పిచ్చిగా ఉంటుంటాది
0: The devotion looks so mad.
1: పిచ్చిరు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా
0: సాయిబాబా ఈ సచ్చిదానంద హీ విల్ క్యూర్ ఆల్ యువర్ మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్ అగైన్
1: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి బట్టిస్తున్నాడు
0: వై షుడ్ యూ మేక్ అస్ మ్యాడ్
1: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు తన పిచ్చిని బట్టిస్తాడు
0: హీ విల్ గివ్ యూ రిలీఫ్ టు ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్ హీ థాట్ అండ్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్
1: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు ఆకు ముందు పెట్టాడు
0: హీ కెప్ట్ ది ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లీఫ్
1: బాబా నీవు భుజించే తీరాలి
0: బాబా యూ మస్ట్ ఈట్ ఫుడ్ సర్
1: ఈ రూపకంగా వచ్చావు
0: యు హావ్ కమ్ ఇన్ దిస్ ఫామ్
1: అని చెప్పాడు
0: హీ సెడ్ సర్
1: ఫోటోను అక్కడ పెట్టాడు అది నిలిచడానికి వీల్లేదే ఒక తంబర్ని అక్కడ పెట్టేసి టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను.
0: అండ్ హీ మేడ్ దిస్ ఫోటో స్టాండ్ అగేన్స్ట్ దిస్ టంబ్లర్.
1: కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు, చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
0: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. You will wipe out all the tears, yet you make us shed tears.
1: Loka sambandhamainatuvanti okka kanti neerunu turchi vestadu.
0: You will wipe out all the tears that we shed for the world.
1: Loka sambandhamainatuvanti kanti neerunu teppistadu.
0: You will make us shed the tears pining for you.
1: Kanuka baba ninnu bujinchali annadu.
0: You must take this food.
1: Kanulu musukoni prarthistunnadu.
0: He closed his eyes and started praying.
1: Kattalo undinatuvanti okka oka vada ledu.
0: There on that plate so many items are served, one vada was missing.
1: Bharya aa annam anta kodina kuppa madiri oddichindi, adi chedi poyindi, andulo 5 vreelu kanipistunnayi.
0: The rice was served at the center and they could find the prints of all the 5 fingers on the rice.
1: Baba tinnadu, baba tinnadani aa annam anta taane nideshistunnadu.
0: Baba has partaken this
1: Baba prasadam, Baba prasadam.
0: And Baba has eaten this food. He was so overjoyed and he started eating all the rest.
1: Anaati paristhitulaku, anaati vidhamainatundi yokka cheriyalu anaati bhaktulaku truptiga undetundi.
0: Such miracles, such mysteries satisfied devotees of those times.
1: Vastanu cheppin tarvata edo oka roopamlo vacheetundi vaadu.
0: When once he said, I will come, he
1: became
0: in form of
1: Bhagavantu sarvaswarupudu anetundi daniki moola kaaranam enti, kukkaga vachi bonchesetundi vaadu.
0: To say that all forms are his, well, he came in the form of a dog. He comes in the form of a heber fellow and partakes all the food served on the plate. He comes in the form of another dog and partakes. He assumed those forms then.
1: వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
0: Now it is not so.
1: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చాడు మీ ఇంటికి వస్తాను.
0: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
1: తప్పక చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
0: He is certainly attending, he is certainly partaking.
1: ఎందుకోసం?
0: Why?
1: ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
0: The effects of the feelings then and the effects of the feelings now are different. పూర్తి
1: విశ్వాసంతోనే ఉండేటువంటిది.
0: There was total faith then.
1: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
0: There is absolute love then.
1: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
0: And today the faith is along the trend of part-time devotion.
1: ఆనందంగా ఉంటాడు, మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
0: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time, we doubt the data.
1: అవకాశం ఇవ్వకూడదు.
0: Never doubt any of his statements.
1: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
0: When once you have total faith, he will fulfill his promise.
1: అది ఏ దైవం యొక్క వాక్కు.
0: That is God's
1: word. అదే అమృతవాణి.
0: That's one nectarine promise.
1: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
0: That is the divine gospel.
1: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
0: It's bound to happen.
1: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము చేతనే అది తప్పిపోతుంటాది.
0: The defect lies in our faith and therefore we miss the opportunity.
1: భావం తద్భవతి.
0: As is the feeling.
1: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
0: Strengthen your faith.
1: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
0: Under any circumstances, come what may, never change your faith.
1: ఏ విధమైనటువంటి కష్టములు వచ్చి పడిపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: మీరు ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
0: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
1: కనుక పూర్వపు యొక్క చరిత్రలు ఎందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
0: దేర్ ఇన్ షిరిడీ హీ ప్రామిసెస్ టు కమ్ బట్ హీ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ హీ డిసైడ్స్.
1: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనిటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు.
0: దోస్ దట్ హావ్ నాట్ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దే యూస్డ్ టు సే, బాబా వై డు యూ ఫ్రస్ట్రేట్ us లైక్ దట్, వై డు యూ డిసపాయింట్ us లైక్ దట్, వై డిడ్ యు నాట్ కమ్.
1: వచ్చారు మీ ఇంటికి.
0: He said, mad cap,
1: I came. మీరు తరం కొట్టారు నన్ను.
0: బట్ యూ హ్యావ్ డ్రివెన్ మీ అవుట్ హోల్డింగ్ ఎ స్టిక్ ఆన్ హ్యాండ్.
1: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటుంటారు. వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
0: ఐ కేమ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బ్లాక్ డాగ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: అన్ని జీవులు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిది భారతీయ యొక్క సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ విల్ ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: చూడండి, ఒక ఎలుక, ఎలుక ప్రత్యేకంగా కనుక పడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
0: ఇఫ్ యు ఫైండ్ ద ర్యాట్ సెపరేట్ యూ విల్ ట్రాప్ ఇట్ అండ్ కిల్ ఇట్.
1: అది ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనం.
0: When once the very same rat is associated with the Vinayaka, you start
1: worshipping it.
0: Whatever that is close to God deserves all worship.
1: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
0: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it either.
1: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
0: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
1: sannidhini patti dani yokka pennidhi perugutundi.
0: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
1: Kanukane aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryada labhistuntayi.
0: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
1: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham chuchetunte vaaru kuda undaru.
0: When once the proximity is lost, no one will look at our face.
1: Kanukane sarvatra manam bhagavat sannidhi ante untunnamu.
0: We are present in the presence of God.
1: Yedi chuchina bhagavat tattvame, ekkada chuchina bhagavat tattvame.
0: God is everywhere.
1: రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
0: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.
1: కనుకనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం, ఇందుకనడు అందు లేదని సందేహం వలదు.
0: God is everywhere. Never doubt that you whether present is there or not.
1: Yendendu chuchina andante kaladu.
0: Wherever you search, you will find him there.
1: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
0: At what vinayaka also show.
1: Okanoka samayalo meeku tamash cheyadalchi Parvati Parameshwarulu iddaru kumarulaku kontham oka aatalu potiga pettaru.
0: Parvati Parameshwara, they conducted a competition for both of their sons.
1: Vinayaka Subramanya itra.
0: They called Vinayaka, Subramanya, come on.
1: చూడండి, ఈనాడు ఒక పని పెట్టారు మీకు.
0: Today there is a competition.
1: ఊరికే ఉడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను, ఏమి చేతని, తినేసేది కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
0: యూ గో ఆన్ ఈటింగ్ అండ్ డెవలప్ ది పాంచ్, హౌ డూ యూ డూ వర్క్ లైక్ దట్?
1: లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు.
0: పుట్టే ఫుల్ స్టాప్ దిస్ లోడింగ్ బిజినెస్, ఐ గివ్ యూ సమ్ వర్క్ నౌ.
1: చెప్పండి అన్నారు ఇద్దరు పాపం.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ టెల్ us.
1: అమ్మా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు. గణపతి వచ్చాడు.
0: గణపతికి ఏమైనా సెడ్ మదర్, ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
1: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి. ఎవరు ముందొస్తారో మీరు రండి.
0: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
1: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
0: వినాయక
1: వాహనం ఎరుక చాలా చిన్నది.
0: Vinayaka has got a very big belly and the chariot is rack is so small.
1: ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
0: And he wanted to test how he is going to travel.
1: Subramanyamu peacock nemali.
0: Subramanya has got peacock.
1: Dani kurchunnadu bail deraadu.
0: He sat on its back and started. Potundadi
1: peacock manchi speed ga vellipothundadi.
0: Peacock is going at a very high speed.
1: Kaani elukunu kuda daggarku raman cheppaledu inka Vigneshwarudu.
0: And Vinayaka has not asked him to come close by.
1: Ekkaledu.
0: And he didn't try anyway.
1: Ye chintanu cheyaledu.
0: He didn't think of.
1: Kurchunnadu atte kurchunnadu.
0: He sat there only.
1: Inka anta dooram lopala సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు. మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు. నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
0: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి అండ్ పరమేశ్వర.
1: పార్వతి అడిగింది.
0: పార్వతి ఆస్,
1: ఎంత యుక్తి పడురా నీవు.
0: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్.
1: వాట్ ఎ నాక్.
0: వాట్ ఎ నాక్.
1: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు.
0: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
1: పార్వతీ పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
0: పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: అప్పుడు వినాయకుడు చెప్పాడు.
0: నేను వినాయక సేవ
1: అమ్మా
0: మదర్,
1: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
0: బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
0: శక్తి ఇది ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
1: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: కనుక పార్వతి మ్యాటర్,
0: Earth is matter.
1: ఈశ్వరుడు ఎనర్జీ.
0: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
1: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
0: Therefore, if I just go around, it amounts to going around the universe.
1: దీనిని పట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
0: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
1: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమో అని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్
0: యువర్ ఫస్ట్
1: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
0: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: అందుకోసమని కాదు చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. ఫలని అనగా అదే ఫలని. కోయంబత్తూరు దగ్గర ఫలని అంటుండాలి, అదే ఫలని అన్నాడు.
0: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ ఫలని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. ఫలని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. ఫలని
1: చూచారా ఎంతింత అర్థరాత్రాలు ఉంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
0: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
1: అనేటువంటి యొక్క జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
0: When once you drown yourself completely over there, you cannot speak any longer.
1: నీళ్ళ పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
0: The one who floats on the superficial layers,
1: కనుకనే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
0: Therefore, the one who drowns himself in love and faith,
1: he forgets himself. కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పైపైన తేలేటువంటి వాళ్ళే.
0: The modern educated people and the poets, they are present at the superficial level.
1: కాని నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
0: The one who has deeply drowned himself will not speak any longer.
1: ఆనందమే అతని భాష.
0: That bliss is his language.
1: దీనికంటే మించింది ఏం కాదు.
0: Nothing is beyond this.
1: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
0: సర్చ్ ఫర్ గాడ్ ఈస్ మీనింగ్లెస్.
1: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
0: When God is everywhere, where do you search for him?
1: అన్వేషణే లేదు.
0: There is no search at all.
1: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
0: So at one time అనిబిసెంట్ said,
1: భగవద్గీత లోపల
0: దేర్ని భగవద్గీత
1: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
0: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
1: ఎన్ని మార్గాల్లో,
0: so many paths,
1: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
0: He is in search of God in so many paths.
1: కీర్తనం,
0: listening, singing,
1: విష్ణు

0: సర్విట్యూడ్
1: స్నేహం ఆత్మని
0: ఫ్రెండ్షిప్ సరెండర్
1: ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
0: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
1: ఆమె వినింది.
0: షీ హర్డ్ దిస్.
1: అయ్యో
0: షీ సెడ్
1: భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ, తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే, భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
0: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ, వేర్ ఈస్ మై ట్రూ

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I'm searching. I'm in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I'm in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You should have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love. చేతిలో
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste at all.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweetness.
0: మధుర మధుర

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina Bharatavaryandu Sahanamam Madhyamanaku Chakkadanam Parama Pavanamaina Bharatavaryandu సహనమన్నదే మనకు చక్కదనము.
2: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్, ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వ్రతములన్నిటి అందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఈజ్ ద టఫెస్ట్ వన్, కెన్ బి వ్యూడ్ యాజ్ పెనెన్స్.
1: మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యవెద్ది.
2: What is the nectarine feeling in this country, Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
1: Pranam bekantenu, manam beghanamanu, manadesa neetini mantagalpi.
2: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality is totally gone.
1: Netiki chiri paradesa nisurarasi.
2: And we have today amidst us all that is present in other countries, other lands.
1: ఔరం ఏమందు భారత పాలనంబు.
2: అలాస్, వాట్ ఈస్ టు బి సెడ్ అబౌట్ దిస్ అడ్మినిస్ట్రేషన్.
1: ఏనుగట్టుల తన బలమెరుగలేదు అట్టుడైనారు మన భారతీయులు నేడు.
2: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, similarly is the situation with the inhabitants, citizens of Bharat, who do not know their own legacy and the heritage.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Bharata desam anna deeni visishtata deeni gopyata deeni gamyamu deeni pavitramu evvaru intavaraku kudanu చెవి చూడలేదు.
2: ట్రూలీ స్పీకింగ్, ద గ్రేట్నెస్, ద ప్రొఫండిటీ, ద సిగ్నిఫికెన్స్, ద ఆబ్జెక్టివ్స్, ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ఎనీబడి టిల్ దిస్ డేట్.
1: అన్ని సంస్కారముల కంటే భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: ee culture anetundi adu vastu nunchi ganamaina vastu varaku kodanu samatvagane cheri unnadi.
2: This culture is present right from the microcosm to the macrocosm equally.
1: itti sanskrutini ee naadu bharatiyulu vismarinchi పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
2: ది నేటివ్ కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఫర్గాటన్ బై ద సిటిజన్స్ అండ్ ఆర్ ఏపింగ్ ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్యధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయుటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్.
1: సత్యధర్మముల కంటే శాంతిమైనటువంటిది, పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్ ఇస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
2: We are losing the very vision, the eyesight.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణ పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
2: Students are learned, they are acquiring knowledge more and more, but yet they do not know what truth and righteousness are.
1: ఇట్టి పవిత్రమైన, గోప్యమైన, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడపకుండా ఏదో వీధి వీధి తిరుగుతున్నాము మనం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ బ్లడ్, ద లైఫ్ స్ట్రీమ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ది పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చు.
2: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
1: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: మోర్ దాన్ దీస్ టూ, ద ట్రూత్ అండ్ రైచియస్నెస్, పీస్ స్టాండ్స్ ఎట్ హైయర్ లెవెల్.
1: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
2: అండ్ మోర్ దాన్ దిస్ పీస్ ద వెరీ సీక్రెట్ థింగ్ ఇస్ దట్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్.
1: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ ఆర్ సాక్రిఫైస్ డస్ నాట్ నెసెసర్లీ మీన్ రినన్సియేషన్ ఆర్ గివింగ్ అప్ వాట్ ఆల్ దట్ యు హ్యావ్.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
2: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
1: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క, దివ్యమైనటువంటి యొక్క సత్యం ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: ఇట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాము.
2: We can call ourselves Bharatiyas if only we sustain, foster the human values, satya dharma, shanti, prema.
1: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడాను మనం భారతీయులమే కాదు.
2: If we miss one of these four values, we cannot call ourselves Bharatiyas.
1: Satya dharmamulanu prakritiyan unchukoni dini practice chestu jeevithanni dani anusarinchadame nijamainatvanti yokka tyagamu.
2: We have to imbibe these values in our day life, day to day life, and proceed with all our activity.
1: Satyam budhanmundi shanti premala varaku oke prayaname.
2: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace, and end up in love.
1: ఇవి ఎక్కడకూడదు ఆగునవు కాదు.
2: In fact, they do not stop at any point.
1: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
2: they percolate, they circulate from the human heart.
1: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: It is bad luck misfortune to have forgotten, to have missed these twin principles, Satya and Dharma.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించి సత్యంబునందు అడగే సర్వ సృష్టి సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదిగే చూడరయ్యా.
2: In fact, the whole creation came out of truth only. And the whole thing will get merged finally in truth. You do not find any spot, any speck here in this cosmos where there is no truth.
1: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మములే పోషిస్తూ ఉన్నాయి.
2: Right from birth is only human values that sustain the human being.
1: భారతీయ స్త్రీలు కన్న కష్టములకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరియైనటువంటి సద్బోధన సరిపితూ వచ్చారు.
2: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
1: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, బట్ దే వుడ్ రాదర్ ఫాస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యధర్మములను మనం ఏనాడో మనం పోషించుకోవలసినటువంటి వారము, కానీ ఈనాటి వరకు కాలమును వ్యర్థం చేస్తున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ these principles, truth and righteousness, long ago. But we have forgotten them. We are out of track.
1: Kani mukhyamga ee naadu vidyarthulu nechukovalsinatundi pedda vidya kaadu, pedda degree kaadu. Satyamu dharmamu ee rendinti yokka saaramsham gurtinchukunte chaalu.
2: In fact, what students are to acquire is not very high knowledge nor acquisition of degrees. It is enough if they know Satya, the truth, Dharma, righteousness.
1: Satya dharmamulanaga emiti ini antarathanni manam gurtinchali.
2: We have to understand the inner significance of these two, Satya and Dharma.
1: Satya dharma.
2: Satya dharma.
1: Satya anaga pavitramainatundi yokka oka nishabdamto koodinatundi yokka శబ్దము.
2: సత్య ఇస్ సో సీక్రెట్, ఇట్ ఈస్ ద సౌండ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
1: ధర్మం అనగా దాన్ని ఆచరించడమే ధర్మము.
2: ధర్మ ఎఫికసీ లైస్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్.
1: సాతీయ మూడు అక్షరాలు ఉంటున్నాయి.
2: దర్ త్రీ లెటర్స్ సాతీయ.
1: సా అనగా సాత్వికము.
2: సా స్టాండ్స్ ఫర్ పాయస్నెస్, సాత్విక్.
1: ఆ సాత్వికానికి అన్ని మనము త్యాగం చేయాలి.
2: టు బి సాత్విక్, టు బి పాయస్, వీ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
1: యా యమనియమాలతో దీన్ని పోషించాలి.
2: యా స్టాండ్స్ ఫార్ హోల్డింగ్ ఆన్ టు ది డిసిప్లిన్ యమ నియమ, ద సొసైటల్ అండ్ ఇండివిజువల్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఇటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినం నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
2: అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్స్, ది హ్యూమన్ వాల్యూస్, సత్యధర్మ శాంతి ప్రేమ ఆర్ టోటలీ గివెన్ అప్, ఆర్ టోటలీ లాస్ట్ టుడే.
1: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ట్రూత్, హ్యాస్ నో ఐడియా ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నాడు.
2: Man of today considers dharma as his duty.
1: Kadu kadu.
2: No.
1: He duty ane 20 satyamanaku sambandhinchindi kadu.
2: This duty has got nothing to do with that.
1: Duty kevalamu angla bhashaku sambandhinchinatvantidi.
2: Duty carries with it the responsibility in your living.
1: Kani mana satyamu ane 20 chala pavitramainatvanti udaya nabhi nundi yerpadinatvantidi.
2: But the truth satya lies deeper, right there at the navel of your body.
1: Satya, satya, satya.
2: This combination of two, satya, satya.
1: Ee rendu cherinappude idi pavitramainatvanti okka padamuga maarutundi.
2: These two together would help us to take to sacred activity.
1: Ee sambandhamainatvanti vishayanni pandavulu ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
2: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
1: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
2: ఇన్ఫాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద్రౌపది హర్సెల్ఫ్.
1: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి యొక్క మూడు ప్రధాన అక్షరములు.
2: Satya, the truth meant the three important qualities of truth which arises from the very heart.
1: Trigunam tijalakaram, trinatant jayadam, tijatma papa samvaram, ekabilvam sivarpanam.
2: This represents the Trinity, the triune Godhead, the three attributes, the three periods of time.
1: Itvanti satyamulaku entati ghanata untunnado meeru yochinchukovachu.
2: You just imagine yourself. The grandeur of truth.
1: Satyamulu ekkada daachukodanu daachutuku veelu kaadu.
2: It is not possible to hide truth anywhere.
1: Idi enta marugu pettinano marugu padeyatundi kaadu.
2: In spite of it, how deep you may just you can keep it, but you cannot hide it.
1: Ee satyamu bazaarlandu povunappudu kodanu deeni yokka viluva manaku ento artham avutuntadi.
2: You will understand the importance of truth as you move about.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: We have to compare satya with dharma.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ, దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్యా,
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్ట్యర్ దట్ ఈస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటివి.
2: ధర్మ, దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ as food and drink.
1: Kanuka idi mana dharmamulo manu kaapadukovatamu chetagaakunda manamu ee dharmamulo visarjinchi manu kevala avamana palavutunnamu.
2: We have given up this fundamental principle of dharma and we are put to shame and insult because of this reason.
1: Satya dharmamulo nundi shanti premala varaku oke prayanam sarpinatvantidi deeni yokka అంతర్ప్రవాహము.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అడిహరెన్స్ టు ట్రూత్, ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ, దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
1: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: ఎ మదర్ వాజ్ టేకింగ్ హర్ బాత్ ఇన్ ఎ రివర్.
1: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
2: Our there came across suddenly all of a sudden a boat floating towards her.
1: Aa bidda aa alana paina telaadutu vachindi.
2: And you could also see the child on the surface of the water.
1: Aa biddanu aa talli kaapaadukuntu vachindi.
2: The mother has been taking care of the child.
1: 16 samvatsaram varaku kodanu aa biddanu poshinchindi.
2: She has taken care of the child up to the age of 16.
1: Kaani 15 సంవత్సరములు అయిపోయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
2: ఆఫ్టర్ ది ఏజ్ 15 ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ షెడ్డింగ్ టీయర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మ ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చడానికి కారణమేమిటి?
2: ద బాయ్ క్వశ్చన్ మదర్ వై డూ యూ క్రై, వై యూ షెడ్ టీయర్స్.
1: నాయన నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
2: In fact, you have been living only for you.
1: నీవీనాడు మమ్మల్ని వదిలిపెట్టుకోవటం చేత మాకింకే సుఖముంది.
2: Today as you decide to leave us, what comfort, what joy can we have? Till all these 16 years God promised that He would take care of you. When once we are away from God, who will take care of us?
1: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ ది బాయ్ ర్యాన్ టు దట్ శివాస్ టెంపుల్.
1: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
2: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు ఈశ్వరా దేర్ ఇన్ ఆర్డర్ టు పాసిఫై హిస్ పేరెంట్స్.
1: ఈ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
2: యాజ్ వాస్ ప్రేయింగ్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్.
1: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
2: ఇన్ ద మీన్ టైమ్ పేరెంట్స్ ఆల్సో హ్యాపెన్ టు బి దేర్.
1: నాయన నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిదో ఎక్కడ ఫండమెంటల్ ఎక్కడ మూలాధారమైనటువంటిదో అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
2: ద పేరెంట్స్ వర్ క్వైట్ హ్యాపీ బికాస్ ద బాయ్ కుడ్ గో టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుడు రక్షించమని కోరారు.
2: The parents fell at the feet of Ishwara and Parvati and wanted Ishwara to take care of the child.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
2: And then Ishwara entrusted the responsibility to Mother Gauri.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కానీ తండ్రికి కాదు.
2: The affection is best known to the mother more than the father.
1: కాబట్టి తల్లియే తనని రక్షించాలి అని చెప్పాడు.
2: So it is clearly said, it's only the mother who would come to her.
1: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
2: And then she could offer what all she had and promised that he would certainly come to the rescue of the child.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరూ కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
2: And the parents, Ishwara Parvati, they were mighty happy and they escorted the child.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
2: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
2: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
2: And in fact it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం రచి అందించాడు.
2: అండ్ ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్ అండ్ బ్లెస్డ్ బోత్ ఆఫ్ దెమ్.
1: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
2: అండ్ బాయ్స్ నేమ్డ్ అస్ నీలకంఠ.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రం బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
2: నీలకంఠ. Though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడా సాధించడానికి ప్రయత్నించారు.
2: Therefore, that which is impossible, they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులు అంతా మిస్సులే.
2: మెనీ మెనీ డాక్టర్స్ మేక్ సో మెనీ ప్రామిసెస్ దట్ దే విల్ డయాగ్నోస్, దే విల్ ట్రీట్, దట్ దే విల్ గివ్ మెడిసిన్స్. దే ఆర్ ఆల్ ది ప్రామిసెస్, బట్ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ మిస్డ్.
1: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో లేదు.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఈజ్ ద ప్రొటెక్టర్ అండ్ నో వన్ ఎల్స్.
1: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తిని మనం సాధించవచ్చు.
2: విత్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, అకాంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
2: దిస్ టర్మ్ నీలకంఠ ఈజ్ హైలీ సీక్రెట్.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠం.
2: నీలకంఠ symbolizes poison in the throat.
1: అతను ఎందే ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్. నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు హిమ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మనం చిన్నవారం అయినప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
2: యు మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
1: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాము.
2: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
1: ఈ నాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
2: So this is the name Neelakantha, given symbolizing the protection.
1: ఆ నీలకంఠుడైనటువంటి వాడే తన కుమారుడు.
2: And this Neelakantha is his own self.
1: కనుక మనమందరం కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
2: Therefore, we are all the children of God. Everyone is a Neelakantha.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
2: These terms are God's gift, the results of God's will.
1: అచింత్య అంటారు.
2: Incomprehensible achintya.
1: Anaga chintapattaniki veellenaatundi vaadu deham ani.
2: Its other meaning being there is no reason for an anxiety or worry.
1: Aprameyudu.
2: Aprameya, beyond measure.
1: Etti pramanamulu kuda leenaatundi vaadu.
2: Immeasurable.
1: Kaani ee pramanamulaku edo okati haddu undale.
2: However, there are certain limits to these parameters.
1: Idi kevalamu devaanugraham tappa anyaanugraham ye maatramu parikaravu.
2: You can comprehend these aspects with God's grace only.
1: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటేనే సర్వం కూడా మనం సాధించవచ్చు.
2: With the divine will following you, divine grace with you can achieve anything in this world.
1: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
2: And this is the divinity which is the main principle.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
2: In fact, this divinity is changeless, it is eternal, immortal.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వం కాదు.
2: Therefore, the significance of Neelakantha is actually the principle of Ishwaratva or Shiva.
1: Amartya అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనిటువంటి వాడు అని అర్థము.
2: Amartya, immortal, deathlessness.
1: అటువంటి అమర్త్యమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
2: అండ్ దిస్ ఇస్ ద డివినిటీ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.

0: లేనిటువంటి వాడు అని అర్థము.
1: అమర్త్య ఇమ్మోర్టల్ డెత్లెస్నెస్.
0: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నేను కంటే నాకు సార్థకమైనటువంటిది.
1: అమర్త్య డెత్లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
0: ఈ విధముగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
1: దీస్ నేమ్స్ దీస్ టర్మ్స్ హ్యావ్ గాట్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు శివరాత్రి.
1: టుడే ఈజ్ శివరాత్రి.
0: శివ శివ శివ శివ అనగా మంగళకరమైనటువంటి యొక్క పదం ఇది.
1: శివ మీన్స్ ఆస్పీషియస్నెస్.
0: అటు శివమున్న చోట ఎక్కడ కూడా శవం ఏర్పడటకు వీలు కాదు.
1: వేర్ దేర్ ఇస్ శివ ఆస్పీషియస్ దేర్ కెనాట్ బి శవ ఇన్ ఆస్పీషియస్.
0: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
1: Therefore, we should attach proper value to this auspiciousness.
0: Chellavaru lechindi modalukoni ratri parundunanta varaku kodunu shivanamathone manam nrutyam chestu kaalani garpali.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we should sing the glory of God.
0: Ee naadu chadiveetundi chadulu kaani cheppetundi vidyalu kaani avanni kodunu kevalamu oka artharahitamainatundi oka padamule.
1: All the education we receive and the books that we go through are almost meaningless.
0: Itti atta etamainatundi padamunu upayoga pettukoni prayojanam enti?
1: What is the advantage? What are the benefits by going through this meaningless book?
0: Motta motta manu sadhinchadaniki prayatnam cheyali.
1: We should make every attempt to realize these objectives.
0: Ee vidhamainatundi yokka tattvamu manamu daivattvam nunchi nerchukovali.
1: These things we have to learn from God only.
0: Kanuka దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
1: డివినిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ విచ్ ఇస్ సింప్లీ గివెన్.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
1: డివినిటీ ఇస్ నాట్ అండర్స్టుడ్ ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్.
0: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడా చరణము లేనటువంటిది అని కూడా భావించాలి.
1: We just feel that divinity is changeless, but we should also know it is unshakable.
0: ఏనాటికి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change at any time.
0: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
1: In fact, we should have that attribute, that name.
0: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
1: Also another name, మృత్యుంజయ.
0: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
1: It means the one who conquered death.
0: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
1: దిస్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఆర్డినరీ టర్మ్ ఇన్ ద వరల్డ్లీ
0: పార్లమెంట్. కానీ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదం కాదు.
1: దేర్ఫోర్ వాట్ వీ కన్సిడర్ నావెల్ యునీక్ అండ్ ఫ్రెష్ ఈజ్ నాట్ ద వన్ ద వే హౌ వీ అండర్స్టాండ్ మృత్యుంజయ.
0: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ దిస్ ఎటర్నల్ ట్రూత్ మృత్యుంజయ కెన్ బి అండర్స్టూడ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రే టు శివ అండ్ పార్వతి.
0: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెం భేదాభిప్రాయం కలిగింది.
1: అట్ వన్ టైమ్ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి.
0: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
1: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
0: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కానీ ఇతరులతో సంబంధించింది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
0: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
1: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
0: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు సర్వగోచరుడు సమస్త ప్రాణులకు నాథుడవు అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమ అయినా నీవు చెప్పలేవా?
1: ఓ లార్డ్ యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ ద గివర్ ఆఫ్ లైఫ్ కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ వన్ ఆఫ్ ద నేమ్స్.
0: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
1: అండ్ హి సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడాను వాదోపవాదం చేస్తూ ఉంటుంటారు.
1: Today in the modern world, we find men and women arguing regarding the naming of the child.
0: కానీ ప్రతి మానవుడు కూడాను

0: పుత్రుడే కాని అనృత పుత్రుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అమృత పుత్ర, బట్ నాట్ అనృత ఫాల్సిటీ.
0: శృణ్వంతు విషయ అమృతస్య పుత్ర అన్నాడు.
1: లిసన్ టు దిస్, యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: నీవు అమృత పుత్రుడే కాని అనృత పుత్రుడు కాదు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, నాట్ అ ఫాల్సిటీ.
0: అనృత పుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
1: దోస్ దట్ గో బై దిస్ ఫాల్సిటీ, they are born and they die, they go on changing.
0: కాని అమృత పుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
1: బట్ ద వన్ హూ ఇస్ రియలీ మోర్టల్ విల్ నెవర్ చేంజ్.
0: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటది.
1: ద డివైన్ పవర్ ఇస్ చేంజ్లెస్.
0: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్. He's changeless totally.
0: ఒకానొక సమయం లోపల
1: వన్ టైం
0: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
1: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేశ ఇన్ క్రేడల్.
0: నిద్రపో గణేశ, నిద్రపోవయ్యా.
1: ఓ గణేశ, గో టు స్లీప్.
0: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
1: In fact, if you don't sleep, the whole world will have to be awake.
0: Kanaka neevu nidrapo.
1: Therefore you sleep.
0: Ee drushyanni chusindi Lakshmi Devi vachindi.
1: This scene was noticed by Lakshmi.
0: Ee bidda peru em peramma ani adigindi.
1: And she asked, what's the name of the child?
0: Appudu ime amrita putrudu annadu.
1: And then response was, he's amrita putra, the son of immortality.
0: Ee amrita putra ekkada nunchi vachindi ee peru?
1: Where from you got this name?
0: Ishwarudu ichadamma.
1: That it is the name given by Ishwara himself.
0: Ishwarudu ichinatundi peru amrutamu.
1: In fact, Ishwara named this amruta.
0: Kanuka Ishwarude amruta putrudu.
1: Ishwara himself is immortal.
0: Atti Ishwarattu nunchi erpadinatundi adi kuda Ishwara putrudu.
1: Therefore whatever that comes from Ishwara is equally immortal.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meeru kramakramena కొన్ని పాత గ్రంథములు మీరు ఏమాత్రం చదవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ గోయింగ్ త్రూ దోస్ సీక్రెట్ టెక్స్ట్.
0: అవి కూడా మీరు చదివితే గాని మీకు ఈనాడు చదివేటువంటి చదువులు మీకు అర్థం అవుతాయి.
1: ఇఫ్ యూ గో త్రూ దెమ్, వెల్ స్టడీ దెమ్, ది ఏన్షియంట్ సీక్రెట్ టెక్స్ట్, యూ విల్ అండర్స్టాండ్ ది ప్రెసెంట్ డే బుక్స్ మచ్ బెటర్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
1: యూ డు నాట్ నో వాట్ అమృత ఇస్.
0: శృణ్వంత విషయ అమృతస్య పుత్ర అన్నాడు.
1: You are the son of immortality.
0: Yes, amrita putra ainatunte vaadiki yetti putrulu kuda undavu.
1: And in fact he has no end.
0: Atuvanti perulu dharinchukoni ee naadu vidyarthulu college ku vastunte amrita putrudu antunte amrita putrudu ainatunte vaadiki aneka arthamulu kuda teesukoni andaru amrita putruluga undalani aashistu untam.
1: In fact, we expect everybody to be immortal. As we move about in this world, we have got to live in accordance with the title given, the sons of immortality.
0: Kanuka manam perlu pettukovatam kodanu tamashala kinda kaadu, shashvatanga pettukovali.
1: In fact, the names are not simply given, we have to live up to those names.
0: Kanuka manam perlalo unnatundi yokka pavitrata manu gurtinchukovataniki ఎంతైనా గ్రంథాలు చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సీక్రెట్ నేమ్స్ గివెన్ టు అస్.
0: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి ఒక ధర్మమును, సత్యనిత్యమైనటువంటి ఒక పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింపజేసుకుంటున్నాము.
1: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ the eternal principles of truth and dharma, we are ruining ourselves with our own hands. We are diverted, we are perverted.
0: Kevalamu mana notoni satya dharma shanti premalani parugutu unnam.
1: We just express verbally by word.
0: Kani parugutu unnam gaani aa parikeetvanti parukuraku taginatvanti yokka arpitam ye maatramu cheyatam ledu.
1: In fact the verbal expression is not leading to translation in one's own life in the form of action.
0: Kanuka anruta putrudu anetundi amruta putrude kaani anruta putrudu kaadu.
1: Therefore one is immortal and not merely mortal.
0: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ మృతి లేకుండా ఉండేటువంటి వాడు.
1: Therefore, immortal meaning the one who has no end any time.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
1: Therefore, every human being is immortal.
0: అందరూ అమృతపుత్రులే.
1: All are immortal.
0: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేం అనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
1: However, we have got our own things attributed to these.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడాను ఈ పేర్ల యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆర్ ద నేమ్స్ దట్ యు హ్యావ్.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు.
1: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
0: అతను కేవలం కైవాస నివాసి అని.
1: వి సే దట్ హీ డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
0: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
1: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస ద పారడైజ్ హ్యాస్ నో స్పెసిఫిక్
0: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి.
1: కైలాస వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్.
0: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనపడుతుంది.
1: ద కైలాస యుల్ బి ఏబుల్ ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
0: మౌనం వహించాలి.
1: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
0: ఏ విధమైనటువంటి మౌనం?
1: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
0: మాట యొక్క మౌనం ధరించాలి.
1: వీ హావ్ టు జస్ట్ విత్ డ్రా ఫ్రమ్ టాక్.
0: కేవలం మాట్లాడటం మాత్రం మానివేస్తే అది ప్రయోజనం లేదు.
1: నాట్ సింప్లీ కీపింగ్ క్వాయట్, నాట్ సింప్లీ నాట్ టాకింగ్.
0: కనుక మాటల యొక్క తత్వము, మన యొక్క మర్మం యొక్క తత్వము దివ్యత్వంతో కూడినటువంటి మాటలతో ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీ వర్డ్ క్యారీస్ విత్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా అమృతపుత్రులే.
1: యు ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ అమృతపుత్రులైనటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
0: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
1: బికాస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్ ద డెత్.
0: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తరించరాదు.
1: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మూమెంట్.
0: తప్పక మనం నిరంతరం కూడాను అమృతపుత్రుడము అమృతపుత్రుడము అని చెప్పాలి.
1: We have to constantly entertain the thought, remind ourselves that we are immortal.
0: Kanuka meeru amrutaputrule kaani anya putrulu kaadu.
1: Therefore, truly speaking, you are immortal and you should not think otherwise.
0: Kanuka meeru ekkade ee peru vachinappudiki meeru motta motta amrutaputrulu ani pettukondi.
1: Whatever name you may have, first know that you are immortal amrutaputra.
0: అమృతపుత్రుడు అనుకుంటే కూడాను చాలా దోషమే ఏర్పడుతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్స్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: అమృతపుత్రుడు అని చెప్పారు.
1: యూ షుడ్ సే అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వుముఖంతో ఈ భజనలో ఏర్పడుకొని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. బై ది టైమ్ భగవాన్ విల్ బి అమిడ్స్ట్ అస్ టుమారో మార్నింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ హీ షుడ్ ఫైండ్ గ్లో ఆన్ అవర్ ఫేసెస్.
2: You are listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి.
1: ది స్ట్రేంజ్ థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్, దే హావ్ గాట్ ఎ మెసేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ నోబుల్.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక, విస్మరించి, కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి, వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఇస్ బోర్న్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ అరోగెన్స్.
0: గ్రహించున్నది, అనుగ్రహించున్నది, నిగ్రహించున్నది, పరిగ్రహించున్నది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్, విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్, విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: నేచర్ హ్యాస్ సుప్రీమసీ అండ్ మాస్టరీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వము నుండి నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamanandugala samasta vastulu kudanu bhagava swaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ ది మానిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
0: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే.
1: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ a country which recognized this truth and conducted itself in this light.
0: ఇదియే పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకును,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకును,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకును,
1: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారతీయుడు.
1: భారత్ ఈజ్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ వర్తి ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములు చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడా ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడా చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడా గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఇస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ who cannot recognize this particular basic truth foolishly describe Indians as foolish.
0: Kaadu kaadu bhagavati yokka premanu manavune varike parimitham kaakunda sarva pranalu kudanu bhagavati yokka premanu pandinchali aneetundi yokka vishalamaina bhavamuto inantamaina tundi yokka tattamuto ee vidhamaina tundi aadarshanni andistu vastunnadi bharat desham.
1: But it is not true. Bharat is a country which is extending the love of God not merely for human beings but every living being, be it animals, birds or bees.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: The type of social justice that is obtained in Bharat cannot be obtained in any other country in the world.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డు నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడు అవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ ఆర్ మేక్ ఎన్ ఎనిమీ యు వుడ్ హావ్ డన్ ఇట్ టువర్డ్స్ గాడ్ హింసెల్ఫ్.
0: నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram kesavam pratihachyate anindi. Evariki namaskaram chesinappatikini vaari endunnatvanti yokka antaratma swaroopulain paramaatmaniki namaskaram anindi.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainatvanti bharatiya sanskrutini gurtinchukolenatvanti moodulu దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
1: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సేక్రెడ్ truths hidden in Indian culture, call those people as people who do not know things correctly.
0: Bharatiyulu yokka pavitramu nishwarthamu nirantaramainatundi yokka divya tattvamu itarulu evvaru kodanu grahinchukoleru.
1: The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood.
0: Ikki sabhayilavantamainatundi pavitramaina Bharatiya samskrutini Bharatiyule grahinchukolekapothunnaru.
1: Bharatiya samskruti, which is so sacred and which is so divine, has not been understood even by Bharatiyas, Indians themselves.
0: Nama roopamulu veruga undinappatikini andiyandu unnatvanti okka aatmatattvam ekatvam aneetvanti okka satyanni kodanu pracharam chestu vachindi Bharat desham.
1: Bharat has preached that there could be a little difference between name and form, but God, who is the indweller, is common and the same. This is what
0: ee prakriti antai kodanu paramaatmani yokka pratibimbame.
1: The entire nature is only a reflection of
0: deeni yokka shasanamu kevalam ullanginchutaku evvariki sadhyam kaadu.
1: No one can transgress the laws of nature.
0: ఈ నేచర్ యొక్క ఈ సహజం యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఎవరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్యస్వరూపమైన నిత్య స్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక కేవలము వస్తువాహనములపైననే విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అశాశ్వతము అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asashtamainatundi yokka dehanni aadharanga chesukoni nitya satyamainatundi yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anetundi kevalamu oka inupa pette vantedi.
1: Physical body may be compared to an iron safe.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: The jewels hidden in this iron safe are extremely precious and valuable.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకొనలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetvanti oka viluvainaatvanti oka aabharanamulu ee malamutra durgandha mamsaraktamto koodinaatvanti ee deham nandu bhadraparichinaatvantidi.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani tirutundaru vaadu chepparu.
1: Tirutan Alvar has declared
0: malinapu kompa.
1: This physical body is a dirty house.
0: Rogamula braggedu sevaka gampa.
1: It is a basket which is full of all diseases.
0: Jata sanchalanamu pondu dumpa.
1: This undergoes a number of changes and modulations.
0: Bhavasagara meedagaleni kampa.
1: This is one which cannot help you to
0: ammula padalamu manameppu dalampa.
1: And it is something like a bed of arrows.
0: Men ustilamani nambaboku manasa haripadamul asrayinchave.
1: O mind, do not place your entire trust in this body which is not going to be permanent. Believe in the లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
0: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
1: మనిషి అనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్,
1: కానీ మనిషి అని ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు.
0: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇస్ అ గ్రేట్
1: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హ్యాజ్ ఎ మైండ్, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హాస్ ఎ మైండ్.
1: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
0: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ the way that it ought to be, what is the reason for that state?
1: Manushyante manase,
0: man means his mind.
1: Manasante sankalpamulu yokka koodike,
0: mind means the conglomeration of the thoughts.
1: Sankalpamulu anaga nitya jeevithamlo manam aacharinchetuvanti aacharamule.
0: The thoughts essentially refer to the type of action that you carry on.
1: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
0: If your conduct is good, your mind would be good.
1: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
0: If your mind is good, man would be good, he would be good.
1: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
0: If you say that the world is not all right today, it means man's conduct is not quite all right.
1: మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
0: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్ సేక్రెడ్.
1: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
0: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
1: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
0: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దైవం మానుష్య రూపేణ.
0: God essentially comes down in the form of
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
0: God doesn't have a separate form of his own.
1: ఇలాంటి మనిషి రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
0: It would be going on the wrong path if we do not recognize divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our
1: time. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
0: Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity.
1: నేను అనేక పర్యాయాలు చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
0: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ నాట్ టు సాల్వ్ పెటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్ని కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
0: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
1: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ that the mankind is bound by their own actions.
1: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటది, నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
0: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్, ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్.
1: ఒక నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుండాలి.
0: స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఇఫ్ యూ ఆఫర్ నమస్కార్, ది ఇమేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
1: ఆ నిలువుటద్దంలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడా నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిర్రర్ ది ఇమేజ్
1: దీనిని బట్టి మన కర్మలను బట్టి మన ప్రతిఫలం వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ that all the fruits of our action depend upon the type and the nature of action that we
1: have. Bharatiya yokka pradhanamainatvanti vishwasamu moodu.
0: There are three important beliefs on which Bharatiya life is based.
1: Karma phalamu aneetvanti okati.
0: One is
1: the fruits of action.
0: మనము చేసిన దానిని తప్పించుకున్నటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం.
1: The law of karma states that it is impossible to escape the fruits of your own actions.
0: రెండవది అవతార తత్వము.
1: The second one is the principle of avatara.
0: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతార తత్వ రెఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: మానవత్వం కేవలము దైవం నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్. దిస్ ఇస్ ఎ ట్రూత్.
0: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
0: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
0: దేనివల్ల దుర్లభము? పశుపక్షి మృగాదులలే మనము తిరిగి తిని ఆనందించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ అనిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే ది అనిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది.
1: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
0: Bhuta bhavishyat vartamana kalamunu kudanu gurtimpa cheseetundi oka divya shakti okka manavuniki maatrame untundi.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
0: Kanukane idi manavattamlo oka durlabhatanga deenni bhavistu vacharu.
1: That is why it is said it is difficult to get a human life.
0: Aiti మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ అ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈస్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈస్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌవర్ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్సెల్ఫ్.
0: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
0: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
1: గో ఆన్ reflecting and remembering the present as present.
0: Kani bhagavad drishtilo idi present kaadu, idi sadharanamaina present kaadu, idi omnipresent.
1: But in the divine reckoning and vision this is not an ordinary present, this is omnipresent.
0: Idi omnipresent annamante gadachi poyina dani yokka result ee present lo untundali. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డు యు డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఓమ్ని ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ యూఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్
0: అండ్ ఓన్లీ రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్ట్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్
0: రాబోయే రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము. గడిచిపోయినది రాబోయేటువంటిది కూడాను ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
0: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచన లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
1: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore, he worries himself about the past and the future.
0: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటిది దైవత్వములో ఉండవు.
1: But in God you cannot find this kind of past,
0: దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
1: This is contradicting the divinity itself.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: స్వామి, రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసును కదా, స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
1: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్. స్వామి నోస్ ది ఫ్యూచర్ అండ్ స్వామి నోస్ దట్ హీ వుడ్ బి ఫాలింగ్ ఇన్ బాత్రూమ్. డస్ హీ నాట్ నో దిస్ మచ్?
0: అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను.
1: ఐ నో మై
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ఐ నో మై ఓన్ ఫ్యూచర్ బట్ ఐ వుడ్ నెవర్ బాదర్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ మై సెల్ఫ్. ఐ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ అదర్స్. దిస్ ట్రూత్ మస్ట్ బి వెరీ క్లియర్లీ రికగ్నైజ్.
0: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
1: ఐ ఆల్వేస్ కన్సర్న్ మై సెల్ఫ్ అబౌట్ ది డ్యూటీ ఫర్ ది ప్రజెంట్.
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ come and go.
0: ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్ లోపల పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్
0: రావటం పోవటం రావటం పోవటం.
1: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ పాసింగ్
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
1: ఇన్ ది ప్రాసెస్ ఏ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్డ్ బై పీపుల్.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: భగవంతుడు ఏ అవతారం నందు కానీ రామ కృష్ణ మత్స్య కూర్మ వలహ వామన ఇలాంటి అవతారములన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక్క లక్ష్యం.
1: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామ ఆర్ మత్స్య ఆర్ కూర్మ ఆర్ ఎనీ అవతార్, దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై an avatar, an incarnation.
0: మానవునికి ప్రేమ తత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి.
1: ఆల్ ది ఇన్కార్నేషన్స్ కమ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు మ్యాన్.
0: ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థము కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ బౌండ్ బై సో మెనీ థింగ్స్ బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ and because you do not have that love manifesting in you.
0: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattam enti manavattvanga roopondutavu.
1: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
0: Tyagamu leni manavudu kevalam rogamunande nasistadu.
1: A man without sacrifice ruins himself only in diseases.
0: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవం గా రూపొందుతాడు.
1: ఎ మ్యాన్ వితౌట్ లవ్ ఈజ్ ఎ లివింగ్ డెత్.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
1: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
0: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
1: లవ్ అలోన్ ఈజ్ ద రివార్డ్ ఫర్ లవ్.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
1: Love is the witness of love.
0: ప్రేమకు భయము లేదు.
1: Love knows no fear.
0: కారణం ఏమనగా ప్రేమ పరిపూర్ణమైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
1: The reason is love is full in itself.
0: ప్రేమలో స్వార్థము లేదు.
1: There is no selfishness in love.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటుంది.
1: Love lives for itself and therefore there is no room for fear in it.
0: కనుకనే ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తు నందు అవతరిస్తూ ఉంటాయి.
1: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు అర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
0: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
1: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: Unity in diversity is the law.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకునేటట్టు సాధ్యమవుతుంది.
1: One can learn this basic truth only through divinity and through God.
0: కృష్ణావతారము కేవలం లీలామానుష విగ్రహమని ఆదర్శ మూర్తి అని
2: పవిత్ర చక్రవర్తి అని ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సర్టన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
2: భక్తుల యొక్క పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింపచేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ టు అర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సేక్రెడ్నెస్, ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
2: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ, దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము, అధర్మం యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే కాని భగవంతుడు ధర్మరక్షణ, అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
1: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
2: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
1: But this is wrong. In God's view,
2: ధర్మము తన సంకల్పం నుంచి ఆవిర్భవించినటువంటివే కనుక తన సంకల్పం పవిత్రమైనది కదా.
1: Everything has emerged out of his will.
2: ప్రతి పదార్థాన్ని, ప్రతి వ్యక్తిని మనం ప్రేమించినప్పుడే భగవంతుని ప్రేమించిన వారం అవుతాం.
1: Only when we love every person and everything, then only would have truly
2: ఎవరిని ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం.
1: Whomsoever you hate, you would have hated God himself.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్మల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
2: భగవంతుణ్ణి, భగవంతుడా నా బాధలు నీకు కనిపించటం లేదా, నా రోదలు నీకు వినిపించటం లేదా, నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుకుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్, అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్, దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ, బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
2: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా,
1: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
2: జానాది సమయమునందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
2: కానీ ఆ జ్ఞాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన he starts living an indulgent life immediately after that is over, after the meditation
2: he cheppinatvantidi satatam yoginaha annadu.
1: But this is not what has been told by Krishna. You should be yogi always.
2: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi, ee vidhanga maarutunte inga satatam yoginaha ane ye reetiga manam bhavinchadaniki veel avutundi.
1: If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you
2: sarvakala sarvavastali endukodanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali.
1: On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places, whatever you do, whatever
2: kevalam nee swarthamne nee kashtamulu yendu bhagavantuni nindinchatamu సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము.
1: క్రిటిసైజింగ్ గాడ్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్, ప్రైజింగ్ గాడ్ వెన్ ఎవర్ యువర్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ఎ నారో వే ఆఫ్ లుకింగ్ అట్ గాడ్.
2: ఇది విశాలమైన భావం కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
2: ఏ సమయమునకు, ఏ కాలములో, ఎప్పుడు, ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు.
1: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
2: Yedi jarigina kudanu idi bhagavat prasadangane manam bhavinchali.
1: Whatever happens must be treated as a gift of God.
2: Atti premanu manam penchukunnappude nijamainatvanti yokka aadhyatmika bhavam manlo aavirbhavistundi.
1: Only when you develop such a true love, spirituality springs up in your heart automatically.
2: కేవలం లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
3: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ వర్ల్డ్లీ రిలేషన్షిప్స్.
2: అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
3: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
2: ఎక్కడికి వెళ్లినా ఏది చూసినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
3: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
2: కేవలం ఇది దేహం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
3: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
2: దీన్ని నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
3: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ మేక్ దిస్ మూవ్, విచ్ మేక్ దిస్ ఎంజాయ్, విచ్ మేక్ దిస్ లివ్ అండ్ విచ్ మేక్ దిస్.
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
3: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దాట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
2: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోరి.
3: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వెరీ గ్రేట్,
2: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
3: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
2: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరిగినటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
3: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ పెయిన్ విచ్ వాజ్ అన్టోల్డ్, అన్హర్డ్ ఆఫ్ అండ్ సచ్ అన్బేరబుల్ పెయిన్.
2: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు.
3: హీ బ్యాండేజ్ హిస్ హెడ్ విత్ ఎ బిగ్ టవల్ అండ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ హెడేక్.
2: ఇది
3: హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్,
2: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
3: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
2: ఒకనాడు ఏనాడు

0: he bandaged his head with a big towel and as if he is suffering from such unbearable headache.
1: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Knowing the future and the future events, he enacted this.
1: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అందరు కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు.
0: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ ది అదర్ విమెన్ హూ వర్ దేర్,
1: స్వామి, ఏనాడు కూడాను ఈ బాధను మేము చూడలేదు కదా, ఈ బాధ ఎందుకోసం వచ్చింది, దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: దే బిగాన్ క్వశ్చనింగ్ హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్, స్వామి, వీ హావ్ నాట్ సీన్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఎర్లియర్, వాట్ ఇస్ దిస్ పెయిన్, హౌ డి యు
1: భరించుకోలేను, ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి, నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ జస్ట్ టెలింగ్ దాట్ ఐ కెనాట్ బేర్ దిస్ పర్టికులర్ పెయిన్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ గివింగ్ మీ సచ్ ఎ ట్రెమెండస్ షాక్ అండ్ హీ బిగాన్ టెలింగ్ దిస్.
1: దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు.
0: దే క్వశ్చన్ హిమ్, వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్ స్వామి.
1: ఎవరైనా ఒక పరమభక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుంది అన్నాడు.
0: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్, ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్.
1: ఆ వేళగా బ్రాహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
0: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, నారదా, ఈ బాధను మేము ఏనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
0: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారద అండ్ ప్రే టు హిమ్, వెల్ నారద ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
1: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమభక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
0: When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
1: Narada prakaranam undi, aha, inta parama bhaktaralani satyabhamane untundadi kada, aame padadudi ivvochunu kada annadu.
0: Narada just said, satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it, Krishna? I said.
1: Satyabhama chetunnalu pundi. Ayyo, nenu satini, Krishnudu naa pati. Sati yokka padaduli pati yokka sirasam paina veltamu, idi maha aparadham kada. Neku naraka prapti praptistundi. Nenu ee narakaanni anubhavinchalenu. Naa padaduli ivvanu anindi.
0: Satyabhama felt embarrassed. She was only a wife for Krishna. And the dust of wife's feet, if it is put on the head of a husband, she would go to hell. I do not want to go to hell by giving the dust of my feet for
1: Rukmini kudanu ide jawabu cheppindi.
0: Rukmini repeated the same answer.
1: Iruvuru cheri narudunni pattukunnaru, meekante parama bhaktulu lokamlo untunnara swami, mee padaduli ivvochunu kada annaru.
0: Rukmini and Satyabhama asked Narada, can there be a greater devotee than you, Narada? The dust of your feet could be offered to Krishna.
1: నారదుడు చెప్పాడు, అమ్మా, క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణములో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాని నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో భయపడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
0: Mother, I will not be able to give the dust of my feet because I would go to hell and lose all the privileges and the pleasures that I am having, like go by the name of
1: Bhagavatuni talapaina bhaktuni yokka padaduli vetama, idi maha papam.
0: Is it that the dust of the feet of a devotee to be put on Krishna, this is the
1: sacrilege. Ee bhaktul lopala,
0: this is the type of understanding on the part of these devotees.
1: తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
0: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
1: నారదుడు చెప్పాడు, స్వామి, దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
0: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి, లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
1: గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకుని రా.

0: తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
1: కృష్ణ సెట్ గో టు గోపికాస్ గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
0: క్షణంలో వెళ్లాడు గోకులం.
1: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
0: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు గోవింద దామోదర నామదేవితి. ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
1: వెన్ హీ వాజ్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
0: వచ్చి, మా గోపాలుడు ఎట్టున్నాడు? మీరెక్కడి నుంచి వస్తున్నారు? మీ మధుర నుంచి వస్తున్నారా? గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ రెయిన్ ఆఫ్ క్వశ్చన్స్ టు నారద. హౌ ఇస్ అవర్ గోపాల?
0: అరుగు విచారంతో నారదుడు చెప్తున్నాడు, గోపికలారా, కృష్ణుడు చాలా బాధలో ఉంటున్నాడు. ఏనాడు కూడాను నేను ఇంతకాలమైనప్పటికీ అతని ఇంత బాధలు అనుభవించడం నేను చూడలేదు. ఈ బాధ నివారణార్థమై నేను ఔషధం కోసం ఇక్కడికి వచ్చానన్నాడు.
1: నారద టోల్డ్ హిమ్, ఐ హాడ్ నెవర్ సీన్ కృష్ణ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ పెయిన్ ఇన్ మై లైఫ్. హీ ఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ హావ్ కమ్ హియర్ ఫర్ టేకింగ్ సమ్ మెడిసిన్.
0: గోపికలు విన్నారు, ఏమిటి, కృష్ణుడికి శిర భారమా? ఇంత నొప్పిగా ఉంటుండాదా? ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుండాదా? చెప్పండి, ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
1: గోపిక ఆస్క్డ్ నారద, ఈజ్ దేర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం? వీ విల్ బి ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ.
0: బాధ దూడి కావాలట అన్నాడు నారదుడు.
1: హీ ఆస్క్డ్ వీ వాంట్ హీ వాంట్స్ ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్.
0: ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది. ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు. ఆ పాదధూళంతా అయింది. ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
1: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్డ్ ఆన్ ఇట్, కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాట్ ఇట్.
0: నారదా, ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
1: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారదా and see that our Krishna is freed from the headache.
0: నాదునికి ఆశ్చర్యమేసి వేద శాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటారు.
1: నారద వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. దీస్ పీపుల్ ఆర్ టోటలీ అన్ఎడ్యుకేటెడ్, దే డు నో.
0: గోపికలు కేవలం మూర్ఖులు,
1: దే ఆర్ ఫూలిష్ వన్స్.
0: గోపికలు చెప్పారు, నారద, మా నరకములు కాదు, ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
1: Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right. We are
0: anaga ma naraka prapto ma swarga prapto ma swartham ma kakkaraledu, ma krishnudu baagundali, ma krishnudu chemanga untundali ani koraru gopikalu.
1: They only prayed that our Krishna should be all right. In which place we go, we are not at all helping, we are not at all bothered about it.
0: Ikkada padadulu icharo, అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
1: ద మొమెంట్ దట్ దిస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారద హియర్,
0: పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయిందే నీకు?
1: బై ది టైమ్ ద నారద క్యారీ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
0: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయిందన్నాడు.
1: కృష్ణ సెట్ the moment the gopika gave the dust of the feet to you, there
0: anaga
1: my headache has gone.
0: Swasthani tyagam chesi maaku ye phalitamo emito ani phalitanni vismarinchi
1: sacrifice your selfishness,
0: bhagavantuni yokka aanandamane chintinchetvanti yokka gopikulu parama bhaktulu annadu.
1: He declared that gopikas are the true devotees and great devotees because they are bhakti
0: untundi. ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తాను దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
1: హీ డిక్లేర్డ్ దట్ దోస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ డివోటీస్ అట్ ఆల్ హూ గో ఆన్ థింకింగ్ వాట్ వుడ్ హ్యాపన్ టు దెమ్ బై డూయింగ్ సచ్ అండ్ సచ్ ఎన్ యాక్ట్ అండ్ హూ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద సెల్ఫ్.
0: నేను సర్వజీవులు ఎందు ఉంటున్నాను,
1: ఐ ఆమ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
0: ఆ ధూళి నాదే, ఆ పాదము నాదే, ఆ సరస్సు నాదే.
1: దట్ డస్ట్ ఈజ్ మైండ్, that foot is mine and that head is mine, everything
0: sarvata paadi padam amta nadi,
1: my feet and my head are for everywhere, everything belongs to me. He declared
0: nanu gunu gunagallara,
1: can anyone comprehend me, understand me?
0: Yenubadinalu gunacha jeevudanu anayam gunanada vayukundunata anurenu trinaka
2: భక్తము మొదలుగు అనక్ అఖండ రూపుడ వైవేదునట నన్ను కనుగొనగలరా.
1: కెన్ ఎనీవన్ కాంప్రహెండ్ మీ? ఐ ఆమ్ రిసైడింగ్ ఇన్ ఆల్ ది 84 lakh స్పీసీస్ అండ్ పార్ట్ ఆఫ్ దేర్ దెంసెల్
2: ఘనమగు దొంగలలో గజ దొంగను నను గనుగొనగలరా.
1: ఐ ఆమ్ ది గ్రేటెస్ట్ థీఫ్ అమంగ్ ద థీఫ్స్. కెన్ ఎనీవన్ కాంప్రహెండ్ మీ?
2: కనుక నీ దృష్టిలో వాడు దొంగ అనుకుంటావు, నా దృష్టిలో వాడు నేనే.
1: ఇన్ యువర్ అండర్స్టాండింగ్ హీఈస్ ఎ థీఫ్, ఇన్ మై అండర్స్టాండింగ్ హీఈస్ ఐ.
2: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
1: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
2: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.
2: ఐక్యత కావాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూనిటీ.
2: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
2: యూనిటీ, యూనిటీ, యూనిటీ. ఐకమత్యం అత్యవసరం.
1: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై యూనిటీ.
2: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
1: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
2: ఈ సూత్రము నుండే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
1: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
2: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ, ప్యూరిటీ, నిర్మలత్వం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ దెర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
2: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
2: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
1: దేర్ఫోర్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
2: ఏకత్వం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ అబ్సల్యూట్.
2: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
2: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
2: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
2: కనుక ప్రేమ చేత మనము సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ
2: ఒక చిన్న ఉదాహరణము మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ యూ మే బిలీవ్ ఆర్ యూ మే నాట్.
2: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
1: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూమెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
2: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
1: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్ దేర్ లవ్ రీచ్డ్ మీ మై లవ్ రీచ్డ్ దెమ్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ
2: ఫర్గాట్. భగవత్ తత్వం ఏది వస్తుంది? ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
1: దేర్ ఫోర్ వై డస్ గాడ్ డిసెండ్? ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్.
2: ప్రేమ రహితమైనటువంటి దీంట్లో ఏమాత్రం కూడా మనం ఆనందాన్ని అనుభవించలేము.
1: వీ కెన్ నెవర్ గెట్ డిలైట్ అండ్ జాయ్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్.
2: గోపికలు కూడా చెప్పారట.
1: దట్ ఈస్ వై ఈవెన్ గోపికాస్ ఆల్సో సాంగ్ లైక్ దిస్.
2: కృష్ణ

0: కృష్ణ, నీ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగంటే ప్రేమరహిత మరుభూములలో, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములలో మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ నీ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: నీ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ షుడ్ యూ పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ జస్ట్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే.
1: యూ ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
0: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే, అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
1: The land should be of made of love. The seedling is love. The rain is love. The river is love. Then only
0: anaga manam sarvamu emi chesina kodanu anta premamayanga untundali.
1: That means to say that whatever we do, it must be filled with love.
0: Oka patralo manam payasam kosi petti enni randralu kottina anni randralona payasame ostundi ani payasam raadu kada.
1: If there is sweet nectar in a vessel, however many number of holes in a strike, you get only that sweet nectar only through all this.
0: Kanaka mana hrudayanni premamayanga maarchukunte manam chese panulu premani, chuche chupulu premani, vine vishayalu premani, chese panulu premani, anta premamayamaintiga untayi.
1: Therefore if you can fill your hearts with love, your thoughts will be full of love, your looks will be full of love, your deeds will be full of love, your hearing will be full of love.
0: Edo manam bakhyamainatundi vastulanu manam maatchadaniki prayatnistunname kaani అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్.
0: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
1: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ యూ హావ్ టు జస్ట్.
0: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించుకు వచ్చున్నాడట.
1: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ ఏ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ థార్న్స్ ఎనీవేర్.
0: తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనం వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంకా చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించగాని ప్రపంచమంతా ముండు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
1: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్, ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
0: Rajuku kanulu dabbu terindata.
1: It appears a particular king has
0: oka vaidyulu cheppadata ee kanulu dabbu nivarana kavalante ekkada chuchina kaani oke green color chustu ginipothe ee kanulu dabbu potundannadata.
1: One eye specialist prescribed that to whichever side you see and whatever sight you see, it must be green. Then your eyes will be free from any disease.
0: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏకదు అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పాడట.
1: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఏ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
0: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
1: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్. ఇఫ్ యు కెన్
0: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్, there is no need for criticizing others, there is no need for commenting upon others.
0: Kanaka hrudayanni kevalamu vishayalato nimpukune badalu premato nimpukodaniki prayatninchandi.
1: Make effort. Instead of filling your hearts with all sorts of ideas, fill it with love.
0: Talato kevalamu pavitramaina bhavanni penchukondi.
1: Develop only good ideas.
0: ఏది చేసినప్పటికీ నీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
0: కృష్ణుడు చేసిన పని అది.
1: కృష్ణ
0: అనేక రాజులను జయించాడు.
1: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్
0: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ ఇంటూ దిస్ పొలిటికల్ లైఫ్.
0: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
1: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
0: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
1: He put down people who
0: adhikari ainatunti vaaniki adhikaram nandinchadu.
1: He gave power and authority to people
0: yandari who were able to manage. Taanu maatram kiritam leni raju gaane unnadu.
1: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
0: Kamsunni vadinchina tarvata,
1: after killing Kamsa,
0: Krishna nocchi prarthinchinaru.
1: People went to Krishna and
0: Swami,
1: prayed to him.
0: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
1: స్వామి, యూ కెన్ బికమ్ ది కింగ్ ఆఫ్ దిస్ మధురాపురి అండ్ రూల్.
0: పిచ్చివాడా, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
1: హీ సెడ్, వెల్ ఇఫ్ ఐ బికమ్ ఎ కింగ్ ఫర్ దిస్ ఐ మే హ్యావ్ ఓన్లీ దిస్ కింగ్డమ్, ఐ వుడ్ రాదర్ బి ఎ కింగ్ మేకర్ దాన్ ఎ కింగ్.
0: కనుక నేను రాజును తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ బి వన్ హూ కెన్ ప్రిపేర్.
0: రాజ్యం అక్కరలేదు.
1: ఐ డు నాట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలు అన్నాడు.
1: ఐ వుడ్ రూల్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. దాట్ ఈస్
0: భగవంతుని యొక్క విశాలమైన భావం ఇట్టివిగా ఉంటుంటాయి.
1: సచ్ ఆర్ ద గ్రేట్ అండ్ గ్రాండ్
0: డ్రామాలు సినిమాల్లో చూడు. కృష్ణుడి యొక్క లీల నిట్టివి, కృష్ణుడు చేసిన పని నిట్టివని దీనిని మనం ఆధారంగా చేసుకుంటాం. ఒకరు కల్పించిన కథలు అవి, కానీ కృష్ణుల్లో ఆ విధమైనటువంటివి లేవు.
1: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
0: Daivam okkade.
1: There is only one God.
0: Ye perulaina ye okka desamainappudikini ye kaalamainappudikini daivattam okkate aneetundi satyanni gurtinchali.
1: Recognize the fact that there is only one God and one divinity to whichever country you belong and
0: devabhavanni manam dooram cheskovali.
1: Make yourself distant from feelings of difference.
0: అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
1: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బేసికలీ యూ షుడ్ రికగ్నైజ్ ద లాస్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేచర్.
0: ఈ ప్రకృతికి ధర అని పేరు.
1: దిస్ నేచర్ హ్యాస్ ఎ నేమ్ కాల్డ్ ధర.
0: ధర అనే కాబట్టి అదే రాధాగా మారిపోయింది.
1: దిస్ ధర వెన్ ఇట్ ఇస్ ఇన్వర్టెడ్ ఇట్ బికమ్స్ రాధా.
0: రాధా కృష్ణుడు అనగా ఏమి, ధర పరమాత్మ. ఇదే ప్రకృతి పరమాత్మ యొక్క స్వరూపమే రాధాకృష్ణుడు అని.
1: రాధాకృష్ణ ఇస్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రిలేషన్ దట్ యు గెట్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: కనుక ఈ ప్రకృతి లోపల మనం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే ఇది నిజమైనటువంటి ఆరాధన.
1: ఇఫ్ యూ కెన్ మేక్ ఎఫర్ట్ to discharge our duties in living in nature,
0: kartavyanni vismarinchi,
1: giving up your own duty,
0: devullu badinchi,
1: giving trouble to
0: devulni poojiste vachinatundi phaltam emuntundi.
1: What is it that you are going to get if you worship God?
0: Kanuka devullu badinchakunda chusko.
1: Do not hurt or cause pain to living beings.
0: Cheppina matalanta vismarinchatamu,
1: not caring for the words of God,
0: jnana poojalu cheyatamu,
1: doing worship and meditation is no good.
0: Mana prayojanam ledu.
1: You are not going to achieve
0: edi chesina daiva karyanga ani nu bhavinchi tappu ledu.
1: Whatever you are doing, consider that as a worship of God and do it.
0: Kevalam pooja chestene bhakti kaadu.
1: Worship alone
0: devalayam poyinanta matramu bhakti kaadu.
1: By going to a temple,
0: deho devalaye prakto jeevo deva sanatanaha. Mana dehame oka devalayamu.
1: Consider your body itself as temple.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: Kani ee temple elantide ante oka permanent temple kaadu, moving temple.
1: But this physical body is not a permanent, a static temple.
0: Ee deham ekkada pothundo, ee devalayam ekkada undo, akkadanta devudu unnadu.
1: Wherever this moving temple goes, God resides there.
0: Ee satyanni manam gurtinchadaniki prayatninchali.
1: Recognize this great truth.
0: Kanuka దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
1: ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ కమ్ టు ది బాడీ.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది, ఎరుకలేదు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, వీ డు నాట్ నో వెన్ దిస్ ఇస్ గోయింగ్ టు లీవ్ ద బాడీ.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే గానే కునుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ పర్ఫ్యూమ్స్.
0: ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో విడిచేది, ఎరుకలేదు.
1: You do not know where you are going to die, whether it is in the midst of
0: forest or the
1: physical body goes on changing
0: moment after moment.
1: Certain things happen to this body on account of the food that you take
0: and the habit.
1: On account of carelessness, certain things happen to this body.
0: కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా
1: we should not give too much of attention to this
0: body. మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to turn our mind and turn towards
0: God. అది పెద్ద ప్రబోధ.
1: This is the greatest message.
0: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
1: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
0: బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరల్చాలి.
1: If you can turn your mind on some other work, then you will be
0: fine. అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైని, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
1: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
0: రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటం ఆ రెస్ట్? అది కాదు రెస్ట్.
1: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్
0: ఆఫ్ మార్చడమే రెస్ట్?
1: రియల్ రెస్ట్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
0: అది నా పని,
1: దాట్ ఈస్ మై వర్క్.
0: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
1: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్.
0: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను,
1: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు సమ్మర్.
0: నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
1: ఐ ఆల్సో జస్ట్ అటెండ్.
0: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ బిజీ. దిస్ బాడీ ఇస్ గివెన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
0: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మము.
1: The most important duty for this physical body is to discharge its work and its
0: deenito edo okati pani chestundali.
1: We should use this body to do some
0: karma. Endukosam cheyali?
1: Why should we do the work?
0: Kalamu sarthakam chese kosamu.
1: In order to sanctify time, we should do
0: gayam raavatam karma kosamu, karma cheyatam kalam kosamu. Kala karma karana kartavyale manavuni yokka pradhana dharma.
1: The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how the, all these three things are important.
0: ఏ పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
1: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
0: కనుక ఈ మనస్సును మరల్చడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
1: Real sadhana consists of turning our mind according to our will.
0: ఇది మైండ్, మనసును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
1: వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ బై టర్నింగ్ అవర్ మైండ్ ద వే దట్ వీ వాంట్.
0: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ దట్ మ్యాన్ ఇస్ బౌండ్ ఆర్ ఫ్రీడ్.
0: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: మనోమూలం ఇదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ హిడెన్. And
0: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
1: Sometime back, long back, had been
0: బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ పోయి వచ్చావు.
1: You had been to బద్రీనాథ్, కేదార్నాథ్ and
0: వేరే. కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
1: What a stupendous thing is Himalaya.
0: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
1: After you come back, if you reflect for a minute, you can get that such huge
0: హృదయం చూస్తావా? చాలా చిన్నది. ఇంత పెద్ద హిమాలయం నీ హృదయం ఎట్ట నిగ్రిపోయింది? ఏ విధంగా ఆవరించింది?
1: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ ఎ స్మాల్ వన్, బట్ స్టిల్ ఇట్ కెన్ ఫిక్.
0: కాబట్టి హృదయం అది కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
0: కనుకని మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
1: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
0: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
1: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
1: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
0: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనసును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వీ వాంట్ టు కంట్రోల్.
0: మనసులోనే నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
0: మనసు అంతా కూడాను ప్రపంచంలో ఉండి ఉంటుండాలి.
1: ది ఎంటైర్ మైండ్ ఈజ్
0: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
1: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
0: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
1: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
1: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
0: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైనా కూడా అల్పత్వంగా మారిపోతుంది.
1: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ ఎవర్ డివినిటీ యు హావ్ ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
0: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
1: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
0: నీవు యాచకుడు కాదు.
1: డూ నాట్ బికమ్ ఎ బెగర్.
0: మాస్టర్.
1: యువర్ మాస్టర్.
0: నీవు యజమానుడిగా తయారు కావాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ మాస్టర్.
0: ఇంతే కాదు, నేను దేవుడి వాడని అనుకోవాలి, దేవుడు నా వాడనుకోకూడదు.
1: Not merely that, you say that you belong to God. You don't say God belongs to me.
0: జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కృష్ణ.
0: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుడి వల్ల ఈ పాండవులకు జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
1: ది యాదవ filled with arrogance thought that Krishna belonged to them and they said that our Krishna is responsible for all the victories of Pandavas.
0: Kanuka ahankaram bayalderindi.
1: On account of that ego developed.
0: Ee ahankaram undinanta varaku kudanu atma tattvam e maatramo artham kaadu.
1: As long as you are filled with ego you can never understand the principle of ahankaram.
0: Kanukani yadavulandaru kudanu hatamaipoyaru.
1: That is why the entire yadava race was
0: destroyed. Atla kaadu కృష్ణ మేము మీ వారము, మేము మీ వారము, మేము మీ వారము కృష్ణునికి అర్పితమైపోయారు.
1: కాంట్రరీ టు దిస్ గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్డ్ దెంసెల్స్ కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ కృష్ణ.
0: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
1: యాజ్ దే థాట్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెం.
0: కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు.
1: That we belong to you. You
0: meeru maavaram kunnappudu meeru veru mevu veru aipothaam.
1: If you say that you belong to us, you are separate from us.
0: Meeru meevaram ani telike nenu neelo ekam aipothaadu neeve aipothaavu kaani nenu kaadu.
1: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
0: Kankare I aneetundi unnappudu you aneetundi oka chustundi.
1: When you are filled with this I, there is another entity called you which separates you from that.
0: I plus you అన్నప్పుడు ఊయ్ అయిపోతుంది.
1: Once you make I plus you, it becomes we.
0: ఊయ్ అయిపోతుంది. ఊయ్ అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటారు.
1: Once there is that we, both are
0: God together. We plus we. ఊయ్ అయిపోతుంది.
1: If you put we plus we, again it is we alone.
0: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
1: Therefore, when you say that I belong to you, you become, you get the nature of God himself.
0: Kanuka daivattvam lopala atma tattvanni vishalamaina manasuga marchukovali.
1: Therefore you should transform your own thinking into divinity.
0: Inaadu chese sarva sadhanalu endukudanu manamu oka manasunu arikattukovatam kosam chesetuvanti sadhanale.
1: All the types of sadhanas that we perform today are meant to control our mind.
0: Manasulo oka chinna soochyamainatunte oka gunamulanta untunnayi.
1: There are certain subtles, very secret truths hidden in the mind.
0: నేను ఈ మాటల పైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమీ నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమీ తెలియలేదు.
1: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
0: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
1: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
0: కనుక నీ మనసు దానిపైన పోటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
1: వన్స్ యూ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్, యూ గెట్ దాట్ పర్టికులర్.
0: ప్రతి కష్టములు కానీ నష్టములు కానీ దుఃఖములు కానీ బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
1: ఆల్ ద పెయిన్స్, ఆల్ ద సారోస్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఓన్లీ త్రూ అవర్ మైండ్.
0: కనుక ఈ మనస్సు ఎక్కడి నుంచి పుస్తుండాలి?
1: From where does this mind come?
0: ఈ మనస్సు ఎవరు?
1: Who is this mind?
0: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుంది.
1: When you just examine that way, it consists of only thoughts.
0: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
1: From where do these thoughts come?
0: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
1: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
0: ఒకటి అంతిమే మరొకటి ప్రారంభమవుతుంది.
1: The end of one is the beginning of another.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The joy and sorrow are always together.
0: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
1: It is impossible for anyone to separate them.
0: కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You can't see joy alone separately as a separate entity.
0: కష్టము ఫలించలేని సుఖం బటందు.
1: If your sorrow ends, then you say that there is joy.
0: కనుక మనం కష్టాన్ని కాని సుఖాన్ని కాని రెండింటిని చింతించకుండా రెండింటికి జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
1: Therefore you should not bother yourself about either the sorrow or the joy, but go to the origin from which this sorrow and joy emanate.
0: Prema swaroopulara, mukhyanga manamu aakaralapaina aatma tattvanni vahinchakoodadu.
1: Embodiments of divine love, we should not consider aatma only to
0: గా ఉండినటువంటి పువ్వు ఇచ్చినప్పుడే సుగంధం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఏ ఫ్లవర్ బ్లోజమ్స్ యూ గెట్ ది పర్ఫ్యూమ్ ఫ్రమ్ దాట్.
0: పుష్పము పుష్టిగాను ఉండాలి.
1: ఫ్లవర్ మస్ట్ బి క్వైట్ ఆల్ రైట్.
0: పుష్టిగా ఉండినప్పుడు ఇచ్చినప్పుడే అందము ఆనందం కూడా లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ ఏ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లోజమ్.
0: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
1: If it does not have strength and stamina in it, it cannot
0: be perfumed. పరిమళం కూడాను అంత ఘాటుగా ఉండదు.
1: The perfume also will not be full.
0: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి, మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
1: What do you mean by keeping the flower in trim? That
0: means గుణములు మంచిగా ఉండినప్పుడే ప్రపంచమంతా మనమును ఆకర్షిస్తుంది.
1: You should fill your heart with virtues, then only you will be able to.
0: దేహంపైనే మాత్రం మనం లక్ష్యాన్ని పెట్టుకుంటే,
1: if you keep all your concentration only on the physical body,
0: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: The joy that you get is only temporary.
0: కృష్ణుని గుణములను ఆకర్షించి ఆనందించి అనుభవించినటువంటిది రాధ.
1: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
0: Krishna yokka roopanni chusi aanandinchinatvanti Radha yokka chellalainatvanti Chandrakala.
1: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed it.
0: Roopanni aadharam cheskundi Chandra.
1: Chandra based all her enjoyment.
0: Roopanni aadharanga cheskundi Radha.
1: Radha based all her joy on the basis of the qualities of Krishna.
0: కనుకనే గుణములు ఆధారంగా తీసుకున్నటువంటిది జీవిత ఆనందాన్ని అనుభవించింది.
1: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
0: ఆ గుణములనే చింతిస్తూ వచ్చింది.
1: She always reflected upon the qualities of Krishna.
0: అంతువల్లనే దీనికి రాధ అని ధరకు పేరు వచ్చింది.
1: That is why this earth has got the name Dhara, and which is Radha.
0: ఆ రాధకు నిరంతరము కృష్ణ ఆరాధనే.
1: This Radha always spent her time in the worship.
0: అనేక మందికి తెలుసును R A D A రాధ అయిపోతుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ది స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ రాధ, ఆర్ ఏ డి ఏ.
0: ఆర్ నుంచి ప్రారంభమయ్యేటప్పటికు రాధ అయిపోయింది.
1: యు స్టార్ట్ దిస్ with the letter R, it becomes Radha.
0: ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోయింది.
1: If you start from A, it becomes Aadhar.
0: D నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
1: If you start from D, it becomes ధార్.
0: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
1: If you start from the last A,
0: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
1: That means to say that for Radha, the entire basis is
0: nirantaramu God aaradhane radha ani. Evaru deenni chesthe varanta radhale.
1: Whoever offers continuously worship of Krishna is Radha.
0: Kanuka ilanti divya tattvanni భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
1: కృష్ణ ఇస్ వన్ హూ త్రూ భాగవత ఎక్స్పౌండెడ్ అండ్ మేడ్ గోపికాస్ అండ్ గోపాలస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: లీలలు అన్ని కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి.
1: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫాథమ్ దెమ్.
0: కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుడి యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
1: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హవ్ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపిక అండ్ రాంగ్లీ
0: చేరినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము.
1: వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్?
0: మన భావములే గోపికలు.
1: ఆల్ అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు గోపిక.
0: ఆత్మనే కృష్ణుడు.
1: ఆత్మ మే బి కంపేర్డ్ టు కృష్ణ.
0: ఆనందమే లీలలు.
1: దిస్ జాయ్ అండ్ ద డిలైట్ దిస్ ఈస్ లీలా.
0: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
1: దట్ ఈస్ ద ట్రూ బృందావన్ ఆఫ్
0: కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడా బృందావనంగా మార్చుకోవాలి.
1: Transform every man's heart into Vrindavan.
0: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
0: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
1: ఎవ్రీ యాక్టివ్ పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టూ ద లీలాస్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాష్టం గడుపుకున్నామంటే కాదు, దీని పేరే పరమాన్నము అన్నారు. పరమానం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
1: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
0: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
1: ద యాక్చువల్ పరమాన్న హాస్ ప్రిపేర్డ్ ఇన్ ది
0: పరము ఎట్లా ఉంటుండాలి అంటే తీయగా ఉండాలి పరం. అదే పరమునకు సంబంధించినటువంటి అన్నము కనుకనే పరమాన్నము అన్నారు. అది మధురమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: హాస్ దిస్ ఫుడ్ రిలేట్స్ టు ద ట్రాన్సెండెంటల్ వరల్డ్ అండ్ ద సుప్రీం వరల్డ్ ఇట్ ఈస్ టోటలీ డిలైట్ఫుల్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ పరమాన్న. Which is very sweet.
0: Ah, paramannam Krishna namame paramannam.
1: It is the name of Krishna which is really supreme.
0: Bhagavat namame nijamainatti madhuryam.
1: God's name is real, really sweet.
0: Vachanam madhuram.
1: His word is
0: madhuram.
1: His eyes
0: sotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
1: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
0: కనుక మనకు దైవత్వాన్ని మనము విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్. ఫాస్టర్ లవ్. And recognize everyone as the manifestation of divinity.
0: Premanu nerpe nimittamai paramaatmudu vachinaadu ani itvanti satyanni manam visvasinchali.
1: Recognize the truth that God descends on earth in order to teach.
0: Mana premalu chaala sankuchitamainativiga untunnayi.
1: Our love is extremely narrow.
0: Swarthamainativiga untunnayi.
1: It is filled with selfishness.
0: Kaani idi kaadu nijamaina prema.
1: True love doesn't consist of this.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ us which can recognize and understand the love in all other human beings.
0: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
1: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్ బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ the great truths expounded in those that particular community caste or religion.
0: ee naadu vacha vedantam vedantam adhikamaipothu unnadi kaani aacharana vedantam maatram shunyam avutundadi.
1: Today philosophy of words is growing fast but philosophy in action is dwindling.
0: ekkada chuchina kaani vacha vedantame viriviga perigipoyindi.
1: Wherever you see, you come across philosophy and spirituality only in words.
0: కాదు మనకు ఆచరణ వేదాంతం కావాలి.
1: But that is not what we want today. We want spirituality in practice.
0: నీవు 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూస్తే చాలు.
1: It is better to practice one rather than preach 100.
0: కనుక మనము ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: Therefore, develop love in you.
0: ఆ భగవత్ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి.
1: ఎంజాయ్ ది స్వీట్నెస్ అసోసియేటెడ్ అండ్ ఇన్హెరెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.

సత్యమహిమలేని తలమేది కనుగొన్నా శుద్ధ సత్

0: சுத்த சத்ரமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్, లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయాస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: That must be the avowed duty of the youth.
0: Adiye mana matam.
1: And that must be our religion.
0: Kanuka itti pavitramaina satyamunu samskrutini ee naadu visvarinchatam chetane jati samakhyata desha samakhyatanu manam sadhinchalekapothunnam.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్య ధర్మమునకే లొంగవలసినది. కాని సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatva.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina entati adhikaramulu nerina manavatvam kuda manu maruvakoodadu.
1: Whatever education and learning we acquire and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: Bharatiya samskruti anupamanamainadi, atyadbhutamainatundi.
1: Indian culture is unparalleled and very unique.
0: Atya divyamaina bhavyamaina bharatiya samskrutini ee naadu vidyarthulu vismarinchi
1: students of today have given up such a great magnificent culture.
0: Ee aadhunika yugamunandu ee aadhunika samskrutiki కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము, అనేటువంటి పెనుగాలి
1: ఈజ్ అన్పారలల్ అండ్ వెరీ యూనిక్.
0: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే హ్యావ్

0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకమైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము, సెల్ఫ్లెస్నెస్, దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్డ్.
0: కనుకని ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము, స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్, హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి.
1: అండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ గివ్ ప్రొటెక్షన్ టు ద కంట్రీ.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్.
0: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్టేకన్, బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి, వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: അനേകമതി. വെൽത്ത്, റിലേഷൻഷിപ്സ് ആൻഡ് സച്ച് അതർ തിങ്സ് ആർ പാസിംഗ് ക്ലൗഡ്.
1: ശാശ്വതముగా സത്യമാർഗ്ഗമును നിരൂപించునది గుణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యు ఇన్ పర్మనెంట్ ట్రూత్.
1: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని, బలమునందు కాని, ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
0: We should become examples and ideals in terms of virtue and not in terms of wealth and prosperity.
1: లోకహితచ్యులు, శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
0: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్వ్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
1: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
0: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
1: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
0: If the elders themselves go the wrong way, can you expect the youngsters to go on the right way?
1: నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
0: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
1: మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తియే.
0: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
1: Chaturvedi purushartamulanu chakkaga visheshinchi aacharinchi aanandinchi aa aanandamunu 10 mandiki panchutu vacharu purvikulu.
0: They have firmly believed the four goals of human life, practiced them, distributed the fruits of their own achievement and accomplishment among 10 others.
1: కానీ ఈనాటి యువతి యువకుల యందు తల తోక లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
1: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విద పురుషార్థములు.
0: ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష.
1: ధర్మం అనేటువంటి పాదమును, మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
0: They have given up righteousness which may be compared to feet and moksha liberation which may be compared to the head, and they are concentrating only on artha and kama.
1: The samajamunandu deshamunandu ashanti kevalamu abhadrata perigipothu vachindi.
0: Lack of protection and peace are growing in the society because of this attitude.
1: Shanti bhadratanu kolpovadaniki moola karanamu సత్య ధర్మమును విస్మరించటమే.
0: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైవ్ ఆర్ గివింగ్ అప్
1: మానవుని ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
0: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ ఎన్షియంట్ కల్చర్.
1: అది ఏ భారతీయుని యొక్క ప్రాణము.
0: దట్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ భారతీయ.
1: ప్రాచీన కాలం నుండి దేశమునిగా కాక అనేక దేశములకు ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు.
0: ద ప్రిన్సిపల్స్ ఆర్ జెమ్స్ ఆఫ్ భారతీయాస్ విచ్ హావ్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ అస్ ఎగ్జాంపుల్స్ నాట్ మెర్లీ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
0: ద కంట్రీ హాస్ డిజెనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హావ్ డెవలప్డ్ and believed in imitation, which is rather dangerous.
1: Imitation is human, creation is divine. Mana yokka divyatvamunu manam aavirbhavimpa chesukovadaniki vidyarthulu tagina krushi cheyatame idi sariyainatundi vidya.
0: True education lies in students helping themselves to manifest divinity which is latent in them.
1: Gadachina 20 samvatsaramulaku puramu
0: 50 years ago
1: yuvati yuvakulu దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్, దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
1: ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
0: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్, ద పేరెంట్స్, ద టీచర్స్, దేవర్ ఆల్ ఎగ్జాంపులరీ.
1: వారి మాట, ఆచరణ ఏకంగా ఆవిస్తూ వచ్చారు.
0: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
1: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
0: దే ఆల్వేస్ కండక్టెడ్ దింసెల్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
1: అందువలన యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్
1: పాత్. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూజ్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
1: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
0: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
1: వారు చెప్పినది ఒకటి, చేయనిది మరి ఒకటి.
0: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
1: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
1: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
0: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడాల్స్.
1: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
1: కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
0: ద రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
1: భారతీయ యొక్క సంస్కృతి,
0: ఇండియన్ కల్చర్
1: వేష భాషల ఎందే కాక,
0: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్ టు
1: ఆచార విచారములు ఎందే కాక,
0: నాట్ ఆల్సో మియర్లీ
1: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా మనకు కనిపించేటువంటిది అంతా కూడా భారతీయ సంస్కృతి.
0: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
0: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
1: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
0: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
1: ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
1: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటి కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
1: దినములకు నాలుగు పర్యాయములు భుజించటము,
0: ఈటింగ్ ఫోర్ టైమ్స్ ఎ డే
1: చక్కగా నిద్రించటము,
0: స్లీపింగ్ కంఫర్టబ్లీ
1: మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
0: సీయింగ్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఐదర్ ది సినిమాస్ ఆర్ ద టెలివిజన్
1: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
0: Forgetting the world is considered to be
1: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchadamu manavuduga puttavalsi vachinda.
0: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
1: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchadam leda prapanchanni marchadam leda.
0: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
1: Inta matraniki manavuduga janminchavalsina avasaram em untundi?
0: For the sake of this, should a person be born as a human being at all?
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్.
1: అతి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీఆర్ ఫర్గెటింగ్ సచ్ సీక్రెట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
1: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము.
0: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
1: సంస్కృతం సంస్కృతి.
0: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
1: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
0: ద వర్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడా సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి.
0: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రా ఇన్ టు ఎ రిఫైన్డ్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
1: చిన్న ఉదాహరణ.
0: Here is a small example.
1: Manamu nityamu biyamunu bhujistunnam.
0: We partake rice every day.
1: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki puram enni vidhamulaina samskaramulu pondindi.
0: How many types of processes the rice had to undergo before it is
1: gaddinchinatvanti vaddanu veru cheyatamu.
0: First thing is removing paddy from the grass.
1: Aa vadla paina unnatvanti pottunu vidadeyatamu.
0: Removing the chaff from the grain.
1: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము.
0: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్.
1: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
0: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
1: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
1: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
0: This kind of samskara or transformation increases the value of
1: a moota vaddu untunte oka 100 rupayalu maatrame ivvagalamu.
0: If there is a bag of paddy it might cost about 100 rupees.
1: Dani samskarimpa chesi dani pottunu veru chesi sariyainatundi oka drishtiki anubhavinchadaneetundi yogyataku teppinchina chetane oka moota 600 rupayalu ga perugutundali.
0: But after it is being processed and made polished rice etc it costs 600 rupees per bag.
1: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600 రూపీస్ వాల్యూ?
1: ఈ సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ
1: మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం.
0: వి వేర్ ఎ వాచ్.
1: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
0: If you burn it and transform it into stainless steel, it is worth this.
1: Kani gadiyaraniki 1000 rupayalu ichi nivu pondadaniki edi karanam?
0: What is it that makes its value 1000 rupees?
1: Samskarame deeniki karanam.
0: It is this kind of process.
1: Ini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Bolts, nuts, screws, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Idi viluvanu periyadam.
0: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
1: ఈ విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
0: Right from ancient days Bharatiyas used to give this processing and they used to enjoy.
1: ఇది ఒక వస్త్రము.
0: Here is a cloth.
1: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
0: How many types of processing and transformation it had to undergo to become cloth?
1: Untundi
0: first it was cotton,
1: tadupari nooluga mari,
0: then it became thread.
1: Ee noolu neetam cheta,
0: then after it
1: was made vastranga teerchidam,
0: then only it has become a cloth.
1: Kanuka pattini prathigane manam anubhavinchatam ledu.
0: We are not enjoying cloth in the raw form.
1: Anek vidhamuluga samskarimpa chesi tadupari daalani dharistu vastunnamu.
0: We are wearing the clothes after cotton is transformed into cloth.
1: Adhe vidhamane manavudu పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
0: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హి వాస్ బోర్న్.
1: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇన్ టు డివినిటీ.
1: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
0: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
1: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
0: today students along with education
1: vivekamu
0: discrimination
1: vivekam tho paatu vinayamu
0: humility
1: vinayam tho paatu vidyachana
0: and along with that
1: ee rakamainatundi samskaramal chetane manavattvam mana paripurnatvanni pondadaniki veelavutundi.
0: Only with such great good qualities and virtues humanity can become divinity.
1: Manavudu paripurnudu kavalanukunte
0: if man has to become and grow into his fullness and perfection, here is an example.
1: Oka vittanam manam bhoomilo naadutunnam.
0: We sow a seed into our
1: naatinatvanti vittanamu chinnaga rendu aakulato mokka bayaderthundi.
0: and this seed becomes a seedling.
1: ఈ క్రమక్రమేణ కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
0: Then it becomes into a small sapling and then a tree.
1: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
0: It gives fruits later on.
1: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
0: And this is the fulfillment and growth in the fullness.
1: మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
0: Human beings we compare it to those seeds.
1: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యూమానిటీ
1: తదుపరి
0: బ్రాంచెస్ ఆఫ్
1: లైఫ్ భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
0: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
1: అది మానవుని యొక్క పరిపూర్ణత.
0: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
1: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
0: లవ్ విచ్ ఇస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ఎ హ్యూమన్.
1: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
0: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ద యానిమల్స్ అండ్ బర్డ్స్.
1: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్
1: భావాన్ని విస్మరించి
0: giving up that kind of broad
1: vishala bhavani abhruddhi parachi
0: he should develop broad mindedness
1: tanaku taru anubhavinchi
0: he should enjoy himself
1: padimandiki panchinappude ee manavattamu divyatvanga maragaladu
0: he should be able to distribute the love and fruits of love among ten others then only he can become a true human being
1: vivarimpa chesinatundi vedamulu advesta sarvabhutanam evvarini kuda manam dveshincharadu aneetundi పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డు నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
1: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
0: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
1: మానవుడు వేసే ప్రతి అడుగును ధర్మం తప్పుతున్నది.
0: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
1: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
0: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్.
1: ప్రతి ఆలోచన ఎందు కూడా దూరదృష్టి నశించిపోతుండాలి.
0: Every thought is confined to narrow mindedness.
1: ప్రతి దృష్టి ఎందు కూడా ప్రేమ తరిగిపోతుండాలి.
0: There is no love in his vision.
1: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
0: And progressive ideas are not to be seen at all. ఆధ్యాత్మిక
1: ఆశ్చర్యపదమైపోతుండాలి.
0: Spirituality is becoming ridiculous. It is being ridiculed.
1: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
0: Hatred between religion and religion, caste and caste.
1: ప్రాంతీయ ద్వంద్వములు
0: రీజనల్
1: స్వార్థాల ప్రయోజనం అనేటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
1: మానవుని యందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
0: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
1: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
0: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
1: దీనికంతా కారణమే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
1: కారణాన్ని మనం విచారించడం లేదు.
0: We are not searching for the reason.
1: ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: We are only concentrating in trying to understand the external world and the external objects.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి.
0: We are following the sinful path bereft of the fear of sin.
1: దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అడిగే మానవులందున.
0: దేర్ ఫార్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: విశ్వ శాంతికి ఇది ఏ విప్లవం.
0: అండ్ దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
1: ఈనాడు విశ్వ శాంతికి అంత విప్లవం సంభవిస్తుందంటే కారణం ఏమిటి?
0: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
1: Papa bhiti daiva priti sangha niti ni kolupoyina.
0: We have given up fear of sin, love for God and societal morality.
1: Kevalam manavudu manavudani aakara manavattam tone manam jeevisthunnamu.
0: We are satisfying ourselves by remaining హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫామ్.
1: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఫార్మ్ అలోన్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్.
1: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
0: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇంటూ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ ఇన్ అవర్ ఓన్
1: ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: ఇట్ ఈస్ ది గ్రేట్ డేంజర్ విచ్ హెస్ బిఫాలన్ ది సొసైటీ ఆన్ ది అకౌంట్ ఆఫ్ ది హ్యూమన్స్ ఇన్ ఫార్మ్ అండ్ నాట్ ఇన్ దర్ డీడ్స్ అండ్ నాట్ ఇన్ దర్ స్టూడెంట్స్.
1: మీరు చదువుతో పాటు
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
1: దేశం యొక్క విశ్వాసమును
0: డెవలప్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ నేషన్
1: దేశ కళ్యాణమును
0: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ
1: దృష్టి అందించుకోవాలి.
0: కీప్ ఇన్ యువర్ వ్యూ దీస్ టూ థింగ్స్.
1: మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం.
0: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
1: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
0: ఫ్రమ్ స్పిరిచువల్
1: వెల్ఫేర్ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
0: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్
1: ప్రాస్పెరిటీ.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
1: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
0: ది ఫస్ట్
1: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
0: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేద ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
0: టుడే అన్ఫార్చునేట్లీ పీపుల్ డూ నాట్ స్పీక్ ట్రూత్.
1: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
0: దే ఓన్లీ స్పీక్ రైచియస్నెస్ బట్ డూ నాట్ ఫాలో రైచియస్నెస్.
1: ధర్మమును ఆచరించాలి.
0: Righteousness has to be followed.
1: Dharmo rachyate rachitaha. Dharmame manavulu rachinchetundi.
0: It is the righteousness which protects the people who follow that.
1: Ee dharmam ante emiti?
0: What do you mean by righteousness?
1: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
0: It is not these external habits and traditions.
1: Manasyekam vachasyekam karmanyekam ide manavuni yokka dharmam.
0: The true dharma of man is to bring about unity between his thought,
1: the
0: word and deed.
1: Mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
0: There is a need for unifying these three things.
1: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
0: Then only there will be purity of three instruments of man.
1: త్రికరణ మన ధర్మం.
0: And that త్రికరణ శుద్ధి purity of three instruments is our dharma.
1: ఈనాడు మాటలు ఎందు వేరు తలంపులు ఎందు వేరు క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది.
0: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
1: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
0: The declaration of vedas is speak the truth, follow righteousness.
1: Satyanna pravadhavyam elanti paristhitulu endaina kodanu neevu satyanni vadalavaddu. Dharmanna pratidam pravadhavyam anaga dharmanni neevu vadala pettavaddu.
0: Upanishads have declared that under any trying circumstances do not give up speaking truth.
1: పరిస్థితిని ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కాని ధర్మమును మాత్రం మారరాదు.
0: Even if you have to lose your life and under even such circumstances.
1: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము.
0: That is the vow which సత్య హరిశ్చంద్ర has achieved and practiced.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
0: Sacred Upanishads have taught great lessons to the man.
1: Satyamunake vijayamu.
0: Truth always triumphs.
1: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
0: If anyone wants to have that kind of
1: Dhritarashtrudu Sanjayunni prashnistunnadu.
0: Dhritarashtra questions Sanjaya.
1: Sanjaya, Pandavulu Kauravulu iruvulu kudanu yuddhabhoomilo cheraru. Vaaru em chestunnaru ippudu?
0: He questions Sanjaya, Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing?
1: Yuddhamunaku poyinatunte vaaru yuddham chestaru kaani dinner anusustu vastuntara?
0: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
1: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheptadu.
0: Sanjaya told, O king, there is war now.
1: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
0: The second question that was put to Sanjaya was, who would be victorious?
1: Sanjaya undiga indriya nigrahamu kaliginatundi vaade Sanjaya.
0: Sanjaya means the one who has control of one's own senses.
1: Yatra yogeeshwara krishna yatra paatho danuttara

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయి

0: वो महाराजा यत्र योगीश्वर कृष्ण एक्कड़ा सर्वशक्तिमैनटुवंटि भगवंतुडु एक्कड़ा सर्वधर्मपरायणुडैनटुवंटि ओक अर्जुनुडु निर्मलुडु उंटुन्नो अक्कड़े विजय वॉकिंग वेर एवर देर इज ऑल पावरफुल लॉर्ड वेर एवर देर इज अर्जुन हू फॉलो द राइटियस पाथ देर वुड बी विक्ट्री ఈ విజయానికి సత్య ధర్మ స్వరూపులైన యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు.
1: హి ఆల్సో టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ది గ్రేస్ విచ్ కెన్ హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్.
0: ఇంకా పురాణములు ఏం చెప్తూ వచ్చాయి?
1: వాట్ హావ్ ది ఎపిక్స్ టోల్డ్?
0: పురాణములు కూడాను ఈ సత్య ధర్మమునే ప్రబోధిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో హావ్ ఎక్స్పౌండెడ్ ట్రూత్ అండ్ రైట్నెస్.
0: సత్యం నాస్తి పరో ధర్మః. ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ డిక్లర్డ్ that righteousness depends upon truth.
0: దీనికంటే మించినటువంటిది లేదు.
1: There is nothing greater truth than this.
0: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ
1: in Bhagavata a number of lessons have been taught.
0: పలికి బొంకుట కన్న పాపమున్న పలికి బొంకుట కన్న పాపమున్న మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా? అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: కెన్ దెర్ బి ఎ గ్రేటర్ సిన్ దాన్ గివింగ్ ఎ వర్డ్ అండ్ గోయింగ్ బ్యాక్ అపాన్ ఇట్ అండ్ దట్ ప్రూవ్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్.
0: కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ ప్రొటెక్ట్స్ ది వరల్డ్.
0: ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది.
1: రైచియస్నెస్ టేక్స్ షెల్టర్ అండర్
0: ట్రూత్. సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము.
1: దెర్ ఈస్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ truth and righteousness. They are interdependent.
0: Bharata putrulainatundi yuvati yuvukulara pradhanamainatundi satya margamu danine manam daiva swarupanga viswasinchali gauravinchali.
1: Boys and girls, children of Bharat, you firmly believe that truth and righteousness are very important things.
0: Taduvulani uchalivi talavi vekiyai మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ద డల్ హెడెడ్ వన్స్ హావ్ స్టడీడ్ సో మచ్ బట్ దే డు నాట్ నో హూ దే రియలీ ఆర్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను తీనుని గుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ లర్నింగ్ గ్రేట్ లర్నింగ్ వన్ మే హ్యావ్ ఏ మీన్ ఫెలో కెన్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavulemi chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untuntadi.
0: And this dharma and the truth, it will always be with
1: people. Evaru satyanveshana salputuntaro.
0: Whoever goes in search of truth.
1: Evaru satyavratuluga untaro.
0: Whoever has followed the path.
1: Evari yandu sadgunamulu vikasistu untayo.
0: In whomsoever great virtues shine.
1: Variki sannidhi ende untuntadi satyam.
0: And truth always will be at their very feet.
1: Kanukuni atmaku satya ani maroka peru.
0: That is the reason why another name for truth is
1: ee atma nityamainatundi kanukuni deeniki satya ani pilustu vacharu.
0: Another name for atma is truth. As truth is permanent, atma is permanent, that name is given to it.
1: Sarvulu yandu undinatundi adi okkate.
0: This is common and
1: anni yugulu maarpu chendunave.
0: Everything else undergoes modification and change.
1: Vishayam kani padartham kani kadili poye meghamule.
0: Be it a person, be it an object, be it anything, these are all undergoing changes.
1: Sadhu sadavaddan cheppani kaadu.
0: I don't mean to say that you should not study those things.
1: Ee sadhuvulato paatu
0: along with this kind of learning,
1: sadhuvunu kudunu manamu sadavadaniki tagina krushi cheyali.
0: We should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chaduvulu chadavaledu.
0: How many people have acquired
1: khyatulu pondaledu.
0: So many people also got great
1: kani
0: education.
1: Avanni enta kaalam ichchagaligayi.
0: For how long did they have it?
1: Avanni kudunu chalabanguramainatundi.
0: They were all temporary and transient.
1: Dehame asthiramainatundi.
0: When the human body itself is temporary,
1: దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారాస్ హావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు షుడ్ లివ్ ఫర్ ఎన్ ఐడియల్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈగో.
1: ఆదర్శం శాశ్వతమైనటువంటిది.
0: ఐడియల్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్.
1: ఈ ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడాను ముందు అభివృద్ధి కాగలరు.
0: By yourself holding a good ideal, you'll be helping so many people to become ideals.
1: Kaakivaguchu kalakalamu tiruvaka hamsavai chadame aadumuga.
0: Instead of
1: manam aadarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manaku chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam aadarshamantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu ఆత్మాభిమానం అత్యవసరం.
0: ఇఫ్ యు వాంట్ టు రియలీ ఎంజాయ్ ఎన్ ఐడియల్ లైఫ్, లవ్ ఫర్ ఆత్మ అండ్ లవ్ ఆఫ్ ద నేషన్ ఆర్
1: ఎసెన్షియల్. మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఫస్ట్ రికగ్నైజెస్ మదర్ అండ్ దెన్ ఫాదర్.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: What is my nation?
1: Enta pavitramaina desamu.
0: How sacred
1: enta divyamaina desamu.
0: How divine my nation is.
1: Elanti adarshavantamaina desamu.
0: How ideal my nation is.
1: Entati premapuritamaina desamu.
0: How love filled my nation is.
1: Entati vishalamaina desamu.
0: How broad my nation is.
1: Desam yokka visishtatanu mottamotta gurtinchali vidyarthulu.
0: Every student should recognize this unique features about his own.
1: Oka chatta bhoomiga meenu visheshinchutu videshalaku prayanamale velutunnaru.
0: Considering Bharat as if it is a second rate country, you are going abroad for education.
1: Bharate tanna bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina bharatiya.
0: Oh bharatiya, who you must be having magnificent ideas.
1: Divya samskruti tattvambu telisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyulayattunpanerarayiri.
0: Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great
1: intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్
2: or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
2: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu ee pavitramainatundi samskrutini aadhunikam yokka jeevithanni rendintini samanvayaparachi satyamargamunu viduka dharmamargamunu visarjinchaka nyayamargamu lopala mana jeevithanni gadapadaniki tagina krushi cheyali.
2: During these 15 days we must try to make efforts to understand the uniqueness of our own culture and how to harmonize the old culture with the modern traditions.
1: Manaku adhikaramu pradhanam kaadu.
2: We should not consider authority as very important.
1: Adhikaramu kevalam kadili poye megham ledu.
2: Authority and power is something like a power.
1: Dani nimittamai meeru garvinchanakkaraledu.
2: You should never be proud of such things.
1: Surudhana.

0: ధ్రువం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
2: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
2: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
1: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
2: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
2: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
1: పవిత్రమైన కాలము.
2: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
1: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
2: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
1: విద్యార్థులారా,
2: యూ ఆర్ స్టూడెంట్స్,
1: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
1: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
2: Righteousness is not confined to a particular nation, to a particular time.
1: దేశ కాల పరిస్థితుల ప్రభావంలోకి అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
2: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
2: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
1: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
2: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
1: ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరం.
2: This is extremely necessary for the
1: student. తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
2: Today a student is trying to understand the external world without knowing who he really is.
1: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
1: జగతిని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
2: A person who is living in this earth must first become a human being.
1: Danujula duskrutane nella pagadutundu vaade chavata.
2: He is a fool who goes on describing various other people.
1: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
2: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
1: Ee manava jeevitamunu raja baata.
2: This is the royal road to human life.
1: ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి.
2: We have to recognize and identify.
1: ఈ బాటను మనం నేర్చాలి.
2: We have to learn.
1: ఈ మాటలో మనం అంకితం కావాలి.
2: We have to become one with this particular thought.
1: ఈ పవిత్రమైన అన్నింటికీ సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి.
2: We have to drink the nectar and sweetness and the root of everything in the Veda.
1: ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావముల చేత మన హృదయాలు నింపుకొని
2: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
1: ఈ విద్యార్థి విద్యార్థిని అందరూ కూడాను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
2: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
1: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
2: Devotion is the most important thing and the very basis of
1: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
2: Without devotion to God you cannot achieve anything.
1: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
2: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
1: Atmavishwasanni manam avruddhi parchukovali.
2: You have to develop confidence in self.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడాను మనం సాధించినటువంటి వారం అవుతాం.
2: Once you have self confidence everything will be added unto you.

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 28th of January 1982 at Mumbai.
1: Khanda khandantara ఖ్యాతినార్జించిన ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన

స్వాతంత్రమునుగొన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయు.

తుప్పు పట్టినచు దాని తులుపవచ్చు. పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padanapade Desham Bhagu Padatundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapude Samajam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavani Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకునవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణం కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటాది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balam ledani cheptunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu,
0: that is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో

0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
1: దిస్ ఈజ్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ యూనిటీ అండ్ వన్నెస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: సామూహిక కృషినే మానవ అభివృద్ధికి మార్గము.
1: ఇట్ ఈస్ ది కంబైన్డ్ ఎఫర్ట్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: 70 కోట్ల భారతీయులు ఎందు ఒకరికొకరు ఐకమత్యము లేక, అన్యోన్యత లేక, సహనభావము లేక, ప్రేమతత్వము లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
1: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
0: Yenu yeto hechinste a 2 avutundi.
1: If a is multiplied by a, it becomes a raised to the power of 2.
0: Adi vidhamugane 70 kotla mandi bharatiyulu yendu okkokka bharatiyuniki madhyalo plus ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను, అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
1: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
0: ఈనాటి మానవత్వం నందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే డెమోనియక్ క్వాలిటీస్ లైక్ సెల్ఫిష్నెస్, ఈగో అండ్ జెలసీ ఎంటరింగ్ దేర్ కాండక్ట్ అండ్ దేర్ హెడ్, దే ఆర్ రూయినింగ్ ది వెరీ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవ యందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
1: మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు సాంక్టిఫై ఇన్ హిస్ సెల్ఫ్లెస్ వర్క్ హిస్ బాడీ, హిస్ వర్క్ అండ్ హిస్ థాట్.
0: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
1: ఎ కంట్రీ ఇస్ నాట్ జస్ట్ ది సాయిల్ అండ్ ది ఎర్త్ ఆఫ్ ది కంట్రీ విచ్ కెనాట్ స్పీక్ టు అస్.
0: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
1: వాట్ ఈజ్ ఎవిడెంట్ టు అస్ యాజ్ ఎ లివింగ్ కమ్యూనిటీ ఈజ్ ది కంట్రీ.
0: సమాజం యొక్క క్షేమం నందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
1: అవర్ ఓన్ వెల్ఫేర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
1: మ్యాన్స్ ప్రైమరీ డ్యూటీ ఇస్ టు రికగ్నైజ్ దట్ హిస్ స్ట్రెంగ్త్, హిస్ విజ్డమ్ అండ్ హిస్ సేక్రెడ్నెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అదర్స్ అండ్ ది కమ్యూనిటీ యాజ్ వెల్.
0: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైన తుప్పు పట్టిపోతుంది.
1: వెన్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఈవెన్ ఎ మెషీన్ గెట్స్ రస్టెడ్.
0: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
1: మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ వర్క్, ఇఫ్ హీ డస్ నాట్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ, ఇఫ్ హీ ఈజ్ లేజీ అండ్ సిట్స్ ఐడిల్, వీ కెన్ కంపేర్ హిమ్ టు ఎ రస్టెడ్ మెషీన్.
0: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
1: జస్ట్ బికాస్ ది పల్స్ ఇస్ బీటింగ్ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ అలైవ్.
0: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
1: ఓన్లీ వన్ హూ డస్ హిస్ వర్క్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్.
0: కేవలము లోడింగ్ అన్లోడింగ్, తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
1: ఈటింగ్ అండ్ లివింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్, ఇఫ్ దట్ ఈస్ ఆల్ వాట్ వీ డూ, హ్యూమన్ లైఫ్ ఈజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ లైఫ్ లెస్.
0: లేక పరులను చూచి అసూయపడటము మానవత్వమా?
1: ఆన్ ది అదర్ హ్యాండ్ లుకింగ్ ఎట్ అదర్స్ ప్రాస్పెరిటీ టు ఫీల్ జెలస్ ఇస్ ఇట్ హ్యూమన్?
0: లేక ఇతరులను చూచి దూషించటము ఇది మానవత్వమా?
1: లుకింగ్ ఎట్ అదర్ పీపుల్ అండ్ బ్లేమింగ్ దెమ్ ఇస్ దట్ హ్యూమన్ నేచర్?
0: స్వార్థము మానవత్వమా?
1: ఈజ్ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: అహంకారము మానవత్వమా?
1: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: క్రోధము మానవత్వమా?
1: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
1: These are animal quality.
0: మానవ క్షణములనగా కరుణ సానుభూతి త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
1: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్ సాక్రిఫైస్ దీస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీస్.
0: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిపింపు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
1: సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఫోర్త్ దీస్ డివైన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ వన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్.
0: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
1: సేక్రెడ్ డివోటీస్ ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ థింగ్.
0: ఈ జీవితములకు ఆధారమైనటువంటిది ప్రాణము.
1: ది బేసిస్ ఫర్ దిస్ లైఫ్ ఈస్ ది లివింగ్ ఫోర్స్ ఇన్
0: ఇది మరింత విలువైనటువంటిది.
1: దిస్ లివింగ్ ఫోర్స్ ఈజ్ ఈవెన్ మోర్ వాల్యూ.
0: కానీ మన జీవితంలో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటాది.
1: ఇన్ అవర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ది ఆబ్జెక్టివ్ ఇన్ మెనీ వేస్ వీ విల్ హావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రమే తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
1: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్ దట్ హీ సాటిస్ఫైడ్ బై అటైనింగ్ జస్ట్ వన్.
0: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి అనేటువంటి ఒక భ్రాంతితోనే మానవుడు ఉంటాడు.
1: మ్యాన్ యూజువల్లీ హ్యాస్ ది అంబిషన్ టు అటైన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ దెన్ హీ హ్యాస్ యాక్చువల్లీ.
0: అసంతృప్తియే మానవునికి సంతృప్తి.
1: డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ మ్యాన్స్ సాటిస్ఫాక్షన్.
0: కనుక ఈ మానవత్వంలో మనము కొన్ని విధమైనటువంటి త్యాగము ఉన్నటువంటి దాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ షుల్ హ్యావ్ టు ప్రమోట్ వాట్ వీ మే కాల్ సాక్రిఫైస్.
0: సేకరించేటువంటి స్వభావమే కలిగినటువంటి సముద్రము కూడాను అట్టడుగున పడి ఉంటుంటుంది.
1: ది ఓషన్ విచ్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ విల్ ఆల్వేస్ బి అట్ ది లోయెస్ట్ లెవెల్.
0: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
1: ది క్లౌడ్స్ విచ్ హ్యావ్ ది ఫీలింగ్ నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్ దే గో హై అప్ అండ్ దే మేక్ సౌండ్స్.
0: కనుక మనలో త్యాగభావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
1: ఇన్ దట్ కంపారిజన్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ వీ విల్ బి ఏబుల్ టు రైజ్ హై లైక్ ది క్లౌడ్.
0: కొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే తన ఆనందమునకు మాత్రమే తన యొక్క సౌఖ్యములకు మాత్రమే తాను పాటు పడకూడదు.
1: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్ హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
0: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
1: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ బై హిమ్ అదర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ అదర్స్ విల్ బి హ్యాపీ.
0: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ ది కనెక్షన్ బిట్వీన్ వన్ మ్యాన్ అండ్ అనదర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు దట్.
0: కానీ ఈనాడు మానవత్వంలో కృతజ్ఞత అనేటువంటిదే మనకు కంటి కనిపించడం లేదు.
1: టుడే ఇన్ హ్యూమన్ లైఫ్ వీ డూ నాట్ ఫైండ్ గ్రాటిట్యూడ్ అట్ ఆల్.
0: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
1: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్ బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్ వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వీ ఫర్గెట్ హిమ్.
0: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
1: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ క్రూయల్ యానిమల్స్.
0: క్రూర మృగములు నిరంతరం కూడా చంచలత్వంతోనే ఉంటుంటాయి.
1: క్రూయల్ యానిమల్స్ ఆర్ ఆల్వేస్ షేకింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: పిల్లి, కోతి, చిరుత, పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
1: క్యాట్, మంకీ, చీతా, టైగర్ దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 feet.
0: కారణమే
1: అండ్ లుక్ బ్యాక్. వాట్స్ ది రీజన్?
0: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కానీ నిశ్చలత్వం అనేటువంటిది కానీ శూన్యమైపోతుండాలి తమయందు.
1: బికాస్ ఇన్ సచ్ యానిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ. Neither steadfastness nor being steady is present in them.
0: కనుకని ఈనాడు మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: This is the reason why today human beings, while participating in several spheres of activity, yet he is always subjected to lack of peace.
0: శాంతి లేకపోవటం కారణం ఏమిటి?
1: What is the reason for this absence of peace?
0: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు, కానీ త్యాగం చేసేటువంటి దాని ఎందు ఏమాత్రం కూడా ముందే చెప్పేయటం లేదు.
1: The reason for this is he is dedicating his life all the time for acquiring things and keeping them with him. He is not trying to sacrifice and give up what he has.
0: Mana Merchant cheppinattuga niramtaram kulanu progu chesi tanamunu arjinchi ane vidhamulaga kooda pettinappudiki poyye tamelo okka kaasaina kudanu tana venta raadu.
1: As our merchant has said, all the time acquiring, collecting and earning money, not even a part of it, not even a paisa of it will come with
0: talli garbham nundi tanamu theravadu velli poyedu naadu ventaraadu.
1: On the day when he leaves this world, he does not take the wealth with him.
0: Lakshadikaraina lavana manname kaani merugu bangarambu bringabodu.
1: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: యు కెన్ ఎర్న్ మనీ అండ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ వాట్ యు హావ్ ఎర్న్డ్ విల్ నాట్ కమ్ విత్ యు వెన్ యు లీవ్.
0: ముందుగా మురుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి,
1: వితౌట్ గిఫ్టింగ్ అండ్ వితౌట్ గివింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, కీప్ ఇట్ ఇన్ ది ఎర్త్ and close it and protect it and
0: kadaku dongala kitturo doralakavunu.
1: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
0: Tene junti galiyava tiruvarulaku tene yokka igalu aneka pushpamulu nundi kudanu progu chesukotu vachi tana tenenu okka chotu progu chesi kattakadapatiki evaro danini santukunu potuntaru.
1: The honey bee, which collects the honey from various flowers and gathers it in one place, somebody else takes it away from the honey bee and enjoys the honey.
0: Tiri kosam kaadu manam dhanamunu arjinchatamu.
1: It is not
0: tyagamu tyagamu tyagamu tyageneike amrutatva manasuhu tyagamulone amrutatva manaku untundadi.
1: It is not to follow this path that we should earn money. It is for sacrifice, and for sacrifice
0: vishala bhavanni manamu విజృంభింప చేసుకోవాలి.
1: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైస్ ఇమ్మార్టాలిటీ.
0: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కుళ్ళిపోరాదు.
1: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
0: కనుకని మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
1: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
0: Nijamuga ikkada bhagavantudu evaru?
1: Truly, who is God here?
0: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
1: What appears to us directly as creation, as nature, that is God.
0: Ee prakruti aneetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుంది.
1: దిస్ క్రియేటెడ్ వరల్డ్ అట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
0: ఒక్క చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
1: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
0: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుంది?
1: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఈస్ బీయింగ్ బెనిఫిట్?
0: రాత్రిం పగళ్లు ఏర్పడుతుండాలి.
1: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
0: ఈ రాత్రిం పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
1: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఈస్ బీయింగ్ బెనిఫిటెడ్.
0: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
1: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
0: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్, గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
0: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
1: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
0: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
1: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
0: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
1: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
0: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
1: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
0: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
1: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
0: తన చుట్టూ తాను తిరగటం చేత కానీ లేక తాను సూర్యుని చుట్టూ తిరగడం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
1: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
0: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నం.
1: In the same manner, all of you who are children of this Mother Earth should follow this conduct of Mother Earth in a sacrificing work.
0: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
1: Having born in this creation, it's only when we can take the lesson of sacrifice from Mother Earth and put it into practice in our life will become
0: కాని ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
1: But today we say in words that we are giving offering to Krishna.
0: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
1: In practice we simply feed ourselves.
0: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
1: Our cricket player Merchant said in a very nice joke.
0: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
1: Even
0: నిరంతరము కూడాను ధన చింత ధన చింత ధన చింత ధన చింత.
1: Even when you
0: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
1: We are always thinking of money. Even in the presence of God, we are always thinking of money. Putting the hand on the purse, one hand on the purse and the other hand with your children.
0: ధనము కావాలి.
1: We want money.
0: కానీ ఎంతవరకు అంత అవసరం.
1: But to the extent to which it is essential.
0: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
1: Too much wealth is going to ruin your mind.
0: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణము ధనమే.
1: The main reason for ego in human life today is wealth.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
1: This ego and pride are taking the form of animal
0: qualities. Humble, humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: Humility and obedience are important qualities for man.
0: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: Humility and obedience are not to be found anywhere today.
0: తండ్రిని చూస్తే కుమారునికి వినయం లేదు.
1: When he looks at his father, the son is not humble.
0: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
1: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
0: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేది దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
1: At all times in the field of lack of peace, lives are being wasted.
0: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నియును గనక తత్తరముందడి మానసంబా.
1: In this ocean of life where there is no essence, you are swimming without knowing your objective, oh mind, in a terribly
0: confused state. నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొల్తువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నినుగు అంచగా వచ్చేది నా ఒక అంతరే.
1: If you are bored with a little devotion, think of God. God will come to your help and will put you in the direction.
0: సర్వులయందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: Divinity is present in all people.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
1: Recognizing such truth, we should respect everyone.
0: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
1: There is one small example from భగవద్గీత.
0: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
1: In the భగవద్గీత it has been said, I am the seed that is present in all beings.
0: ఒక్క విత్తనము ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
1: One seed, one mango seed, we put it in the earth.
0: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
1: After 10 years it becomes a big tree.
0: కొన్ని వందల కాయలు అందులో కాచాయి.
1: There will be hundreds of fruits on that tree.
0: అన్ని కాయలు కోసి పండించాము.
1: We cut all the fruits from the tree and make it ripe.
0: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
1: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
0: పాతినది ఒకే విత్తనము.
1: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
0: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
1: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
0: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనము నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ from the seed of God, this entire creation is a big tree.
0: ఈ వృక్షమనందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడాను కాయలుగా తయారైనాయి.
1: In this tree of creation, what we call the human beings are like fruits.
0: ఒక్కొక్క మానవత్వంలో కూడా దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
1: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
0: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, ఇంకొకరు కోటీశ్వరుడు కావచ్చు.
1: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
0: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
1: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్ ఫ్రూట్.
0: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
1: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్, వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుకనే రిలీజియన్ ఆఫ్ లవ్ అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలీజియన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
1: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ రెండింటినీ మనము చక్కగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
0: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
1: దేర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
1: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
1: దేర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
0: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
1: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: నడతలో ఉండినటువంటి దోషమే.
1: It is the blemish that is present in their conduct. And
0: vaadu manavudiga pravartinchatam ledu.
1: He is not conducting himself as a human being.
0: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
1: He thinks he is wealthy and he has his eyes.
0: Nenu vidyavantunni kada ani cheppani ahankaramto pravartistunnadu.
1: He feels he is an educated man and is proud.
0: Nenu balavantunni kada ani cheppani tana balam paina ne pasubalanni upayogapettunnadu.
1: He feels he is physically strong and behaves like an animal.
0: Ivanni enta kalam?
1: How long will they last?
0: Even the passing clouds.
1: These are all passing clouds.
0: Kadilipoye meghamule.
1: These are moving clouds.
0: Thiramainatuvi kaadu.
1: They are not stationary.
0: Kanukane aneka lakshala mandi naa daggarikanta vachi swami swami swami I want peace, I want peace.
1: This is why millions of people come to me and say swami swami I want peace.
0: Nenu cheptuntanu nee prashnalone untundadi answer antanu.
1: I tell them in your question lies the answer to your question.
0: Ikkada I want peace enni unnai moodu padamulu untunnai.
1: There are three words here. I want peace.
0: I want peace moodu padamulu.
1: There are three words. I want peace.
0: I ego.
1: I is the ego.
0: Want desire.
1: Want is the desire.
0: Ee rendintini trunchi vesthe peace nilustundi.
1: Remove the ego and the desire, peace will remain.
0: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడ నుంచి ఇంత పీసెస్ పీసెస్.
1: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్ యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
0: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఈస్ ఎసెన్షియల్ ఈస్ నీడెడ్ బై మ్యాన్.
0: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
1: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
1: వన్ హూ హ్యాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అలోన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ అబౌట్ గాడ్.
1: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
1: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
0: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Today in human life what is needed is love.
0: సహనం కావాలి.
1: Forbearance is needed.
0: సానుభూతి ఉండాలి.
1: Understanding is needed.
0: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోవడం దాని.
1: A man in trouble should create compassion in
0: him. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: Today kindness and compassion for the suffering is not present.
0: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
1: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get.
0: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
1: What will be your future?
0: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు అట్టి సానుభూతి లభిస్తుంది.
1: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
0: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
1: For every action there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a resound.
0: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
1: For every work there is a result.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
1: Prema Swarupas, you may think that you are doing something, you are experiencing something without
0: anybody knowing.
1: You may blind the other people.
0: Sarvavyapi ayinatvanti Bhagavantuni kannulu kattaleru.
1: But you cannot close the eyes of God who is present in you.
0: Yedi chesina, yedi chuchina, yedi cheppina, yedi anubhavinchina, vaati reactionlu neeku tappavu.
1: Whatever you do, whatever you experience and whatever you say, you cannot escape.
0: Deenine Bhagavad Gita yandu karma phalamu annaru.
1: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
0: Ee karma phalam anetvanti danini nastika yastika aastika aastika nastika ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
1: ఇట్ ఈస్ ఇనెవిటబుల్ దట్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ ఓన్ వర్క్ షుడ్ బి ఎక్స్పీరియన్స్ వెదర్ యువర్ ఎ బిలీవర్ ఆర్ ఎ నాన్ బిలీవర్ ఆర్ ఎ బిలీవింగ్ నాన్ బిలీవర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దిస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దము ముందు పోయి నీవు చక్కగా నమస్కరించు నగుముఖంతో.
1: యు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ అండ్ సే నమస్కార్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్.
0: ఈ నమస్కారం ఎవరికి వస్తుంది? అద్దం నుంచి తిరిగి నీకే వస్తుండాలి.
1: Who will get this namaskar? The mirror will give it back to you.
0: Leka addamu mundariki poi kopanga danini dushinchu.
1: On the other hand, go in front of the mirror and be angry and blame the mirror.
0: Tirigi aa yokka action tirigi neeke vastundi.
1: The return blame will come back to you from the mirror.
0: Ade vidhamgane ee prakruti addamu antidi.
1: In the same manner, this creation is like a mirror.
0: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుంది, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్ ఆఫ్ క్రియేషన్ ది కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ విల్
0: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరములకైనా ఇవి తప్పినది కాదు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే టుమారో అట్లీస్ట్ 10 ఇయర్స్ లేటర్ దిస్ ఈస్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుకనే మనము ఈ యొక్క వర్తమానము నుండి బి గుడ్ do good and see good, this is the way to.
1: So at the present time, in the present time, be good, do good, see good, that is the way to God.
0: ee vidhamainatvanti karmalalo manam oka vishwasanni balaparchukovali.
1: In doing such work we will have to develop strong faith.
0: ee vishwasam anetvanti danini manam oka vidhamainatvanti tyaga bhavamulo dinini praveshapettali.
1: We should enter and promote this faith with a feeling of sacrifice.
0: ide manaku nijamainatvanti shanti.
1: This is true peace for us.
0: Oka gadiyaram time piece untundi.
1: We look at a clock.
0: Indulo eppudu chusina tick tick tick tick tick tick tick tick ani pil nadustu untadi.
1: In this clock the hand will be moving all the time producing the sound of.
0: Evaraina deenni prashna vesinappudu ayya ee gadiyaram niki emaina vishranti unda anesi abbe vishranti ledantam.
1: If anyone asks the question, has this clock got any rest, we say no, the clock has no rest.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఈస్ వెరీ రాంగ్.
0: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
1: ది టైమ్ విచ్ దిస్ క్లాక్ స్పెండ్స్ ఇన్ డూయింగ్ వర్క్ ఈజ్ ఆల్సో ది టైమ్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ రెస్ట్.
0: ఎట్లా?
1: హౌ ఈస్ దిస్ పాసిబుల్?
0: టిక్ టిక్ టిక్ టిక్ రెండు టిక్కులకు మధ్యలో ఒక విశ్రాంతి కాలం ఉంటుండాలి.
1: Between one tick and the succeeding tick there is an interval which is a time of rest for the clock.
0: Oka tick ee tick aneetundi daniki aa vishranti chalada?
1: One tick, another tick, between the two is not the time sufficient for it to get rest.
0: Ade daniki vishranti,
1: that is its rest.
0: Ade vidhamugane manam paraloku chesetundi oka upakaram aneetundi karmale manaku vishranti.
1: In the same manner the good work that we do to help others is our rest.
0: Ide nijamaina samaj seva.
1: This is true service to the community.
0: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరియైనటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
1: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
0: ఉత్తమ భావములచే,
1: with great ideas,
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములచే,
1: with exemplary qualities,
0: ప్రవర్తించేటువంటి మానవుడు ఈనాడు కరువైపోయాడు.
1: Man who conducts himself in that manner is very rare today.
0: 10 mandito koodi aacharinchinatundi panulu endi manaku aanandam labhistuntundali.
1: We get our happiness in the work that
0: we do. Marchipothunnamu.
1: We forget our troubles.
0: Deeniki chinna udaharanamu.
1: There is an example for this.
0: Oka nadi odduna leka samudram odduna manam oka 5 mailu walk chesamu.
1: On the bank of a river or on a seashore we walk 5 miles.
0: Ontariga manam 5 mailu prayanam chesinappudu kaala noppulu vastayi. చాలా విసుగు చేస్తుంది.
1: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
0: అదే 5 మైళ్ళు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
1: The same 5 miles with the same legs you walk with 10 other people in company.
0: కాళ్ళు నొప్పి రాదు.
1: యూ వాంట్ గెట్ యువర్ లెగ్స్
0: ఆనందంతో రమను మర్చిపోతావు.
1: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
0: కనుకనే పది మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతావు.
1: సో ది సర్వీస్ యూ డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
0: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
1: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
0: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
1: Are we not hearing many good words?
0: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
1: Are we putting them into
0: practice? ఏదైనా ఒక చెడ్డ మాట వింటే దాన్ని నమ్ముతాం.
1: The moment we hear something bad, we immediately believe it.
0: దీనికి కారణం ఏమిటి?
1: The reason for this.
0: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
1: The reason is you are very bad person and so you follow bad words.
0: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
1: If there is good in us, we will follow good at once.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is an example.
0: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
1: We put a seed in the earth.
0: దానికి నీవు ఎరువు వేశాము.
1: We give it manure.
0: నీరు పోసాము.
1: We give water.
0: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
1: We also give it sufficient
0: breeze. అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
1: Is that seed changing itself into the earth?
0: లేక గాలిగా మారుతుండదా?
1: Or is it changing into breeze?
0: లేక నీరుగా మారుతుండదా?
1: Or is it becoming water?
0: లేక ఎరువుగా మారుతుండదా?
1: Or is it becoming manure?
0: లేదు లేదు.
1: No.
0: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది.
1: It is extracting the
0: నీటిలో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
1: It is taking the strength from the water.
0: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
1: It is the strength from the manure.
0: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
1: It takes the life.
0: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
1: It promotes its own natural quality.
0: అదే విధంగాని మనం ఎటువంటి సంఘంలో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వాడికి నీవు బారిసు కాకూడదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో, యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్
0: యు. అనుకరణ అనుకరణ అనుకరణ, వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
1: టుడే ఇమిటేషన్ ఇమిటేషన్, లుకింగ్ ఇట్ అనదర్ మ్యాన్ హీ ఇమిటేట్స్, లుకింగ్ ఇట్ అ థర్డ్ మ్యాన్.
0: వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
1: ఇఫ్ సమ్వన్ ఎల్స్ హస్ గాట్ ఎ బియర్డ్, యూ ఆల్సో వాంట్ టు గ్రో ఎ బియర్డ్.
0: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నాంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
1: ఇఫ్ అనదర్ పర్సన్ ఈస్ వేరింగ్ బెల్ బాటమ్స్, యూ ఆల్సో వాంట్ టు వేర్ బెల్ బాటమ్.
0: ఇంకోడెవడో సైడ్ బర్న్స్ బర్న్స్ పెట్టుకున్నా అంటే వీడు పెట్టుకోవాలి.
1: ఇఫ్ వన్ అదర్ పర్సన్ హెస్ సైడ్ బర్న్స్, యూ ఆల్సో వాంట్ టు హ్యావ్ సైడ్ బర్న్స్.
0: బలహీనత ఎంత పిరికితనమా!
1: వాట్ వీక్నెస్, వాట్ కవర్డిస్.
0: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
1: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
0: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
1: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
0: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
0: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: యూ బ్రాడెన్ యువర్
0: ప్రేమ తత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
1: హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
1: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
0: Parama

0: forbearance is our beauty in this sacred land of Bharat.
1: Pratamula nitiyandu vannegaantina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desa mandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam beganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ అట్ ఇట్ విత్
1: యువర్ ఓన్. నీ చెవులతో విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైన బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అజ్ఞానము లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైన మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైన దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావములో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దుర్హంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలము స్వార్థపరుడు.
0: A selfish person.
1: క్రింద చూపులో ఉంటాడు.
0: Will always be looking down.
1: ఎప్పుడు చీకటే వాడికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడు మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
1: పవిత్రమైన హృదయములో ఉండినటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థము నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థము నీరు ఉంటుండాలి అని అనుకుంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫ్ లెస్ సేస్ దేర్ ఈస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడు ఏమంటాడు? అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the
1: water. ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైన రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness, self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: This quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live. My family wants to live. My relation should be well.
1: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: I should eat, I should live. To that extent it is tolerable.
1: కానీ మితిమీరినటువంటి ఆసక్తి పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: ఒక పశువు లేక ఒక మృగములకైనా కూడాను ఒక సీజన్, ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
1: కానీ మనిషికి ఈనాడు no reason, no season.
0: But man today has no reason, has no season.
1: ఎక్కడ ఉంది mankind?
0: Where is mankind?
1: మానవత్వం, మానవత్వం, మానవత్వం అంటుంటారు. మనం ఎక్కడ మానవత్వం కనపడుతుంటుందని?
0: We talk of human nature. Human nature. Where is human nature? Where do we find human nature?
1: Human nature. Human nature antaru gaani edi human nature anipudu kodanu vaallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: Better than trying to understand it, it is better to show it in practice.
1: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to be born a human being is most difficult.
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు.
0: Man is acquiring so much
1: knowledge. ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు.
0: He is full of knowledge and wisdom.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
0: But he is conducting himself worse than an animal.
1: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణములో మానవత్వం లేదు.
0: Form is of a human being, but qualities are not of a human being.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
1: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
1: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రగతి.
0: The reason for this is his own background has taken such a path.
1: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
0: To them good also appears as if it is bad.
1: దీనికి మేము లెక్క చేయము.
0: We do not care for this.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: But the discipline in our institutions has to be followed.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
1: padarthamunaku taginatvanti prayogam aacharinchali.
0: We will have to apply what is suitable to the matter.
1: Vennanu vreelito kodte tunugutundi.
0: Butter can be broken with your finger.
1: Kaani inumunu sutthone kottali.
0: But an iron has to be beaten with the hammer to break.
1: Kanukani kramashiksha tappipoyinappudu deeniki oka vidhamainatvanti oka cherya teesukovalsi vastundi.
0: So if one transgresses discipline, we have to take some action.
1: Satyasai samastali endu discipline, devotion and duty.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
1: Deni paina devotion.
0: Devotion on what?
1: Nee duty paina devotion.
0: Devotion on your duty.
1: Nee duty paina discipline.
0: Discipline on your duty.
1: Kaani duty ni lekapothe devotion ekkada vachindi?
0: But if there is no duty itself, where is
1: only
0: devotion?
1: Only deep ocean.
0: It's only a deep ocean.
1: Manu divine, divine, divine, divine antunna. Ekkada divine? Cheppedantha divine. డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్ డివైన్ డివైన్. వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూ సిట్.
1: ఇది ఆ నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇది ఆ మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్?
1: కాదు కాదు కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ అట్
1: చిక్కులేనటువంటి వారిని దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హు ఆర్
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హు ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వీ షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకూడను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.
0: ది వర్క్ దే డూ ఇస్
1: హృదయం ఎందుకు రక్తి.
0: సింప్లీ టు ఫీడ్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యావ్
1: ప్లెజర్. చెప్పేది విరక్తి.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్.
1: కాదు కాదు కాదు మనం ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్, అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్.
1: దీనినే వేదాంతము మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం అన్న.
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్. ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం.
0: If your thought is different, if your word is different, and if your action is still different, you are called a duratmana.
1: Inaadu prapanchamanta kudanu ee paristhithilone untundadi.
0: Today the whole world is in this situation.
1: Divyatma swarupulara kanuka ee satyanni meeru gurtinchi manavattvamlo undinatvanti okka prema tattvanni artham chesukondi.
0: Divyatma swarupas, recognizing this truth, understand the aspect of love that is
1: divyatvanni kudanu kontha varaku meeru artham chesukondi.
0: To some extent, understand divinity as
1: kevalam nenu neevu manavudu manavuduga bratuku chalu.
0: You just live as a human being, that is enough.
1: Neevu manavattam nunchi digajaranakkarle.
0: Do not degrade yourself from the position of being a human being.
1: Mana nadavadikal lopala mana pavitratanu nirupinchali.
0: We should establish sacredness in our conduct.
1: Kevalam matalato cheppi prayojanam ledu.
0: There is no use simply uttering
1: it. Inaadu prapancham anta matallo heroes, kriyallo zeros.
0: The whole world today are heroes in their words, but in action they are zeros.
1: Inaadu manamu action lopala heroes kavali.
0: Today we should become heroes in our action.
1: Matalu maatadetunte vaadu pani cheyadu.
0: One who simply speaks does not work.
1: Pani cheseetunte vaadu maatadeki time em undadu.
0: One who works has no time to speak.
1: Kanukani inaadu manamu panulu cheyatam lopala manam anta kodanu mundajje vesukoni nadumu gatti సమాజంలో దిగాలి.
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ.
1: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పనిచేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు.
0: ఇఫ్ వీ వర్క్ సో హార్డ్ దట్ అవర్ బోన్స్ విల్ గెట్ షార్పెండ్ దెన్ వీ కెన్ ఈట్ సో మచ్ సో వెల్ దట్ అవర్ టీత్.
1: భగవంతుడు రెండు చేతులు అందించాడు.
0: గాడ్ హెస్ గివెన్ అస్ టూ హ్యాండ్స్.
1: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్టని నిండాలి పొట్టని నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్.
1: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా?
0: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్?
1: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు.
0: సిన్స్ యూఆర్ నాట్ డూయింగ్ ది వర్క్ యువర్.
1: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
0: టుడే పీపుల్ హూ డూ నాట్ వర్క్ ఆర్ మెనీ.
1: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
0: దోస్ హూ వాంట్ టు ఫిల్ దర్ స్టమక్స్ ఆర్ మెనీ.
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
0: దిస్ ఈస్ ది రీజన్ వై ఎకనామికలీ ది కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్.
1: ఆ విధమైన యొక్క చెమటార్చి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం.
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్.
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్ ఫర్ ఈచ్ పర్సన్.
1: సత్యసాయి సంస్థలు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్.
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్.
1: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్టంతా నీవు పోకూడదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ.
1: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు.
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్.
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్.
1: దయా, ధర్మము, త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుదాయి.
0: కైండ్నెస్, గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man.
1: Anyayamu, akramamu, swarthamu, ahankaramu, asuya ivanni kudunu lobhi yokka lakshanalu.
0: Injustice, causing hurt to others, ego and pride, these are the qualities of a greedy person.
1: Parulanu eppudu kudunu manam nindinchakoodadu, idi maha paapam.
0: We should never blame others, this is the greatest sin.
1: Neelo unnatuvanti durgunalu neevu chakkadidduko.
0: You correct the bad qualities which are present in you.
1: నీనుండుకు కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకొని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: With so many bad qualities in you, what right have you to find blame in others?
1: నీ యొక్క దుర్గుణాలను నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలను నీవు అభివృద్ధి పరచుకో.
0: Correct your bad qualities and promote your good qualities.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
0: Then human nature in you can prosper.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ. సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి ఉంది.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దేర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: We will have to remove the skin of desire.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ అహంకారము కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: When we go inside the fruit, there we find jealousy and ego in the form of seed.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి అహంకారము అనేటువంటి ఒక విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోలవు.
0: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
1: దీనిని ఉపనిషత్తునందు రసోవై సహాన్.
0: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishad, rasovai saha.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయం నందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలము నుండి భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: డూ నాట్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫూలిష్ ఐడియా దట్ వీ విల్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ సమ్ టైమ్ వెన్ వీ రిటైర్ సమ్ టైమ్ లేటర్. వై వైల్ వీఆర్ యంగ్,
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: ఆఫ్టర్ రిటైరింగ్ వాట్ ఈస్ ది సర్వీస్ యూ కెన్ డూ? యూ విల్ హ్యావ్ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ come to you and say, come along, your time is over, come. And when they drag
1: bandhubul
0: you
1: out, dabadaba baita bettudi niklapamu ledani cheppu veda.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the
1: house. Bidalun labalaba yattu veda.
0: When your wife and children cry loudly,
1: appudu neevu tarama harinamamu notanu balkayidaram.
0: Then is it possible for you to utter the name of Hari?
1: No. సరి అయినటువంటిది కాదు. శారీరకంగా, మానసికంగా అన్ని విధములైనటువంటి దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: దిస్ ఈస్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
1: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
1: మన యొక్క శక్తిని అంతా కూడా సమాజ సేవలో దారబోయాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: కనుకని సత్యసాయి సేవలయందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోట్.
1: మానవత్వం అనేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
1: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: What we see in diversity, we will feel it as unity, one.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is true human quality.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: We should not diversify and make one thing into so many pieces.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ I am hoping that you will experience divinity in the community and I am blessing you and I am bringing this discourse to a close.
1: Prema mudita manase.

సర్వమునుగాంచు ద్రష్ట నేను, మిగుల నాకంటే అన్యమేది.

తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: Antar Bahitya Tasarvavyapya Narayana Sthitaha. Lopula, Velupula, Sarvatra Untunnatuvanti Yokka Paramapurushatvanni Ekkada Vetakatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu Ishvara mayamuganuka nadiyanu abhimanambu anakkambu. Mahini sarvambu Ishvara mayamu kanuka nadiyanu abhimanambu anakkambu.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarvavyapakatvamainatuvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatuvanti yokka sakarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratuvula cheta kaani?
0: It is by performing yajnas, yagas, and svachada.
1: Dana dharmadi karmala cheta kaani?
0: By doing some good deeds and performing
1: samadharmadi satkarmala cheta kaani?
0: By following the path of the samadhama.
1: Yama niyamadri sadhana cheta kaani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kaani?
0: And by searching for God outside.
1: దైవాన్ని ఎవ్వరికూ పొందలేరు పొందలేరు.
0: నో వన్ కెన్ అటైన్ గాడ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అది ఏ భగవద్గీత ఎందు?
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58.
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11 అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu kalputunnaru. Deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all these sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష లైక్స్ attachment and dislikes.
1: తన జీవితత్వాన్ని తాను తొలగించుకొని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరాత్మ.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being, manavudu.
1: Sahajamugane Sachidananda Swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of Sachidananda.
1: Sat anaga trikalamula cheta badimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramulyanjunde 20 yokka samastamanukulanu gurtinche 20 yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe sat chit aanandamayu bhinna bhinna roopamula cheta bhinna bhinna phalitamula cheta koodi undatam cheta ee moodu kudanu ekatvanni ee reetiga manam bhavinchagalamu.
0: When this sat chit and anand are supposed to be three different aspects differing from each other, how do you unify them?
1: Bhinna bhedamulu kanipinchinappadikini indulo unnatundi ekatvam anetundi satyatvanni nirupinchadaniki oka chinna aadarsham.
0: Differences are apparent, but if you want to really understand the inner unity, here is an example.
1: Deepamunaku ushnamu velugu errati errati rangu.
0: For the light there are three characteristics. One is heat, it gives illumination and it has got red color.
1: Ee moodu kudanu bhinna bhedamuluga kanipinchinappadikini deepamu yokka swabhavam ee moodinti yokka cherikani.
0: These three are different, but these three together become and form the light.
1: Aithe itti anantamainatundi sachidananda swaroopamunu manavattvam pondutaku taginatundi yokka sadhana emiti.
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: Ee anantamunaku alpatvamunaku ye vidhamaina sannidhi sambandha bandhavyam yerpadutundi.
0: How can there be a relationship between the infinity and infinitesimal?
1: Idi sadhyama ani manamu sandehinchavachchu.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: Kani itti sandehamulaku balahinulu kaalaru.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu తెల్లదనము తడి ఈ మూడు గుణములు సహజంగా ఉంటాయి.
0: ది కూల్నెస్ అండ్ ద వైట్నెస్ అండ్ ద వెట్నెస్ దిస్ ఆర్ ఆల్ కామన్.
1: కానీ ఈ అనంతమైన సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి అలలయందు కూడాను ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్ ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ హూ హాజ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద స్వరూప హీ ఆల్సో హ్యావ్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee sachidananda swaroopame.
0: It is sachidananda swaroopa which is divinity, which is all pervasive.
1: Deenine daivattam ani kudanu nirupistu vachindi.
0: This has also been described as divinity.
1: Daiva anetvanti padamunaku samasti ani artham.
0: For the word daiva, the togetherness or the totalness, the
1: samasthi anaga dushikalpitamainatundi prakrutiye daiva.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతైపుడును దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్వచిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: Every object in the creation is full of these three సత్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: The creation and the nature is full of the pure
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: In this consciousness there cannot be any dirt or any stain.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వం.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ సోన్ ఆర్ సీన్.
1: అంటే దైవం అనగా ప్రకృతి ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రిఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈజ్ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: మూడో నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: This same thing can be described as vivarya turiya also.
1: Avidya pratibandham anaga emiti?
0: What is the meaning of avidya pratibandham?
1: Anaga tanalendu nenu okka jeevitattvanni nenu sarva swatantrudanu kaadu nenu paratantrudanu aneetunti balaheena bhavame.
0: That weak feeling which makes man feel that he is a weakling and he is dependent. He is not all powerful. This is avidya pratibandham.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: As long as man suffers from this weakness, he will not be able to understand his own reality.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: The second one is ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రిఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్ హు ఆర్ సేజెస్ సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: This also may be described as ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: The third one is
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కర్లేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతా ఇప్పుడును ఒక మాయా ప్రభావమే.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga lenidi undinattuga unnadi lenattuga addamulo chuchina pratibimbam vale kudi edavaga edama kudimuga kanipistundi.
0: Maya refers to a feeling that he thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing.
1: It is the ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external world.
1: Kani antatattvanni gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarunga bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanaku jagattu జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిపు కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడాను దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తమ నిమిత్తమే తాము ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమును ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: ఈ అనంతమైన సముద్రంలో అలలు ప్రారంభమవుతున్నాయి.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించడం వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలము అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అందు నుండి ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వమునకంతయి కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: ఎంత వరకు మనకు ప్రతిబింబం?
0: How long will you have the image?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: The reflection will be there as long as there is mirror.
1: అద్దము వేరు చేసిన ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: But the object remains throughout, whether there is mirror or
1: not. మన దేహమే అద్దము.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరమవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఇన్ ద బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్ ఆఫ్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్టీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయిలు క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొన రాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారము మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోతగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but alienation of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in action.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: ఎరాని. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఇస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: కనుక మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూప విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందరమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్టమదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషద్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం అచ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్ని చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: జోడ. పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahmatattva, which he really is.
1: Chandrudu tane yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamaina kunti yokka dosha bhavamulu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavadi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavadi asthita kleshamu.
0: The third one is asthiti klesha.
1: Nalugavadi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavadi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudanu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బీకమ్స్ మ్యాన్.
1: అభినవ కేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulakudu moola karanamu hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasattvani manam tejinchukolenatundi balahinuliga untunnamu.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థితి క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
1: సర్వ విషయమును కూడాను, సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశ అస్థితం.
0: దిస్ రెఫర్స్ టు ద గ్రీఫ్ ఇన్ ద మ్యాన్ which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
1: Ee dvasana cheta vifalamaitima lobham prarambhamavutundi.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: Deenini phalam chesukuntima ahankaram prarambhamavutundi.
0: Suppose you succeed in your effort in this,
2: దెన్ యూ డెవలప్ ఈగోటిజం.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
2: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగద్వేషము ధన కనక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
2: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్ vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకం జవేపిస్తున్నవి.
2: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
1: ద్వేష క్లేశము ఐదవది.
2: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ అస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
2: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశం.
2: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశం అనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
2: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయర్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
2: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
2: Everyone has looked down with a sense of meanness associated.
1: Mrugalalo gaadini maatram chaala heenanga chustu vacharu.
2: Similarly among the animals donkey is considered as a very mean.
1: Kaarane meenaga kaaki paripakkumainatundi phalamulu ye maatram kodanu aashinchadu.
2: The reason is
1: edina padarthamulle taanu ruchi chustu vastundi.
2: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: Gaadidi ashuddhamainatundi phalanne mostuntadi.
2: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటారు.
2: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
2: Among the animals donkey is considered as
1: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
2: Among the human beings who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki pashuvulalo pala gaadiga manushulalo pala dushincheetundi vaadu.
2: Among the birds it is the crow. Among the animals it is the donkey. Among the
1: manname manega sarvulu endu undinatundi okka sachidananda swaroopuni gurtinchukoleka vyaktiga bhavinchi malinyamainatundi manastho raaga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
2: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఈస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కాని లేక హీన స్థితిలో కూడినటువంటిది అని కాని బలహీనమైనటువంటిది కాని మనం భావించరాదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
2: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ with full of bliss and joy.
1: kaani daniki addu ainaatundi oka bhavamulu manamu aneka vidhamuluga penchukovatam cheta taanu mana kalipinchukolekapothundali.
2: We have not been able to enjoy that bliss because we are constantly developed these four of
1: daivam pratyekanga ledu.
2: God doesn't exist.
1: Taane daivamu.
2: We brother sir
1: taanu taane yundi kudanu.
2: A person remaining himself
1: ee ragadveshaadi malinyam cheta kappabadatam cheta
2: as he is covered with this kind of
1: tananu telisukolekapothunnadu.
2: He has not been able to recognize his real nature.
1: Tananu taanu telisukovatame teriyenipetti tattvam.
2: The real tattva refers to recognizing one's own reality.
1: Manu ee naadu cheseetunte samasta sadhanalu kudalu
2: all the sadhanas which we undertake and perform
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
2: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
2: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
2: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
2: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ ఇప్పుడు కాలంలో వ్యర్థంగా ఇచ్చినటువంటివిగానే ఉంటాయి.
2: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ కాలించి చూచినా,
2: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
2: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedamulanniyu vetiki chuchina gaani,
2: even if you search all the Vedas,
1: satya sai paata satya maata.
2: The path laid down by satya sai is the true path.
1: సకల శాస్త్రములన్నీ చదివి చూచిన గాని,
2: ఈవెన్ ఇఫ్ యు రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ టు ఫైండ్
1: సత్య సాయి మాట సత్య బాట.
2: ద వర్డ్ ఆఫ్ సత్య సాయి ఈజ్ ది ట్రూ.
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
2: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: సత్య మాట సత్య మాట.
2: The word of Satya Sai alone is the true path.
1: Manasulandunna malinyam atte unchi,
2: if you allow the dirt in your mind remain as it is,
1: yemi chesina param emi verri manasu ani,
2: what is the use of your doing whatever work you are doing?
1: Mana yokka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukonnamo, aanaade manamu sariyaina drishtini manam abhiruddhiga unchukogalam.
2: Only when we cleanse our mind then we will be able to make
1: the Bhagavad Gita yandu నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
2: దట్ ఈస్ వై ఇన్
1: భగవన్ దేవ శరణంగా అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుక.
2: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
1: నీవంటే ఎవరు?
2: యూ షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
1: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
2: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: నీవే తల్లి,
2: యు ఆర్ మదర్.
1: నీవే తండ్రి,
2: యు ఆర్ ఫాదర్.
1: నీవే గురువు,
2: యు ఆర్ ప్రిసెప్టర్.
1: నీవే మిత్రుడు,
2: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
2: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అనాన్సర్డ్ అరౌండ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
2: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఈజ్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి,
2: యూ అగైన్
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
2: హూ ఆర్ యూ వెన్ యూ సే యు ఆర్ ఫాదర్?
1: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే దైవమోని అనేటువంటి దానికి నీవే నేనంటే చీరిపోతుంది.
2: Instead of telling your mother, your father, your friend, if you say you are I,
1: neeve nenu anetundi sthitiki raavali.
2: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvamulo yokka saram.
2: This is the essence of
1: sarva shastramulo yokka moolamu.
2: This is the root of all
1: samasta vedamulo yokka gamyamu.
2: This is the goal of all the scriptures.
1: Sarva matamulo yokka saramu idiye.
2: This is the essence of all the religions.
1: కనుక నీయే నేను,
2: యు ఆర్ ఐ.
1: నేను వేరు, నీవు వేరు కాదు.
2: ఐఎమ్ నాట్
1: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
2: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్, మదర్? ఎవరిని
1: తల్లి చూడలేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యు వాంట్ టు జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
2: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటి.
2: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఎవరు నీ వారు?
3: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్? క్షణ భంగురం. ఇట్ ఈస్ టెంపరరీ మ్యాటర్ ఆఫ్ మినిట్. ఎంత కాలమైనా కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం ఆత్మనే నా వారు. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ అన్చేంజ్.
1: శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా
3: Without developing this kind of true relationship, chanavanguramainatundi yokka ee neeti mudagavanti yokka
1: deha sambandha bandhavyanni manam abhivruddhi parchukotam, idi kevalam maya yokka prabhavam.
3: If we are developing the temporary and transient relationship based upon the relationship body body, this is the influence of delusion.
1: Maya ni manaku telusu.
3: We know everything.
1: Anta chadivinamu.
3: We have read everything.
1: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
3: But we are only groping in the dark.
1: Ee indulo dabbar tagale tappadu.
3: We are bound to get hurt if we
1: aa cheekatini manam dooram cheskovali.
3: We have to remove the ignorance and the darkness.
1: Velugunu manam penchukovali.
3: We have to develop the light and illumination.
1: Manaku baadalu teerutuntayi.
3: Then only we can be free from all the
1: cheekatini gadilo. Enta kaalam jeevinchagalavu anta kaalam neeku dabbar takkini.
3: As long as you are living in a dark room, you are bound to get yourself hurt.
1: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
3: దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
1: మమాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందుకు నువ్వు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
3: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: ఏదో దేహాంశం కాదు నీవు.
3: యు ఆర్ నాట్ ది హ్యూమన్ కాదు. యు ఆర్ నాట్ ఈవెన్
1: జన్మభూతాంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
1: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
1: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
3: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
1: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
3: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
1: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
3: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదట మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
3: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
1: వేషభావాన్ని నిర్మూలం గావించాలి.
3: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
3: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి ఈనాడు దేశములకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలం.
3: దిస్ ఈస్ the real strength which the country needs today.
1: Bhasha abhimanamu, desha abhimanamu, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్,
1: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
3: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
1: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
3: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీవన్.
1: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
3: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: తాను తానుగానే ఉన్నాడు.
3: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
3: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు.
1: మన హృదయాన్ని మనం దర్శించాలంటే,
3: if you want to really have a vision of your own heart, what should you do?
1: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
3: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
1: అప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
3: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
1: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
3: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది చిల్ ఆఫ్ ది వరల్డ్ హీ హస్ కవర్డ్ హింసెల్ఫ్ విత్ త్రీ టైప్స్.
1: పైన దట్టమైన మందమైన కోటు,
3: ద అప్పర్ గార్మెంట్ ఈస్ ద థిక్
1: లోకల్ దాంట్లో షర్ట్,
3: ఇన్ సైడ్ దట్ దేర్ ఇస్ అ షార్ట్,
1: అందులో లేతనేటి ఒక బనీన్,
3: అండ్ ఇన్ సైడ్ దాట్ దేర్ ఇస్
1: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
3: As we have covered ourselves with these three garments, are not been able to get
1: the main coat is tamagunamu.
3: The thick coat refers to the tamaguna.
1: Lopala unnatundi shirt is rajogunamu.
3: The shirt may be compared to rajoguna.
1: Aa yokka terikiga undinatundi oka bani ne sattikamu.
3: The thin banian may be compared to
1: ee mooditini teesesinappude mana hrudayam manaku kanipistundi.
3: Remove all these things, you can get a vision of yourself.
1: Kadaga neevu gunatheetu ainappude neevu satchit ఈశ్వర స్వరూపుడిగా రూపొందుతావు.
2: ఓన్లీ వెన్ యు ట్రాన్సెండ్ దీస్ త్రీ గుణస్ యుల్ బి ఏబుల్ టు లివ్ యాజ్
1: సచిదానందమును నీలో పెట్టుకుని సచ్చిదానందము లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
2: అలవింగ్ దీస్ త్రీ క్వాలిటీస్ టు రిమైన్ ఇన్ యూ.
1: ఈ సచ్చిదానందం అనేటువంటి సచ్చిరా కనిపించదు.
2: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
1: gunas. Nirmulam gavinchali.
2: Destroy these three gunas.
1: Doshalanu turchi pettali.
2: Remove all the defects in you.
1: Appude mana swaroopanni manam darshinchagalam.
2: Then only you can get a realization and experience of your true nature.
1: Satchidananda swaroopulara.
2: Embodiments of Satchidananda.
1: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
2: For how long can we go on wasting
1: listening to the dani maranam cheyandi?
2: Whatever you are here, you should
1: maranam cheyadani nitityasalo unchandi.
2: After you reflect over it, you should just
1: anaga maranam kontha aachiranalo pettadaniki prayatninchali.
2: After you reflect over it, you should practice this to some extent.
1: Kevalam vinnatvanti vishayamulu chilukalale palukutunname tappa chilukalale dani ruchi chuttam ledu.
2: Whatever you have heard, you are repeating like parrots. But you are not able to get it.
1: Bhaktulugane roopondutunnamu.
2: We have to get
1: bhaktulugane kanipistunnamu.
2: We are all appearing as devotees.
1: Kani bhakti tattvam emito valiki artham kavatam ledu.
2: But you have not been able to understand
1: bhaktulugane emiti.
2: What is the meaning of devotion?
1: Dhyanam cheyatama?
2: Is it
1: bhajana cheyatama?
2: Is it performing bhajana?
1: Ee vidhamainatundi japamu cheyatama?
2: Is it
1: yagyagadi kratulu cheyatama?
2: Is it performing?
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు భక్తికి లక్షణములే కావు.
2: దిస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
1: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
2: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
1: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
2: What does a washman do? He goes on
1: shravanam mananam kirtanam nitityasa shravanam kirtanam smaranam vishtasmaranam padasevanam vandanam archanam dasyam sneham atmanivedam ivanni kudalu mana manasunu parishuddham cheyatam kosame.
2: All the types of spiritual exercises, all the nine types of devotion, all these are meant to cleanse our own mind.
1: Vastralu shubham chestunnam.
2: We are cleansing our clothes.
1: Ani darinchatam ledu.
2: We are not wearing them.
1: Adhe manalo pedda lobham. Pokane lobhanga maaripothundi adi.
2: This kind of defect is becoming a type of
1: manasu parishuddham cheyali. పరిశుద్ధమైన మనసును ధరించాలి.
2: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
1: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్
1: నిలవగలవు.
2: యూ కెన్ లివ్
1: మానవుడు కాదు.
2: యు ఆర్ నాట్ మ్యాన్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
2: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్?
1: పువ్వులపై పారాడు పురుగులు తుండగలవునా?
2: All those worms which move on a flower, can they be bees?
1: Puri charmamu kappinatti gaadita puriyaguna?
2: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
1: Ayya yenuganta balisi unna pandi yenuga untundeya?
2: Can a pig with her fat beak, can it be an elephant?
1: Kaanaka manaku manushu roopanga dharinchinaamu.
2: We have put on this human form.
1: Dharinchinanta maatramalo manam manushulu kaamu.
2: Just because of this particular form, we are not human beings.
1: Manavatvanni pondinappude mana manushulu avutam.
2: Only when we really attain the human nature, we
1: lokanta manavulugane untunnamu.
2: The world is full of human beings.
1: Kani manavata gunam aneetundi kanipinchatam ledu.
2: But human qualities are not seen in the human
1: beings. Konni lakshala samvatsaram nunchine manavattam prarambhamaindi.
2: It is from a lakhs of years there is an evolution into human.
1: Kani manavattam inka puriti padallone munigi undi.
2: But this human nature is remaining in the grass.
1: Daniki birth raledu.
2: It hasn't taken its real birth.
1: Manavudu puttadu gaani manavattam inka puttaledu.
2: Human being is born, but human qualities are not.
1: Yenadu maniyindu manavattam manu puttinchukogalamo aanade neevu manavu.
2: That day when human qualities are born in you,
1: aa manavattame daivattam.
2: That human quality itself is the divine
1: quality. Adhe satya swarupam.
2: That is the very form.
1: Adhe dharma swarupam.
2: That is the very form.
1: Adhe prema swarupam.
2: That is the very form.
1: Adhe shanti swarupam.
2: That is the very form of peace.
1: Ilanti swarupanni manam dharinchinappude manam manavulamu manavulamu ani cheppukuneetundi adhikaram untundadi.
2: That day when we wear this particular form and the real form, can we call ourselves as human beings?
1: Aa manavatvanni manam pondite chaalu.
2: We have to attain that human nature.
1: Adhe divyattamu, అదే పవిత్రము.
2: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
4: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
2: When you refer to guru, it doesn't refer to
4: గురువులు ఎనిమిది విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
2: There are 8 types of gurus and preceptors.
4: బోధ గురువు.
2: One is బోధ గురు.
4: వేద గురువు.
2: The second one is Veda Guru.
4: Nishiddha Guru.
2: The third one is Nishiddha
4: Guru. Kanya Guru.
2: Fourth one is Kanya
4: Guru. Suchaka Guru.
2: Suchaka
4: Guru. Vachaka Guru.
2: Vachaka
4: Guru. Karana Guru. Vihita Guru.
2: Karana Guru is next one. Vihita Guru is the last.
4: ఈ అష్ట విధములైనటువంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
2: Among these 8 types of Guru, it is the Vihita Guru who is the real Guru.
4: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
2: Some people may preach scriptures.
4: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
2: Some people may inquire
4: into
2: గురువు. It doesn't refer to
4: గురువులు ఎనిమిది విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
2: There are 8 types of gurus and preceptors.
4: బోధ గురువు.
2: One is బోధ గురు.
4: వేద గురువు.

0: Some people may preach scripture.
1: తత్వాన్ని విచారణ తలపవచ్చు.
0: Some people may inquire
1: into యమనీయవాది సాధనలు బోధించవచ్చు.
0: They may also preach and teach different
1: సత్వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలుపవచ్చు.
0: They may be able to explain the సచ్చిదానంద
1: యమనీయవాది సద్గుణములు బోధించవచ్చు.
0: They may also teach
1: అభిష్టమైనటువంటి కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
0: They may also
1: వ్రతములు చేయించవచ్చు.
0: They may help us to perform vratas also.
1: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహములు నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: ఆ విహిత గురువు దైవం ఒక్క తప్ప ఇతరులు కాదు.
0: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
1: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
0: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్ వర్షిపింగ్ దెమ్ వాషింగ్ ద ఫీట్.
1: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
0: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
1: ప్రకాశాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
0: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
1: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
0: He should remain a
1: transcendent రూపవచితుడు కావాలి.
0: He should also be free from the body consciousness and the
1: రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
1: చిన్న ఉదాహరణము.
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: భస్మాన్ని ఇస్తుంటాడు
0: స్వామి. గివ్స్
1: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
0: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
0: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్ ఇట్ బికమ్స్ ద యాష్.
1: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
0: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
1: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
0: అండ్ దట్ కైండ్ ఆఫ్ భస్మ ఆఫ్ ది యాష్ ఈస్ అసోసియేటెడ్ విత్.
1: నీవు అద్వైతుడు కామనే నీకు భస్మాన్ని అందించటం.
0: యాష్ ఈస్ గివన్ టు యూ విత్ ఏ మెసేజ్.
1: నీ రూపనామం అనేటువంటి వారిని కొంతవరకు అహంకార నిర్మూలన గావించుకోమని ఈ భస్మాన్ని అందించటం.
0: యూ షుడ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ టు ద నేమ్ అండ్ ద ఫామ్.
1: ఈ భస్మం వచ్చింది.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ యాష్ కమ్?
1: ఒక రూప నామము ధరించినటువంటి వస్తువు యొక్క క్షీణస్థితియే.
0: This ash comes from an object which has got the name.
1: ఆ రూపనామాన్ని మనం నిర్మూలం గావించినప్పుడే భస్మంగా తయారైంది.
0: వన్స్ యూ డిస్ట్రాయ్ ద నేమ్ అండ్ ఫామ్ దెన్ యు గెట్ ద
1: అనగా రూపమునందున్నటువంటి అహంకారము.
0: దట్ మీన్స్
1: ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము
0: ద అటాచ్మెంట్ టు ద ఫామ్
1: నిర్మూలన చేయాలి.
0: యూ హావ్ టు డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్.
1: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్తున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
0: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
1: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
1: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
0: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
1: చెప్పు
0: వాట్ ఎవర్ యూ టెల్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
0: You should experience the unity of your word and deed.
1: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
0: Such gurus are becoming rarer these days.
1: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: We need not go in search of this kind of.
1: మనలో ఒక గురి ఉంటుండాలి.
0: There is a goal in us.
1: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: That goal is ఆత్మతత్వం.
1: దానినే సాక్షిభూతుడు అంటారు.
0: That is described as witness.
1: No,
0: consciousness.
1: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియన్స్.
1: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
0: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్ యు టేక్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
0: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
1: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యంలో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
0: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
1: పరేచ్ఛగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
0: పరేచ్ఛ రెఫర్స్ టు ఎంటరింగ్ ఇన్ టు ఎన్ యాక్టివిటీ అండ్ అండర్.

0: పర్సన్ యాక్టివిటీ ఇన్స్పైర్డ్ బై అదర్ పీపుల్స్ వర్డ్స్.
1: అనిచ్చారగా ఏమిటండగా దైవేచ్ఛగా మారటం.
0: అవిచ్ఛ రెఫర్స్ టు ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్.
1: సుఖం జరగని అది దైవేచ్ఛనే.
0: If good happens to you and if
1: you become joy, అది దైవేచ్ఛనే.
0: జాయ్ ఆర్ సారో
1: నష్టము కలుగుని అది దైవేచ్ఛనే.
0: If you are put to loss, it is also a
1: God. అది దైవేచ్ఛనే.
0: If you get profit, it is also a God. ఈ సుఖదుఖముల
1: రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
0: Considering joy and sorrow,
1: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
0: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
1: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
0: Is it living an unbridled, unlicensed, in a licensed
1: మానవత్వాన్ని వీడు సంచరించడమే నా స్వేచ్ఛ?
0: Is it living like an ordinary human being?
1: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించడమే నా స్వేచ్ఛ?
0: Becoming distant to divinity and living the life of a demon.
1: ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
0: టుడే ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ ద ఇన్నర్
1: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
0: We have been hearing three yugas, treta, dwapara and kali.
1: Treta yugamulopala devatalanta oka vaipu nundinaru, danavulanta maroka vaipu nundinaru.
0: In the age of treta, the gods were on one side and in one region and the demons were
1: ee ramani kalamulopala devatalandari kudanu ayodhyalo kishkindalo jeevistu vacharu.
0: During the days of Sri Rama, gods were living in Ayodhya.
1: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
0: The demons were living in the forest.
1: వేరు లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
0: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ లివింగ్.
1: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
0: Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the demons.
1: Devatalu rakshistu vachadani deeni yokka antaratham.
0: The meaning of this is that he protected the gods.
1: Dwapara yugamulopala devatalu rakshasulu irumulu kudunu oke rajyamlo nivasistu vacharu.
0: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
1: anaga pandavulu kauravulu oke rajyaniki adhikaram.
0: For the same kingdom, పాండవాస్ అండ్ కౌరవాస్
1: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
0: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాంటెడ్ కృష్ణా గేవ్ హిస్ ఎంటైర్ ఆర్మీ.
1: కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
0: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
1: Treta yugamulo rakshasa lokam veru, devatala lokam veru.
0: During Treta age, the world of demons was different and the country of
1: Dwapara yugamulo rakshasulu devatulu oke lokamu.
0: And in Dwapara age, gods and demons were living in the
1: Kali yugamulo rakshasulu devatulu oke desamu.
0: And in the Kali age, the gods and demons are living in the same body.
1: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
0: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్టుక్ టు
1: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్తమాత్రుడిగా కూర్చున్నాడు.
0: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర యుగ్ ది లార్డ్ డిడ్ నాట్
1: ప్రవేశించాడు.
0: హి ఎంటర్డ్ ఇంటు ద వార్ బట్ డిడ్ నాట్
1: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడాను ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
0: When it comes to Kali age, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
1: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
0: Man has to recognize this particular fact.
1: Ee yokka baadhyata manavuniki andinchadu.
0: This responsibility is handed over to man.
1: Tanalo undinatundi danavatvani tana vicharana cheta dooram gaavinchukovali.
0: By inquiry, by proper inquiry, man
1: దైవత్వాన్ని తన విచార చేత తాను పోషించుకుంటూ రావాలి.
0: హీ హాస్ టు డెవలప్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ డిస్ట్రాయ్ డెమోనిక్ నేచర్.
1: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
0: ఫుల్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఈస్ గివన్ టు ద మ్యాన్ ఇన్ కలి ఏజ్.
1: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
0: దట్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్,
1: తాను ఏమి చేయాలో ఏమి చేయకూడదు,
0: వాట్ షుడ్ హీ డూ అండ్ వాట్ హీ
1: షుడ్ లేక దానవత్వాన్ని పెంచుకోవటం, దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీ ఈస్ డెవలపింగ్. డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
1: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
1: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
0: Under the influence of Kali Age, what we have to do is, we have to destroy the demonic
1: nature.
0: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
1: go on. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ దేర్ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
1: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ అండర్టేకింగ్ సపరేట్ సాధనాస్.
1: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైనటువంటి సాధనలుగా భావిస్తున్నాం.
0: ఆల్ దట్ యాక్టివిటీ విచ్ హెల్ప్స్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ సాధనాస్.
1: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
0: ఆల్ దోస్ యాక్టివిటీ కెన్ ఓన్లీ డెస్ట్రాయ్ ది డర్ట్ బట్ దే కెనాట్ గివ్ యూ ద డివినిటీ ఆటోమేటిక్.
1: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
0: దిస్ మాధవత్వం ఆర్ డివినిటీ
1: సహజంగా ప్రకాశించేటువంటిది.
0: ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్, ఇట్ ఈస్ సెల్ఫ్ రెస్ప్లెండెంట్.
1: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి,
0: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
1: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ రిమైన్, ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్.
1: దాని హద్దును మాత్రం మనం తీయాలి.
0: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హబ్స్.
1: ఒక శిల్పి,
0: ఎ స్కల్ప్టర్,
1: ఒక శిలను,
0: హి టేక్స్ ఎ స్టోన్,
1: అనేక విధములుగా మలచి
0: హి
1: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
0: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
1: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
0: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
1: ఈ శిల్పి, ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
0: దిస్ పర్టికులర్ form was already a part of the stone inside
1: of it. చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
0: All that the sculptor has done is, the extra stone which was not wanted is removed and it has got its real form.
1: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
0: హి హస్ నాట్ క్రియేటెడ్.
1: ఈ విగ్రహం పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
0: దిస్ పర్టికులర్ ఫారం వాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్టోన్ ఆల్రెడీ.
1: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
0: వన్స్ దిస్ అన్నెసరీ అన్వాంటెడ్ స్టోన్ ఇస్ రిమూవ్డ్ ది రియల్ ఫార్మ్ ఇస్ గాన్.
1: ఈ ప్యాక్ కూడా దాంతో చేరినటువంటిది.
0: ది ఫార్మ్ ఇస్ ప్యాక్డ్ విత్ ద స్టోన్, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది స్టోన్.
1: చక్కని ఉదాహరణ,
0: వన్ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
0: There is a stone in a big hill.
1: Silpi aa gundu paina kurchoni aneka vidhulaga malachi oka vigrahanni tayar chesi aa mukkalanta kondalone paadavesadu.
0: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
1: Okke gunduga undinetundi.
0: Earlier, before this idol was prepared, the entire stone
1: aa gundulo aneka mukkaluga tayar ayipoyinayi.
0: Now the small pieces of stone are removed from that.
1: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడు గారు తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
0: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
1: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారాలు జరుగుతున్నవి.
0: For this idol in the temple, the 16
1: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
0: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
1: Yavaru maatadichetunte vaaru lekapoyinappudigini aa mukkalu cheptunnayi tat tvam asi aa devalayamlo pratishthainatunte okka vigraham meme antunnayi.
0: Although there is no one who is caring for those small pieces of stone there, they say we and the idol, we are the same.
1: Anaga anni ekaswarupangane undinayi.
0: Basically, all this were together.
1: One ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు.
0: One piece went and stood in the idol in the
1: temple. కూర్చోవచ్చు.
0: And another piece might have gone elsewhere.
1: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
0: The third piece might have been used as an instrument.
1: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
0: The form may be different. The purpose for which they are put may be different. The stone is the stone, all the same.
1: Kanuka aa mooladharamaina tattvanni manam gurtinchali.
0: We have to recognize this basic truth.
1: Kanukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
0: It is the same stone which you tread upon. It is the same stone which you worship in the temple. It is the same stone which is
1: Mula in the structure. Rai tattvam okkate.
0: It is the basic truth is that all things are one.
1: Prati padarthamunandu kudanu sachidananda swarupam. Adi asti bhati priyamannaru.
0: Similarly, in every object in the world, there are these three things. Sachidananda, asti, bhati, priyam.
1: Sakti, chit, ananda. Ee moodu kudanu daiva swarupame.
0: Sat, chit, ananda are three forms of...
1: Deeniki manam rupamu, namamu add chestam, kalputu vacham.
0: When we add the name and form, then it becomes an object.
1: Sakti, chit, anandam, rupam, namam. Ee panchakamga maaripoyayi.
0: When the sat, chit, ananda are put together with
1: panchakam,
0: then it becomes panchakam, and that itself is the world.
1: Rupanamamu teesiveste ade daivattvam.
0: Remove the name and form, you get divinity.
1: Rupanamamu unte ide prapanchamu.
0: Add name and form, you get the world.
1: Kanaka mana drushtini marchukovali gaani srushtini marchadaniki veelu.
0: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
1: Rupanamamu paya mana drushtini marchukondi.
0: You have to change your vision on the name and form.
1: Satya nitya nirmalamainatti oka sachidananda paina drushtini penchukondi.
0: You have to develop your vision and your look in
1: the yedi chesina daivam yokka seva gaani.
0: Whatever work you do, consider that as a service done to the Lord.
1: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
0: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ ఎ లుక్ అట్ యు కన్సిడర్ దట్ యాస్ గాడ్.
1: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతం నుండే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
0: For any length of time, let us know, don't waste your life in this kind of
1: manam cheyina sadhana yokka phalitam emiti.
0: What is the object and purpose of all this sadhana?
1: Inta kaalam manam chesinatundi oka poojala yokka phalitam emiti?
0: What is the purpose and what is the result of all this?
1: Inta kaalam meeru shravanam chesinatundi oka bodhana yokka phalitam emiti?
0: What is the result of all that you have listened so far?
1: Emi prayojanam ledu.
0: Absolutely useless.
1: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
0: We should make an effort at least to go up in the ladder.
1: Dvaitam nunchi visishtamlo praveshinchandi.
0: We have to go from
1: visishtam nunchi advaitaniki prakandi.
0: The visishta advaita, the qualified
1: one. Jeevitamanta kuda nu kammadi purugu madri ekkada vesindi akkade undatam prayojanam ledu.
0: There is no use in remaining where we are like a worm.
1: Kanuka manam vinnanduku, manam da sadhanalu chesinanduku, gandhalu chadivinanduku, peddalanu darshinchinanduku, vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
0: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హెర్డ్, వాట్ వీ హ్యావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
1: ఎస్ఆర్

0: తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్య

ಪಿತಾ ಬಂಧು ಸಖ ಸಬಗಿ ರಾಮನಾ.

0: like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments. And life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda.
1: Vidyarthulara, Vidyarthinilara.
0: Dear students, boys and girls,
1: Adhyatmikam ante yemito, Vyaktigatamaina swatantram ante yemito, ee rendinti yokka yadartha swaroopanni gurtinchatam samanya manavulaku sadhyam kaadu.
0: It is not possible for ordinary individuals to understand the real nature of the spirituality and the individual freedom.
1: ఈ ఆధ్యాత్మికమనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
0: When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life.
1: యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి,
0: in the midst of humanity sowing the seeds,
1: శాంతి ప్రసూనములు వికరింపచేసి,
0: awakening patience, perseverance and such great virtues,
1: పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం.
0: Offering sacred love and distributing among the men, that is the true meaning of spirituality.
1: Indulo pratyekamainatuvanti okka divyatvanni manam vicharinchinappudu ikkada aadhyatmikamani kaani vyaktigatamainatuvanti swatantramani kaani rendu levu.
0: If you were to just examine this in a divine way and fashion, there is nothing like separate spirituality and individual freedom.
1: ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబెట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు.
0: The debate that was carried on was not very fruitful and throwing light.
1: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రమని భావించారు.
0: దే ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ దట్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్ టు వన్స్ ఓన్ ఫీలింగ్స్ ఈజ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
0: నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఫ్రీడమ్.
1: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
0: బట్ పొలిటికలీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఒబ్టైన్ ఫ్రీడమ్.
1: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించడము స్వాతంత్రమని భావించారు.
0: ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ గెటింగ్ రిలీజ్ ఫ్రమ్ ది ఫారిన్ రూల్ and having our own independent rule is obtaining freedom.
1: Idi vyaktigatamaina freedomu kaadu, fundamental swatantramu kaadu.
0: It is neither individual freedom nor fundamental freedom.
1: Kevalamu ahankara tattvanni prakatinche nimittamai konni aacharinchinatvanti charyalu maatrame.
0: All these actions are only an expression of a sense of ego.
1: విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినాం అనుకున్నాం. ఎందులో స్వాతంత్రాన్ని పొందాం?
0: After the foreigners have left this country, We said that we have got the freedom.
1: కేవలం స్వాతంత్రం స్వాతంత్రం అన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ మెన్షనింగ్ ఫ్రీడమ్,
1: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ యూనిటీ దెన్ వీ కెన్ సే దట్ వీ హావ్ ఫ్రీడమ్.
1: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
0: Without getting unity, if we say we have got freedom, it is freedom only in words, not freedom.
1: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
0: Freedom should emerge and emanate from the heart.
1: హృదయం అంటే ఏమిటి?
0: What do you mean by heart?
1: కేవలం రక్త మాంసములతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
0: It is not this physical heart which consists of blood circulation and muscles.
1: హృదయం అనగా ఒక స్థానమునకు కాని, ఒక కాలమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక దేశమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: When you say heart, it is not with reference to a particular state, a particular time, a particular individual or a particular country.
1: సర్వత్ర సర్వకాలముల యందు కూడాను, సర్వ దేశముల యందు కూడాను, సర్వ వ్యక్తుల యందు కూడాను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం.
0: Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times, in every country. And
1: ee hrudayamunaku roopamu ledu.
0: There is no form for this heart.
1: Kani manavuni yokka dehamulandu denini manam hrudayamuga bhavistunnamo adi madhyalo vachi madhyalo poyyetvantidi.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also.
1: దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడో అలాంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించడమే ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
0: బై రికగ్నైజింగ్ విచ్ పర్టికులర్ ప్రిన్సిపల్ వన్ వుడ్ హావ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్డ్ ఎవరీ అదర్ ప్రిన్సిపల్, ఇఫ్ వన్ రియలైజెస్ సచ్ డివినిటీ దెన్ ఓన్లీ వన్.
1: యదా అండాండే తథా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: వెన్ యు సే అండాండ, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్.
1: బ్రహ్మాండమనగా సమష్టి స్వరూపము.
0: బ్రహ్మాండ రెఫర్స్ టు ది కాస్మాస్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వ్యక్తి సర్వమును గుర్తించగలడు.
0: ద వన్ హూ హాజ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ హాజ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే తానంటే ఎవరు?
0: When you say he, who is that?
1: ఈనాటి మానవుడు ప్రపంచములో సర్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is trying to know everything.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: He also feels proud that he knows everything.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకొనుటకు కూడాను ప్రయత్నిస్తున్నాడు.
0: If he does not know, he is also making efforts to know.
1: కాని మానవుడు తానెవరో, తన తత్వమేమిటో తనం తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, వాట్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్. వితౌట్ దిస్ హీ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఉపనిషత్తునందు ఉద్ధాలకుడు అనేటువంటి మహాపండితుడు తన కుమారుడైనటువంటి సేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి.
0: In Upanishads, there is an instance wherein Uddalaka sent his son Swetaketu to another master for studies.
1: 12 samvatsaramulu chakkaga sarva vidyalu kudanu grahinchadu.
0: He spent 12 years learning all types of education.
1: Kani anniyu telusunani verravigi verrivadai tana daggariki tana tandri daggariki vachi nanna nenu sarva vidyalanu nerchinanu annadu.
0: Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else?
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: హీ వాజ్ ఎ లిటిల్ హీ బ్రాట్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ కన్సీట్ అండ్ ఈగో ఎ లిటిల్.
1: అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనం వేస్తూ ఉంటుంటాడు.
0: Among all the types of pride and vanity, pride of education has a very high place.
1: అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు.
0: Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎవరైనా మనం చూచినప్పుడు కొత్త వారిని మీరెవరండి అని ప్రశ్నించడానికి పోయినప్పుడు అతను నేనెవరో నాకు తెలియదు అంటే మనం ఏమని భావిస్తాం? అతను ఒక పిచ్చివాడని భావిస్తాం.
0: యూ కమ్ అక్రాస్ ఎ స్ట్రేంజర్, లెట్ అస్ అస్యూమ్ యూ ఆస్క్ హిమ్ మే ఐ నో హూ యూ ఆర్. ఇఫ్ హి టెల్స్ యూ ఐ డు నాట్ నో హూ ఐ ఆమ్, యూ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ మ్యాడ్ పర్సన్.
1: అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా.
0: సిమిలర్ ఈజ్ యువర్ కేస్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ హూ యూ ఆర్, ఇఫ్ యూ రియలీ డు నాట్ నో హూ యూ ఆర్ అండ్ యూ ఆర్ ట్రైన్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీవన్ ఎల్స్, ఆర్ యూ నాట్ వర్స్ దాన్ దట్ మ్యాడ్ పర్సన్?
1: కనుక మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ ఎవరీవన్ హాస్ టు అండర్స్టాండ్ హూ హీఈస్.
1: లేక దానికి జవాబు చెప్పచ్చు, నేను ఫలాని రామయ్యను అని చెప్పచ్చు.
0: One may say that I am such and such, Ramayya.
1: నేను రామయ్యను అన్నప్పుడు రామయ్య దేహం యొక్క పేరు, నేననేటువంటిది ఎవరు?
0: When one says that I am Ramayya, Ramayya is the name given to the body, then who is that?
1: రామయ్యకు ప్రత్యేకంగా నేను అనేటువంటిది ఒకటి ఉంటుండాలి కదా అధికంగా.
0: దేర్ ఈజ్ వన్ ఐ సపరేట్ ఫ్రమ్ రామయ్య, హూ ఇస్ దట్ ఐ?
1: ఆ యొక్క నేను తత్వాన్ని మాత్రం గుర్తించాలి.
0: It is necessary to find out that I principle.
1: ఆ నేను అనేటువంటిదే హృదయం.
0: That
1: ఆ నేను అనేటువంటిదే ఆత్మ. ఆ నేను అనేటువంటిదే బ్రహ్మం.
0: That principle of I is heart, ఆత్మ and బ్రహ్మన్.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: This heart is found everywhere.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: వన్ పెయింటర్ పెయింటెడ్ ది ఫిగర్ ఆఫ్ ఎ డాన్సర్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తను చిత్రించాడు.
0: ద పిక్చర్ వాజ్ కాట్ ఇన్ సచ్ ఎ పోస్టర్ దట్ ఇట్ వాజ్ రిప్రజెంటింగ్ డాన్సింగ్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ హర్స్ హ్యాండ్.
1: తల త్రిప్పినట్టుగా కనిపించింది, కాలు వంచినట్టుగా కనిపించింది, చేలు వంచినట్టుగా కనిపించింది, వేళ్లు వంచిన అన్ని వంపులతోన హెచ్చు తగ్గులతోన కనిపించింది ఆ చిత్రము.
0: ఇన్ దట్ పిక్చర్ ఇట్ వాజ్ సో క్లియర్ దట్ ది హెడ్ వాజ్ టర్న్డ్, ద హ్యాండ్ మూవ్మెంట్ ఆఫ్ హ్యాండ్, ది మూవ్మెంట్ ఆఫ్ లెగ్స్, ఫింగర్స్, ఎవ్రీథింగ్ వాజ్ గివింగ్ ది ఇంప్రెషన్.
1: దృశ్యానికి హెచ్చు తక్కువలుగా కనిపిస్తుంటాది, కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: వెన్ యు సీ ది పిక్చర్ దేర్ ఆర్ దోస్ అప్స్ అండ్ డౌన్స్, బట్ యు సీ ది సర్ఫేస్ ఆఫ్ ది పేపర్, దేర్ ఇస్ నథింగ్, నో డిఫరెన్స్ ఆన్ ది సర్ఫేస్.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడా గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ ది పిక్చర్ సమ్ ఆఫ్ ది మౌంటైన్స్ విల్ బి లుకింగ్, దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, మాడ్యులేషన్స్ అండ్.
1: కానీ పిక్చర్ ను మనము ఆ యొక్క కాగితం అంటి చూస్తే అందులో ఏమాత్రం కూడా హెచ్చు పల్లం లేవు.
0: బట్ యూ ఫీల్ దట్ పేపర్ విత్ యువర్ హ్యాండ్, there is no ups, no downs, it is a clean surface.
1: అదే విధముగానే ఈ హృదయమునందు ఈ జగత్తు అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాప పుణ్యములు, సత్యాసత్యములు, కష్ట సుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి అందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యూ ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్. But when you go to the state of heart itself, actually there is no such difference at all.